ओम श्री साई आनंददाय नमः। ओम श्री साई आर्तत्राण परायणाय नमः।

సాధుమానస పరిశోధకాయ నమః. ఓం శ్రీ సాయి సాధకానుగ్రహ వటవృక్ష ప్రతిష్టాపకాయ నమః. ఓం శ్రీ సాయి సకల సంశయ హరాయ

ఈశ్వరాంబ దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్నటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి పునఃస్వాగతం. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ సమితి నుండి విచ్చేసిన బాల వికాస్ విద్యార్థులు గురువులు అందిస్తున్నటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమంలోని చివరి అంశాన్ని ఇప్పుడు మనం వినబోతున్నాం. బాల వికాస్ గ్రూప్ 3 విద్యార్థులు గురువులుగా అవటం కోసం సీనియర్ గురువుల దగ్గర వారి సందేహాలను ఎలా నివృత్తి చేసుకుంటున్నారో ఈ చర్చ ద్వారా మనం విందాం.

యుగ యుగాంతరముల నుండి ఈ యుర్విపైన ఖ్యాతి గన్నట్టి భరత భూమాత కీర్తి సాయి సిద్ధాంతముల చేత సానబెట్టి వన్నెబెట్టుడు మీరింక సున్నితముగా అన్నారు భగవాన్ బాబావారు. సాయి సిద్ధాంతాలను అవి బాలబాలికలకు అందించవలసిన గురువులు పాటించవలసిన పద్ధతులను స్వామి చెప్పిన ఎన్నో ఎన్నెన్నో విషయాల మధ్య కొన్నైనా గుర్తు చేసుకోవడానికి చేసే చిన్ని ప్రయత్నమే ఈనాటి ఈ గ్రూప్ డిస్కషన్ ఉద్దేశం. ముందుగా బాల్వికాస్లో గ్రూప్ 3 పూర్తి చేసుకుని స్వామి అనుగ్రహంతో గురువులుగా అడుగులు ముందుకు వెయ్యాలనుకుంటున్న రంగారెడ్డి జిల్లాలోని సరూర్ నగర్ సమితి యువత సాయి గణపతిని కీర్తించే ఈ పాటతో మొదలు పెడదాం.

0: సైరామ్ ఆంటీ, మేము బాల వికాస్ గురువులుగా తయారు కావాలనుకుంటున్నాం. దానికి సంబంధించి మాకు కొంచెం వివరణ ఇవ్వండి.
1: అసలు గురువు అనే పదానికి అర్థం తెలుసుకోవాలి. స్వామి ఆ పేర్నే ఎందుకు నిర్ణయించారో, గురువుకు ఉండవలసిన అర్హతలు, అవగాహన, బోధనా విధానములు వీటన్నింటి గురించి వివరంగా తెలుసుకుని ఆచరణలో పెట్టాలి. విద్యా విధానంలో బోధించేవారి గురించి అనేక పేర్లు వింటూ ఉంటాం. ఆచార్యులని, ఉపాధ్యాయులని, బోధకులని, గురువులని చాలా చాలా పేర్లు వింటాం. వీటిలో ఆచార్యులు అనగా ప్రత్యేకించి ఒక విద్యయందు ఆరితేరిన వారని, దానిని వారు ఆచరిస్తూ శిష్యులకు ఎంపిక చేసుకుని బోధిస్తూ ఉంటారని చెబుతారు. ఉదాహరణకు ద్రోణాచార్యులు, కృపాచార్యులు ఇలా.
2: ఆంటీ, ఉపాధ్యాయులు అనగా ఉపాధికి సంబంధించిన జ్ఞానాన్ని అందించేవారని అర్థం కదా. ఉపాధి అంటే జీవితం ఇతరులపై ఆధారపడకుండా తన ఆర్థిక జీవన విధానాన్ని మెరుగుపరుచుకొనుట. దీనికి సంబంధించి అంటే వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్ లోని విద్యా విధానం అనుకోవచ్చు కదా.
1: అవును జ్యోతి, బోధకులు అంటే తమకు తెలిసిన పాండిత్యాన్ని ఇతరులకు బోధిస్తూ ఉంటారు. అనగా ఈనాటి విద్యా విధానంలోని శిక్షకులు అందరినీ ఇంచుమించుగా బోధకులని చెప్పవచ్చును. ఇక గురువుల విషయానికి వస్తే, లౌకికపరమైన భాషా జ్ఞానంతో పాటు పారమార్థికమైన జ్ఞానాన్ని కూడా పంచేవారని, శిష్యులని ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి చేరేందుకు దోహదపడేవారని అర్థం. గురువు అంటే అజ్ఞానమనే చీకటి నుండి జ్ఞానమనే వెలుగులోకి నడిపించేవారు.

0: శ్రీ ఆంటీ, మీరు జ్ఞానం చీకటి నుండి వెలుగులోకి నడిపిస్తుంది అన్నారు కదా, మరి ఆధునిక విద్య పెరిగేను అవధి లేక ఆత్మ తేజంబు క్షీణించి తరిగిపోయే బ్రతుకు ఆడంబరాలతో భారమాయే నేటి విద్యార్థి బ్రతుకు ఈపాటిదాయే అని స్వామి చెప్తున్నారు కదా, అంటే మరి గురువులేం చేయాలి?
1: నీ ప్రశ్నలో నిజం లేకపోలేదు సుమా. అయితే స్వామి దానికి ఏమన్నారో తెలుసా? నిపుణులైన శిల్పులు శిల్పాలు చెక్కినట్టు బండల్లాంటి పిల్లలను గురువులు మంచి మార్గంలో పెడతారు. దేశపు చరిత్రలు, సంస్కృతి, రామాయణం, బైబిల్, ఖురాన్ మొదలైన పవిత్ర గ్రంథాల్లోని పవిత్ర విషయాలు, ఆదర్శవంతుల జీవిత విశేషాలు పిల్లలకు బోధిస్తే భావి భారత పౌరులుగా వారి బుద్ధి, నడవడి మంచి మార్గంలో ఉంటాయి. పుట్టుకతో పవిత్రమైన పిల్లల మనసులకు పవిత్రములైన విషయాలను అందించాలి.
2: ఎటువంటి గురువులు ఆ బాధ్యతను తీసుకోగలరు?
3: హర్షిత, ఆదర్శవంతులైన గురువులే పిల్లలను సక్రమమైన మార్గంలో పెట్టి ఆదర్శ పౌరులుగా తయారు చేయగలరు. దీనికి ఆధ్యాత్మిక రంగంలో విద్య ఒక్కటే చాలదు, తపస్సు కూడా కావాలి. ఈనాడు ప్రాపంచిక విషయాలైన తిండి, ధనం, అధికారం కోసం ఉపయోగపడుతున్న విద్య నిజంగా అజ్ఞానమే అవుతుంది. ఆధ్యాత్మిక విద్య అట్లా కాదు, ఇహంలో పరములోను కూడా ఆనందాన్ని ఇస్తుంది.
4: ఆంటీ, తపస్సు అంటే ఏం చేయాలి?
5: తపస్సు అంటే ఆసనాలు వేయటం, శరీరమును కఠోర నియమాలకు గురి చేయటం మాత్రం కాదు ప్రత్యూష. మనస్సు, వాక్కు, క్రియ వీటన్నింటినీ పరిశుద్ధపరచుకోవటమే తపస్సు అని స్వామి చెబుతుంటారు. మనసుకు మంచి తలంపులు, సత్సంగము అవసరం. వాక్కుకు పరిశుద్ధం కావటానికి సద్గ్రంథ పఠనము, పవిత్ర గ్రంథాలను చదవాలి. అవగాహన చేసుకున్న విలువలను ఆచరణలో పెట్టాలి. దానివల్ల మంచి పనులు చేయటం ద్వారా కర్మలు శుద్ధి పొందుతాయి. ఈ విధంగా మనోవాక్కాయ కర్మలను పరిశుద్ధంగా ఉంచుకుని పిల్లలకు మార్గదర్శిగా ఉండమని గురువులకు బాబా బోధించారు. ఈ ప్రక్రియ నిమిత్తం బాల వికాస్ కార్యక్రమంను ప్రారంభించారు స్వామి. గురువులు పిల్లల విత్తాపహారులు కాక చిత్తాపహారులుగా ఉండాలని బాబా బోధించారు. గురువులకు సంబంధించి గురుస్తుతి ఒకసారి పాడండమ్మా.

0: వాణి అక్క, మొన్న మందిరంలో స్వామి వీడియో వేసినప్పుడు స్వామి చెప్పిన పద్యం ఒకటి విన్నాం, గుర్తుందా? కాగితం నందు కలిగిన అక్షరాల్ చదివినంత ధరణి చతురుడగున, అక్షరంబులందు అర్ధంబు నెరుగుచు చదివినట్టివాడే చతురుడగును.
1: నిజమమ్మ మనోజ్ఞ, గురువులకు స్వామి సందేశం ఏమిటంటే పిల్లల యొక్క సత్ప్రవర్తన లేక దుష్ప్రవర్తన చాలా వరకు పెద్దల ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో గురువులు ఎక్కువ శ్రద్ధ తీసుకుని నిస్వార్థ సేవకులుగా తయారు కమ్మని స్వామి ఆదేశం. పిల్లల మధ్య ఎటువంటి భేదభావములు చూపరాదు. వారి వారి ఆసక్తిని, నిపుణతను పరిశీలించి తగిన రీతిలో వారికి బోధన ద్వారా శిక్షణ ఇచ్చి వారి ఎదుగుదలకు గురువులు కృషి చేయాలి. సత్యసాయి సంస్థకు బాల్య వికాస్ విభాగమే పునాది వంటిది అని స్వామి పలుమార్లు తెలియజేశారు. సత్యసాయి సంస్థకు ప్రధానంగా మూడు విభాగాలున్నాయి. అవి ఆధ్యాత్మిక విభాగం, విద్యా విభాగం, సేవా విభాగం. బాల్య వికాస్ శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థిని విద్యార్థులు వారి వారి నైపుణ్య పటిమను బట్టి ఈ మూడు విభాగాల్లో చేరి వారి ప్రవర్తన ద్వారా వారికి, సంస్థకు కూడా ఉన్నతిని, గౌరవాన్ని తీసుకువచ్చేలా గురువులు కృషి చేయాలి.
2: ఆంటీ, బాల్య వికాస్ సిలబస్ అని ఇస్తారు కదా, అది నేర్పిస్తే సరిపోతుందని కొందరు అంటారు కదా.
0: పాతకాలానికి నేటికాలానికి చాలా మార్పులొచ్చాయి కదా. ఆంగ్ల విద్యయే ప్రాముఖ్యమంది ఉంట ఆత్మవిద్యను ఉపేక్షింప ఆరిపోయి, కాన చిత్తశుద్ధిని ఎటుగాంచగలరు? చిత్తశుద్ధియే విద్యకు జీవగర్ర అన్నారు కదా స్వామి. ఇప్పటి పిల్లలను ఎలా డీల్ చేయాలంటీ?
1: నువ్వనేది నిజమే సుమా. అయితే ఏ కాలమైనా విద్యార్థి దశ వయసు ఒకటేనమ్మా. ఎప్పుడూ అన్ని రకాల మనస్తత్వం కలిగిన వారు ఉంటారు.
3: అదే ఆంటీ మా సందేహం. కొంతమంది చాలా అంటే ఓవర్ యాక్టివ్ గా ఉంటారు కదా, వాళ్ల వల్ల మొత్తం క్లాస్ డిస్టర్బ్ అవ్వదా అని.
4: ఆంటీ, ప్రత్యూష సుమ అంటున్న దాంతో నేను ఏకీభవిస్తున్నాను. ఈ సమస్యకి పరిష్కారమేంటి?
1: మీ అందరికీ మహాభారతం తెలుసు కదా. దానిలో ద్రోణాచార్యుల వారు విద్యాభ్యాసం మొదలుపెట్టే ముందు అందరికీ అంటే కౌరవులకి, పాండవులకి ఒక పరీక్ష పెట్టారు కదా.
2: ఆంటీ, ఒక చెట్టు మీద పక్షిని చూపించి ఏం కనిపిస్తుందని అడిగారు, ఆకతే కదా.
1: అవునమ్మా వాణి, ఆ పరీక్ష ఎందుకు పెట్టారో అర్థం చేసుకున్నారా మీరు?
3: దేనికి ఆంటీ, కాన్సన్ట్రేషన్కే కదా.
0: అంతే కదా.
1: అంతేకాదర్రా, ఆ పరీక్షను బట్టి ఎవరెవరికి దేనియందు ఎంతెంత ఆసక్తి ఉందో ద్రోణాచార్యుల వారు కనిపెట్టి వారి వారికి ఆ విధమైన విద్యను అందించారు.
0: అంటే మరిప్పుడు అలాంటి పరీక్షలు పెట్టలేరు కదా.
1: పరీక్షలు పెట్టక్కర్లేదు నాన్న, యాక్టివిటీస్ చేయించేటప్పుడు వారి వారి శ్రద్ధ, ఆసక్తి తెలుసుకోవచ్చు.
0: నాకిప్పుడు అర్థమైందా ఆంటీ, దాన్ని బట్టి ఆ పిల్లలు సేవా విభాగానికి ఉపయోగపడతారా, ఆధ్యాత్మిక విభాగంలో రాణిస్తారా, విద్యా విభాగానికి సేవలందిస్తారా అని నిర్ణయించి తర్ఫీదిస్తారు కదా మీరంతా.
3: మనోజ్ఞక్క ఎలాగైనా షార్ప్.
4: ప్రత్యూష, ప్రత్యేకించి ఒక విభాగానికి సంబంధించిన నిపుణత వారిలో ఉన్నా మొత్తం మీద అందరికీ అన్నింటి పట్ల అవగాహన కలిగేలా చేస్తాం.
2: ఆంటీ, మేం బాల్ వికాస్ లో ఉన్నప్పుడు సైలెంట్ సిట్టింగ్, ప్రార్థన, భజన, సామూహిక కార్యక్రమాలు ఇలా అన్నీ చేసేవాళ్లం కదా. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ కి అలవాటు పడిపోయిన పిల్లల్ని సైలెంట్ గా ఎలా కూర్చోబెట్టాలా అని.
1: ముందు ముందే సైలెంట్ గా కూర్చోమంటే ఇప్పటి పిల్లలు కూర్చోరు, అది నిజమే. కాని దానికి స్వామి గాయత్రి మంత్రోచ్చారణ వల్ల పిల్లలలో శారీరక, మానసిక పరివర్తన తీసుకురావటం సులభమవుతుందని చెప్పారు. ఈ విషయం మీ అందరికీ అనుభవమే కదా. హర్షిత, అప్పుడు సాయిగాయత్రి మాత మీద మీరు నేర్చుకున్న పాట గుర్తుందా?
5: ఓ గుర్తుందా ఆంటీ, ఒకసారి పాడమంటారా?
4: విని చాలా రోజులైంది, పాడండి. హర్షిత, సుమ, మీరంతా కలిసి పాడండిమ్మా.

0: పాట ఎంత బాగుందో.
1: ఆంటీ, పిల్లలు రెగ్యులర్ గా రావడానికి ఏం చేయాలి?
2: ఇక్కడ మీకందరికీ పేరెంటింగ్ గురించి కొంత చెప్పాలమ్మా. విద్యయందు గాని విజ్ఞానమునందు గాని తమ బిడ్డలు వెనకపడినప్పుడు తల్లిదండ్రులు ఎంత పరితపిస్తారో భరతమాత నైతిక ఆర్థిక ఆధ్యాత్మిక మార్గములందు వెనకబడిన తన పిల్లలను చూసి అంతకంటే 10 రెట్లు అధికంగా బాధపడుతుంది. ఈనాడు మీరు ఎవరినైతే మహనీయులని ఆదర్శప్రాయులని భావిస్తున్నారో వారందరూ ఒకనొక సమయంలో విద్యార్థులే అనే సత్యాన్ని మరువకూడదు. వ్యక్తి యొక్క విలువ జీవిత సంస్కారంపై ఆధారపడి ఉంటుంది. ఇటువంటి విషయాలన్నీ పేరెంటింగ్ లో అర్థమయ్యేలా చెప్తే తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది.
3: సంస్కారం అనే పదం అర్థమయ్యేలా చెప్పాలంటే?
4: ఆంటీ, స్వామి చెప్పింది, నేను చెప్పనా?
2: చెప్పు జ్యోతి.
4: నిత్య జీవితంలో దురలవాట్లను దుర్భావములను దూరం కావించుకుని సదభ్యాసాలను సద్భావములను పోషించుకోవడమే సంస్కారం యొక్క అర్థమని స్వామి చెప్పారు కదా. అంతేకాదాంటి, పిల్లలు పెద్దయ్యాక గౌరవించబడాలంటే తల్లిదండ్రులది గురువులదే బాధ్యత అన్నారు. అందుకే పేరెంటింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది కదా.
2: చూడు జ్యోతి, నువ్వు చెప్పేది నిజం. అయితే పిల్లలు ఒకసారి క్లాసుకు రావడానికి అది దోహదం చేస్తుంది. కానీ వీళ్ల సమస్య అది కాదు. ఒకసారి వచ్చిన పిల్లలు మళ్లీ మళ్లీ వచ్చేది ఎలా అని. దానికి స్కూల్లో క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టి చెప్పినట్లుగా చెబితే పిల్లలకి ఇంట్రెస్ట్ ఎక్కువ రోజులు ఉండదు. సాధ్యమైనంత వరకు ప్రకృతికి సమీపంగానూ యాక్టివిటీస్ పద్దతిలోనూ విలువలు చెప్పడానికి ప్రయత్నించినప్పుడు వారికి ఈ విద్యా విధానం పట్ల ఆసక్తి పెరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. పట్టణ విద్యలు ఆశ్రమ విద్య మధ్య తేడాలాగా.
5: ఆంటీ, కొంచెం వివరంగా చెప్పండి.
2: నేను కాదర్రా, ఈ సందేహానికి స్వామి ఎన్నడో సమాధానం అందించారు.
0: అదేమిటో చెప్పండి ఆంటీ.
2: పట్టణ విద్యలు ఆశ్రమ విద్యలు అంటే పట్టణ విద్యలు భౌతిక విషయాలకు మాత్రమే ప్రాధాన్యమిస్తాయి. ఆశ్రమ విద్యలు నైతిక ధార్మిక ఆధ్యాత్మికములను శీల సంపదను అభివృద్ధి పరుస్తాయి. ఈ రెండు విద్యల మధ్య వ్యత్యాసానికి స్వామి ఉదాహరణగా దుష్యంతుడిని అతని కుమారుడైన భరతుడిని పోల్చి చెప్పారు. అంతేకాదు రామాయణాన్ని రామచరిత్ర అన్నారు, రావణుని కథను కామచరిత్ర అన్నారు. కారణం, రావణుడు కూడా అనేక విద్యలు నేర్చుకున్నాడు కాని తన ఇంద్రియాలను నిగ్రహించుకోలేకపోయాడు. రాముడు సత్యం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేశాడు. అందుకే రాముడిది పాజిటివ్ శక్తి, రావణుడిది నెగిటివ్ శక్తి. భారతంలో లోభానికి ప్రతిరూపాలైన దుర్యోధన దుశ్శాసనులు నెగిటివ్, ధర్మస్వరూపులైన పాండవులు పాజిటివ్. భాగవతంలో హరిద్వేషైన హిరణ్యకశిపుడు నెగిటివ్, అతని కుమారుడైన ప్రహ్లాదుడు పాజిటివ్. మంచి చెడ్డలు లేని చరిత్ర ఎక్కడా కనిపించదు. మంచిని స్వీకరించి చెడును విసర్జించాలి, అప్పుడు మీరు మంచివారుగా తయారవుతారని చెప్పారు. అంతేకాదు గురువు యొక్క ప్రవర్తనను విద్యార్థులు చాలా నిశితంగా పరిశీలించి ప్రభావితం అవుతారు. కాబట్టి బోధించే ప్రతి చిన్న విషయం గురువులు ఆచరణపూర్వకంగా బోధించాలని స్వామి ఉపదేశించారు.
0: ఆంటీ, నేను చెప్పేది బాగుంది కానీ ఇప్పుడు స్కూల్లో చెప్పే బాల వికాస్ లో మత సంబంధమైనవి ఏవి చెప్పద్దు అని చెప్తున్నారు కదా.
2: హర్షిత, స్వామి ఎప్పుడూ అలా చెప్పలేదు నాన్న. స్వామి మాత్రం అన్ని మతాలలో ఉన్న మంచిని ఉన్నతమైన విలువలను పిల్లలకు తెలియజెప్పి వారిలో భావ సామరస్యాన్ని మత సామరస్యాన్ని నెలకొల్పండి, అప్పుడే ప్రపంచ శాంతి చేకూరుతుందని బోధించారు.

0: స్వామి ఉండగా ప్రశాంతి నిలయంలో అన్ని మతాల పండుగలు జరిపించేవారు కదా ఆంటీ.
1: స్వామి సశరీరంగా ఉన్నప్పుడు ఆయన సమక్షంలో జరిపిన మతపరమైన పండుగలన్నీ ఇప్పటికీ ప్రశాంత నిలయంలో అతి వైభవంగా జరుపుతున్నారు. స్వామి ఎప్పుడూ చెప్పినది ఒకటే, మానవులంతా ఒకటే, ప్రేమ మాత్రమే వారందరినీ కట్టి ఉంచే సూత్రం. ఆ ప్రేమను పెంచుకోండి, పంచుకోండి, స్వామి అనుగ్రహాన్ని అందుకోండి అని. గురువులంటే నిత్య విద్యార్థులు అని చెప్పారు స్వామి. దేశకాల మాన పరిస్థితులను బట్టి స్వామి మనకందించిన మానవతా విలువలకు భంగం కలగకుండా అనుకూలమైన మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు సాగుతూ స్వామి అనుగ్రహానికి పాత్రులం కావాలి.
0: ఆంటీ, ఫ్యూచర్ బాలవికాస్ గురువులుగా తయారవ్వడానికి మాకు చాలా విలువైన విషయాలు చెప్పారు. ఇప్పుడు మాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ విషయాలు తెలుసుకుంటే మేమే కాదు ఎవ్వరైనా గురువులు కావడానికి ముందుకొస్తారు.
1: చాలా సంతోషం నాన్న. ఒక్కసారి ఆ స్వామిని కీర్తించండమ్మా.

ఈనాటి ఈశ్వరాంబ దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని ముగిస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ సమితి బాల వికాస్ విద్యార్థులు గురువులు అందరికీ, రేడియో సాయి బృందం తరపున, రేడియో సాయి శ్రోతలందరి తరపున మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సాయిరాం.

ఇంతవరకు మీరు 2018 మే 6వ తేదీ ఈశ్వరాంబ దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం శ్రోతలకు అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

బురమీ తెగ జటా జూటముని సిరమున మెరయగ నారదు తంబురమీత జటా జూటముని సిరమున మెరయగ నారదు తంబురమీత జటా జూటముని సిరమున మెరయ శిశూలంబుదాతి పుదువరుడు తదిం తదిం తదిం తదితకయను శిశూలంబుదాతి పుదువరుడు తదిం తదిం తదిం తది

సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం ఓం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం జయ శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం ఓం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం జయ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం

0: ಮಧುರ ಮಧುರ ಮುರಳಿ ಘನಶ್ಯಾಮ
1: ಮಧುರ ಮುರಳಿ

ಸುರದಾಸ ಪ್ರಭು ಹೇಗಿರಿದಾರೀ.

Thank you.

ఒకమారు ఒక విద్యార్థి స్వామితో ఇలా అన్నాడు, స్వామి మిమ్మల్ని నేను చాలా ప్రేమిస్తాను స్వామి, నాకు మీరు తప్ప ప్రపంచంలో ఇంకెవ్వరూ అక్కర్లేదు అని. అప్పుడు స్వామి ఆ విద్యార్థి కళ్ళలోకి చూస్తూ ఇలా అన్నారు, భగవంతుడికి కలియుగంలో ఎంగిలి మెతుకులు పడేస్తున్నారు నాయన, మొదట తల్లిదండ్రులకి, తరువాత సోదరులకి, ఆ తరువాత భార్యకి, మిగిలింది పిల్లలకి, ఇదంతా అయ్యాక ఇంకా ఏదైనా మిగిలితే భగవంతుడికి ఇస్తున్నారు. ఈనాడు భగవంతుడిపై చూపే ప్రేమ ఇలాగే ఉంది అని. భక్తుడు భగవంతుడి ప్రేమకై ఎంత తపిస్తాడో భగవంతుడు కూడా భక్తుడి ప్రేమకై అంతకంటే 1000 రెట్లు ఎక్కువే వేచి ఉంటాడు. మనందరి మనస్సుల్లో పవిత్రమైన భావాల నుండి స్వామిని మన చాయిస్గా కాక స్వామిని మన ప్రయారిటీగా చేసుకునే రీతిలో ఆశీర్వదించమని స్వామిని ప్రార్థిస్తూ ప్రేమామృతం కార్యక్రమంలో 19 జులై 1996న భగవాన్ ప్రసాదించిన దివ్యోపన్యాసాన్ని విందాము.

ಭಕ್ತಿರೇವ ಭವರೋಗನಾಶಿ ಭಕ್ತಿರೇವ ಪರವೇದನ ಪ್ರಧಾನ

పరమార్థ జ్ఞానమునకు భక్తియే మూల కారణం. భక్తిరేవ భవరోగనాశిని. జనన మరణాది ఈ రోగములకు భక్తియే సరి అయిన ఔషధము.

0: సమస్త తత్వజ్ఞానములకు ఈ భక్తియే మూల కారణము.
1: భక్తిరేవ పరమోక్షకారిణి.
0: పవిత్రమైన గమ్యమైన మోక్షమునకు కూడాను ఈ భక్తియే మూల కారణము. ఇట్టి పరమ భక్తి నిమిత్తమై అనేక మంది అనేక విధములైన మార్గములను అనుసరించి దైవానుగ్రహమును పొంది తద్వారా దీని యొక్క ఫలితమును పొందాలని అనేక విధములుగా ప్రయత్నిస్తున్నారు. అయితే భక్తి అనగా ఏమిటి? భజ్ అను ధాతువు నుండి ఉద్భవించినటువంటిదే భక్తి. భజ్ అనగా సేవ. భజ్ అనగా ఒక విధమైన యొక్క బంటునీతి కొలువు. భజ్ అనగా ప్రేమకు ప్రధానమైనటువంటి సూత్రము. ఈ భజ్ అనేటువంటి యొక్క ధాతువునందు అనేక విధములైనటువంటి అర్థములు ఇవిడి ఉంటున్నవి. కాని ఈ భక్తులు యందు నాలుగు విధములైనటువంటి తెగలుగా విభజించి వారు భగవత్ చింతనల చేత కాలంను గడుపుతూ వచ్చారు. మొదటిది గుణగానము, రెండవది లీలాగానము, మూడవది భావగానము, నాలుగవది నామజ్ఞానము. అనగా నామ సంకీర్తన చేత కొంతమంది తరిస్తూ వచ్చారు, లీలా సంకీర్తన చేత మరికొంతమంది తరిస్తూ వచ్చారు, భావ సంకీర్తన చేత మరికొంతమంది భ్రమలో మునిగిపోతూ వచ్చారు, గుణ సంకీర్తన చేత కేవలము అసంతృప్తిని పొందుతూ వచ్చారు. గుణ సంకీర్తన అనేటువంటిది భగవంతుడు గుణాతీతుడు. అలాంటి గుణాతీతుడైనటువంటి యొక్క భగవంతుణ్ణి గుణము చేత గానము చేసి మెప్పించటము, ఇది కేవలం ఒక భ్రమనే. ఇది కేవలము వారి భ్రాంతి చేతనే ఈ గుణ సంకీర్తన చేసి అప్పటికప్పటికి తృప్తి పడుతూ వస్తున్నారు. నిజముగా చూస్తే భగవంతునికి గుణములే లేవు. గుణరహితుడైనటువంటి భగవంతుణ్ణి గుణములుగా కల్పించి దానితో స్మరించి దానితో భజించి వీరు తరించాలనేటువంటి కోరటం, ఇది ఒక భ్రాంతి మాత్రమే. వాసుకి చెయ్యన్న శ్రీనివాస చిద్వినాస భవ పాశమూల దుంచి మనోల్లాసని వరం వాసుర కళ్యాణ పూర వాసుడౌ శేష గోప దాసుని బ్రోచేటి జగదీశ ఖుషి కేశవేగ శ్రీరమ రమణి మనోహర ఆశ్రిత జన శుభకర శ్రీ రమ రమణి మనోహర. గుణము లేనటువంటి యొక్క భగవంతుని అనేక విధములుగా వర్ణించి వాసుకేశయన శ్రీనివాస చిద్విలాస. ఏమిటి ఇవి? శ్రీనివాసుడు ఈ చిద్విలాసుడు ఏమిటి? విలాసం ఏమిటి? విలాసం ఒక గుణం కాదా? ఈ విధంగా గుణగానము గావించి అప్పటికప్పుడు సంతృప్తి పడి కడపటికి నిరాశకు గురి అవుతూ వచ్చారు. ఇంకా లీలాగానము. ఈ లీలాగానం అనేటువంటిది జయదేవుడు గౌరాంగదుడు వీరందరూ కూడాను అనేక విధములుగా లీలాగానం చేస్తూ వచ్చారు. కేవలం అది కూడా వారి భ్రమనే. ఈ భ్రమను మరింత అభివృద్ధి గావించుకొని ఈ లీలల చేతనే తాము తృప్తి పొందుతూ వచ్చారు. కానీ కడపటికి సత్యాన్ని గుర్తించి వారు కూడాను తరిస్తూ వచ్చారు. మీరా కూడాను ఆ విధంగానే, మీరా సక్కుబాయి వీరందరూ కూడాను అదే విధంగానే లీలాగానము చేస్తూ కట్టగడపటికి దీనివల్ల ప్రయోజనం లేదు. జగత్తే అతని యొక్క లీల, సృష్టి అంతయూ అతని యొక్క లీలని, ఇందులో భగవంతుని యొక్క లీలను ప్రత్యేకించి ఏమిటున్నవి అని గుర్తించి అప్పటి నుంచి తాను స్మరిస్తూ వచ్చింది.

0: தென்னபின ராம துமபின கிருஷ்ண துமபின பியாரே துமபின ரசயன ஞாயே.
1: நீவு லேக்கபோதே నాకు నిద్రాహారములు కూడా రావు, నాకు అక్కర్లేదు.
0: శివసన భూక నీందనహి రైనా,
1: దినములో నాకు ఆకలిని కాని దప్పెని కాని ఏమాత్రము కూడా నాకు కలిగేటువంటివి కాదు కృష్ణ. ఈ విధంగా కృష్ణుణ్ణి ప్రార్థించి కట్టకడపటికి దినము తానే, రాత్రి తానే, కాలస్వరూపుడు తానే, అంతా తానే, ఇంకా దీందులో లీలలు ఏమిటి, ఇదంతా కేవలం నా భ్రమనే అని సంతృప్తి పడుకొని అప్పటి నుంచి కూడాను హృదయవాసిగా భావించి కృష్ణ నీవే నా హృదయవాసి, అమారధి తుమార మందిర్ అని నిశ్చయం చేసుకుంది. ఇంకా భావ సంకీర్తన లోపల అనేక మంది వారు కూడాను భ్రమించిపోతున్నారు. సందు గొందు లంది మరి అందరందు నీవే ఆనంద ముందు చుందువని విందు శ్రీధర, సందు గొందు లందు మరి అందరందు నీవే ఆనంద ముందు చుందువని విందు శ్రీధర, హిందు వదన సురేంద్ర బుంద వందిత పాదార వింద నిత్యానంద గోవింద వేగ భ్రోవర శ్రీరమారమణి మనోహర, ఆశ్రిత జన శుభకర శ్రీరమారమణి మనోహర, సందుగొందులందు మారి అందరందు నీవే ఆనందముందు చుందువని విందు శ్రీధర. భగవంతునికి ఒక సందు, ఒక గొంది, ఒక విధమైన మార్గం ఉంటుందా? కనుక ఇవన్నీ కూడా నా భ్రాంతులే. కనుకనే ఈ మూడు రకములైనటువంటి కూడా భ్రాంతులే, గుణగానము, భావగానము, లీలాగానము, ఈ మూడు కూడాను కేవలము ఒక భ్రాంతితో కూడినటువంటివి అని నిర్ణయం చేసుకున్నారు. నామ సంకీర్తనే స్థిరమైనటువంటిది అన్నారు. ఎందుకంటే భగవంతుడు ఒక రూపాన్ని ధరిస్తున్నాడు, రూపమును ధరించినప్పుడు నామాన్ని కూడా వరిస్తున్నాడు. రూపాన్ని ధ్యానించటము, నామాన్ని స్మరించటము, ఈ రెండింటి యొక్క సంబంధమే రూప సహిత ధ్యానము, ధ్యాన సహిత రూపము అన్నారు. కనుక ఈ యొక్క నామ సంకీర్తన అనేటువంటిది సర్వులు కూడాను ధరించడానికి చక్కని రాజ మార్గము. ఈ నామ సంకీర్తనతో అందరి కంఠములు చేరి ఏకాత్మతత్వంగా ఒక్క గానంగా పాడినారంటే ఆ విధమైన దివ్యశక్తి యొక్క వైబ్రేషను సర్వత్రా వ్యాపించిపోతుంది. ఈ నామ సంకీర్తనే కాక రూపభావాన్ని కూడా కొంతవరకు నిరూపిస్తూ వచ్చారు వాడు. రూపనామములు రెండు చేరేటప్పటికీ జగత్ వ్యవహారం కూడా ప్రారంభమైంది. రూపనామములతో కూడినటువంటి ఈ జగత్తు, కనుక ఈ జగత్తుతో కూడినటువంటిదే అభిమాన మమకారములు. ఒకనొక సమయం లోపల కృష్ణుడు తన సహజ స్వరూపాన్ని ధరిస్తూ వచ్చాడు. ఆనాడు కాని ఈనాటి ప్రజలు కృష్ణుని యొక్క లీలలు కాని అతని యొక్క చర్యలు కాని అనేక విధములుగా కూడాను విమర్శిస్తూ వచ్చారు. కాని అప్పటికి శ్రీకృష్ణుడికి వయసు 6 సంవత్సరములే. 6 సంవత్సరముల యొక్క బాలుడైనటువంటి వాడు ఏమిటి ఈ చర్యలు విమర్శించడానికి అవకాశం ఎక్కడుంది? కాని అది కూడా వారి భావరాగముల యొక్క ఊహరే. భర్త లోపల పరుండినాడు, భార్య కూడా లోపల ఉంటుండాలి. కృష్ణుడు పోయి తలుపు తట్టాడు, ఆమెకు అభిమానం ప్రారంభమైంది. కొంతసేపు ఆగాలనుకుని తిరిగి కొంతసేపు ఆగింది. కానీ కృష్ణుడు ఊరుకునేటువంటి వాడు కాదు, ఒక హఠం పట్టేటువంటి వాడు. బాగా కొడుతూ వచ్చాడు తలుపును. నెమ్మదిగా ఒక సందు ఉండేటువంటి దీన్ని చూచి అక్కడ కృష్ణుడితో చెప్తుంటుండాలి,
0: తలుపు తీయునంతలోనే తత్తరమ

కారణమేమిటి? పతిని దూర పోవలేదు మది సంధ్యముందుం

కానీ ఇంకా కుడుతూ వచ్చాడు. కానీ భర్త లేచాడు. భర్త లేచి తలుపు తెరిచాడు. కృష్ణుడు చిన్న పిల్లవాడు. ఆ పిల్లవాడిని చూస్తే కోపం రాలేదు ఆ భర్తకు. ఎత్తుకున్నాడు పాపం, ఎత్తుకుని లోపలికి వెళ్ళాడు. భార్య యొక్క భావము, ఆ యొక్క నామ సంకీర్తనలో ఉన్నటువంటి యొక్క ఆనందము మురిసిపోయింది. ఆ నా భర్త కూడా మారిపోయాడు, నా భర్త కృష్ణుడింటే ప్రేమిస్తూ వచ్చాడు, కృష్ణుడిని ఎంతనో ఆలిస్తూ వచ్చున్నాడు అని తానెంతో మయమర్చిపోయింది. కనుకనే కృష్ణుని యొక్క చేష్టలన్నీ కూడాను ఒక విధమైనటువంటి యొక్క ప్రవృత్తి మార్గంలో ప్రవేశించి నివృత్తి తత్వాన్ని బోధించేటువంటిది. ఈ నివృత్తి యందు కూడాను ప్రవృత్తిని ఏర్పరిచి ఆ ప్రవృత్తి యొక్క తత్వం నుంచి నివృత్తి యొక్క మార్గాన్ని బోధిస్తూ వచ్చేటువంటిది. కాన భగవంతుని యొక్క లీలలు గానము చేతనే మనకు సంతృప్తి గావిస్తుంటాడు. ఈ గానం అనేటువంటిది ఎంత మాధుర్యమైనటువంటిదో, ఎంత మధురమైనటువంటిదో, ఎంత శ్రవణానందమైనటువంటిదో అందరికీ తెలుసు. తెల్లవారుజామున నగర సంకీర్తన చేస్తుంటే పాటలు రానివాడు కూడా అందులో ప్రవేశించి ఆనందంగా పాడుకుంటూ పోతుంటాడు. ఈ యొక్క గానమునందు అంత మాధుర్యం ఉంటుండాలి. నాస్తికుడైనా ఆస్తికుడైనా ఆస్తిక నాస్తికుడైనా నాస్తికుడైనా గానంలో మురిచిపోతాడు, మర్చిపోతాడు. తనను తాను మరిపించి మురిపించి మయమరిపించేటువంటి తత్వమే ఈ గానము. ఇంతే కాదు, ఇంకా భగవంతుని యొక్క లీలా గుణగణ విశేషములను మహత్తరములు కూడాను ఈ గానంలో ప్రబోధిస్తూ వచ్చింటుంది. ఈ భగవంతుని యొక్క చర్యలను అనేక విధమైనటువంటి మహత్తరమైనటువంటి శక్తులను గానం ద్వారా వినిపించి అనేక ప్రపంచానికి చాటినటువంటి యొక్క భక్తులు కూడాను లేకపోలేదు. కనుక గానం అనేటువంటిది చాలా అందరినీ ఉల్లాసపరిచేటువంటిది. కాన గానము చేత అందరూ తరించడానికి ఇది ఒక చక్కని రాజమార్గం. కనుకనే ఈ గాన సంకీర్తన చేతనే భగవంతుణ్ణి తన స్వాధీనము గావించుకోవచ్చు. ఈ విధంగా గాన సంకీర్తన చేసి హృదయాన్ని మర్చిపోయి ఆ గానములో లీనమై భగవంతుణ్ణి అందుకుని తాను పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని అభివృద్ధి గావించుకుంటాడు. హే కృష్ణాయని మురళిడ ద్రౌపదిని కవలేదా, నేను నేను పాండవులను గాచినావు, కుచేలుని ఆర్తి దీర్చినావు, కురూపి అయిన కుద్యా వక్రములను పోగొట్టినావు, వాచమ గోచరుండని నీ చరితములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా, హే కృష్ణ కాచుకున్నాను నీదు కృపకై, నామురా లెక్కించి ద్రోగుమయ్య వాచమ గోచరుండని. ఆర్తి దీర్చినావు, కురూపి అయిన కుబ్జా వక్రములను పోగొట్టినావు, మేలు మేలు పాండవులను గాచినావు, హే కృష్ణాయని మురళిడ బ్రోచినావు, వాచామ గోచరుండని నీ చరితములను పొగట బ్రహ్మాదులకునైన తరమా. అది అవాంగ్మానస గోచరం అనేటువంటి తత్వాన్ని గుర్తించేటువంటి. యథో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ. కనుకనే గాన సంకీర్తనం చేతనే, సమష్ఠీ గాన సంకీర్తనం చేతనే మరింత జగత్వ్యాప్తి గావించడానికి, హృదయం వికసించడానికి, విశాలం కావడానికి చక్కని అవకాశములు ఉంటున్నాయి. ఈ సమష్ఠీ భజన అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది. దీనిని మొట్టమొదట గురునానక్ ప్రారంభించాడు. అతను అందరూ కూడా ఏకంగా పాడేటువంటి రీతిగా భజనలోని ప్రారంభించాడు. కనుక అట్టి భజన అనేటువంటిదే మానవుణ్ణి చక్కగా తరింపజేస్తూ వచ్చింది. కబీర్దాసు, తులసిదాసు, రామదాసు వీరందరూ కూడాను ఈ నామ సంకీర్తన చేతనే తరిస్తూ వచ్చారు. ఈ నామ సంకీర్తన లోపల ఇంత మాత్రమైన శక్తి ఉంటుండాలి. భగవంతుడికి రూపము లేదని చెప్పుకోవచ్చును, కానీ నామం మాత్రం ఉంటుండాలి. భగవంతుడు అనేది ఒక పెద్ద పేరు. పేరంటే ఏమిటి కావాలి? ఓ రామకృష్ణ గోవిందని కాదు, భగవంతుడా అనటమే ఒక పేరు. నామరహితుడు అంటున్నారు, రూపరహితుడు అంటున్నారు. నామరూపము లేనటువంటిది ఈ జగత్తులో కానరాదు. కించిత్ అణుస్వరూపానికి కూడాను రూపముంది, నామముంది. ఈ రూపనామములే లేకపోతే ఇంక పెద్ద స్వరూపాన్ని ఏ విధంగా ధరిస్తుంది? కాదు, జగత్తులందున్నటువంటి సమస్త
రూపములకు నామము, ప్రతి నామమునకును ఒక శక్తి ఉంటున్నది. కనుకనే భారతీయులు ప్రతి రాతిని కూడాను పూజిస్తూ వచ్చారు, ప్రతి చెట్టును కూడాను పూజిస్తూ వచ్చారు, విషపురుగు అయినటువంటి సర్పాన్ని కూడా పూజిస్తూ వచ్చారు, కానీ పైన ఎగిరేటువంటి గరుడవంతుని కూడా పూజిస్తూ వచ్చారు. భగవంతుని పూజించలేనటువంటిది మరొకటి లేనే లేదు జగత్తులో. అందువల్లనే అనేక మంది ఎక్కడ చూస్తే అక్కడ ప్రదర్శన చేసి అక్కడే భూమికి నమస్కారం చేసుకుంటారు. ఎక్కడ భూమి లేదు, సర్వత్రా ఉంటుండాలి భూమి. ఇది మదరత్త లేనటువంటి ప్రదేశమే లేదు. ఒక చిన్న కథ ఉంటుండాలి. ఒక ఫాక్స్ భూమి దగ్గర 5 రూపాయలు అప్పు తీసుకుందట. రెండవ దినం లేచేటప్పటికే అత్త అడిగిందట, ఏం 4 రూపాయలు నా ఇస్తావా లేదా అని. అదే దీన్ని ఇంకా తృప్తి పెట్టడం చాలా కష్టమవుతుందని రాత్రి చాలా పరిగెత్తి ఎంతో అడుగు పరిగెత్తిపోయిందట. పాపాన్ని నేను తప్పక తప్పించుకున్నాను, నేను ఇంకా హాయిగా ఉండవచ్చు అనుకుందట ఆ నక్క. నిద్రించింది, విశ్రాంతి తీసుకుంది, తెల్లవారు లేచింది, లేచితే అక్కడ కూడా భూమి ఏమి నా 5 రూపాయలు ఎక్కిస్తావు అనేది. కనుకనే భూదేవనేటువంటిది సర్వతత్వాణి పాదం సర్వత్రా ఉంటుండాలి. కనుకనే ఈ భూమినే ఒక దేవత. కనుకనే భూమి కూడాను ఒకనొక సమయంలో నారాయణుని ప్రార్థించిందట, స్వామి ఎలాంటి పాపములనైనాను నేను భరించగలను, కానీ నీ నామస్మరణ చేయనటువంటి వారిని నేను భరించలేకపోతున్నాను. కనుక సర్వులకు ఈ నామస్మరణ అందించి వారికి తరింపజేయడానికి తగినటువంటి మార్గం చూపించమనిందట. అప్పుడు వాల్మీకి 1,000,000 శ్లోకాలు రాశాడట రామాయణం పైన. అందులోపల ఈ రాసిన తరువాత తిరిగి ఇదంతా ఒక ముల్లోకాల వారికి పంచాలి అనుకున్నాడట, కాని అందరికీ సమంగా పంచుతూ వచ్చాడు. 33,33,333 పంచాడు ముల్లోకములు వారికి. పంచాడు 33,33,333. ఇది 3 లోకాల వరకు చేరిపోయింది, కానీ ఒక్క శ్లోకం మిగిలింది. ఈ శ్లోకాన్ని ఎట్ట పంచేది, ఇది పంచడానికి వీలు కాదే. అప్పుడు ఈ శ్లోకం లోపల దీంతో 11 అక్షరాలు ఉంటున్నాయి. 11 అక్షరాలు ఉంటున్నప్పుడు ఈ 3 లోకముల వరకు పంచాలి. 3 అక్షరాలు ఒక్కొక్కరికి 3 లోకాల వరకు పంచారు, 2 అక్షరాలు మిగిలినాయి. ఇది ఎవరికి పంచేది, 3 లోకాల వరకు పంచడానికి వీలు కాదే. అప్పుడు గురుదేవుడు చెప్పిందట, విష్ణు అమ్మా ఈ యొక్క వాల్మీకి రాసినటువంటి యొక్క రామాయణమును అందరినీ పంచడానికి కారకుండా పోయింది, ఇది 2 అక్షరాలు మిగిలాయి. ఈ 2 అక్షరాలే రామ కృష్ణ హరి శివ హర సాయి అనేటువంటి 2 అక్షరాలుగా పెట్టుకోండి. అన్నింటికీ 2 అక్షరాలు సరిపోయింది. కనుకని ఈ 2 అక్షరములు కూడా ద్వైత స్వరూపమని పెట్టింది. ప్రపంచం అనేటువంటిది ద్వైత స్వరూపమే. కనుకని దానివల్ల కొంతవరకు మానవులు కొంత మరుపు తెలుపుతున్నారు. ఏ మ్యాన్ విత్ డ్యూయలీ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్ అని. అందువల్లనే ఒకటూరు ఎస్ అని పోతుంది, ఒకటూరు నో అని వస్తుంది. ఈ ప్రకృతి యొక్క స్వభావం ఆ రీతిగా ఉంటుండాలి. కనుకనే ఈ 2 అక్షరముల నామాన్ని ఎవరైనా స్మరించవచ్చు, అందరూ తరించవచ్చు అన్నారు. క్రిస్టియన్స్ కూడా జీసస్ 2 అక్షరాలు వచ్చేసింది, ముస్లింస్ కూడా అల్లా 2 అక్షరాలు వచ్చేసేసింది, అన్నింటి ఎందులో 2 అక్షరాలు. అందువల్లనే త్యాగరాజు చెప్పాడు, ఎవరని నిన్ను నిర్ణయించేదిరా,

0: మాధవ మంత్రము ఓం నమో నారాయణాయ, నమో నారాయణాయ అనేటువంటి అష్టాచరణామంలో రకారమే దీనికి ప్రాణము అన్నాడు.
1: నారాయణాయ,
0: ఆ రకార పోతే నాయనాయ అయిపోతుంది. నాయనాయ అంటే ఛేదించటము, కాబట్టి దీంతో ప్రాణం లేదు. శివ మంత్రమునకు మా జీవము నమశివాయ, ఇందులో మకారమని లేకుంటే నశివాయ, లైఫ్ లెటర్ కనుకని నమశివాయ అనేటువంటిది నమశివాయ, మకారం లేకుండా పోతే నశివాయ, మంగళం కానటువంటిది అమంగళము అయిపోతుంది. ఈ వివరము తెలిసిన గనునకు నొక్కెదా ఎవరని ఎవరని నిన్ను నిన్నయించేదిర. శివుడవో మాధవుడవో, కానీ శివమంత్రంలో మా జీవము, మాధవ మంత్రంలో రాజీవనము, ఈ వివరము తెలిసినటువంటి వానికి నేను మొక్కుతాను అన్నాడు. కనుక ఈ రెండు చేరినటువంటిదే రామ అనే మంత్రములకు నేను మొక్కుతున్నాను అన్నాడు. కనుక జగత్తంతయుడును భగవత్ నామాన్ని స్మరించినటువంటి వాడు లేనే లేడు. ఏదో ఒక రూపంలో భగవంతుని స్మరిస్తుంటాడు. పిల్లల పేరు పెట్టుకునైనా వాడిని పిలుస్తూ ఉంటాడు, లేక స్నేహితుని పేర్లైనా వాడిని పిలుస్తుంటాడు. అరే రామ ఇక్కడ రారా, అరే కృష్ణ రారా అని ఏదో ఒక రీతిగా పిలుస్తుంటాడు. కనుక భగవంతుని నామము లేనటువంటిది ఎక్కడ కూడా కనిపించదు. అన్ని రూపములు భగవంతుని రూపములే, అన్ని నామములు భగవంతుని నామములే. కనుకనే ఏ నామంతోనైనా స్మరించి నామ సంకీర్తన చేతనే జీవితాన్ని తరించుకోవాలి. నీ భ్రాంతిని పురస్కరించుకుని భగవంతుని ఎన్ని రకములుగా వర్ణించుకోవచ్చు, అది నీ యొక్క తృప్తి, అది నీ భ్రమ. కానీ నామం మాత్రం సత్యం. నిరంతరము నామాన్ని నాలుక పైన నాట్యం ఆడిస్తుంటే ఇంతకంటే తగినటువంటి తపస్సు మరేంటుంది.

0: నేనా. ఈ ఒక్క భగవద్గీత యొక్క తత్వాన్ని నామాన్ని స్మరిస్తే అదే తపస్సు, అదే తీర్థము, అదే క్షేత్రము, అంత సర్వము అదే అయిపోతుంది. కనుక గుణ సంకీర్తన, భావ సంకీర్తన ఇవన్నీ సంకీర్తనలో కాకుండా నామ సంకీర్తన మాత్రం చాలా ఉత్తమమైన సంకీర్తన. కనుక నామం చేతనే భజించండి, నామం చేతనే తరించండి, నామాన్నే వరించండి.
1: ఇంతవరకు 19 జూలై 1996న భగవాన్ ప్రసాదించిన దివ్యోపన్యాసాన్ని మీరు విన్నారు.

మానవుని యొక్క ఉనికి ఏమిటి? ఈ శరీరము యొక్క తత్వమే విచిత్రమైనది. బయట ఏ మహత్తరమైన శక్తులున్నవో ఆ సమస్త శక్తులు మానవునియందే ఇమిడి ఉంటున్నవి. సర్వ మహనీయులు కూడా, సమస్త గ్రంథములు కూడా నిన్ను నీవు గుర్తించుకోమని ప్రబోధిస్తూ వస్తున్నాయి. తనను తాను గుర్తించుకోవటం అంటే ఏమిటి? నేను ఫలానావాని పుత్రుడను అన్నంత మాత్రమున తనను తాను గుర్తించుకోవటం కాదు. నేను ఫలానా అధికారిని అని చెప్పినంత మాత్రమున తనను తాను గుర్తించుకోవటం కాదు. నేను ఫలానా దేశీయుడును అని చెప్పుకున్నంత మాత్రమున తనను తాను గుర్తించుకున్నట్లు కాదు. నేను మంచి పండితుడను అని చెప్పుకున్నంత మాత్రమున తనను తాను తెలుసుకోవటం కాదు. ఇవి నిత్య జీవితంలో మనము ఉపయోగించుకునే డైలాగు పదములు. ఇవన్నీ శరీరమునకు సంబంధించినవే. నేను బ్రాహ్మణుడను, నేను యవ్వనుడను, నేను వృద్ధుడను, నేను పురుషుడను, నేను స్త్రీని అని ఈ ప్రభావములన్నీ కేవలము దేహమునకు సంబంధించినవి. ఇది తనను తాను తెలుసుకోవటం కాదు, దేహిని తెలుసుకోవటమే తనను తాను తెలుసుకోవటం. ఈ శరీరమును తెలుసుకోవటం కాదు, శరీరిని తెలుసుకోవాలి. క్షేత్రమును తెలుసుకున్నంత మాత్రమున తనను తాను తెలుసుకున్నట్లు కాదు, క్షేత్రజ్ఞుని తెలుసుకోవాలి. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి అన్నారు. ఈ రెండింటి ఏకత్వమే మానవత్వము అన్నారు. ఈ క్షేత్రజ్ఞుని తెలుసుకొనుటకు దేహమనే క్షేత్రము అవసరము. ఈ క్షేత్రమును సక్రమమైన మార్గములో ప్రవేశపెట్టినప్పుడే క్షేత్రజ్ఞుని పవిత్రత మనకు అర్థమవుతుంది.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన శ్రీ ఎంఆర్పి నరసింహారావు గారికి కుడికన్ను విపరీతమైన బాధ కలిగించింది. అది భరించలేక వారు ప్రబల నేత్ర వైద్యులైన శ్రీ డాక్టర్ ఎంఎస్ రామకృష్ణారావు గారు ఎంఎస్ దగ్గరికి వచ్చారు. ఆ కంటి బాధ తీర్చే శక్తి అంతా తమ వద్దే ఉన్నట్టు ఆ నేత్ర వైద్యులు, "దిగులు పడకండి, నేను చూసుకుంటాను" అని అభయమిచ్చారట. ఆ డాక్టర్ గారు ఇప్పటికీ ఆ విషయంలో ఎంతో సిగ్గుపడుతూ ఉండి తన అజ్ఞానం గురించి చెప్తూ ఉంటారు. వీరి చికిత్సకు ఆ కళ్ళు లొంగలేదని వేరే చెప్పాలా? అది కంటికి సంబంధించిన డెంటిటికే అల్సర్ అనే వ్యాధి. దీనిని బాగు చేయగలిగింది అమెరికాలో తయారు చేయబడే ఐడియు అన్న మందొక్కటే. ఇంతకన్నా దీనికి వేరే మార్గం లేదు. ఈ మందు ఆ కాలంలో మన దేశంలో దొరకటం లేదు. పాపం డాక్టర్లు మాత్రం ఏం చేస్తారు? ఊరికే క్యాటరీస్ మాత్రం చేసి తాత్కాలిక ఉపశాంతి కలిగించేవారు. నరసింహారావు గారి పరిస్థితి కొద్ది రోజులకు విషమించింది. రోగం తీవ్ర రూపం దాల్చింది. వ్యాధి మరొక కంటికి కూడా వ్యాపించటం మొదలుపెట్టేసింది. రామకృష్ణారావు గారికి గమ్యం తోచలేదు. వారి గురువైన డాక్టర్ ఆర్ సూర్యప్రసాదరావు గారి వద్దకు పరుగుదీశారు. తమకున్న 12 ఏళ్ల అనుభవంలో ఈ వ్యాధి 2 కళ్లకు వ్యాపించడం తాము చూడలేదు అన్నారు సూర్యప్రసాదరావు గారు. ఐడియు మందు తప్ప మరొక గత్యంతరం లేదని, అది తెప్పించటానికి సాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు ప్రసాదరావు గారు. రామకృష్ణారావు గారు కూడా తమకు తెలిసిన వాళ్లందరికీ టెలిగ్రామ్స్ పంపించారు ఆ మందు కోసమని. కానీ ఏమీ లాభం లేకపోయింది. ఆ మందు వచ్చే మార్గం కూడా కనపడలేదు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, కంటి వైద్యులైన డాక్టర్ రామకృష్ణారావు గారు, వ్యాధికి గురి అయిన శ్రీ నరసింహారావు గారు ఇద్దరూ కూడా పరమసాయి భక్తులు. బాబా పట్ల వాళ్ళిద్దరికీ అచంచల భక్తి విశ్వాసం ఉంది. ఇక తమ చెయ్యి దాటిపోయిందని గ్రహించి తమకింక ఆ సాయిరాముడే దిక్కని పరమదయాళుడైన స్వామినే శరణు వేడారు రామకృష్ణారావు గారు. ఇంకా ఆలస్యం చేయరాదని తమ ఓర్పు కూడా సడలుతున్న పరిస్థితుల్లో ఆ ప్రఖ్యాత నేత్ర వైద్యుడు చివరకు స్వామి విభూతినే పరమౌషధంగా భావించి రోగి కళ్లకు రాసి కట్టుకట్టారు. "బాబా, ఇక నీవే దిక్కు" అని ప్రార్థించారు. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే శ్రీ సూర్యప్రసాదరావు గారి వద్ద నుంచి ఐడియు మందు వచ్చి చేరింది. స్వామి వరప్రసాదమే అది అని భావించిన రామకృష్ణారావు గారు దాన్ని తీసుకుని నరసింహారావు గారి ఇంటికి పరుగుపెట్టారు. కట్టు విప్పారు. "అంతా తక్కిపోయింది" అన్నారు అంతవరకు కంటి వ్యాధితో బాధపడుతున్న నరసింహారావు గారు. "అవును, నిజంగానే తగ్గిపోయింది. పుండున్న చోట కూడా ఆనవాలు లేకుండా మాయమైపోయింది. రామకృష్ణారావు గారు బాగా పరీక్ష చేసి మరీ చూశారు. తమ కళ్లను తామే నమ్మలేకపోయారు. పుండూ లేదు, కనీసం మచ్చ కూడా లేదు. అసలు నరసింహారావు గారికి ఇటువంటి వ్యాధి కలిగిందంటేనే నమ్మశక్యం కావట్లేదు. ఆ స్థలం చక్కగా మాని మామూలుగా ఉంది. ఎంత ఆశ్చర్యం! ఏమిటి మాయ? అసలు ఇంకా ఐడియు మందు ఉపయోగించనే లేదు. విభూతి కట్టుకే పుండు మానిపోయింది. భగవంతుని మాయా విలాసాలకు కారణాలు వెతకటం ఎంత వెర్రితనం!" అంధుడైన రిజాస్వనికి అశ్వని దేవతలు క్షణిక మాత్రంలో దృష్టి ప్రసాదించినట్టు వేదం చెప్తోంది. నరసింహారావు గారికి మన సాయి కృష్ణుడు క్షణంలో కన్నులు బావు చేశారు ఈ కలియుగంలో. ఈ అద్భుతానుభవానికి డాక్టర్కి ఆనంద బాష్పాలు పొంగి ధారాపాతమయ్యాయి. అద్భుత మాయావిలాసాన్ని వీక్షించిన ఆనంద వృష్టి, అఖండ ఆత్మానందము, రోగమును త్రుటిలో మాయం చేయడమే కాకుండా అంత కష్టపడి రప్పించిన మందుని వచ్చిన దారినే వెనక్కి తిప్పి పంపించేశారు. స్వామి లీలా వినోదాన్ని ఏమని వర్ణిస్తాం? రామకృష్ణారావు గారి ఇంటి పేరు ఎంఎస్. వారు వైద్య శాస్త్రంలో సంపాదించిన డిగ్రీ కూడా ఎంఎస్ఏ. కాని వీటన్నిటికన్నా వారు భక్తి శ్రద్ధలతో సాధించిన దానికి కూడా 2 ఎంఎస్లున్నాయి. 1 మిరాకిల్ సాయి, 2 మెడికల్ సాయి. అంటే అద్భుత సాయి, వైద్యనాథుడైన సాయి. ఇది జరిగిన కొద్ది కాలానికి రామకృష్ణారావు గారు పుట్టపర్తి వెళ్లారు. అక్కడ స్వామి యొక్క దివ్య మనోహర విగ్రహాన్ని, ప్రేమ స్వరూపాన్ని చూసి
ముగ్ధులై పరవశులైపోయారు. ఆహా, ఎటువంటి ఆడంబర బహిరంగ ప్రకటనము లేకుండా ఈ కృపానిధి ఎన్ని వేల మంది కన్నీళ్లు తుడుస్తున్నారు అని తలుస్తూ ఆనందంతో ఆనంద బాష్పాలు విడిచారు. ఆ కంటిధారల మీద పన్నీటి జల్లు, చల్లని కరస్పర్శ ఎవరిది? మరెవరిదో కాదు, ఆ సాయికృష్ణునిదే. ఆ కంటి డాక్టర్ కన్నీటిని స్వామే స్వయంగా తమ హస్తాలతో తుడిచారు.

లక్ష మాతృమూర్తుల ప్రేమ ప్రవాహమో అన్నట్టు తన చల్లని ప్రేమ దృష్టితో నా ఆనంద బాష్పాలని స్వామి తుడిచివేశారు. నా మనస్సు స్వాధీనం తప్పింది. అంతులేని ఆనందంలో మునిగి ఉన్న నేను కొంతసేపటికి కళ్లు తెరిచి చూశాను. అప్పుడు స్వామి పక్క గదిలో మరొక భక్తునిపై తమ ప్రేమ జల్లుని కురిపిస్తూ కనిపించారు అన్నారు శ్రీరామకృష్ణారావు గారు తన అనుభవాలను మృదుమధురంగా నెమరవేసుకుంటూ. అనంత కారుణ్యవాహిని, తామసరాహిత్యమైన అఖండానుగ్రహము, అతీంద్రి లక్ష మాతృమూర్తుల

తామసరాహిత్యమైన అఖండానుగ్రహము, అతీంద్రిత కరుణ అని శ్రీ కామాక్షీదేవి అపార కారుణ్య వృష్టిని గురించి వర్ణించిన ఆ మూక కవి మన స్వామి విగ్రహాన్నే వర్ణించారేమో అన్న భావన మనందరికీ కలగక మానదు. శ్రీరామకృష్ణారావు గారు మునిగి తేలినటువంటి ఆనందామృత సాగరమే నిజంగా స్వామి చేసేటటువంటి వైద్యం. మరొక ప్రముఖ నేత్ర వైద్యుని దివ్యానుభవం కూడా విందాం. ఇది స్వామి చేసే అద్భుతాల్లో ఇంకొక పరమాద్భుతం. కాలం చెందిన డాక్టర్ రంగారావు గారిని, అంతకన్నా వారి పేరుతో పాటు తగిలించబడే చాంతాడంత పొడుగాటి డిగ్రీలు చెన్నపట్టణంలో కంటిరోగంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి పరిచయమే. పూర్వం భీమవరంలో ప్రాక్టీస్ చేస్తూ వచ్చిన ఈ డాక్టర్ షిరిడీబాబా భక్తులు. అయితే ఆ షిరిడీబాబా మరొక అవతారమే అయిన పర్తిబాబా గురించి అప్పట్లో రంగారావు గారికి తెలీదు. అందువల్ల ఒక కేసు విషయంలో అది ఆపరేషన్ చేయతగినటువంటిది కాదు అని తాను కొట్టివేసిన తర్వాత ఆ రోగి కొద్ది కాలానికి తిరిగి వీరి వద్దకే వచ్చి, శ్రీ సత్యసాయిబాబా వారు ఈ ఆపరేషన్ మీరే చెయ్యాలని, తిరిగి నన్ను మీ వద్దకే పంపారు అని చెప్పినప్పుడు వారు కొంత ఆలోచనలో పడ్డారు. అంతేకాదు, ఆ రోగి ఇంకా షిరిడీబాబా మరొక అవతారమైన వారు ఆజ్ఞాపిస్తే మీరు తప్పక పాటిస్తారని కూడా చెప్పారు అని స్వామి గురించి ఖచ్చితంగా చెప్పినప్పుడు ఎందువలనో తమ వైద్య విజ్ఞాన పరిమితులను కూడా అధిగమించి ఆపరేషన్ తప్పక చేయాల్సిందే అని దృఢనిశ్చితులయ్యారు రంగారావు గారు. ఆపరేషన్ చేశారు. కాట్రాక్ట్ అనే కంటి వ్యాధితో బాధపడుతూ కంటిపాపకు సంబంధించిన ఐరైటిస్ అనే మరొక వ్యాధికి కూడా గురి అయిన ఆ వృద్ధురాలికి ఆపరేషన్ చేయగానే ఎంతో ఆశ్చర్యకరంగా ఆవిడికి పూర్తిగా నయమైపోయింది. కంటి రుగ్మతలే కాకుండా ఆవిడకు కీళ్లవాతం కూడా ఉన్నప్పటికీ ఆపరేషన్ చేయాలని దృఢనిశ్చయం చేసుకున్న రంగారావు గారు తమ సాహసాన్ని తామే నమ్మలేకపోయారు. అటుపైన క్రమేపీ షిరిడీబాబాయే సత్యసాయి రూపంలో అవతరించారని గ్రహించి పర్తిసాయి వైపు ఆకర్షితులయ్యారు రంగారావు గారు. ఈ సత్యము వారిచే గ్రహింపచేయాలని స్వామి పైన వర్ణించిన అద్భుత లీలలను ప్రదర్శించి డాక్టర్ గారికి జ్ఞానోదయం కలిగచేశారేమో, వారి జ్ఞాన నేత్రములను తెరిపించారు. ఇది కంటి డాక్టర్కి స్వామి చేసినటువంటి వైద్యము. అటుపైన రంగారావు గారు భీమవరం వదిలి చెన్నపట్టణంలో ప్రాక్టీస్ ప్రారంభించారు. ఆ సమయంలో స్వామి మెడ్రాస్ రావటం తటస్థించింది. స్వామి దర్శనార్థమై వెళ్లినటువంటి రంగారావు గారు అక్కడ కూడినటువంటి జనసమూహాన్ని చూసి ఆశ్చర్యపోయారు. తమ అంతస్తో పలుకుబడో లేక స్వామికి అంతరంగిక భక్తుడనను చెప్పుకుని అక్కడ స్వామి దర్శనం కోసమని ప్రయత్నిస్తే అది పూర్తిగా విఫలమవుతుందని రావుగారికి బాగా అర్థమైంది. బాబా సంకల్పిస్తే తప్ప వారి దర్శనం కావటం దుర్లభమని వారెరిగారు. అందువల్ల స్వామిని ఏ విధంగా దర్శించగలమని దిగులుతో ఒక మూల నించునున్నారు. అప్పుడు ఒక యువకుడు వీరి దగ్గరకొచ్చాడు. డాక్టర్ రంగారావు గారు మీరేనా? మీకోసం మేడ మీద స్వామి నిరీక్షిస్తున్నారు అని చెప్పాడు. ఈ యువకుడు శ్రీ వెంకటముని కుమారుడైన శ్రీ ఈశ్వర్. సంతోషంతో ఉరకలు వేస్తున్న హృదయంతో రంగారావు గారు స్వామి దగ్గరికెళ్లారు. పాదాభివందనం చేస్తున్న రావుగారిని స్వామి లేవనెత్తి, యుగ యుగాలుగా నేను నీతో కూడానే ఉంటున్నాను నాయన, నేనెప్పుడూ నీ వెంటనే ఉన్నాను ఉంటాను అన్నారు. రంగారావు గారి హృదయాంతరంగము ప్రేమామృతంతో పొంగి పొరలిపోయింది. ఇంక చెప్పాలా? అటుపైన రంగారావు గారి నర్సింగ్ హోం స్వామి లీలా వినోదాలకు ఒక రంగస్థలంగా వెలిసింది. ఆపరేషన్కు సిద్ధంగా పడుకోపెట్టిన రోగి వద్దకు రంగారావు గారు వెడతారు. వారిని చూడగానే ఆ రోగి, బాబా బాబా నిజంగా మీరేనా నాకు ఆపరేషన్ చేసేది అంటూ ప్రశ్నించడం మొదలు పెడతాడు. ఏదో వృత్తి ధర్మాన్ని అనుసరించి రావుగారు యథావిధిగా వైద్యం చేసినప్పటికీ వీరు వీరి సహచరులు కూడా సాయిరామనామామృతాన్ని సర్వరోగ నివారణిగా భావించి తమ కర్తవ్యాలను నిర్వర్తించేవారు. ఆహా, మనకే తెలీదు కాని మనల్ని ఈ రోగి సాక్షాత్తు బాబాగానే చూడగలుగుతున్నాడే, ప్రభు ఇదేమి లీల అని భక్తి పారవస్యంతో పొంగిపోయేవారు రంగారావు గారు. చిత్తము గ్రహించలేని ఆ చిత్తంలోనే దోబూచులాడే మాయాస్వరూపి అని మహాత్ములు భగవంతుణ్ణి వర్ణించారు. కాని మన రూపంలోనే మనకు తెలియకుండా స్వామి తమ రూపమును వ్యక్తీకరించి జరిపే లీలలు ఎంతో అత్యద్భుతం. అది ఒక్క స్వామికే సాధ్యం. భేద అభేదాలను ఒక్కమారు ప్రత్యక్షానుభవానికి

తీసుకొచ్చి తమ మూలంగానే తమ రూపంలోనే బాబారూపము వ్యక్తీకరణమై రూపము క్రియా రెండూ స్వామి రూపేణా జరిగి తిరిగి తాను రంగారావు గారిగా పేరుపడి అనుభవపూర్వకంగా ఈ భేదాభేదముల తత్వమును గ్రహించగలగటం రంగారావు గారికి ఒక దివ్యానుభవం. తానే స్వామిగా తిరిగి రంగారావు గారుగా రూపభేదాలను అదే సమయాన అభేదతత్వాన్ని ప్రకటించిన ఈ లీల స్వామి లీలా వినోదాల్లో ఒక అత్యద్భుతం అని చెప్పచ్చు. ఇది అద్వైతతత్వానికి ప్రత్యక్ష నిదర్శనమేమో.

ఈ శీర్షికపై మీ సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఒడిశా రాష్ట్రం సత్యసాయి ప్రేమను, అనుగ్రహాన్ని విశేషమైన రీతిలో అందుకున్న రాష్ట్రం. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం అమ్మ అన్నట్లు వారికి ఏ కష్టమొచ్చినా స్వామి దగ్గరికే వచ్చేసే ఈ ఒడిశా రాష్ట్ర భక్తులంటే సాయికి ఎనలేని ప్రేమ. వారిలో సేవా స్ఫూర్తిని ప్రజ్వలింపజేసి సాయి దివ్యోద్యమంలో పాల్గొనేలా చేస్తున్నారు మన స్వామి. ఈనాటి నుంచి మూడు భాగాలుగా రేడియో సాయి ప్రసారం చేయబోయే ఈ ఇంటర్వ్యూలో ఒడిశాలోని అంబడోలా జిల్లాలోని స్వామి ఇచ్చిన స్ఫూర్తితో సాయి కరుణాలయం అనే ఒక అనాథ శరణాలయం ఏ విధంగా స్థాపించడం జరిగిందో, స్వామి ఒడిశా సాయి యువతను ఏ విధంగా వివిధ రీతిలో తీర్చిదిద్ది వారి అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నారో తెలుసుకుందాం. వినండి అంబడోలా సాయి కరుణాలయం ఇంటర్వ్యూ మొదటి భాగం.
1: ఓం శ్రీ సాయిరాం. ఒరిస్సా రాష్ట్రానికి దక్షిణ ప్రాంతంలో రాయగడా డిస్టిక్ట్ ఉన్నది. ఆ రాయగడా డిస్టిక్ట్లో అంబదోళా అని చిన్న పల్లెటూరు. ఆ ఊళ్ళో సాయి కరుణాలయ అన ఒక అనాథాశ్రమం ఉంది. సాయి కరుణాలయం స్వామి తాలూకా కృపకి ఓ నిదర్శనం. ఈ కరుణాలయంలో ఉన్న పిల్లలు స్వామి ఆశీర్వాచనం వల్ల చక్కగా అక్కడున్న యువకుల చేత ఈ ఆర్ఫనైజ్ రన్ అవుతోంది. ఇవాళ మన ముందు ఈ ఆర్ఫనైజ్కి మెయిన్ ఇనిషియేటర్స్ అంటే ఎవరైతే ముందు ఈ ఆర్ఫనైజ్ స్టార్ట్ చేశారో శ్రీ మోహన్ అండ్ శ్రీ త్రినాథ్ అన్న ఇద్దరు యూత్ ఉన్నారు. ఇవాళ మనం వాళ్లతో వాళ్ళ అనుభవాలు ఎలాగో, ఏ విధంగా వాళ్ళు ఇది స్టార్ట్ చేశారో దాని గురించి మనం మాట్లాడదాం. సాయిరాం మోహన్ గారు మీ పరిచయం ఇవ్వండి.
2: వంశీ సాయిరాం, నా పేరు మోహన్ కుమార్ షాహు, అంబాదల డిస్టిక్ట్ రాయగడ ఒడిశా నుండి మేము వచ్చాం. సత్యసాయి సేవా సమితి అంబాదలలో చాలా రోజుల 94 నుండి స్టార్ట్ అయిందండి.
1: మీరు ఇంత చక్కగా తెలుగులో మాట్లాడగలుగుతున్నారు.
2: అది యాక్చువల్లీ నా బర్త్ ప్లేస్ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ శ్రీకాకుళం జిల్లా బలదా అని ఒక ఊరండి. అయితే అందుకు నాకు తెలుగు కూడా వచ్చును. అది స్వామి లాంగ్వేజ్ తెలుగు, అది నా సౌభాగ్యం. నాకు కూడా తెలుగు వచ్చునని. సాయిరాం.
1: త్రినాథ్ గారు మీ పరిచయం అండి.
3: సాయిరాం సార్, నా ముందుగా నేను చెప్తున్నాను, నాకు తెలుగు సరిగా తెలియదు.
1: బోధపడేటట్టుంది కదా.
3: అవును సార్. మా పేరు త్రినాథ్, నా పుట్టిన ప్లేస్ అంబదల, రాయగడ డిస్టిక్ట్ ఒడిశాలో. నేను 2001 లో సమితికి వచ్చాను. అతని తర్వాత స్వామి బ్లెస్సింగ్ నాకు కంటిన్యూస్ వచ్చింది. 10 సంవత్సరం ఇన్ బిట్వీన్ 10 ఇయర్స్ నేను ఆ సమితిలో సంవత్సరం తర్వాతే ఎక్కువ యాక్టివ్ అయిపోయాను.
1: చాలా సంతోషం.
3: అదే స్వామి బ్లెస్సింగ్, స్వామి నాకు పుల్ చేశారని.
1: వెరీ గుడ్, చాలా బాగుంది. మోహన్ గారు మీరు ఏ విధంగా వచ్చారు స్వామి ఫోల్డ్ కి?
2: సాయిరాం సార్, నేను యాక్చువల్గా ఢిల్లీలో నేను 85 లో వెళ్ళిపోయాను. అక్కడ నేను 5 ఇయర్స్ రేడియో ట్రైనింగ్, టీవీ రిపేరింగ్ ట్రైనింగ్ చేశాను. మా పెద్ద అనే డిఫెన్స్ లో ఉండేవారు, అప్పుడు నాకు పిలిచారు. నాకు చదువు పైన అంత శ్రద్ద లేకపోయాను. అయితే అన్నయ్య సెలవులో వచ్చి చూశారు, ఇతనికి తీసుకెళ్లిపోతే మంచిది, అక్కడ ఏదో ట్రైనింగ్ ఇస్తే ఆడు బతుకుతాడు అనుకుని నాకు తీసుకెళ్లిపోయారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత, అక్కడ నేను తీసుకున్న తర్వాత, మా బావ విశ్వనాథ్పురం అంబాదల సైడ్ విలేజ్ కలహండి డిస్టిక్ట్, 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ అంబాదల టు విశ్వనాథ్పూర్. అక్కడ నేను వెళ్లాను. నేను టీవీ ట్రైనింగ్ ఎప్పుడు చేశానో, నేను ఒక కిట్ పట్టుకుని వెళ్తుంటేవాడిని. ఎక్కడికి వెళ్తే కూడా ఎవరింట్లో టీవీ ప్రాబ్లం అయితే, ఖరాబ్ అయితే నేను వాళ్ళ ఇంటికి వెళ్లి రిపేర్ చేసేవాడిని. అయితే ఫస్ట్ నేను ట్రైనింగ్ చేసిన తర్వాత మా అక్క కోసం ఒక టెలివిజన్ సెట్ తయారు చేశాను, పోర్టేబుల్. అసెంబ్లింగ్ చేసి అది పట్టుకుని మా అక్కకి గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాను, ఇంటికి వచ్చాను. మా బలది వచ్చాను, అక్కడ నుండి విశ్వనాథ్పురం వెళ్లి ఆ గిఫ్ట్ ఇచ్చాను. అయితే అక్కడ విశ్వనాథ్పూర్ బ్లాక్ లో కొన్ని ఎంప్లాయీస్ తాలూకా టీవీలు ప్రాబ్లం అయితే మా బావగారు చెప్పారు, మరి మోహన్ నువ్వు చేసేయగలవా అంటే, సరే నేను చేస్తాను అనుకుని వెళ్ళాను. అంతా నేను రిపేర్ చేశాను నాలుగైదు రోజుల్లో. రిపేర్ చేసిన తర్వాత మా బావగారు చెప్పారు, మరి మోహన్ ఇక్కడ ఎవరు మెకానికల్ లేరు, నువ్వు ఇక్కడ సర్వీస్ ఇస్తే ఎలాగుంటది?
1: నేను
2: అంబాదలాలో కన్ఫర్మ్ కాలేదు, అంబాదలా యా విశ్వనాథ్పూర్ నాకు ఒక సజెషన్ ఇచ్చారు. నేను అన్నాను మా పెద్దన్నయ్య నాకు భగవంతుడు లాగా నేను ఆయనకి పూజిస్తుంటాను, అతను ఒక్క డైరెక్షన్ లో నేనేం చేయను, నేను లెటర్ రాస్తాను పెద్దన్నయ్య దగ్గరికి, ఆయన పర్మిషన్ ఇస్తే నేను ఇక్కడ ఉంటాను మరి ఢిల్లీ వెళ్ళను. ఇది లోగా నేను పెద్దన్నయ్యకి లెటర్ రాశాను. అన్నయ్య ఎలగలగా బావగారు చెప్తున్నారు మీరు ఏంటి అంటారు, నేనేం చెప్తే నేను అలాగే చేస్తాను. అయితే అన్నయ్య గారు నాకు ఒక లెటర్ రాశారు, చూడు నీ చేతిలో టెక్నిక్ ఉంది, నువ్వు ఎక్కడికి వెళ్తే కూడా బతకగలవు, చెప్తున్నారు కాబట్టి నువ్వు ట్రై చేయి, ఒకవేళ నడలేదు అంటే ఏమి ఇబ్బంది వచ్చిందంటే మళ్ళీ నువ్వు ఢిల్లీ వచ్చి ఏం పర్వాలేదంటే. నేను సరే అని స్టార్ట్ చేశాను. 4,500 రూపీస్ పట్టుకొని నేను రాయపూర్ వెళ్ళాను. అక్కడ కూడా నాకు అంతవరకు నేను స్వామి తాలూకా పూర్తిగా ఫోర్డుకు రాలేదు, నాకేం తెలీదు సత్యసాయి అర్గనైజేషన్ ఏంటి నాకు తెలీదు. నేను ఒక్కడను అంబాదలా రాయపూర్ వెళ్తున్నాను 4,500 పట్టుకొని, నాకు ఒక భయం కూడా ఉంటుంది, చాలా మంది నాకు చెప్పారు రాయపూర్లో ఎలాగవుతుంది ఎలాగవుతుంది అనుకుని. అయితే నేను ఏ దుకాణంకి వెళ్తానో పర్చేస్ చేస్తాను ఏంటి నాకు అంతవరకు ఐడియా లేదు, లిస్ట్ ఒకటి రాశాను ఏంటంటే నాకు కావాలో. సడన్లీగా నేను బండిలో దిగుతానన్నప్పుడు ఒకడు నాకు కలిశాడు ట్రైన్లో, సరే ఎక్కడికి వెళ్తున్నారని చెప్పారనమాట. నేను స్టన్ అయిపోయింది, స్వామి పేరు నాకు తెలుసును, ఎందుకు మా చిన్నక్క హస్బెండ్ నాన్న సాయి డిబోటీ, కానీ అంత నేను ఫోల్డర్ రాలేదు, విన్నాను స్వామి పైన నాకు స్వామిలుగా
1: పూజ
2: తెలియదు, స్వామి ఇంట్లో వాళ్ళు ఫోటో పూజించుతున్నారు అంతే నాకు తెలుసును, ఎక్కువ నాకు తెలియదు. అయితే నేను భయం పడుతున్నాను అని చెప్పాను. అప్పుడు ఏంటో నా మనసులో ఒక భావన వచ్చింది, వెంటనే నా మనసుకి స్వామి గారి తాలూకా గుర్తొచ్చింది. నేను చెప్పాను స్వామి నాకేం తెలియదు, ముందుగా నేను వచ్చాను, నాకు చాలా మంది చెప్పినారు ఇక్కడ డబ్బులు కొట్టేస్తారు నువ్వు వచ్చాను జాగ్రత్తగా అనుకుని, ఏ దుకాణంకి వెళ్తున్నానో నాకు కూడా తెలియదు, మీరే నాకు గైడ్ చేయాలనుకుని సడన్లీ నా మైండ్లో ఒక భావన వచ్చింది. అయితే ఆయన చెప్పాడు మీకేం పర్వాలేదు, ఈ నా ఎక్స్ప్రెషన్ ఆయనకి నేను చెప్పలేదు, నా మనసులో నేను అనుకుంటున్నాను. ఆయన చెప్పారు మీకేం బాధపడిన అవసరం లేదు, నేను పరిచయం చేయించేస్తాను మీకు, ఏ దుకాణంకి వెళ్లాలో నేను చేసేస్తాను. అప్పుడు ఇంకా నాకు భయం పుట్టేసింది, అరే పరిచయం లేదు ఇతనితో నాకు, కానీ ఆయన చెప్తున్నారు నేను మీకు పరిచయం చేయించేస్తాను, అయితే బండి దిగాం నువ్వు నాతోరా మా ఇంటికి అంటే నాకు ఇంకా భయం వచ్చింది. ఇదేంటో నాకు బలిక బక్రా చేసినట్టుగా ఉంటుంది లాగా అనుకుని నేను భయం పడి వెళ్తున్నాను. ఇంటికి వెళ్ళాడు, ఆయన స్కూటర్ తీశారు, నాకు కూర్చోమన్నాడు. ఇంకా నాకు భయం పుట్టింది, ఏదో నాకు ఈ రోజు మరి ఇబ్బందిగా ఉంది అనుకుని భయంతో కూర్చున్నాను. ఏదో వెళ్ళి ఒక దుకాణం మాకు చూపెట్టేశాడు, ఈయన కొత్తగా ఉన్నారు ఆయనకి ఏం సామాన్లు కావాలో ఇవ్వండి అనుకుని చెప్పేశారు. తర్వాత వస్తాను అనుకుని బ్యాక్ అయిపోయారు.
1: మనిషి మీకు
2: మరి కనబడలేదు ఆయన.
1: దాని తర్వాత మీరు పర్చేజెస్ చేసుకుని అక్కడ నుంచి
2: వచ్చాను స్టేషన్ కి.
1: అప్పుడు మీకు అనిపించి ఉంటుంది ఇది స్వామి అయి ఉంటారని?
2: అవును సార్. అయితే అప్పుడు నుండి నాకు స్వామి మీద
1: గురి కుదిరింది,
2: కొంచెం గురి కుదిరింది. అయితే ఒక ఫోటో నేను స్వామి తాలూకా కొన్నాను, చిన్న ఫోటో కొనేసి నేను అప్పుడు ఒక్కడినే ఉండేవాడిను. నా దుకాణంకు హాఫ్ డోర్ కర్టన్ చేసి, ఇలాగే డోర్ కర్టన్ స్టూడియోలు ఎలాగుందో డోర్ కర్టన్ కొట్టేసి పార్టిషన్ చేసి సగం దుకాణం సగం నేను బ్యాక్ సైడ్ లో ఉండేవాడిని. ఈలోగా నా మనసులో ప్రతిరోజు ఒక ఇంట్రెస్ట్ డెవలప్ అయింది, నేను స్వామి విషయంలో తెలుసుకోవాలి అనుకుని ఒక భావన వచ్చింది. అయితే తెలుసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేశాను. అలాగలాగా
1: మొత్తం మీద చూస్తే మీరు అప్పటి నుంచి స్వామి భక్తులు మెల్లిమెల్లిగా అయ్యారు.
2: అవును సార్.
1: అది ఏ సంవత్సరం?
2: 92
1: జన్మండి ఉంటుంది మీ మందిరం ప్రతిష్ఠకి నేను వెళ్ళాను. అదే సంవత్సరం
2: అది మేము ఎలాగ మరవగలం సార్?
1: అది ఎప్పుడు?
2: 1999.
1: ఈ విధంగా చూస్తే అంబాదులా గ్రామానికి మీరు ఫస్ట్ డివోటీ
2: సార్. అప్పుడు నుండి
1: ఆ ఊళ్ళో ఇంకా మిగతా
2: చాలా డివోటి ఉండేవారు. కానీ ఏంటంటే వాళ్ళు పైకి రాలేకపోతుండేవారు, ఇంట్లో ఫోటోలు ఉంచి పూజించేవాళ్ళు. అలాగా జరిగింది. నేనెప్పుడో నాకు మైండ్ లో హఠాత్ వచ్చింది, నా దుకాణం పేరు ఏటేవాళ్ళు అంటే, అప్పుడు నేను ఒక ఏదో ఒక లక్ష్మీవారం నాకు తెలిసింది, స్వామి తాలూకు కార్యక్రమం లక్ష్మీవారం అవుతుంది అని. నేనేం చేశాను, నా దుకాణం బంద్ చేశాను, రాయగడ వెళ్ళాను. నేను సాయి మందిరం ఉంది అనుకుని అక్కడ తెలిసింది నాకు, రాయగడ వెళ్ళాను కనుక్కోవాలని. ఏంటి శివ కార్యక్రమం అంతా అక్కడ భక్షిపత్ర కన్వీనర్ ఉండేవారు, ఆయన నాకు నేను కలిశాను, ఇలాగ నేను అంబాదలా నుండి వచ్చానండి, నాకు ఇలాగ సత్యశ ఆర్గనైజేషన్ విషయంలో తెలుసుకోవాలి, నేను ఆర్గనైజేషన్ లో జాయిన్ అవడానికి నేను ఇంట్రెస్ట్ ఉన్నాను. ఆయన నాకు చెప్పారు ఏంటంటే, ఆర్గనైజేషన్ తాలూకు రూల్స్ చెప్పారు, సేవకి రావాలి, నగర సంకీర్తనకి రావాలి. అయితే
1: లక్ష్యం మీద మీరు మెల్లిమెల్లిగా ఆర్గనైజేషన్ లోపలికి వచ్చారు. మీరు ఎప్పుడు వచ్చారు ఆర్గనైజేషన్ లోపలికి?
3: నేను 2001 లో వచ్చాను.
1: 2001
3: అది ఒక మిరాకిల్ అయింది. 1992 ఒకసారి ఇండియా టుడేలో స్వామి తాలూకా నెగటివ్ న్యూస్ వచ్చింది మాకు. అప్పుడు నేను స్వామి నెగటివ్ న్యూస్ కలెక్షన్ చేశాను. అప్పుడు 1992 తర్వాత ఈ 2001 లోపల అక్షర 2001 లో నేను చూశాను బాల్ వికాస్ యాక్టివిటీ అన్ని బయట ఉన్నాయి. అప్పుడు నేను ఆర్గనైజేషన్ సమితికి రాను, చూసి ఉన్నాను. మాకు నచ్చి లవ్ అయింది ఆ బాల్ వికాస్ యాక్టివిటీ చూసి, అన్ని సర్వధర్మ ఈ మెసేజ్ అని.
2: అప్పుడు వరకు త్రినాథ్ గారు ఏంటంటే బయట ఉండి సంఘటన తాలూకా యాక్టివిటీస్ అబ్జర్వ్ చేస్తుండేవారు, త్రినాథ్ చిరంజీవి వీళ్ళందరూ. ఇప్పుడు నచ్చిందో మెల్లిగా వాళ్ళు
1: మీతో కూడా
2: కలిశారు,
1: ఆ నెగటివ్ ఎలా పాజిటివ్ గా మారింది.
3: అవును,
1: మెల్లిమెల్లిగా.
3: 2001 ఒక ప్లే డ్రామా, స్వామి గారు పుట్టినరోజు అని
2: బర్త్డే మేము చేస్తుంటాము.
3: ఆ డ్రామాలో ఒక స్వామి రోల్ అని ఉండింది. స్వామి వచ్చినప్పుడు ఈ లెటర్స్ అని కలెక్షన్ చేస్తున్నారు కదా, అలాగే చేశారు అక్కడ కూడా. నేను రాశాను, స్వామి ఐ వాంట్ టు కమ్ టు యూ, విల్ యూ అసిప్ట్ మీ. నేను ఆ డ్రామాలో ఒక సైడ్ లాస్ట్ గా ఉన్నాను. ఆ పిల్ల స్వామి రోల్
2: వాక్ చేసి వస్తుంది ముందుకి.
3: కొంతమంది ఇచ్చారు, ఆ పిల్ల తీరేది.
2: అంటే హాల్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి ఏంటంటే, మేము అంటే ఇక్కడ మేము చూసి వెళ్ళన్నాము, స్వామి వచ్చేటప్పుడు రిసీవ్ చేస్తున్నారు ఉత్తరాలు. కార్యక్రమం అయిపోయిన తర్వాత మేము డిబ్యూట్లు అన్న అందరు మందిరంలో కూర్చున్నారు. మేమేట్ చేశామంటే అందరికి వైట్ పేపర్స్ ఇచ్చామన్నమాట, స్వామి వచ్చేటప్పుడు మీ తాలూకా ఏంటో మంచి మనుషులు ఉన్నది రాసి మీరు ఇస్తే స్వామి రిసీవ్ చేస్తారు. అయితే అందరూ తీసుకున్నారు. వచ్చేటప్పుడు ఒక బాల్వికా స్టూడెంట్ ని మేము స్వామి డ్రెస్ అంత స్వామి లాగా తయారు చేసి ఆ కారిడర్ క్లోత్ మీద స్వామి ఎలాగొస్తారో అలాగే బాల్వికా స్టూడెంట్ ని స్వామి రూపంగా వచ్చి స్టేజ్ మీద వెళ్ళని చెప్పామన్నమాట. ఈలోగా ఆ బాల్వికాస్ పిల్లలు మేము చెప్పాం, నీకు ఎవరికి నచ్చితే వాళ్ళ లెటర్ తీసుకో, ఇక్కడ ఎలాగా స్వామి చేస్తుంటారో అలాగే మేము చెప్పామన్నమాట. అయితే అలాగా ఆ బాల్వికాస్ స్వామి రూపంగా వచ్చి అడ్రెస్ తో ఇతను రాసినాడు చెప్పుతున్నది. ఇప్పుడు
3: రాసినది, స్వామి ఐ వాంట్ టు కమ్ టు యూ, విల్ యూ అసిప్ట్ మీ. పిల్లలు మా లెటర్ తీసుకెళ్ళిపోయారు. దాని తర్వాత డ్రామా అయిపోయింది అని నేను వైనాగర్ని బయట వచ్చి చెప్పాను. వైనా అది నేను రాసిన లెటర్ లో, స్వామి ఇఫ్ యూ వాంట్ టు రిసీవ్ మీ దెన్ ఐ విల్ కమ్ టు యూ. దాన్ని వైనా చెప్పారు, ఇది స్వామి మీ మీద ఆశీర్వాదం ఉంది, స్వామి వాంట్ టు యూ దెన్ యూ షుడ్ కమ్ టు ద సమితి. దెన్ ఆఫ్టర్ ఐ కమ్ టు ది సమితి. ఆ రోజు తర్వాతే నేను ఓన్లీ అట్ ద టైమ్ ఐ వాంట్ టు బీ ఏ ఓన్లీ బాల్ వికాస్ గురు, ఐ డోంట్ వాంట్ టు బీ ఎన్ యాక్టివ్ వర్కర్.
1: సో మీరు బాల్ వికాస్ గురుగా ఆర్గనైజేషన్ లో పని మొదలెట్టారు.
3: అవును,
1: మెల్లిమెల్లిగా మీ ఫెయిత్ పెరిగింది.
3: అవును సార్,
1: చాలా సంతోషం. మీరు ఈ విధంగా మీకు జీవితంలో మిరాకిల్ అయింది, అతని జీవితంలో మిరాకిల్ అయింది, స్వామి ఈ విధంగా మీకు ఆర్గనైజేషన్ లోపలికి తెచ్చారు. ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే సాయి కరుణాలయం స్వామి ఆశీర్వచనంతో మీరు అక్కడ స్థాపించిన ఆర్ఫనేజ్.
3: అవును సార్.
1: ఈ విషయం చాలా మందికి తెలుసు. ఇంతకు ముందు కూడా ఇక్కడ మీ ఆర్ఫనేజ్ లో పిల్లలు ఓ ప్లే స్టేజ్ చేశారు స్వామి ఉన్నప్పుడు.
2: అవును సార్.
1: దాంతో దానికి ఇంటర్నేషనల్ రికగ్నిషన్ కూడా వచ్చేసింది. కానీ ఇది ఎలాగా స్టార్ట్ అయింది, క్లుప్తంగా చెప్పండి, హౌ ఇట్ స్టార్టెడ్? అసలు ఇలాగ పెట్టాలనుకున్నారా, లేదా ఏ విధంగా ఇది, హౌ ఇట్ హ్యాడ్ ఇట్స్ బర్త్?
2: లేదు సార్, మేమేమి అనుకోలేదు, ఇవంతా అలాగా జరిగిపోతుంది. జరిగిపోయిన తర్వాత మేము తెలుస్తున్నాం ఇది స్వామి సంకల్పం అని. ఇలాగా జరిగింది ఇది అంటే చెప్పితే చాలా క్షమం పడుతుంది, కానీ నేను సంక్షిప్తంగా చెప్తున్నాను. నేను ప్రశాంతి నిలయం వచ్చాను స్వామి దర్శనానికి. నేను ఫస్ట్ 83లో వచ్చాను ఒకసారి. అప్పుడు స్వామి నాకేం తెలియదు, ఫస్ట్ విజిట్ 93. నేను స్వామికి అప్పుడు ఒక లెటర్ రాశాను. అందరూ కూర్చున్నారు, లెటర్లు రాస్తున్నారు. నా పక్కన ఢిల్లీ ఆయన ఒకడు ఉన్నారు, నాకేం తెలియదు ఆయన ఏటో రాస్తున్నారు. అప్పుడు పెన్ను ఇవంతా ఎలా ఉన్ను లోనికి ఆయన రాసేసి రాస్తున్నాడు. నేను అడిగాను, తైరం మీరేట్ చేస్తున్నాను అనుకుని హిందీలో అడిగాను. లేదు స్వామికి నా ప్రాబ్లమ్స్ తెలియపరుస్తున్నాను, అయితే నేను ఇస్తే కూడా తీసుకుంటారా అని చెప్పాను. అయితే అది స్వామి ఇష్టం అంటే, నా దగ్గర పెన్ను లేదు కాగితం లేదు, ఎందుకు నాకేం తెలియదు. ఆయనకే ఒక స్పైరల్ వైండింగ్ బుక్ ఒకటి పట్టి ఉన్నాయను, ఆయనకి నేను అడిగాను, పేపర్ ఇచ్చారు పెన్ను ఇచ్చారు, దానిలో నేను రాశాను, స్వామి నేనేంటి కోరుకోవడం లేదు, ఒరియల రాశాను, స్వామి నేను ఏమి కోరుకోవడం లేదు, ఒంబదలాలో ఒక మందిరం చేద్దానంట నా భావన ఉంది, దయచేసి మీరు మాకు బ్లెస్ చేయండి.
1: అది మీ మందిరం ప్రతిష్ట ముందు
2: ముందు అయితే స్వామి వచ్చారు. వచ్చి ఢిల్లీ ఆయన రాసేసి ఒక ఇన్వలప్ లో పెట్టారు. స్వామి ఆ ఇన్వలప్ నుండి ఆ లెటర్ తీసుకున్నారు, డోంట్ వేస్ట్ మనీ అని ఆ ఇన్వలప్ ఆయనకు ఇచ్చేశారు, మేదేశారు. తర్వాత ఆ చిన్న కాగితం నేను ఇలాగే ఫోల్డ్ లో పట్టుకుని ఇలాగ నేను కూర్చున్నాను. స్వామి వచ్చి నవ్వారు. నేను ఎలిగి పట్టుకుంటే నా చేతి నుండి స్వామి ఆ లెటర్ తీసుకుని వెళ్లిపోయారు. తర్వాత కొంత దూరం వెళ్లిన తర్వాత మా ఒరిస్సా నుండి గంజాం డిస్ట్రిక్ట్ నుండి ఒక వైష్ణవు ఉన్నారు, ఆయనకి స్వామి విభూతి క్రియేట్ చేసి ఇచ్చారు. నాకు కౌతూహలం పెరిగింది. స్వామి వెళ్లిన తర్వాత ఆయనకు అడిగాను, ఎక్కడి నుంచి వచ్చారంటే, నాకు చాలా కడుపులో చాలా బాధగా ఉంది, నేను స్వామికి ప్రార్థన చేశాను, స్వామి నాకు చాలా ఇబ్బంది ఉంది అంటే స్వామి ఇచ్చారు. ఇలాగా నా ఫస్ట్ విజిట్.
1: దాని తర్వాత మీ మందిరం ప్రతిష్ట
2: అయింది.
1: మీ సాయి కరుణాలయం ఎప్పటి నుంచి స్టార్ట్?
2: సాయి కరుణాలయం సార్, మాకు ప్రశాంతిలో ఒక స్టూడెంట్స్, స్వామి స్టూడెంట్స్ ఒక ప్లే చేశారు. ప్లే పేరు చలోరేమన్ అప్నే ధామ్ అని. నేను అది చూశాను 2006 or 2004, నాకు సరిగ్గా గుర్తు రావడం లేదు. కానీ చలరేమన్
1: పిల్లలు ఈ డ్రామా
3: 2004 లో
2: చేశారు, 2004 అనుకుని నాకు జ్ఞాపకం ఉంది. అది చూసిన తర్వాత నేను ఆ సీడియో కేసెట్ ఒకటి తీసుకెళ్లాను మాకు. అంటే నాకు చూశాను బాగుంది, మా పిల్లలకి చూపెట్టాలి, ఇలా చూపెట్టాలి అనుకుని తీసుకెళ్లాను. అది 2004 లో తీసుకెళ్లి అందరు చూశారు. ఆ కేసెట్ ఎక్కడ ఉందో నాకు కూడా గుర్తు లేదు అంతవరకు.
3: 2006 లో చేశారు.
2: మనం ఎక్కడ ఎప్పుడు చేశాం?
3: 6
2: లో చేశాం కదా.
1: 2006
2: ఎలా చేశామంటే, దానికి కూడా ఒక మిరాకిల్స్ ఉంది సాయి కరుణాలయం స్టార్ట్ అవడానికి. అయితే మేము యూత్ ఆ సంవత్సరం ఒక స్వామి బర్త్డే రోజు 81 బర్త్డేలో యూత్ ప్రోగ్రామ్ చేస్తామని మేము తలంచుకుంటే, ఏం చేద్దాం ఏం చేద్దాం అనుకుని మేము మీటింగ్ పెట్టి కన్ఫర్మ్ కాలేదు. హఠాత్ నాకు మైండ్ లో వచ్చింది, ఇలాగ ఒక కేసెట్ మనం చూశాము, అందరు చూశారు, అప్పుడు చాలా బాగుంది బాగుంది అన్నారు. ఆ మాట నాకు గుర్తును. నేను దీనికి మనం ఒరియా ట్రాన్స్లేషన్ చేసి ప్లే చేద్దాం అంటే, నేను తిన్నత్కి చెప్పాను, ఆ తిన్నత్ భాయ్ ఆ కేసెట్ మీరు ఒరియా ట్రాన్స్లేషన్ చేయండి, చేస్తే అది మనం ప్లే చేద్దాం. ఆ కేసెట్ ఎక్కడుందో మాకు గుర్తులేదు. అయితే నేను నిలికాను, చాలా సార్లు నాకు దొరకలేదు. అయితే తీసుకెళ్ళడానికి రాయగడలో మా అక్కగారు ఉన్నారు చూడడానికి, తీసుకెళ్లిపోయారు, నాకు కూడా గుర్తులేదు. అలాగే మాట్లాడేటప్పుడు నేను వాళ్ళు చెప్పే కేసెట్ మా దగ్గర ఉంది, అయితే వెంటనే ఆ కేసెట్ నేను తెప్పించాను, తిన్నత్కి ఇచ్చాను. ఆయన దానికి ట్రాన్స్లేషన్ చేశారు. ట్రాన్స్లేషన్ చేసి ఒడియా అయిన తర్వాత రోల్ సెలక్షన్ కూడా ఎలా చేద్దాం అనుకుని మందిరంలో కూర్చొని రోల్ సెలక్షన్ చేశాం.
1: అప్పట్లో మీరు ఎంతమంది యూత్ ఉండేవారు?
2: 30 నియర్ అబౌట్.
1: అప్పటికే 30 యూత్ ఉండేవారు అంబాదుల విలేజ్ లో.
2: సార్,
1: అంబాదుల విలేజ్ అంటాను నేను,
2: విలేజ్ అది
1: ఇప్పుడు కూడా అది
2: పంచాయతీ సార్, ఇది గ్రామ పంచాయతీ ఒకటి.
3: దానిలో కన్సెప్ట్ ఉంది. ఆ కన్సెప్ట్ అంటే స్వామి వారి స్టూడెంట్స్ అని ఒక కరుణాలయం కన్సెప్ట్ ఉంది. కరుణాలయం అంటే ఒక ఆర్ఫనేజ్, ఒక ఎంబీఏ గోల్డ్ మెడల్ డిగ్రీ స్టూడెంట్స్ ఎంబీఏ జాబ్ వదిలిసి అతను చేశారని ఆ కన్సెప్ట్ మీద ఆ డ్రామా అయింది చలో రేమన్ అప్నే ధామ్. ఆ మెయిన్ రోల్ అని ఒక అవినాశ్ అనే స్టూడెంట్ చేశారు, ఆ రోల్ నాకు దొరికింది. అయినప్పుడు ఆ డ్రామా రియల్స్ చేస్తున్నారు మనం. ఒకరోజు డ్రీమ్ లో స్వామి వచ్చి చెప్పారు, ఆ రియల్స్ మీరు చేస్తున్నారు కదా అది కరుణాలయం అని, అది డ్రామా కాదు రియల్ లైఫ్ లో చేయండి మీరు.
1: వండర్ఫుల్. చాలా
2: నేను చెప్తున్నాను. అది ఏంటంటే ప్రతిరోజు మేము రిహార్సల్ చేసేవాళ్ళం, 1 గంట నైట్ అయిపోయేవారు ఇంటికి వెళ్లేటప్పుడు. ఒకరోజు డేట్ కూడా నాకు గుర్తుంది, 15 నవంబర్ మా రిహార్సల్ అయిపోయింది, అందరు వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే త్రినాథ్ వచ్చి నాకు చెప్తున్నారు, భైన అన్నయ్య ఇలాగా స్వామి నాకు డ్రీమ్ లో వచ్చి చెప్పారు, డ్రామాలో కాదు రియల్ లైఫ్ లో చేయండి అని. అయితే నాకు చెప్తే నేను వెంటనే అన్నాను, చూడు త్రినాథ్ నీకు ఈ రోల్ అవినాష్ రోల్ నువ్వు చేస్తున్నావు, రిహార్సల్ చేస్తున్నావు, అదే మైండ్ లో నీకు కంటిన్యూ అవుతుంది, బహుశా అలాగవచ్చు. ఒకవేళ స్వామి మాకు చేయడానికి చెప్తున్నారంటే స్వామి తప్పకుండా మాకు నిదర్శనం ఇస్తారు, వెయిట్ అని నేను త్రినాథ్కి చెప్పాను. అలాగ అయిన తర్వాత స్వామి మనకు నిదర్శనం ఇస్తే మనం తెలుసుకుంటాం స్వామి మనకు చెప్తున్నారు, లేకపోతే మా తాలూకా ఊహ కూడా అవ్వచ్చు రిహర్సల్ చేస్తున్నారు అనుకుని మేము అనుకున్నాను. కరెక్ట్, మేమంతా బర్త్డే డెకరేషన్ లో ఉన్నాము. ఈవినింగ్ లో మందిరంకి రావడానికి 17 నవంబర్ నా మిస్సెస్ సబిత వీళ్ళు మిస్సెస్ కి అమ్మకి మందిరంకి వెళ్ళడానికి పిల్లడానికి ఒక ఇదిలో మా ఇల్లు ఉన్నప్పుడు నేను రెంట్ లో అక్కడ ఉండేవాడిను. సబిత బయలుదేరి వీళ్ళ ఇంటికి వెళ్లారు. వెళ్లి గీతా నువ్వు వెయిట్ చేస్తున్నావు పద, మందిరం టైం అయిపోతుంది వెళ్దామని. వెళ్లేటప్పుడు పూజ చేస్తున్నారు జాగా చూసింది సబిత. చూస్తే వీళ్ళ అమ్మకి అడిగింది, ఏంటి అమ్మ ఈరోజు స్వామికి కుంకుమ విభూతుడు ఏంటి పూజ చేశారేంటి అని చెప్పింది. అయితే లేదు నేనేంటి చేయలేదని గీత కూడా వచ్చింది. వెంటనే చూసేటప్పుడు ఆ ఫోటోలో స్వామి తాలూకా విభూతి కుంకుమ క్రియేట్ అయి ఉంది. అది మాకు ఫోన్ చేసి మందిరంలో మేము ఉన్నాము, త్రినాథ మేము చిరంజీవి అందరు యూత్ సొంతూ వీళ్ళందరూ ఉన్నారు. వెంటనే మేము పరిగెట్టారు,
1: నిదర్శనం దొరికిపోయింది.
2: అప్పుడు నేను అనుకున్నాను, లేదు ఇది డ్రామా కాదు, స్వామి రియల్ లైఫ్ లో చేయడానికి మాకు చెప్తున్నారు. అప్పుడు మేము ఊహించుకున్నాం ఇది మనం తప్పకుండా చేయాలి అని.
3: థర్డ్ వారికి అయింది కుంకుమ హనీ అమృత్.
1: మొత్తం మీద చూస్తే సాయి కరుణాలయం ఇన్స్పిరేషన్ ఇన్స్టిట్యూట్ పిల్లలు చేసిన డ్రామా.
3: అవును సార్, అవును సార్. ఆ కాన్సెప్ట్ ఆ పేరు కూడా అదే
1: పేరు మీరు పెట్టారు, సాయి కరుణాలయం. అయితే ఈ అనాథాశ్రమానికి ఈ పిల్లలు ఎలా చేరుకున్నారు ఒక్కొక్కళ్ళు? మీరు వాళ్ళని వెతికి తెచ్చారా, వాళ్ళు స్వామి వాళ్ళని పంపించారా, ఏ విధంగా?
2: మేము అనుకుంటున్నాము అంతా స్వామి చేస్తున్నారు సాయి కరుణాలయం కోసం, మేము ఏమి చేయడం లేదు, మాకేం తెలియదు. స్వామి నిదర్శనం దొరికిన తర్వాత ఇంకా మేము భయం పడిపోయాం, స్వామి ఇలా చేద్దాం, మా దగ్గర మనీ లేదు, మ్యాన్ పవర్ లేదు, మా దగ్గర పోస్ట్ లేదు, పొజిషన్ లేదు, సామాన్యమైన మేము యూత్స్, మా సమితిలో ఉన్న మెంబర్స్ తాలూకా ఫైనాన్షియల్ కండిషన్ కూడా ఏం బాగలేదు, తర్వాత మాకు ఎక్స్పీరియన్స్ కూడా లేదు, మాకు ఐడియా కూడా లేదు, ఆర్ఫనేజ్ ఎలాగ నడిపించగలము, పిల్లలు ఎక్కడి నుండి వస్తారు, అంత స్వామి మీరే గైడ్ చేయాలి, మాకేం తెలియదు అనుకుని మేము స్వామికి ప్రార్థించి చేసాం. ఆర్ఫనేజ్ చేయాలంటే మాకు డబ్బులు కావాలి, పిల్లలు ఉంటారు, ఎలాగ మేము రన్ చేయగలం అంటే, మేము ఈ మధ్యన మళ్ళా మేము ఒకసారి ప్రశాంతి వచ్చాను, నేను దర్శనంలో కూర్చున్నాను, స్వామి డిస్కస్ ఇచ్చారు ఉగాది మెసేజ్ లో. అక్కడ చెప్పారు స్వామి, నేను కులవంతాల్లో ఉండి వింటున్నాను స్వామి తాలూకా దివ్య సంభాషణ, మంచి పని చేయడానికి ఏమీ ఆటంకం ఉండదు, మీరు భయం పడిన అవసరం లేదు, డబ్బుల కోసం మీరు భయం పడిన అవసరం లేదు, నన్ను అడగండి నేను ఇస్తాను అనుకుని ఇదే పదంతో ఇదే అక్షరాలతో స్వామి చెప్పారు. ఆ సనాతన సారథి రిఫర్ చేస్తే కూడా తెలుస్తుంది. అప్పుడు నేను అనుకున్నాను, స్వామి అది మా కోసమే,
1: మీకే చెప్తున్నారు,
2: మా కోసమే చెప్తున్నారు, మా అంబాదల యూత్ కోసం చెప్తున్నారు అని నేను ఊహించుకొని ఆ సనాతన సారథి మాకు వచ్చిన తర్వాత ఒరియాలో నేను అందరికి చూపెట్టాను పిల్లలందరికీ. అప్పుడు ఈ రోజు మనం మీటింగ్ పెట్టాం తిన్నత హోలీ హోలీ రోజు ఆ సనాతన సారథి తాలూకా విషయాన్ని స్వామి మనకు చెప్తున్నారు అనుకుని ఆ రోజే మేము హోలీ రోజు ఈవినింగ్ లో మందిరంలో అందరి యూత్ను పిలిచి అనుష్ఠానంలో అందరికి పిలిచి ఓంకారం చేసి సాయి కరుణాలయం మేము స్టార్ట్ చేద్దాం అనుకని ఒక సంకల్పం చేసుకున్నాం ఆ రోజు.
3: తర్వాత అప్పుడు స్టేట్ ప్రెసిడెంట్ ఆయన ప్రొఫెసర్ హరికృష్ణ దాస్ అతనికి రిక్వెస్ట్ చేయడానికి ఒక
1: అప్పుడు మీరు అనుకున్నారు ఆర్గనైజేషన్ అప్రోచ్, ఆర్గనైజేషన్ అప్రోచ్ ఇది ఏ విధంగా స్టార్ట్ చేయాలో వాళ్ళ సహకారం కూడా కావాలి. ఇది ఏ సంవత్సరం జరిగింది?
3: 2006
1: అప్పుడు ఆర్గనైజేషన్ మీకు ఏ విధంగా సహకరించింది?
2: ఆర్గనైజేషన్ అంటే మా అంబాదలలో
3: రాజా గారు తీసుకెళ్ళి వచ్చారు స్టేట్ ప్రెసిడెంట్ మన అంబాదల విజిట్ కోసం.
1: స్టేట్ ప్రెసిడెంట్ గారిని తెచ్చారు?
3: తెచ్చారు
1: రాజా,
3: కొరాపూట్ రాజా గారు. అతను కూడా వచ్చి ఫస్ట్ టైం వచ్చేసి అంబాదలో చూశారు మన యూనిటీ మన వర్క్లు అన్ని చూశారు.
1: రాజా కూడా మన కొరాపూట్ జిల్లా యూత్.
2: అవును సార్, అప్పుడు అంటే ఇది మన సాయి కరుణాలయం అయ్యే ముందు రాజాతో ఎలా కాంటాక్ట్ అయిందంటే, మేము ఒక ఇంటర్స్టేట్ సైకిల్ ర్యాలీ చేశాము అంబాదలలో,
3: 500 కిలోమీటర్
2: 35 యూత్స్ మేము సైకిల్ తయారు చేసి అంతా స్వామి ఫోటో పెట్టి యూనివర్సల్ పీస్ కోసం మేము ఒక మెసేజ్ ఇచ్చి ఇలాగా కొలహండి.
1: 35 యూత్ ఫ్రమ్ అంబాదల?
2: అంబాదల.
1: అచ్చా, వెరీ. 500 కిలోమీటర్స్ మీరు కవర్ చేశారు, ఎన్ని రోజులు పట్టింది?
2: 7 డేస్.
3: ఆంధ్ర కూడా వస్తారు సార్, విజయనగరం డిస్టిక్ కూడా. అక్కడ
1: మీరు ఆంధ్ర కూడా వెళ్లి ఆ మెసేజ్?
2: ప్రతిరోజు మేము 70-75 కిలోమీటర్స్ కవర్ చేసి, ఎక్కడ ఈవినింగ్ 6 గంటలు అయిపోతుందో అక్కడ ఉండి మేము ఆ రోజు భజన సత్సంగం చేసి స్వామి తాలూకు మెసేజ్ ఇచ్చి మాకు వచ్చినట్టుగా మాకు ఎంతవరకు మాకు సంఘం
1: చాలా బాగుంది. 35 యూత్
2: సార్
1: విత్ డివైన్ ఇన్స్పిరేషన్,
3: వెరీ వెరీ గుడ్ ప్రోగ్రామ్.
1: 500 కిలోమీటర్స్
2: అప్పుడు కూడా చాలా మిరాకిల్స్ అయింది. సైకిల్ ర్యాలీలో కూడా స్వామి నిదర్శనం మాకు తెలిసింది. ఈ నవరంగపూర్ వెళ్లేటప్పుడు సార్ ఈవినింగ్ అయిపోతుంది, నేను చెప్పాను అందరికి, అందరూ గ్రూప్ అయి వెళ్దామా, మాకు చెప్పారు ఎలుగు బంట్లు ఇక్కడ ఉంది ఈవినింగ్ అయితే జాగ్రత్తగా వెళ్తారని. గ్రూప్ డివైడ్ అయిపోయారు. ఈలోగా ఒక గ్రూప్ మూవ్ అయిపోయారు, మరొక గ్రూప్ మేము వెళ్తున్నాం సైకిల్ తో అప్ ఎక్కుతున్నాం అమ్మపని ఘాటి.
3: అమ్మపని
2: ఒక ఎలుగు బంటి సడన్లీ గా వచ్చేసింది. వచ్చేస్తే మాకు భయం పుట్టించింది. ఒక గ్రూప్ ముందుకు వెళ్ళిపోయింది, మరొక గ్రూప్ ఉంది. నేను అన్నాను, ఎవరు ఎక్కడి నుండి కదలకండి, అక్కడే ఉండండి, సాయిరాం సాయిరాం చెప్పండి, మరి ఏమి చెప్పిన అవసరం లేదు, కంగారు పడకండి, స్వామి మాకు రక్షిస్తారని నేను చెప్పాను. అయితే అలాగే ఎలుగుబంటి వచ్చింది. మేము ఇంత డిస్టెన్స్ ఉంది, ఒక 5-10 మీటర్స్ రోడ్ క్రాస్ బహుశా అది చేయడానికి చూస్తుంది. మేము వెలగొచ్చేసాం, ఆ రోడ్ అవతల ఎలుగుబంటి ఉండిపోయింది. సాయిరాం సాయిరాం సాయిరాం మేము అన్నాం. ఎప్పుడో కేకులేసి అంటున్నాం, అంటే వినిపించినట్టుగా జోరుగా, మనసులో అనడం లేదు సాయిరాం, పెద్ద అరిచి మేము సాయిరాం చెప్తున్నాం. ఎలుగుబంటి ఇలాగ ముఖం ఎత్తి రోడ్ క్రాస్ చేయకంట, మాకు కూడా అటాక్ చేయకంట రిటర్న్ అయి వెళ్ళిపోయింది మళ్ళా తావలో.
1: ఈ విధంగా చూస్తే స్వామి ఎప్పుడు మీ దగ్గర మీ ఇంట జంట కంట స్వామి ఉన్నారు.
0: ఇంతవరకు మీరు ఒడిశాలోని అంబడోలా జిల్లా సాయి కరుణాలయం గురించిన ఇంటర్వ్యూ మొదటి భాగం విన్నారు.

0: రేడియో సాయి శ్రోతలకు స్వాగతం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉత్తరాన తేయాకు తోటల నడుమ కలింపాంగ్ పట్టణం. అక్కడకు దగ్గరగా ఉన్న ఒక కుగ్రామంలో ఉన్న షేర్పా బాలుడు దోర్జీ ఏ విధంగా స్వామి దయవల్ల మృత్యుముఖం నుండి బయటపడ్డాడో తెలిపేదే హీలింగ్ టచ్ శీర్షికలోని ఈ నాటిక దోర్జీ.
1: ఓం శ్రీ సాయిరాం. హీలింగ్ టచ్ రూపకం. నిరాశ నిస్పృహలు, దిక్కుతోచనివ్వని చీకట్లు ఎక్కడ ఆనందోత్సాహాల తన్మయత్వంగా పరిణమిస్తాయో, ప్రచారార్భాటాలు లేకుండా నిశ్శబ్దంగా వైద్యపరమైన అద్భుతాలు ఎక్కడ నిత్యకృత్యమో, ఏ విధమైన రుసుములు ఫీజులు చెల్లించవలసిన అవసరం లేనిదెక్కడో, ధనికుల పేదల, భారతీయుల విదేశీయుల, హిందువుల క్రైస్తవుల, సిక్కుల లేక మహమ్మదీయుల, ఆస్తికుల నాస్తికుల అనే వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికీ చికిత్స అందేది ఎక్కడో, విశ్వంలోని ప్రేమ సహానుభూతి వితరణశీలం రాశీభూతమై ఎక్కడ ఒకే ఒక నామంతో ప్రకాశిస్తూ ఉంటాయో, అదే శ్రీ సత్యసాయి ఆరోగ్య వ్యవస్థ. ప్రియ శ్రోతలారా, సాయిరాం. ప్రేమ సాధించిన వైద్యపరమైన అద్భుతాలు పేరిట మేము మీకందిస్తున్న ధారావాహికకు సుస్వాగతం. పుట్టపర్తి, వైట్ఫీల్డ్లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు భారతదేశంలోకెల్లా అత్యుత్తమమైన ఆసుపత్రులు. ఈ ఆసుపత్రులలో చికిత్స పొంది స్వస్థులైన వారు వాటిని ప్రేమగా వ్యాధులు నివారించే ఆధునిక దేవాలయాలు అని పేర్కొంటూ ఉంటారు. ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో చికిత్స పొంది రోగ విముక్తులైన కొందరి గాథలను మీకు ఈ కార్యక్రమం ద్వారా అందిస్తున్నాం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో డార్జిలింగ్ వేసవి విడిదికి, మరో చిన్న పట్టణం కలింపాంగ్కు నడుమ ప్రసిద్ధమైన తేయాకు తోటలు ఉన్నాయి. వాటిని ఆనుకుని ఉన్న కుగ్రామం లంటా షెర్పాగావ్. అక్కడి గ్రామస్తులంతా పొలాల్లోనూ టీ తోటలలోనూ శ్రమించి జీవించేవారే. పిల్లల చదువు సంధ్యల గురించి వారికి చింత లేదు. కాని ఏదైనా గడ్డురోగం వస్తే మాత్రం అది వారికి తలకుమించిన పని. సాధారణ చికిత్స లేదా శస్త్రచికిత్స అవసరమైతే అటు కలకత్తా గాని ఇటు బెంగుళూరు గాని పోవలసిందే. దోర్జీ తండ్రి కూడా ఓ సాధారణ రైతు. కూరగాయలు పండిస్తూ అతను సంపాదించేదానితో కుటుంబం గడిచేది కాదు. భార్యతో కలిసి అతను కూలి పనులకు వెళ్లేవాడు. ఆ పరిస్థితుల్లో రాకూడని ఆపద ఎదురైతే చేయగలిగేది ఏముంటుంది? ఆ కుటుంబం ఎదుర్కొన్న విపత్తును గురించి, ఆ విపత్తు నుండి తాము ఎలా బయటపడింది వారి కుమారుడు దోర్జీ వివరిస్తున్నాడు. విందాం.

0: సాయిరామ్, నా పేరు దోర్జీ శర్ప. అవును, సరిగ్గానే కనుక్కున్నారు. మేము శర్పాలం. మా నాన్నగారు పేరు లాచలిం శర్ప, అమ్మ పేరేమో లలితా శర్ప. నాకిప్పుడు 9 ఏళ్లు, 4వ తరగతి చదువుతున్నాను. పెద్దయ్యాక రాకెట్ సైంటిస్ట్ కావాలని నా ఆశ. అలా అన్నప్పుడల్లా మా అమ్మ నా చిన్నప్పటి సంగతులు గుర్తు చేసి నవ్వుతుంది. అమ్మా ఇలారా, అమ్మా తొందరగా రా.
1: ఏమిట్రా తొందర, ఏమైంది?
0: అమ్మా ఆకాశంలో తారలు చూడు, ఎంత కిందకున్నాయో. అదిగో ఆ కొండెక్కితే అందిపోతాయి. నే వెళ్లి వాటిని తెంపుకుని వస్తాను.
1: వెర్రి నాన్న, అవి అలాగే కనిపిస్తాయి. మనం మంచు కొండల మీద ఎత్తు మీద ఉన్నాం కాబట్టి ఇంకా దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తాయి. కాని చేతికి అందవు. వాటిని అందుకోవాలంటే రాకెట్లెక్కి వెళ్లాలి. తెలిసిందా?
0: అమ్మ నాకు అలా చెప్పాక రాకెట్ల గురించి తెలుసుకున్నాను. అప్పుడే రాకెట్ సైంటిస్ట్ కావాలని, విశ్వ రహస్యాలు కనుక్కోవాలని నాలో బలమైన కోరిక కలిగింది. అయితే అందుకు బాగా చదువుకోవాలని అమ్మ చెప్పేది. అమ్మ చెప్పినట్లే బాగా చదువుకుంటున్నాను. మా క్లాసులో నేనే ఫస్ట్ తెలుసా. కాని నాకు చిన్నప్పటి నుంచి ఏదో నలతగా ఉండేదట. అమ్మ కంగారు పడి ఓసారి మాకు దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళింది.
2: డాక్టర్ గారు, డాక్టర్ గారు, కాస్త మా అబ్బాయికి ఏమైందో చూడండి.
3: కంగారు పడకు, నిదానంగా అసలేం జరిగిందో చెప్పు.
2: మా దోర్జీకి అస్తమానం ఆయాసం వస్తోంది. ఏ చిన్న పని చేసినా ఆయాస పడుతున్నాడు. వాడి ఈడి పిల్లలు బడిలో చక్కగా ఆడుకుంటున్నారు. వీడు పక్కన కూర్చుని దిగాలుగా చూడడం తప్ప వాళ్లతో కలిసి పరిగెత్తడం, ఆడుకోవడం చేయలేకపోతున్నాడు. అసలు చిన్నప్పటి నుంచి వీడి గుండె సరిగ్గా పనిచేయడం లేదని అనుమానంగా ఉందండి. ఎత్తుకుని గుండె దగ్గర చేయి పెట్టి చూస్తే గుండె గబగబా కొట్టుకోవడం చాలాసార్లు గమనించాను. ఏదైనా గుండె జబ్బేమోనని నాకు చాలా భయంగా ఉంది.
3: మరేం పర్వాలేదమ్మా, కాస్త గ్యాస్ ఏర్పడినట్లుంది. వీడికి పాలు పట్టినప్పుడు కాస్త భుజాన వేసుకుని వెన్ను మీద తడుతూ ఉండు, తేనెపు వచ్చి అదే సర్దుకుంటుంది. భయపడకు.
0: అయినా అమ్మకి భయం పోలేదు. కొన్నాళ్లు పోయాక డార్జిలింగ్ దగ్గర ఉన్న పెద్దాసుపత్రిలో డాక్టర్లకు చూపించింది. అక్కడ ఏమి జరిగిందంటే,
2: నాకేదో భయంగా ఉందండి. నిన్న రక్త పరీక్ష, మరో 2 పరీక్షలేవో చేశారు. మళ్లీ ఇవాళ ఇంకో 2 పరీక్షలు చేశారు. పెద్ద డాక్టర్ని కూడా పిలిపించారు. వాడికేమవుతోందో ఏమో.
4: నువ్వు ముందే గాభరా పడకు. డాక్టర్ని చూస్తున్నారు కదా, ఏం చెప్తారో చూద్దాం. అదిగో డాక్టర్ గారు పిలుస్తున్నారు కదా.
5: దోర్జీ తల్లిదండ్రులు మీరే కదా?
4: అవునండి.
5: మీ పిల్లవాడికి గుండెలో సమస్య ఉంది. గుండె మామూలుగా లబ్ డబ్ అని చప్పుడు చేస్తూ కొట్టుకుంటుంది. ఇతనికి గుండె చప్పుడుతో పాటు మరేదో మాత వినిపిస్తోంది. అందుకనే అనుమానం వచ్చి అన్ని పరీక్షలు చేసి చూశాం. వాటి వల్ల అతనికి గుండెలో రంధ్రం ఉందని తేలింది. దీన్ని డాక్టర్ల వెంట్రికులార్ సెప్టల్ డిఫెక్ట్ అంటారు.
2: అందువల్ల ప్రమాదం ఏమీ లేదు కదా?
5: ప్రమాదం లేదని చెప్పలేను. వెంటనే వైద్యం చేస్తే ప్రమాదం ఉండదు, కాని అలా వదిలేస్తే ప్రమాదమే. అతనికి గుండెలో చిల్లు ఉండడం వల్ల చెడు రక్తం మంచి రక్తం కలిసిపోతున్నాయి. పైగా ఊపిరితిత్తుల్లోకి చెడు రక్తం ఎక్కువగా చేరుకుని ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరుగుతోంది. అందుకే ఎంత చిన్న పని చేసినా అలసిపోవడం, ఆయాసం రావడం జరుగుతోంది. మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అతనికి ఆపరేషన్ చేస్తే మంచిది. ఆలస్యం చేయకండి.
2: డాక్టర్ గారు, ఆపరేషన్ చేయించక తప్పదా అండి?
5: తప్పదు. అన్నట్లు ఇంకో మాట, అతన్ని ఆపరేషన్ కోసం మీరు కలకత్తా గాని బెంగళూరు గాని తీసుకుపోతే మంచిది. అక్కడైతే వైద్య సదుపాయాలు బాగుంటాయి. కలకత్తా కన్నా బెంగళూరులో కాస్త ఖర్చు తగ్గుతుంది.
4: డాక్టర్ గారు, ఆపరేషన్ చేయించడానికి ఎంత ఖర్చు అవుతుంది?
5: 2-3 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుందయ్యా. డబ్బు కోసం వెనకాడితే పిల్లవాడికి ప్రమాదం. నేను చెప్పాల్సింది చెప్పాను, ఆలోచించుకో. నా కోసం రోగులు కాచుకుని ఉన్నారు, నేను వెళ్తున్నాను.
4: దండాలు డాక్టర్ గారు, ఉంటామండి.
2: అయ్యో దేవుడా, ముక్కు పచ్చలారిన పిల్లాడికి ఆపరేషన్? ఆ రోగం ఏదో నాకేనా వచ్చింది కాదు.
4: ఊరుకోలేళ్తా, ఏడవుకో.
2: ఏమి చేయలేకే ఊరుకునే ఇంత దాకా తెచ్చుకున్నాం, ఇప్పుడు వాడి ప్రాణం మీదకి వచ్చాక ఎలా ఊరుకోగలనయ్యా?
4: నిజమే, కాని డాక్టర్ చెప్పింది నువ్వు విన్నావు కదా. ఆపరేషన్ కి 2-3 లక్షల దాకా ఖర్చవుతుందట. మనకున్న పొలంలో కూరగాయలు పండించి సంపాదించేది చాలక ఇద్దరము అక్కడా ఇక్కడా కూలి పనులకు పోక తప్పడం లేదు. ఎంత కష్టపడ్డా సంసారం జరగడమే కష్టంగా ఉంది. ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలం?
2: అలాగని పిల్లాడి ప్రాణం పోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేం కదయ్యా. అప్పో సొప్పో చేద్దాం, లేదంటే ఎవరికాడైనా పట్టుకునైనా డబ్బు జమ చేద్దాం.
4: మనలాంటి వాళ్లకి అంత అప్పెలా పుడుతుంది? ఏదైనా 1-2 రూపాయల 3 లక్షలు.
2: డాక్టర్ గారు, కలకత్తా కన్నా బెంగళూరులో ఖర్చు తక్కువ అవ్వచ్చు అన్నాడు కదా, పోనీ అక్కడికి పోయి ప్రయత్నం చేద్దాం.
0: పాపం, నా కోసం అమ్మ నాన్న కాళ్ళరిగేలా ఉళ్ళన్ని తిరిగారు. ఎక్కడా అప్పు పుట్టలేదు, చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాక ఇక దేవుడి మీద భారం వేసి ఊరుకున్నారు. కాని వాళ్లు నా కోసం ఎంతగా కుమిలిపోతున్నారో నాకు తెలుసు. నా ఆరోగ్యం రోజు రోజుకి దిగజారిపోసాగింది. ఏ పని చేయాలన్నా ఆయాసం, గుండెదడ.
2: ఏమయ్యా, వాడి పరిస్థితి ఏమీ బాగోడం లేదు. 9 ఏళ్లు వచ్చినా 9 ఏళ్ల పిల్లాళ్లా కనబడడం లేదు. ఆయాసం గుండెదడకి తోడు వాడికి మధ్య దగ్గు కూడా ఎక్కువైంది.
4: అవును లలిత, మొన్న డార్జిలింగ్ వెళ్లినప్పుడు ఆ విషయమే డాక్టర్ గారిని అడిగాను.
2: డాక్టర్ దగ్గరికి వెళ్లావా? ఏమన్నాడు?
4: వాడికి అలా ఎందుకుంటుందో వివరంగా చెప్పాడు. మనకి ఇక్కడ చలి వాన సామాన్యమే కదయ్యా. వేసవంటవా ఏప్రిల్ జూన్ ల మధ్య చుట్టపు చూపుగా వచ్చి వెళ్లిపోతుంది. నడివేసవులోనూ ఉష్ణోగ్రత 15 డిగ్రీలకు మించదు. మన వాతావరణం మీ దోర్జీ లాంటి వారికి పడదు. అందుకే అస్తమాను జలుబు దగ్గు వస్తూ ఉంటాయి. దానితో ఊపిరితిత్తుల మీద మరింత భారం పడుతుంది, యాతన ఎక్కువవుతోంది. సాధ్యమైనంత త్వరగా ఆపరేషన్ జరిగేలా చూసుకోండి అని మరోసారి చెప్పాడు.
2: ఇదేమి ప్రారంభమో, మనకి ఇలా అయింది. ఎంత చురుకైన కుర్రాడు, ఎలా అయిపోయాడో చూడయ్యా. అప్పు చేసి బెంగళూరు వెళ్లి కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ఏ ఆసుపత్రికి వెళ్లినా 2 లక్షలిస్తే చేస్తాం, 3 లక్షలిస్తే చేస్తాం అన్నవారే గాని పిల్లవాణ్ణి చూసి జాలి పడ్డవారెవ్వరూ లేరు కదా.
4: ఊరుకో ఊరుకో, బాధపడకు. ఆ దేవుణ్ణే నమ్ముకుందాం, ఆయనే ఏదో దారి చూపిస్తాడు.
2: దేవుడంటే గుర్తుకొచ్చింది, మొన్న నేను విషయం విన్నాను. సాయి సమితి వాళ్లుట, వాళ్లు ఎవరికో చెప్తుంటే తెలిసింది. ఆంధ్రాలో ఎక్కడో ఒక ఆసుపత్రి ఉందిట, అక్కడ డబ్బులేమీ అడగకుండా ఉచితంగా వైద్యం చేస్తారట.
4: వాళ్లు చెప్తే నువ్వు నమ్మేశావు. పిల్లవాడి గురించి ఆదుర్దాతో నువ్వే ఎవరేం చెప్పినా నమ్మేస్తావు. నీ వెర్రిగాని ఉచితంగా వైద్యం చేసే ఆసుపత్రులు ఎక్కడుంటాయి? నేను నమ్మను.
2: నాకు నమ్మకం కలగలేదు, అందుకే ఇన్నాళ్లు నీకు చెప్పలేదు. పోని, మన పొరుగున సాయిభయ్య ఉన్నాడు కదా, ఆయనని అడిగి చూద్దామా?
4: నీ ఇష్టం, నీకేమనిపిస్తే అది చెయ్యి. అలాగైనా నీకు కాస్త మనసు కుదుటపడితే అంతే చాలు.

0: ఆ భజన పూర్తయింది. అదిగో అంతా వెళ్లిపోతున్నారు. ఇదే మంచి సమయం. ఏమైనా సరే ఇవాళ సాయిభయ్యాను ఆసుపత్రి గురించి అడిగేస్తాను. అయినా అడిగితే తప్పే ఉంది. సాయిభయ్యా, ఓ సాయిభయ్యా, కొంచెం ఆగవా.
1: సాయిరామ్, పిలిచావా అమ్మా?
0: అవును భయ్యా, అది మరేం లేదు, మీ ఇంట్లో భజన జరగడం చాలా మార్లు విన్నాను. అప్పుడప్పుడు నీలం పసుపు రంగు రుమాళ్లు మెడకు కట్టుకున్న వారు కొందరు మీ ఇంటికి వచ్చిపోతూ ఉండడం చూస్తూ ఉంటాను. అదంతా ఏమిటో నాకు తెలుసుకోవాలనిపించి పిలిచాను.
1: వారంతా సేవాదళ సభ్యులమ్మా, మేమందరం సత్యసాయిబాబా భక్తులం. అందరినీ ప్రేమించు, ఎవరినీ నొప్పించకు, సేవ చెయ్యు అని భగవాన్ శ్రీబాబా చెప్తారు. వారి బోధనకు అనుగుణంగా మేము గ్రామాలకు వెళ్లి సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉంటాం.
0: భయ్యా, ఇంకో విషయం అడగాలని ఉంది, ఏమీ అనుకోరు కదా?
1: ఏమి అడగదలుచుకున్నా సంకోచించకుండా అడుగమ్మా, ఏమీ పర్వాలేదు.
0: అదే ఆసుపత్రి విషయం. అంటే ఆంధ్రాలో ఏదో ఆసుపత్రి ఉందని చెప్తున్నారు, అక్కడ వైద్యం ఉచితంగా చేస్తారట, నిజమేనా?
1: ఓ అదా, నువ్వు ఏం తెలుసుకోవాలనుకుంటున్నావో నాకు అర్థమైంది. చూడమ్మా, ఆంధ్రప్రదేశ్లో పుట్టపర్తి అనే చోట భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఉన్నారు. కుల మత భాషా భేదాలు పట్టింపు లేకుండా అవసరమైన ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్యం అందించాలని భగవాన్ సంకల్పించారు. వారి సంకల్పం మేరకు పుట్టపర్తిలోనూ బెంగళూరులోనూ రెండు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు సిద్ధమయ్యాయి.
0: ఏమిటి, బెంగళూరులో కూడానా?
1: అవునమ్మా, బెంగళూరులో వైట్ఫీల్డ్ అనే చోట కట్టారు.
0: భయ్యా, ఆ ఆసుపత్రి పేరు చెప్పి పుణ్యం కట్టుకో.
1: పుట్టపర్తి ప్రశాంత్ గ్రామ్ లోను, బెంగళూరులో వైట్ఫీల్డ్ లోను ఉన్న ఆసుపత్రులను శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ అని పిలుస్తారు తల్లి. ఆ రెండూ కూడా అన్ని రకాల ఆధునిక చికిత్సలు లభించే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు. వాటిలో మందులు, సాధారణ చికిత్స, శస్త్రచికిత్స, ఆసుపత్రిలో రోగికి పడక, ఆహారం అన్ని ఉచితమే.
0: ఏమిటి, ఉచితంగా ఆపరేషన్లు చేయడమే కాక రోగికి మందులు, భోజనం కూడా ఉచితంగా ఇస్తారా? నమ్మలేకపోతున్నాను.
1: నువ్వే కాదమ్మా, ఎవరూ నమ్మలేరు. కానీ అది కళ్ల ముందు కనపడే నిజం. మానవాళి పట్ల తనకున్న అపారమైన కరుణతో భగవాన్ బెంగళూరులో వైట్ఫీల్డ్లోను ఉన్న ఆసుపత్రులను శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ అని పిలుస్తారు తల్లి. ఆ రెండూ కూడా అన్ని రకాల ఆధునిక చికిత్సలు

0: మానవాళి పట్ల తనకున్న అపారమైన కరుణతో భగవాన్ అసాధ్యమైనది సాధ్యం చేసి చూపారు.
1: భయ్యా, నీ రుణం ఎలా తీర్చుకోగలనో తెలియడం లేదు. బాబా వారి ఆసుపత్రి గురించి చెప్పి నాకు దోవ చూపించావు. ఇంతకాలం డబ్బులేక గుండె జబ్బుతో బాధపడుతున్న నా కొడుక్కి వైద్యం చేయించలేకపోయాం. ఇప్పుడు వాడికి వైద్యం దొరికి బతికి బట్టకడతాడనే ఆశ కలుగుతోంది. మేం తక్షణమే ప్రశాంతి గ్రామం ఆసుపత్రికి మా బాబుని తీసుకుని వెళ్తాం.
0: తప్పకుండా తీసుకువెళ్ళమ్మా. బాబా అనుగ్రహంతో నీ కొడుకు ఆరోగ్యంగా తిరిగి వస్తాడు. సాయిరాం,
2: పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి గురించి తెలిసిన వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా మా అమ్మా నాన్న నన్ను ప్రశాంతి గ్రామ్ తీసుకువెళ్లి ఆసుపత్రిలో చేర్చారు. నాకు అక్కడ 2008 డిసెంబర్ 2 ఆపరేషన్ చేశారు. నాకు అస్సలు భయం అనిపించలేదు. నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్ గారి పేరు తుషార్ గజరట్. నాకు ఆపరేషన్ చేయడం ఆలస్యమైంది గాని పర్వాలేదని చెప్పారు.
3: దోర్జీని పరీక్షించినప్పుడు అతని గుండె సాధారణ సైజు కన్నా పెద్దదిగా ఉండడం గమనించాం. అతని గుండెలోని రంధ్రం గుండెపై ఒత్తిడిని పెంచి గుండె సైజు అసాధారణంగా పెరిగేలా చేసింది. దానికి తోడు అతనికి ఆపరేషన్ ఎప్పుడో జరగాల్సింది. స్తోమత లేక తల్లిదండ్రులు వెంటనే చేయించలేకపోయారు. అదృష్టవంతుడు కాబట్టి ఆలస్యమైనా పరిస్థితి చేయి దాటిపోలేదు. ఆపరేషన్ సక్సెస్ అయింది. గుండెలో రంధ్రాన్ని పూర్తిగా మూసివేశాం. అతన్ని 3 రోజులు ఇంటెన్సివ్ కేర్ వార్డులో ఉంచుతాం. ఇక్కడ అంటే ఈ ప్రశాంతి గ్రామ్ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ లో ఇలాంటి ఆపరేషన్లు చాలా జరుగుతూ ఉంటాయి. వాటిలో దోర్జీ కేసు 1352. భగవాన్ ఆశీస్సులతో అన్ని కేసుల్లోనూ ఆపరేషన్లు జయప్రదమయ్యాయి. దోర్జీ కూడా తిరిగి పూర్తి ఆరోగ్యాన్ని పొంది తన 7 పిల్లలందరిలా సామాన్య జీవితం గడపగలడని నా నమ్మకం.
2: అంతా డాక్టర్ గారు చెప్పినట్లే అయ్యింది. నేనిప్పుడు తిరిగి స్కూల్కు వెళుతూ చదువుకుంటున్నా. ఏమాత్రం అలుపు ఆయాసం లేకుండా నా స్నేహితులతో కలిసి ఆటలు కూడా ఆడుతున్నాను. నన్ను చూసి మా అమ్మ మురిసిపోతూ ఉంటుంది. కోల్పోయిన బాల్యాన్ని ఒక్కసారిగా అనుభవించాలని కాబోలు మా బాబు పరుగులు కేరింతలతో క్షణం తీరిక లేకుండా ఉన్నాడని ఏమేమో చెప్తుంది. అదంతా నాకు తెలీదు గాని నక్షత్రాల గురించి తెలుసుకోవాలని నా కోరిక. అందుకోసం బాగా చదువుకుని నేను రాకెట్ సైంటిస్ట్ అవుతానని మా అమ్మకు గట్టి నమ్మకం. నేను మా అమ్మ కోరిక తప్పకుండా తీరుస్తాను. ఇక మా నాన్న సంగతి, పుట్టపర్తిలో నా గుండె బాగుపడమే కాదు మా నాన్న గుండెలోనూ మార్పు వచ్చింది. నా గుండె బాగయ్యేలా చేసి నాకు పునర్జన్మనిచ్చింది బాబాయేనని మా నాన్న నమ్మకం. నాకు ఆపరేషన్ జరుగుతున్న సమయంలో ఆయన ఎక్కడున్నాడో చెప్పుకోండి చూద్దాం. నా దగ్గర మాత్రం కాదు, తనకు సాధ్యమైన రీతిలో బాబా రుణం తీర్చుకోవాలని ఆయన ఆరాటం. అందుకని ఉత్తర దార్జిలింగ్ సాయి కేంద్రంలో సేవాదల్ సభ్యుడిగా చేరిపోయాడు. మెడకు నీలం పసుపు రంగు రుమాలు కట్టుకుని పుట్టపర్తి దగ్గరలోని బ్రాహ్మణపల్లిలో సేవా కార్యక్రమాల్లో మునిగిపోయాడు. మేము మా ఊరు తిరిగి వచ్చేశాక కూడా సేవాదల్ కార్యక్రమాలు వదిలిపెట్టలేదు. పెద్దయ్యాక నేను అలానే చేస్తాను.
4: ఆరోగ్యం బాగుపడడంతో దోర్జీలో ఆత్మవిశ్వాసం పెరిగింది. రాకెట్ సైంటిస్ట్ కావాలన్నది అతని విషయంలో ఒకప్పుడు కల మాత్రమే. ఇప్పుడది కల కాదు, రూపుదిద్దుకుంటున్న భావి వాస్తవం. భగవాన్ చేసే అద్భుతాల్లో అత్యద్భుతమైనది మనుషుల హృదయాల్లో ఆయన తీసుకువచ్చే మార్పు. బాబాతో పరిచయమైన క్షణం నుండే మన హృదయాలు అవ్యాజమైన బాబా ప్రేమకు కరిగి స్పందించడం ప్రారంభమవుతుంది. తోటివారి పట్ల మన దృక్పథంలోనూ మార్పు వస్తుంది. భగవాన్ మనపై చూపిన ప్రేమను వారితో పంచుకోవడం ప్రారంభిస్తాము. సేవరూపంలో దాన్ని వ్యక్తీకరించే ప్రయత్నం చేస్తాము. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు మానవాళి పట్ల బాబా ప్రేమకు ప్రతీకలు. అవి దోర్జీ వంటి ఆపన్నులకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. దోర్జీ తండ్రిలో వలె వ్యక్తుల హృదయాలలో పరివర్తన తెచ్చి వారిని మరింత ఉత్తమ వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి.

ప్రియమైన శ్రోతలారా, సాయిరాం. శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందిన ఓ వ్యక్తి గాథను మీరు విన్నారు. మానవాళి సంక్షేమం పట్ల అపారమైన ఆసక్తితో, వితరణశీలంతో కరుణాసముద్రులైన భగవాన్ సంకల్పం మేరకు వెలిసిన ఈ చికిత్సాలయంలో వేలాది మంది ఆరోగ్యవంతులై తిరిగి వెళ్తున్నారు. వైద్యం కోసం ఫీజులు చెల్లించడమనే మాటే లేకుండా ఉచితంగా వైద్య సేవలు అందించే ఈ ఆసుపత్రి వేలాది మంది రోగులకు ఆశాకిరణంగా ప్రకాశిస్తోంది. ప్రపంచంలో మరే ఆసుపత్రిలోనూ లేని విధంగా ఇక్కడ చికిత్స పొందే వారి శరీరాలే కాక హృదయాలు కూడా ఆరోగ్యవంతం కావడం విశేషం. హీలింగ్ టచ్ ధారావాహికలో మరో గాథను మీరు వచ్చే వారం రేడియో సాయిలో వినవచ్చు. అంతేకాక వాటిని ఆన్లైన్లో మా ఈ జర్నల్ హార్ట్ టు హార్ట్ లో చదవవచ్చు. ప్రశాంతి నిలయం నుంచి ప్రసారమవుతున్న రేడియో సాయి కార్యక్రమాలను వింటున్నందుకు మీకు ధన్యవాదాలు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ప్రతి సంవత్సరం నవంబర్ 19వ తేదీ సాయి కుటుంబ సభ్యులందరూ సత్యసాయి భగవానుని పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మహిళా దినోత్సవంగా జరుపుకుంటారు. 2017వ సంవత్సరం మహిళా దినోత్సవ సందర్భంగా రేడియో సాయి బృందం శ్రోతలందరికీ అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని ఇప్పుడు మీకోసం పునఃప్రసారం చేస్తున్నాం. విని ఆనందించండి.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. నవంబర్ 19వ తేదీ సత్యసాయి భగవానుని జన్మదిన వేడుకల్లో 2వ రోజు దివ్య మాతృమూర్తి శ్రీమతి ఈశ్వరమ్మ గారిని మనసారా గుర్తు చేసుకుంటూ జరుపుకునే పవిత్రమైన పర్వదినం. 1995వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ప్రశాంతి నిలయంలో ఈ మహిళా దినోత్సవాన్ని ప్రారంభించారు. ఈనాడు ఈ సుదినాన్ని పురస్కరించుకుని రేడియోసాయి మీకు అందిస్తున్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి సాదరమైన స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ఆనందమే అందం చర్చను విందాం.
1: కమలా, ప్రభా, స్వప్న, మీరందరూ అప్పుడే వచ్చేశారా? ఈరోజు ఇంట్లో నాకు కాస్త ఆలస్యమైందర్రా. ఇంట్లో పనులుండిపోయాయి, మన సత్సంగానికి ఆలస్యమైపోయింది.
2: పర్వాలేదులేండి, మేము వచ్చి 15 నిమిషాలే అయింది.
1: నేనొచ్చేటప్పటికి మీరంతా ఏదో మాట్లాడుకుంటున్నట్లున్నారు.
3: ఏం లేదండి, మొన్న మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి చదివే కాలేజీలో మిస్ కాలేజ్ కాంటెస్ట్ ఉందట. ఆ ప్రోగ్రాంకి అందమే ఆనందం అని పేరు పెట్టారట. ఈ మధ్య కొన్ని కాలేజీల్లో ఇలా కూడా అందాల పోటీలు జరుగుతున్నాయి.
0: ఓ పాట లేదు, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం అని కదూ ఆ పాట?
1: అవునవును, నేను విన్నాను ఆ పాట. ఆ పాటలో కవి అందమంటే బాహిర సౌందర్యం లేదా అమ్మాయిల సౌందర్యం అనే అర్థంలో రాయలేదు. ప్రకృతి సౌందర్యం గొప్ప అందం, ఆ అందమే ఆనందం అని చెప్పారు. పడమట సంధ్యారాగం, కుడియడమల కుసుమ పరాగం, పడిలేచే కడలి తరంగం, వడిలో జడిసిన సారంగం అంటూ ప్రకృతి సౌందర్యం గురించి వర్ణించారు ఆ పాటలో.
2: అంటే ప్రకృతి సౌందర్యం కమనీయమైనది అని కదా అర్థం?
1: అవును కమల, ఎందుకంటే ప్రకృతిలోని అందమైన కోణాన్ని దర్శించినప్పుడు ఆ అందంలో మానవుడు ప్రకృతిని సృజించిన సృష్టికర్తను దర్శిస్తాడు, తాను అందులో మమేకమవుతాడు. అందుకని అలా రాశారాయన.
3: మరి ఇప్పుడు బాహిరమైన శారీరకమైన అందమే అందమనే ధోరణిలో ఆ మాట వాడబడుతోంది.
2: మరి కీట్స్ అంటాడు కదా, ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఇస్ ఎ జాయ్ ఫర్ ఎవర్ అని, దానికి అర్థం ఏమిటంటారు?
1: నిజమే, ప్రకృతి అందాలే కాక అందమైన ప్రతి వస్తువు మనిషికి ఆనందాన్నిస్తుంది. పసిపాప బోసినవ్వు, కన్నెపిల్ల చిరు దరహాసం, వయస్సు యొక్క శోభ అన్నీ ఆనందాన్నిస్తాయి, కంటికి ఇంపుగా ఉంటాయి. కాని ఇవేవి శాశ్వతం కాదు కదా. పసిపాప పెద్ద పాప అవుతుంది, కన్నెపిల్ల ప్రౌఢ అయి ముసలిదవుతుంది. ఇవన్నీ పరిణమించి నశించిపోయేవే కదా. మరి ఇవి శాశ్వతమైన ఆనందాన్ని ఎలా ఇవ్వగలవు, తత్కాలమైన ఆనందాన్ని తప్ప?
0: అవునండి, అందుకే మనం ఈరోజు మన సత్సంగం టాపిక్గా అందమే ఆనందం అని పెట్టుకుందాం. దాని గురించి స్వామి ఏం చెప్పారో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. బావుంటుంది కదా, మంచి టాపిక్.
1: నేను ఆ టాపిక్ ని తలక్రిందులు చేసి ఆనందమే అందం అనే టాపిక్ గా మారుద్దాం అనుకుంటున్నాను.
0: అలా ఎందుకు?
1: ఎందుకంటే అందంగా ఉన్న వ్యక్తి విచారంలో దుఃఖంలో మునిగిపోయి నిరంతరం చింతిస్తూ ఉంటే ఆ అందం కూడా కరిగిపోయి వేదన తాండవిస్తూ ఉంటుంది ఆ ముఖంలో. అందుకే దుఃఖం, చింత ఇలాంటి వాటిని చింతాజ్వరం, దుఃఖసాగరం అని జ్వరంతో సముద్రంతో పోలుస్తూ ఉంటారు. అదే ఒక వ్యక్తి గొప్పగా అందంగా లేకపోయినా చిదానంద స్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటే ఆ ముఖంలో సంతోషంతో లేని అందం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆనందమే మనిషికి అందం.
2: మరి మనిషి ఎప్పుడు ఆనందంగా ఉంటాడు? అతడు కోరిన కోరికలన్నీ తీరినప్పుడు, అనుకున్నదంతా జరిగినప్పుడు, ఆశించినవన్నీ నెరవేరినప్పుడు ఆనందంగా ఉంటాడు.
0: మరి అది సర్వకాల సర్వావస్థల్లోనూ జరిగేది కాదు కదా. మనిషి ఆశించినవన్నీ నెరవేరవు, కోరినవన్నీ ఒళ్ళో వాలవు. అప్పుడు
3: అలాగే మనిషికి కష్టాలు దుఃఖాలు ఒక్కోసారి అనుకోకుండా వచ్చి పడతాయి. అప్పుడు
1: కోరినవి లభించకపోయినా, దైవాద్వా కష్టాలు దుఃఖాలు వచ్చి పడినా మనిషి దుఃఖంతో వేదనతో కుతకుతలాడిపోతాడు. దుఃఖంతో రగిలే మనిషిలో ఆనందం ఎక్కడుంటుంది? ఇక అది అందంగా కనిపించే వీలెక్కడుంటుంది?
0: అలా అసలు మనిషి ఆనందానికి అడ్డొచ్చేవి ఏవి అని ఈరోజు మనం మాట్లాడుకుందామా?
1: భేషుగ్గా చెప్పావు స్వప్న. మనిషి ఆనందానికి అడ్డొచ్చేవి ఏవి, వాటిని ఎలా అధిగమించాలని స్వామి చెప్పారు, ఇది ఈరోజు మన సత్సంగం టాపిక్.
2: ఒక కారణం ఇందాక మనం అనుకున్నట్లు కోరికలు.
0: రెండవ కారణం పోలిక, కంపారిజన్. తాను అనుకున్నవి నెరవేరినా మనిషి అవతల వాళ్లతో పోల్చి చూసుకుని వెలితికి లోనవుతూ ఉంటాడు. అలా పోలిక ఒక కారణం.
3: ఇంకొక కారణం, మనిషి జీవితంలో ఒక్కోసారి అనుకోకుండా వచ్చి పడే కష్టాలు, ఆపదలు, సమస్యలు. వీటి వల్ల కూడా మనిషి అతలాకుతలమవుతుంటాడు, దుఃఖం పాలవుతుంటాడు, ఆనందానికి దూరం అవుతాడు.
2: ఇంకొక కారణం, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు. మొదటిది కామం, అంటే కోరిక గురించి చెప్పుకున్నాం. ఇక మిగిలిన ఈ ఐదు కూడా మనిషి దుఃఖానికి మూల కారణం, ఆనందానికి గొడ్డలి పెట్టయ్యే కారణం.
1: అంతేకాదర్రా, ఇంకోటి కూడా ఉంది. అది మనం ఇంగ్లీష్లో అంటామే ఓవర్ స్మార్ట్నెస్ అని. అది దాన్ని సరిగ్గా తెలుగులోకి అనువదించాలంటే కుయుక్తి తత్వం అనవచ్చు. ఇది కూడా మానవుని దుఃఖానికి కారణం, ఆనందాన్ని హరించివేసేది.
2: అదెలాగా?
1: అదెలాగో అన్ని ఒక్కటొక్కటిగా ముచ్చటించుకుందాం. మొదటగా మొదటి కారణమైన కోరికల గురించి చెప్పుకుందాం.
0: అవును, మనిషిని బాధించేవి ఈ కోరికలే, మనిషి స్వస్వరూపమైన ఆనందానికి అడ్డొచ్చేవి ఈ కోరికలే.
2: అయితే మనిషి మరి కోరికలు లేకుండా ఎలా బ్రతకగలడు? కోరికలు లేకపోతే వాడు మనిషే కాడే, యోగి అయిపోతాడు కదా. ఇక సామాన్య మానవుని గతి ఏమిటి? కోరికల నుండి బయటపడడం అంత సులువా?
1: కానే కాదు, అది నిరంతర జీవిత సాధన. స్వామి అంటారు, కోరికల మీద అదుపును చిన్నతనం నుండి అలవాటు చేయాలి అని. అందుకే స్వామి విద్యా సంస్థల్లో విద్యార్థులకు సీలింగ్ ఆన్ డిజైర్స్, అంటే కోరికల మీద అదుపు గురించి ప్రేయర్ క్లాసెస్లోనూ అవేర్నెస్ క్లాసెస్లోనూ చెప్తూనే ఉంటారు. పిల్లలు తాము తినే జంక్ ఫుడ్ లాంటివి ఆరోగ్యానికి హానికరమని భావించి ఆ డబ్బు దానికి ఉపయోగించకుండా అది ఒక డబ్బాలో వేసేలా బోధించి ఆ డబ్బాలోని డబ్బులతో ఏదో ఒక సత్కార్యం చేయడానికి పురికొల్పడం జరుగుతుంది.
3: మరి మనిషి ఈ బాహ్య ప్రపంచంలో బ్రతుకుతున్నాడు కదా, అన్నీ చూస్తూ అన్ని భోగ వస్తువులను దర్శిస్తూ నిగ్రహించకపోవడం ఎలాగా?
1: అవును, చాలా కష్టమే. కాని దానికి స్వామి ఒక దారి చెప్పారు. మనం ఒక మాల్కి వెళ్లామనుకోండి, అందులో అన్ని వస్తువులు పేర్చబడి ప్రదర్శించబడుతూ ఉంటాయి. అందువల్ల మన కళ్ళు లాగేసి ఒకటికి 10 వస్తువులు అవసరం ఉన్నా లేకపోయినా కొని తెచ్చుకుంటాం. అందుకే స్వామి చెప్తారు, అలాంటి చోటికి వెళ్లినా ఎక్కడికి వెళ్లినా మన కళ్ళు వాటివైపు లాగుతున్నప్పుడు వివేచనను ఉపయోగించి ఇంద్రియాలకు మనసుకు బుద్ధి చెప్పుతూ ఇలాగ అనుకోవాలట. ఓ భగవంతుడా, ఇవన్నీ నీ సృష్టే, నీ సృష్టిలోని అందాలను చూడ్డానికి కళ్ళిచ్చావు, ఆనందంగా వీటిని చూస్తాను. అందమైన జలపాతాన్ని చూసినప్పుడు ఆనందించాను కదా, అందమైన అడవిని చెంగుచెంగున పరిగెట్టే సమ్మోహనకరమైన జింకల్ని చూసినప్పుడు కళ్లారా ఆనందించాను కదా. కాని అవన్నీ స్వంతం చేసుకోవాలనుకోలేదే. అలాగే ఈ సృష్టిలో నీవు సృష్టించిన ఈ మానవుడు నీ అపూర్వ సృష్టి, అతడు సృష్టించిన ఈ అందమైన వస్తు ప్రపంచంలో అన్నింటినీ చూస్తాను, ఆనందిస్తాను అని అనుకోవాలట. ప్రతి దానిమీద స్వామ్యం, అంటే నాది చేసుకోవాలనే తపన ఉండరాదు మానవునికి అంటారు స్వామి. ప్రాథమిక అవసరాలు, బ్రతకడానికి తిండి, మానరక్షణకు వస్త్రం, నీడకు గూడు చాలంటారు స్వామి.
0: అయితే అసలేమి మక్కు ఉండకూడదా వస్తువులపై?
1: ఉండవచ్చు కొంత, కాని మితంగా ఉండాలి. అపరిమితమైతే బాధపడేది మనమే. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అంటారు స్వామి. అది జీవితానికి అన్వయిస్తుంది. జీవిత ప్రయాణం సాఫీగా సులువుగా సాగాలంటే ఎక్కువ బరువు ఉంటే కష్టమే. మోర్ లగేజ్ మోర్ డిస్కంఫర్ట్ అవుతుంది.
3: అవునవును, నేను చాలా ఇష్టపడి ఒక పెద్ద ఇల్లు కావాలని కోరి కోరి కట్టించుకున్నాను. ఇల్లంతా వస్తువులతో నింపేశాను. ఇప్పుడు పిల్లలంతా పెద్దవాళ్లయ్యి ఎక్కడి వాళ్లక్కడ వాళ్ల జీవితాల్లో బిజీ అయిపోయారు. పని మనుషులు చిక్కడం లేదు. ఇల్లు పెద్దది, మెయింటైన్ చేయలేకపోతున్నాము. తెల్లవారితే భయం ఇల్లెలా చూసుకోవాలి అని. అంతా నా ఒక్కదానివల్ల కాదు. అందుకే ఇప్పుడు అనిపిస్తుంది, చిన్న ఇల్లుంటే శుభ్రం చేసుకోవడం సులువయ్యేది కదా. అనవసరమైన కోరికలకు పోయాను. స్వామి అన్నట్టు ప్రాపర్టీ సార్ ప్రాపర్టైజ్ అని అనిపిస్తుంది.
1: అవును, అపరిమితమైన కోర్కెల వల్ల మానవుడు బంధాలలో ఇరుక్కునిపోయి కష్టపడుతున్నాడు.
2: అయితే మనం ఏ కోరికలు తంటాలకు వెళ్లకూడదా? అన్నీ వదిలేసి యోగిలాగా అరణ్యంలోకి వెళ్లి బతకాలా?
0: కాదు కాదు, అలా కాదు. స్వామి ఉద్దేశం అలా కానే కాదు. నీ జీవితంలో నీకు అందుబాటులో ఉన్నవాటితో సంతృప్తిపడు, ఆడంబరాల కోసం పరుగులు పెట్టద్దు అని. నిరాడంబరంగా నీకున్న దాంతో సంతృప్తిగా బతుకుతూ నీకున్న దానిలో నలుగురికి పెడుతూ జీవిస్తూ ఉంటే నీ జీవితం ఆనందమయం అవుతుంది. జీవితంలోని ఆనందం ముఖంలోని అందంగా ప్రతిఫలిస్తుంది.
3: సరే బాగుంది, కోరికల విషయం సరే, మిగిలిన కారణాల మాటేమిటి? పోలిక అడ్డుకున్నాం కదా, ఈ కంపారిజన్ వల్ల వచ్చే లాభమేంటి? అది ఆనందానికి అడ్డెలా అవుతుంది?
1: మంచి ప్రశ్న. ఒకసారి స్వామి మాకిచ్చిన ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు, ఇది కోరికలకు కూడా సంబంధించిందే, మనిషి ఆడంబరానికి ఆనందానికి సంబంధించిందే. మనిషి ఎప్పుడు తాను ఒంటరిగా ఉన్నప్పుడు కొద్దో గొప్ప ఆనందంగానే ఉంటాడు. ఆడంబరాలకు పోవడం, ఇతరులకు చూపించాలనుకోవడం, ఇతరుల కంటే తాను గొప్పగా ఉండాలనుకోవడం, ఇవి మనిషిని పాడు చేస్తున్నాయి అని చెప్తూ దానికి ఒక చక్కటి ఉదాహరణ చెప్పారు. స్వామిలా అన్నారు, ఒకరోజు నీవు తెల్లవారు లేచి ఇంటి ముందు కళ్లాపి జల్లడానికి వచ్చావు. ఓ పాత చీర కట్టుకుని ఉన్నావు, కళ్లాపి జల్లుతున్నావు. అకస్మాత్తుగా వీధి మొగదలలో మీ బంధువు ఒక ఆవిడ ఊరి నుంచి మీ ఇంటికి వస్తూ కనిపించింది. వెంటనే నీవు ఆ కళ్లాపి చెంబక్కడ పడేసి ఇంట్లోకి పరిగెత్తికెళ్లి ఓ మంచి చీర కట్టుకుని వచ్చి కళ్లాపి జల్లుతూ, ఓ వదినా, ఊరు నుండి ఇప్పుడైనా రావడం, నేను మీరు రావడం గమనించలేదు సుమా అంటూ పలకరిస్తారు. అంటే అర్థం ఏమి? పాత చీరలో కూడా నీవు ఆనందంగానే ఉన్నావు, కాని అవతల వాళ్లకు చూపించుకోవాలనే ఆడంబరతత్వంతో తాపత్రయపడుతున్నావు. పొరుగు వాళ్లు ఇంట్లోకి పెద్ద ఫ్రిడ్జ్ కొంటే నీకు అలాంటిది కావాలని డబ్బున్నా లేకపోయినా అప్పు చేసి కొంటున్నావు. ఈ పోలిక, ఈ ఆడంబరం మనిషికి అనర్థాన్ని, దుఃఖాన్ని తెచ్చిపెడుతున్నాయి, ఆనందానికి అడ్డంకులవుతున్నాయి అన్నారు స్వామి.
3: ఎంత సత్యం! అరటిపండు వల్చి చేతిలో పెట్టినట్లు చెప్పారు స్వామి.
2: అవును, మనకు దారిదీపం, గురువు, మార్గదర్శకుడు, దైవం అన్నీ ఆయనే కదా.
3: మరి కష్టాల మాటేంటి? ఒక్కోసారి జీవితంలో అనుకోకుండా అనారోగ్య కష్టాలు, విధి విసాత్తు వచ్చే కష్టాలు, వీటితో తలమునకలైపోతాము, శోకం పాలవుతాము కదా.
1: మనం ఈ అంశాన్ని రెండుగా విభజించుకోవచ్చు. ఒకటి అనారోగ్య కష్టం. దీనికి స్వామి ఎప్పుడు చెప్తారు, నీ ఆరోగ్యం నీ చేతుల్లోనే ఉంది, నీ ఆహార విహారాల వల్ల నీ ఆరోగ్యం నిర్ణీతమవుతుంది అంటారు. మితాహారం, హితాహారం, శాకాహారం తీసుకోవడం చెయ్యాలంటారు. బాగా మసాలాలు దట్టించిన ఫుడ్డు, జంక్ ఫుడ్డు, ఆయిలీ ఫుడ్డు తీసుకుని గ్యాస్ ట్రబుల్, హార్ట్ ట్రబుల్ వచ్చింది అంటే అది మరి తప్పదు కదా.
2: అయితే కేవలం ఆహారం వల్లే వస్తాయా? మరి విహారం ఎందుకన్నారు స్వామి?
1: ఆరోగ్యం విషయంలో ఆహారం ఎంత ప్రాధాన్యం వహిస్తుందో విహారం కూడా అంతే ప్రాధాన్యం వహిస్తుంది. విహారం అంటే మనస్తో చేసే ఆలోచనలు. మన ఇంద్రియాల ద్వారా తీసుకునే ఆహారం ఈ విహారం క్రిందికి వస్తాయి. హార్ట్ ట్రబుల్ కి మూల కారణం హరి, కరీ, వరి అంటారు కదా స్వామి. కరీ ఆహారానికి సంబంధించింది, హరి వరి ఇది మనసుకు సంబంధించినవి. మనసులోని ఆలోచనలు దేనిచేత నిర్ణయించబడతాయి? నీవు చూసే చూపు వల్ల, నీ వినికిడి వల్ల. ఇలా ఇంద్రియాల వల్ల తీసుకునే ఆహారం కూడా మన ఆరోగ్యాన్ని నిర్ణీతం చేస్తుంది అంటారు స్వామి.
3: అంటే కళ్లతో పిచ్చిగా టీవీలు, సినిమాలు చూడడం, చెవితో చెడు వినడం, నోటితో చెడు మాట్లాడటం, ఇలాంటివన్నింటి చేత ఆలోచనలు ప్రభావితమై మన ఆరోగ్యానికి హాని చేస్తాయన్నమాట.
2: అందుకే స్వామి టీవీని టెలివిజన్ అంటారు కదా.
1: అవును, ఇలా మన విహారం, దానితో పాటు ఆహారం బాగుంటే మన అనారోగ్యాల బారిన పడం కదా.
2: సరే, మనం దైవాద్వా అనుకోకుండా మన ప్రమేయం లేకుండా వచ్చిపడే కష్టాల మాటేమిటి? వాటి బారిన పడి కూడా మనం ఎలా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయవచ్చు?
3: ఒకటి, ఓర్పు, సహనం, వీటితో భరించటం. ఓర్చిన వాళ్లకు ఓర్చినంత మహదేవా, ఓర్చిన వాళ్లకు ఓరుగల్లు పట్నం, ఇలాంటి సామెతలు మనం విన్నాం కదా. అంటే ఓర్పు, సహనం వల్ల మనిషి దేన్నైనా భరించగలుగుతాడు. ఇంకొకటి, స్వామి చెప్పిన మాటల పట్ల విశ్వాసం. పెయిన్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ ప్లెజర్స్, ఎ ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అనే సత్యాన్ని గుర్తించి వర్తించటం. స్వామి చెప్పారు, ఒకసారి కృష్ణుడు పాండవులు అరణ్యానికి వెళ్తున్నప్పుడు ఒక చీటీలో ఏదో రాసి ధర్మరాజుకు ఇచ్చాడట. కష్టాల్లో ఉన్నప్పుడు తెరిచి చూడమని అన్నాడట. అలా కష్టాల్లో ధర్మరాజు ఆ చీటీ తెరిచి చూస్తే అందులో దిస్ టూ షల్ పాస్ అని రాసి ఉందట. ఏదీ శాశ్వతం కాదు, అన్నీ గడిచిపోయేవే, పగలుపోయి రాత్రి అంధకారం, రాత్రిపోయి పగలు వెలుగు రావడమంతా మామూలే అనే జ్ఞానంలో వర్తించటం.
2: ఇలా బ్రతకటం చాలా కష్టం, చెప్పుకోవటం సులువుగాని.
1: కష్టమే కాని అలా ఉండగలిగే వాళ్లున్నారు. స్వామి సేవ చేస్తూ దైవాద్వా వచ్చే కష్టాలను ఆపదలను చిదానంద స్వరూపంగా ఎదుర్కొంటూ జీవితాన్ని ఆనందమయం చేసుకునే అందమైన స్త్రీలున్నారు.
0: కరెక్ట్. నాకు తెలిసిన ఒక విషయం గురించి చెప్తాను. మంచిర్యాలలో ఒక హాస్పిటల్లో పేషెంట్స్ అటెండెంట్స్ ఉంటారు కదండి, పేషెంట్స్ కైతే భోజనం హాస్పిటల్ వాళ్లు పెడతారు. వాళ్ల అటెండెంట్స్ కి భోజనం ఉండదు. వాళ్లకు భోజనం అందించే కార్యక్రమం సత్యసాయి సేవా సమితి వాళ్లు చేస్తున్నారు. అందులో ఒక భక్తురాలు 150 మందికి రోజూ వంట చేసేది, క్రమం తప్పకుండా ఆ సేవ చేసేది. ఆమెను చూస్తే ఆనందం రూపెత్తిన మూర్తిలాగా ఉంటుంది. కాని ఆమె జీవితంలో జరిగిన ఘటనలు ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. భర్త హఠాత్తుగా మరణించారు, కొడుక్కి బాగాలేదు, అయినా సరే ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా ఆమె ఆ సేవ కొనసాగించింది. ఆమె ముఖం చూస్తే అంతటి కష్టాలు ఆమె జీవితంలో సంభవించాయా అని అనుకుంటారు. అంత ఆనందం శాంతి తాండవిస్తూ ఉంటాయి ఆమె ముఖంలో.
1: మరి అలాంటి పవిత్రాత్మ స్వరూపుల గురించే స్వామి దివ్యాత్మ స్వరూపులారా అంటూ ఉంటారు. అలాంటి వాళ్లను చూసి మనమెందుకు ఇన్స్పైర్ కాకూడదు చెప్పండి? ఆమె జీవితంలో వచ్చిన కష్టాలను యాక్సెప్టెన్స్తో స్వీకరిస్తూ కృంగిపోక నిరంతరం స్వామి సేవలో బ్రతికింది. అంకిత భావంతో బిజీగా పనిచేస్తూ మనస్సును ఇంద్రియాలను దైవవశం చేసి ఆనందంగా అందంగా బ్రతుకుతూ జీవితాన్ని సార్థకం చేసుకుంది.
2: అంటే జీవిత ప్రయాణంలో ఏదొచ్చినా స్వీకరించే యాక్సెప్టెన్స్ ఉండాలన్నమాట మనిషికి.
1: ఈ యాక్సెప్టెన్స్ తో పాటు పాజిటివ్ యాటిట్యూడ్ కూడా ఉంటే, అంటే అనుకూల ప్రవృత్తి కూడా ఉంటే ఇంకా జీవిత ప్రయాణం సులభతరమవుతుంది.
3: దీని గురించి ఇంకొంచెం వివరంగా చెప్పుకుందాం.
1: గ్లాసులో సగం నీళ్లు ఉంటే దాన్ని చూసి ఏమంటాం?
3: ఇది అందరికీ తెలిసిందే కదా, సగం నీళ్లున్నాయి అంటే పాజిటివ్ యాటిట్యూడ్ కలవాడంటారు. సగం ఖాళీగా ఉంది అంటే నెగిటివ్ యాటిట్యూడ్ కలవాడంటారు. అంటే జీవితంలో లేని పార్శ్వాల గురించి, జీవితంలో తనకు లేని వాటి గురించి ఆలోచించి దిగులు పడక ఉన్నవాటి గురించి ఆనందపడాలి అని అర్థం.
1: నేను ఇంకో రకంగా చెబుతాను. సగం గ్లాసున నీటిని పట్టుకుని ఒక సైకాలజిస్టు ఎదుట ఉన్న వాళ్లకు ఏముంది ఇందులో అని అడిగాడట. ఇందాక ప్రభా నీవన్నావే అలాగా సగం ఉన్నాయి సగం లేవు అని చెప్పారట చూసిన వాళ్లు. పాజిటివ్ యాటిట్యూడ్, నెగటివ్ యాటిట్యూడ్ గురించి చెప్పారట. దానికి ఆ సైకాలజిస్టు దీన్ని పట్టుకోండి అంటూ ఒక్కొక్కరికి ఇచ్చాడట. ఒకరికి 5 నిమిషాలు, మరొకరికి 10 నిమిషాలు, ఇంకోరు 15 నిమిషాలు, ఇలా పట్టుకునే సమయం పెంచేస్తూ పోయాడట. 5 నిమిషాలు పట్టుకున్నవాడికంటే 15 నిమిషాలు పట్టుకున్నవాడి చేయి నెప్పితో లాగడం మొదలుపెట్టిందట. అప్పుడు ఆ సైకాలజిస్ట్ అన్నట్ట, మనకు వచ్చిన కష్టం కూడా ఇలాంటిదే, నీవెంతసేపు దాన్ని గురించి ఆలోచిస్తూ వ్యథ చెందుతూ దాన్నే పట్టుకుని వేలాడుతూ ఉంటావో అంతగా కుంగిపోతావు, ఎంత తొందరగా దాన్ని పక్కకు పెడితే అంత సుఖంగా ఉంటావు అని చెప్పారట.
3: నేను ఇంకో రీతిగా స్వామి చెప్పిన కథ ఆధారంగా చెప్తాను. ఒకసారి ఒక చిలక తన ముక్కు అందంగా లేదని, పొట్టిగా లావుగా ఉందని, వడ్రంగి పిట్టకి బాతుకి గద్దకి పొడవైన ముక్కులున్నాయని బాధపడిందట. చిలక తల్లి దాని దుఃఖం పోగొట్టడానికి దాన్ని చిలుక గురువు దగ్గరకు పంపిందట. అప్పుడు ఆ చిలక గురువు, చూడు, వడ్రంగి పిట్ట పురుగులు తింటుంది, బాతు చేపలు తింటుంది, గద్ద పక్షులను తింటుంది, నీవు అలా తినగలవా అందట. అబ్బెబ్బే నేనెలా తినగలను అందట చిలక పిల్ల. మరి నీకేమిష్టము అంటే మంచి గింజలు అందట. అప్పుడు చిలక గురువు దానికి మంచి హజర్ట్ నట్ ఇచ్చిందట. అది చక్కగా ముక్కుతో పొడుచుకొని లోనున్న గింజను ఆనందంగా తిందట. అప్పుడు ఆ చిలక గురువు, చూశావా నీ జీవితానికి, నీ లక్షణానికి, అభిరుచికి, ఇష్టాయిష్టాలకు సరిపోయే జీవితం ఇచ్చాడు, దానికి అనువైన ముక్కు ఇచ్చాడు, నీకున్నదానితో ఆనందంగా ఉండు, అదే నీకు తగినది అన్నదట. దాంతో చిలక పిల్లకు బుద్ధి వచ్చింది.
1: చాలా చక్కగా ఉంది కదా ఈ కథ. నేను నా జీవితంలో జరిగిన ఒక విషయం చెప్పనా? నాకు 2 చెల్లెళ్లు, పెద్ద చెల్లికి 1 కూతురు ఉంది. వాళ్లు బెంగళూరులో ఉంటారు. వాళ్లమ్మాయికి స్వామి కాన్వెంట్లో సీట్ కావాలని, అక్కడ చదువుకోవాలని వాళ్ల ఆశ. సంవత్సర ప్రారంభంలో అప్పుడప్పుడు సీట్స్ వేకెన్సీస్ ఏర్పడతాయి కదా, అలా మధ్యలో వాళ్ళ అమ్మాయికి సీట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ అమ్మాయికి రిటర్న్ టెస్ట్ కూడా వచ్చింది, అమ్మాయి అది రాసింది. అప్పుడు నేనెళ్ళి ప్రిన్సిపల్ మేడంతో, నేను ఇన్ని రోజుల నుండి స్వామి కళాశాలలో పనిచేస్తున్నాను, కానీ ఇప్పటి వరకు మా పిల్లలకు ఒక్కరికైనా సీట్ రాలేదు, దయచేసి ఖాళీ ఉంటే సీట్ ఇప్పించండి అని అడిగాను. ఆమె సీట్ ఇచ్చారు, స్కూల్లో జాయిన్ అయింది. ఇంకో చెల్లికి కూడా ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి సింగిల్ పేరెంటెడ్ చైల్డ్, నాన్న లేరు. నేను మా చెల్లి ఇద్దరం ఉద్యోగాలు చేసుకుంటూ ఆ అమ్మాయి ఆలనా పాలనా చూడలేక సతమతమైపోతూ ఇలాగే మధ్యలో అడ్మిషన్ కోసమని వెళ్లి చాలాసార్లు ప్రయత్నించాం, ఎప్పుడూ ఖాళీలే లేవు. మా చెల్లి అంది, చూశావా అక్క, మన ఇద్దరం ఇక్కడ స్వామి కాలేజీలో పనిచేస్తున్నాం, పిల్ల ఆలనా పాలనా చూడలేక అల్లాడుతున్నాం, నా బిడ్డకు సీట్ చిక్కడమే లేదు, ఖాళీలు ఏర్పడ్డమే లేదు, అక్కయ్య తన కూతుర్ని బెంగళూరులో హాయిగా చదివించుకోగలదు, మరి నా కూతురికి స్వామి సీట్ ఇవ్వడం లేదెందుకు? స్వామికి మన కష్టాలు అర్థం కావడం లేదా? మనకే కాన్వెంట్ సీట్ అవసరం ఎక్కువ కదా? ఇలా ఉద్యోగం చేస్తూ ఇంట్లో ఎవరూ లేక అల్లల్లాడిపోతున్నాం, పిల్ల ఆలనా పాలన చూడలేక అనేది. ఆ అమ్మాయి అలా అన్నప్పుడు నేను, మనకు జీవితం గురించి, అవసరాల గురించి, స్వామి సంకల్పం గురించి ఏం తెలుసు? వచ్చిన దాన్ని అనుభవిస్తూ, ప్రార్థిస్తూ, వేచి చూస్తూ ఉండడం తప్ప. భగవంతునికి అన్నీ తెలుసు, ఆయనే చూసుకుంటాడు అనే విశ్వాసంతో బ్రతకడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు, బాధపడవద్దు అంటూ ఇలా ఓదార్చుకునేవాళ్లం. ఆ తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత మన జీవితంలో ఒక కార్యం ఏదైనా జరిగితే మన కర్మఫలం, స్వామి సంకల్పం అందులో ఎలా ఇమిడి ఉంటాయో అన్న విషయం తెలిసొచ్చింది. మా పెద్ద చెల్లెలి భర్త అకస్మాత్తుగా యాక్సిడెంట్ లో మరణించారు. ఆ అమ్మాయికి తండ్రి అంటే విపరీతమైన ప్రేమ, అటాచ్మెంటు. స్వామి కాన్వెంట్ లో ఉండబట్టే ఆ శిక్షణ వల్ల, ఆ బోధల వల్ల, స్వామి సన్నిధి వల్ల ఆ అమ్మాయి తండ్రి లేని లోటును తట్టుకోగలిగింది. లేకపోతే అది అసాధ్యమై ఉండేదేమో అనిపిస్తుంది. ఆ అమ్మాయికి ఆ అవసరం ఉంది కాబట్టే సీటు దక్కింది. ఈ అమ్మాయికి అంత అవసరం లేదని స్వామి భావించారేమో అనిపిస్తుంది. భవిష్యత్తులో ఏం దాగుందో, దాని ఫలితాలేమిటో మనకు తెలియవు. కాబట్టి జరిగిందాని గురించి బాధపడకుండా, జరగబోయేదాన్ని గురించి ఆలోచించకుండా, జరుగుతున్నవన్నీ మంచికని ఆలోచించడమే మనిషి పని. ఇదే పాజిటివ్ యాటిట్యూడ్. దీన్ని వృద్ధి చేసుకుంటే ఇక మనిషికి దుఃఖం అనేదే ఉండదు, పరమశాంతిగా ఉంటాడు. శాంతిలోంచి ఆనందం, ఆనందంలోంచి అందం కదా.
3: అంటే స్వామి ఆ అమ్మాయి కర్మ గురించి తెలిసి దరి చేర్చుకున్నారంటారా?
1: స్వామి అనుగ్రహానికి సంబంధించి ఇదే సూత్రాన్ని అన్ని చోట్ల సమన్వయించరాదు. స్వామి ఎవరెవరిని తన కార్యక్రమంలో, మిషన్లో భాగస్వామ్యుల్ని చేసుకుంటారో, ఎప్పుడు చేసుకుంటారో, ఎలా చేసుకుంటారో, ఎందుకు చేసుకుంటారో మనకేమాత్రం తెలీదు. ఒక్కొక్కరి విషయంలో భిన్న భిన్నంగా ఉంటాయి కారణాలు. వారి వారి కర్మల నుండి వారిని ఉద్ధరించడానికి గాను, తమ విశేష అనుగ్రహాన్ని చూపించడానికి గాను, వారి వారి సత్కర్మల ఫల విశేషాన్ని గుర్తించి తన కార్యక్రమంలో వాళ్లకు భాగం కల్పించడానికి గాను, ఇలా ఎన్నో కారణాలతో స్వామి వ్యక్తుల్ని దరిచేర్చుకుంటారు. ఇది ఎందుకు చెప్పానంటే, నేను చెప్పిన ఈ ఉదాహరణ వల్ల కర్మపీడితులు, విధి బాధితులు వీళ్లను మాత్రమే స్వామి దరిచేర్చుకుంటారు అని ఎవ్వరూ అనుకోకూడదని. సరే, మన టాపిక్ నుంచి కొంచెం పక్కకు వచ్చాం, ఇక మిగిలిన కారణాల గురించి చెప్పుకుందాం.
2: ఇంకా మిగిలిన కారణాలు క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు.
0: అసలు ఇవన్నీ కామం అంటే కోరికలోంచి పుడుతున్నాయి. కోరిక తీరితే అహంకారం, మదం. తీరకపోతే క్రోధం. కోరిక తీరాలని మోహం. మనకు కోరిక తీరక కోరికలు తీరిన వాళ్ళని చూస్తే మాత్సర్యం.
3: అలా ఏం కాదు, ఒక్కోసారి అవతల వాళ్ళు మన మాట వినకపోయినా కోపం వస్తుంది కదా.
1: ఎందుకొస్తోంది కోపం? మన అహంకారం దెబ్బతినడం వల్ల. స్వామి అంటారు, అహంకార మమకారాలనేవి ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటివి. స్వామి ఒకసారి చెప్పారు, స్వామి నాకు శాంతి కావాలి, శాంతి కావాలి అంటూ ఉంటారు మీరంతా. మీ శాంతి మీ దగ్గరే ఉంది, ఎప్పుడో మీకిచ్చేశాను, మీరే గుర్తించలేదు. శాంతి అనే రిజిస్టర్డ్ కవరు మీకేనాడో అందచేశాను. ఆ ఎన్వలప్ను తెరవాలంటే పైనున్న కవరు పైభాగం అడుగు భాగం లాగేయాలి, చించేయాలి. అప్పుడే మధ్యలో ఉండే ఉత్తరం మీకు అందుతుంది. అహంకారం అనే పైపొర, మమకారం అనే క్రింది పొర తీసేస్తే మధ్యలో ఉన్న శాంతి మీకు అందుతుంది. నాకు కావాలి అనేవి అహంకార మమకారాలు. ఇవన్నీ స్వార్థం నుంచి పుట్టుకొచ్చినవే అన్నారు స్వామి. శాంతి మనదైతే ఇక అంతా ఆనందమే గదా.
3: మరి ఇందాక దుర్గా మీరు ఆనందానికి అవరోధ కారణాలు చెప్పేటప్పుడు ఓవర్ స్మార్ట్నెస్ కూడా కారణమన్నారు కదా, అదెలా?
1: మనసులో ఒకటి తలచడం, మాటతో ఒకటి పలకడం, చేతతో ఒకటి చేయడం, ఇదే కదా ఓవర్ స్మార్ట్నెస్ అంటే. మన కార్యం సాధించుకోవడం కోసం, మన ప్రయోజనాల కోసం, లాభం కోసం ఏదైనా ఎలాగైనా చేయడం, ఎత్తుకు పై ఎత్తులు వేయడం, జిత్తుల మారి నక్క లక్షణంతో ప్రవర్తించటం, ఏ రకమైన విలువలు ధర్మాలు పాటించకపోవడం, ఇదే కదా ఓవర్ స్మార్ట్నెస్ అంటే. దీన్నే మనం తెలుగులో కుయుక్తి లక్షణం అంటాం. తత్కాల లాభాలు పొందడం కోసం కుయుక్తులు పన్నడం. దీనివల్ల శాంతి ఉంటుందా? తాడిదన్నేవాని తలదన్నేవాడుంటాడు అనేది సామెత. నీవు జిత్తులమారి నక్కవైతే యుక్తులమారి తోడేలు మరొకడుంటాడు. ఇలాంటి వాడికి అలాంటివాడు ఎదురవుతే ఇక వీడికి ఆనందమేముంది? వాడేం ఎత్తులు వేస్తాడో, నేనేం ఎత్తులు వేయాలో అని ఆలోచిస్తూ భయపడుతూ లేస్తూ బ్రతుకుతూ ఉంటాడు. అంతా అశాంతి, అంతా దుఃఖమే. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనః, మనస్యన్యత్ వచస్యన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మనః అన్నారు స్వామి. మనసు, మాట, చేత మూడు ఒకటిగా ఉంటాయి మహామహులకు. దురాత్మలకు మూడు భిన్న భిన్నంగా ఉంటాయి. మనసునందు మంచి, మాటలందును మంచి, నడతలందు మంచి పొడమకున్న సాయి మిమ్ము మెచ్చి సంతోషమెటులిచ్చు శాంతి ప్రేమదాయి శ్రీ సత్యసాయి అంటారు స్వామి. కాబట్టి స్వామి అనుగ్రహం మనం పొందాలంటే త్రికరణ శుద్ధి తప్పదు.
3: ఏతావాత మన సత్సంగంలో ఇంతసేపు మనం చర్చించుకున్న దాంట్లో తెలిసిందేమంటే, మనిషి స్వార్థం విడనాడి కోరికలు తగ్గించుకుని ఒకరితో తన జీవితాన్ని పోల్చుకోకుండా తనకున్న దానితో సంతృప్తి చెందుతూ తనకున్న దాంట్లో నలుగురికి పెడుతూ చేతనైనంత సమాజ సేవ చేస్తూ వచ్చిపోయే కష్టాలు ఆపదలు వచ్చిపోయేవే అని భావిస్తూ త్రికరణ శుద్ధితో దైవ విశ్వాసంతో జీవితం గడుపుతూ ఉంటే వ్యక్తి జీవితము ఆనందమయమవుతుంది. ఆనందంగా జీవితాన్ని అనుభవిస్తున్న మనిషి ముఖంలో అందం నాట్యమాడుతూ ఉంటుంది. ఎన్ని సుఖాలు వచ్చినా మనం పొంగిపోకూడదు, దుఃఖాలు వచ్చినా కృంగిపోకూడదు. స్వామి ఒక మంచి పోలిక ఇచ్చారు, దాన్ని యథాతథంగా చెప్తున్నాను. మానవుని హృదయం చాలా పవిత్రమైనది, ప్రశాంతమైనది. ప్రశాంతమైన హృదయంలో మనంతట మనమే అశాంతిని నింపుకుంటున్నాము. పాలయందు నీరు చేరి ఉంటుంది. నీరు చేరడం వల్ల పాల యొక్క తెలుపు పోదు. అదే రీతిగా ఎన్ని కష్ట నష్టాలు సంభవించినా వాటిని అణగద్రొక్కి మనం ఆనందాన్ని అనుభవించాలి. కోపతాపాలను కంట్రోల్ చేసుకోవాలి. కోపం ఎందుకు వస్తుంది? తలచినవి నెరవేరినప్పుడు ఆనందం కలుగుతుంది. అభీష్టానికి విరుద్ధంగా జరిగినప్పుడు కోపం వస్తుంది. కాబట్టి మొట్టమొదట మనం మన కోరికలను అదుపులో పెట్టుకోవాలి. ఇవి స్వామి మాటలు.
2: కాబట్టి ఈరోజు సత్సంగంలో మనం తెలుసుకున్న విషయం ఏమిటంటే, బాహిర అందం అందం కాదు, అది నశించిపోయే లక్షణం కలది. వయసులో ఉన్న అందం ముసలితనంలో ఉండదు. చెరగని అందంలోని అందం, లోపల హృదయం పరిశుద్ధమై అందంగా వ్యక్తిముఖంలో ఉంటే వ్యక్తిముఖంలో ఆనందం తాండవిస్తుంది. సత్య గుణప్రకాశం మిరుమిట్లు గొల్పుతూ ఉంటుంది.
1: చాలా సత్యమైన మాట చెప్పావు. ఇంతవరకు మనం ఆనందానికి అవరోధాలు, అడ్డంకులు అయిన కారణాల గురించి ఇంతసేపు మాట్లాడుకున్నాం. కాని ఆనందానికి మూలమైనది, ప్రధానమైనది అయిన గుణం ప్రేమ. ఈ స్వచ్ఛ ప్రేమ ఎక్కడున్నా అది ఆనందాన్ని, అందాన్ని అందిస్తుంది. తన శరీరపు చక్కదనాన్ని పోగొట్టుకుని మరణయాతన లాంటి ప్రసవ వేదన అనుభవించి సృష్టికి ప్రతి సృష్టి చేసే మాతృమూర్తి ఆకారం బాగుండకపోవచ్చుకాక, తన సంతానంపై అపారమైన వాత్సల్యంతో ప్రేమతో ఆ కళ్లలో నుండి జాలువారే ప్రేమ కిరణాల వల్ల ఎంత ప్రకాశం, ఎంత ఆనందం, ఎంత అందం ఉంటుంది ఆ ముఖంలో. ఉద్యోగం చేస్తూ, ఉద్యోగపు ఒత్తిళ్లకు గురై పరుగులతో జీవితాన్ని గడుపుతూ, తన కుటుంబం కోసం, దాని సంక్షేమం కోసం తల్లడిల్లే ఒక తండ్రి బట్టతలతో ఉన్న ఆ ముఖంలో ఆనందం, అందం ప్రకాశించవా? ఇంట బయట ఉద్యోగం చేస్తూ స్త్రీ కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ ఇంటికి వచ్చి భర్త పిల్లలకు సేవ చేస్తూ అత్తగారి సణుగుళ్లు భరించే స్త్రీ లావుగా ఉండవచ్చుగాక, ఆ స్త్రీ ముఖంలో సౌందర్యం తొణికిసలాడదా? ప్రేమ, కరుణ, వాత్సల్యం, బాధ్యత, ధర్మం నిండిన ఈ వ్యక్తుల్లోని సౌందర్యం మిస్ యూనివర్స్ కంటే గొప్పది కాదా? కుటుంబం కోసం, దాని సంరక్షణ కోసం అవివాహితులైన స్త్రీలు ముసలి అయిపోయినా ఆ మానసిక సౌందర్యం తగ్గుతుందా? కాబట్టి అందంగా ఉండడానికి, అందంగా కనిపించడానికి వ్యత్యాసం ఉంది. మొదట నీ బాహిర అందం మీదకు వ్యక్తుల చూపు ఒక నిమిషం సేపు మళ్లినా నీవెలాంటి వాడవో అనేది నీ సౌందర్యాన్ని నిర్ధారిస్తుంది. చూపులకు నీవెలా ఉన్నావు అనే విషయం కన్నా నీవు ఇతరుల దృష్టిలో ఎలా ఉన్నావు, ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నారు అనే విషయం నీ సౌందర్యాన్ని నిర్ధారిస్తుంది. కాబట్టి స్వచ్ఛ ప్రేమలో ఆనందం తాండవిస్తుంది. ప్రేమ నుండి ఆవిర్భవించే గుణం సేవ. అందుకే స్వామి లవ్ అండ్ సర్వీస్ ఈ రెంటిని రెండు రెక్కలుగా చెప్తారు. ఈ రెండు రెక్కలతో మనిషి జీవిత ప్రయాణం సాఫీగా సాగుతుంది.
3: అవును, కాని ఇందాక మీరు చెప్పిన సేవలు కుటుంబానికి చేసే సేవలు కదా, అవి విశిష్టమైనవి ఎలా అవుతాయి?
0: ఎందుకు విశిష్టమైనవి కావు? కుటుంబం వసుదకే మూలబిందువు కదా. కుటుంబంలో ఆనందం, శాంతి ఉంటే ప్రపంచం ఆనందంగా ఉన్నట్టే కదా. త్యాగమూర్తులైన తండ్రుల వల్ల, సేవామూర్తులైన తల్లుల వల్ల కుటుంబ వ్యవస్థ బలంగా నిలబడుతుంది. కుటుంబ వ్యవస్థే భారతీయ సాంప్రదాయ వ్యవస్థకు పునాది కదా.
2: నిజం. ప్రేమతో సేవ చేసే ఒక తల్లి తన తరువాతి తరానికే ఆదర్శం. ప్రేమతో, త్యాగంతో కష్టించే ఒక తండ్రి మల్లితరానికి మార్గదర్శకుడు కదా. దీనికి మూలం ప్రేమయే కదా. అది కౌటుంబికమైతే కావచ్చు, కానీ ప్రేమ ప్రేమే కదా. స్వ అనేదాన్ని అపేక్షించని ప్రేమ.
1: ఈ సందర్భంలో నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. మా అమ్మగారు పెళ్లై కాపురానికి వచ్చిన రోజులు, స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజుల్లో ఆవిడ కాపురానికి వచ్చింది. ఉమ్మడి కుటుంబంలోనికి కాపురానికి వచ్చింది మా అమ్మ. ఆడపడుచులు, బావలు, మరుదులు, ఆడపడుచుల పిల్లలు, అత్తమామలు, చాలా పెద్ద కుటుంబం. అలా వచ్చిన కొన్ని సంవత్సరాలకు ఇంట్లో అందరికీ జ్వరాలు వచ్చాయట. ఈ రోజుల్లోనే జ్వరాలు వస్తే అలా వ్యాపిస్తాయి. ఇక ఆ రోజుల్లో చూడండి, ఇక ఇంటిల్లి పాది జ్వరంతో పడిపోయారట. తింటీ తిప్పలు చూసే నాథుడు లేడు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన గంజి తాగుతారట. రాగి గంజి, బియ్యపు నూక గంజి, గోధుమ రవ్వ గంజి, సగ్గుబియ్యం గంజి, ఇలా ఇన్ని రకాలు చేసిందట మా అమ్మ. ఎలాగా, ఆ రోజుల్లో రవ్వ ఇలాంటివి కావాలంటే అంగళ్ళలో చిక్కవు, ఫ్లోర్ మిషన్స్ ఉండవు. పల్లె అది లేచి తిరుగలరాయిలో పోసి విసరి రాగిపిండి, బియ్యం నూక, గోధుమ రవ్వ ఇలా తయారు చేసుకుని గంజి చేసి అందరికీ ఇచ్చి మిగిలిందేదో తాను తాగి పడుకునేదిట మా అమ్మ. నేను మా అమ్మను అడిగాను, అమ్మా నీకు కూడా జ్వరం కదా, మరి లేచి ఎలా చేసివ్వగలిగావు అని. దానికి మా అమ్మ అంది, అందరూ నాకంటే పెద్దవాళ్లు లేదా చిన్నవాళ్లు, వయసులో ఉన్నదాన్ని నేను, ఇంటి కోడల్ని చేసివ్వాలి కదా. నా కుటుంబం అనే ప్రేమ ఉంటే మనం ఎలాగైనా కష్టపడతాము అంది. నేనన్నాను, కాని అమ్మా, నీవు ఒక ఇంటి నుండి ఇంకొక ఇంటికి వచ్చావు, అంతో ఇంతో ఆరళ్లు పడే ఉంటావు, భర్తతో కష్టాలు అనుభవించే ఉన్నావు. ఈ కుటుంబంపై నీకు నిజంగా అలా ప్రేమ పుట్టుకొచ్చిందా? అది ఎలా వస్తుంది అకస్మాత్తుగా అని అడిగాను. దానికి మా అమ్మ అంది, మొదట కోడలిగా నా ధర్మం నేను పాటిస్తూ క్షమతో, ఓర్పుతో ప్రేమిస్తూ పోయాను. నెమ్మదిగా వాళ్లలో ప్రేమ పుట్టుకొచ్చింది. ఇది నా కుటుంబం అన్న భావన ఉన్నప్పుడు మన శరీరం బలమై మన మీద ఆధిపత్యం చెలాయించనంత వరకు ప్రేమ, సేవ రెండూ ఒకదాని వెంట ఒకటి వస్తాయి అంది మా అమ్మ.
3: ఈ ధర్మం, ప్రేమ, సేవ, క్షమ, శరీరాన్ని త్రొక్కిపెట్టి వంచటం అనేవి పాత తరంలో ఉన్నంతగా ఈనాటి తరంలో కనిపించటం లేదు కదా.
2: చాలా సత్యం. అందుకే తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి, పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి, కష్టపడే తత్వం అలవాటు చేయాలి. స్వామి బెండ్ ద బాడీ, మెండ్ ద మైండ్, ఎండ్ ద సెన్సెస్ అంటారు కదా.
3: ఈ కౌటుంబికమైన ప్రేమ నుండి కూడా మనిషి ఎదిగి సమాజ సేవలోనికి అడుగు పెడితేనే మనిషి జీవితం చరితార్థమవుతుంది. నీ కుటుంబాన్ని నీవు చూసుకోవడం మంచిదే, కాని అదే జీవిత పరమార్థం కాదు. ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారమా అనే సామెత ఉంది కదా. అందుకే వ్యక్తి సమాజ సేవకు ప్రాధాన్యం ఇవ్వాలంటారు స్వామి.
1: అలా నిస్వార్థంగా సమాజ సేవలో పాల్గొనే వ్యక్తులను చూడండి, ఎంత ఆనందంగా, ఎంత అందంగా, ఎంత ఆరోగ్యంగా ఉంటారో. ఆ అందానికి మూలం ప్రేమ, నిస్వార్థ లక్షణం. ప్రేమమయుడు, ప్రేమావతారి, ప్రేమ రాశీకృతమైన రూపం మన స్వామి. ఆయన నుండి మనం ఎన్నో నేర్చుకున్నాం. మనందరికీ దారి చూపించి వెలుగై నడిపిస్తున్న దారిదీపం స్వామి. స్వామి దీనులను, పీడితులను, బాధితులను దయతో చూసేటప్పుడు ఆయన కళ్లల్లో నుండి జాలువారే ఆ ప్రేమను మనం కన్నులారా దర్శించాం. ఆ సాయిరాముని మనోహర సౌందర్య లహరిలో ఓలలాడాం, పునీతులమయ్యాం. ఆ ప్రేమావతారి ప్రేమలోని శతాంశంలో ఒక ధూళికణమంత మనం అభివృద్ధి పరుచుకోగలిగితే చాలు, సేవలో, మనకు చేతనైన సేవలో ప్రవేశించి ఆనంద స్వరూపులమైపోతాం, దివ్య సౌందర్యంతో భాసిస్తాం. అప్పుడే స్వామి అనుగ్రహానికి పాత్రులమవుతాం. స్వామే అన్నారు కదా, ఒట్టిమాటలవాడు కాడన్నా ఈ సాయిదేవుడు బుట్టబొమ్మల చూడబోడన్నా, గట్టు చేర్చుమటన్న వారల గట్టి ఓడలు పట్టి చూడగా పట్టుబట్టలు కట్టి భక్తుల చుట్టూ తిరిగే పొట్టిబాబా అంటూ తాను బుట్టబొమ్మలను, హిపోక్రాట్స్ను, కుయుక్తి తత్వం కలవాళ్లను, త్రికరణ శుద్ధి లేనివాళ్లను చూడబోనని చెప్పారు. మన గట్టి ఓడలు తాను పట్టిపట్టి చూస్తానని అన్నారు, అప్పుడే గట్టు చేరుస్తానన్నారు. అలాగా స్వామి మెచ్చుకునే గట్టి బొమ్మలు, అందమైన బొమ్మలమవుదాం, జీవితాన్ని చరితార్థం చేసుకుందాం.
0: ఇంతవరకు మీరు సత్యసాయి భగవానుని 92వ జన్మదిన వేడుకల్లో భాగంగా 2వ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా జరిపిన చర్చ ఆనందమే అందం విన్నారు.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2001వ సంవత్సరంలో మహిళా దినోత్సవం సందర్భంగా స్వామి అనుగ్రహించిన దివ్య ప్రసంగాన్ని ఇప్పుడు విందాం.
1: గత జీవుడగు పతిం బ్రతికించి ఏముగెల్చే సావిత్రి భారత సాద్వికాదే తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే

பாவிஞ்சே தமயந்தி பார்த்த ரமணிகாதே சத்பசாகர வேஷ்டி தஸ்மாதலமுனா தாதி பதிவிரத பிரபாவ பாவ சம்பன்னத குகாதே பண்ட பூமி அகில தேசாலகிதி உபாத்யாயிகாதே. பிரேமஸ்வரூபுலார அநாதி காலமு நுண்டி భారతదేశమును అనేక ఆదర్శముల ఆనందింపజేస్తూ వచ్చినటువంటి వారు స్త్రీలు. కనుకనే సృష్టి ఆది నుండి కూడాను స్త్రీ పురుషులు అనేటువంటి స్త్రీ పేరు ముందు, పురుషుని పేరు వెనుక పెడుతూ వచ్చారు. స్త్రీ అనగా ప్రకృతి యొక్క స్వరూపమే కనుక మొట్టమొదట స్త్రీని ఆధారం చేసుకుని జీవిత సమస్యలను పరిహారం గావించుకుంటూ వచ్చారు ప్రాచీన ఋషులు. అన్ని సమస్యలకు కూడాను స్త్రీల యొక్క పవిత్ర హృదయాలే దీనికి మూల కారణములు. ఈనాడు లోకములో ఎక్కడ చూచినా దుఃఖము, ఎక్కడ చూచినా అశాంతి, ఎక్కడ చూచినా బాధలు, కష్టసుఖములు కూడాను కంటికి కనిపిస్తున్నవి. దీనికి కారణమేమిటి? పవిత్ర హృదయులైనటువంటి యొక్క స్త్రీ పురుషులు లోపము కావటమే ఈ దేశమునకు ఇట్టి కష్టములకు మూల కారణం. దేశం యొక్క మంచి చెడ్డలు అన్ని కూడాను పవిత్ర హృదయులైనటువంటి స్త్రీ పురుషుల యొక్క చర్యల వలనే దీనికి మంచి చెడ్డలుగా రూపొందుతున్నది. దేశంలో పవిత్ర హృదయులైనటువంటి స్త్రీ పురుషులే ఉండినా దేశక్షేమములకు ఎట్టి కొరత కూడాను ఉండదు. ఈనాడు అట్టి పవిత్ర హృదయములు అనేక విధములైనటువంటి మాలిన్యం చేత కలుషితమైపోయినవి. ఇది కాగితము, ఇది ప్యూర్ వైట్ గా ఉంటుండది, కానీ దీనికి ఇటువైపున తిరిగి వ్రాయటం చేత కొంచెం మాలిన్యమైపోయినది. మానవుని యొక్క హృదయం కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క కాగితం వంటిది, కానీ ఇట్టి కాగితం పైన అనేక రకములైనటువంటి యొక్క సమస్యలు చేరిపోవటం చేతను, కూడిపోవటం చేతను ఇది మాలిన్యం పొందుతున్నది. మీకు అందరికీ తెలుసును, తెల్లవారు లేచిన మొదలు న్యూస్ పేపర్ వైపును చూస్తూ ఉంటారు మీరు. ఆ న్యూస్ పేపర్ పూర్వం చూసినప్పుడు ఎట్టి వాసనలు కానీ, ఎట్టి ఒక గణకం కానీ, ఎట్టి యొక్క గలీజు కానీ కనిపించదు. కానీ అదే నేటి న్యూస్ పేపరు రేపటికి వేస్ట్ పేపర్ గా అవుతుంది. ఇది ప్యూర్ వైట్ గా ఉంటుండది, కానీ దీనికి ఇటువైపున తిరిగి వ్రాయటం చేత కొంచెం మాలిన్యమైపోయినది.

కానీ అదే నేటి న్యూస్ పేపరు రేపటికి వేస్ట్ పేపర్ గా అవుతుంది. ఈ వేస్ట్ పేపర్ లోపల మల్లెపూలు చుట్టు పెట్టినప్పుడు ఆ పేపర్కు మల్లెపూలు వాసనే వస్తుంది. అదే పేపర్ పైన కొన్ని వాసన కలిగినటువంటి పకోడాలు చుట్టినప్పుడు పకోడాల వాసన వస్తుంది. ఆ పేపర్ పైననే తిరిగి డ్రై ఫిష్ అంతా కట్టినప్పుడు డ్రై ఫిష్ వాసన వస్తుంది. ఎట్టి భావంలో అట్టి పవిత్రమైనటువంటి యొక్క చింతన మనకు మానకు కలుగుతుండాలి. కనుకనే మానవుని యొక్క హృదయమునందు పవిత్ర భావములు మనం అభివృద్ధి గావించుకున్నప్పుడే మన హృదయము పవిత్రమైనటువంటి యొక్క కరుణ చేత రాజదిద్దుతుంది. ఈనాటి మానవునికి హృదయం నుండి ఆవిర్భవించేటువంటి భావములు అన్ని కూడాను కలుషితమైనటువంటివిగా ఉంటున్నాయి. కారణమేమిటి? ఈ పవిత్రమైన హృదయం లోపల అనేకమైనటువంటి యొక్క కొన్ని మందమైనటువంటి యొక్క వాచనలు చేతుకుంటూ ఉన్నాయి. దుర్భావములు, దుర్వాసనలు, దుశ్చింతలు, ఈ విధమైనటువంటి యొక్క పదార్థములు కూడుకోవటం చేతనే మన హృదయం కూడాను కలుషితమైపోతున్నది. ప్రాచీన కాలం నుండి ఈ హృదయాన్ని పవిత్రము గావించుకుంటూ వచ్చారు పవిత్రమైనటువంటి యొక్క స్త్రీలు. గత జీవుడకు పతిని బ్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాధ్వికాది. చచ్చినటువంటి యొక్క భర్తను బ్రతికించినటువంటి స్త్రీలు ఉన్నారు, కానీ చచ్చినటువంటి భార్యను బ్రతికించినటువంటి పురుషుడు ఎక్కడా కనిపించడం లేదు. ఏ చరిత్ర కూడా మనకు తెలియదు. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క గుణములు కలిగినటువంటి యొక్క స్త్రీలు అనాది కాలం నుండి భారతదేశం నందు ఎన్నో విధమైనటువంటి ఆదర్శాలు నిరూపిస్తూ వచ్చారు. ఈనాడు ఈ స్త్రీల యందు ఒక విధమైనటువంటి యొక్క సమాజము అభివృద్ధికి తగినటువంటి యొక్క చర్యలు లేకపోవటం చేతనే ఈ సమాజం కూడాను ఈ విధంగా కలుషితమైపోయినది. ఈనాడు ఆధునిక యుగం మారటం చేత అనేక రకములైనటువంటి యొక్క చర్యలు ఆధునికంగానే చేరిపోతున్నాయి. భావములకు, సత్చర్యలకు, సచ్చింతలకు చక్కని అవకాశమే కనిపించడం లేదు. కనుక ఈనాడు స్త్రీలకు ఈ పవిత్రమైనటువంటి యొక్క భావనలు అభివృద్ధి పరచుకోవాలని, దీనికి సత్యసాయి సంస్థలని, సత్యసాయి మహిళా విభాగములని దీనికి ఏర్పరిచి ఈ సత్సంగ ప్రభావాన్ని జగమునకు చాటే నిమిత్తమై దీనికి ఏర్పరుస్తూ వచ్చాం. కనుకనే స్త్రీలు కూడినప్పుడే జగత్తంతైకుడును ఒక పవిత్రమైనటువంటి దేశంగా రూపొందుతుంది. ఈ స్త్రీల యొక్క సంఘము ఎంతనో గొప్ప విలువను సంపాదించింది. ఇటువంటి స్త్రీల యొక్క తత్వమును ఈనాటి పురుషులు కూడాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. దేశమును కూడాను హస్తగతం గావించుకునేటువంటి శక్తి కలిగినటువంటి స్త్రీలు ఈ స్త్రీలు. స్త్రీలు కేవలం సామాన్యమైనటువంటి యొక్క బానిసలుగా భావిస్తున్నారు అనేక మంది పురుషులు. కాదు కాదు, వారు తలంచినప్పుడు జగత్తునే ఒక మూట మాదిరి కట్టగలరు. అటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి స్త్రీలను మనం ఈనాడు చులకన చేయటం చేతనే మన గతి ఈ విధంగా మారిపోతున్నారు. స్త్రీలు సాధించలేనిటువంటిది లేదు లోకంలో. అలాంటి స్త్రీల యొక్క తత్వమును మనం దినము కూడా గుర్తించి వారికి తగినటువంటి ప్రోత్సాహ ఉత్సాహములు కూడా కల్పించి వారికి తగినటువంటి సమాజం లోపల తోడ్పాటు గావించాలి. ఎంకరేజ్మెంట్ ఏమాత్రమూ చేయటం లేదు స్త్రీలకు. ఏదైనా ఒక సత్సంగంలో ప్రవేశించినారా అంటే ఈ పురుషులకు దానిపైన కోపం కలుగుతుండే. వారి స్వార్థము, వారి స్వప్రయోజనముకి మాత్రమే ప్రయత్నిస్తున్నారు, కానీ స్త్రీల వల్ల జగత్తునికి ఎంత ఉపకారం కలుగుతుంది, ఎంత పవిత్రమైనటువంటి మార్గం ఏర్పడుతుంది అనేటువంటి సత్యాన్ని వారు గుర్తించుకోలేకపోతున్నారు. చాలా వరకు స్త్రీల యందు స్వార్థరహితమైనటువంటి హృదయం ఉంటుంటాయి. దయా ప్రేమల చేత వారి హృదయం నిండి ఉంటాయి. పిల్లలను పోషించేటువంటి విషయం లోపల ఎంతనో జాగ్రత్తగా ఉంటుంటారు. ఒక్క క్షణమైన కూడా భర్త సహించుకోలేడు, కానీ ఆ పిల్లలను పోషించేటువంటి విధానంలో రాత్రిం పగలు కూడాను స్త్రీలు ఎంతనో పాటు పడుతుంటారు. ఆ పిల్లల యొక్క ప్రవర్తనకు ఎన్నో విధమైనటువంటి యొక్క తోడ్పాటు కూడా చేస్తుంటారు. ఈనాటి చదువుల వల్ల, ఈనాటి విద్యా విధానముల వల్ల ఆ పిల్లల యొక్క పరిస్థితులు క్రమక్రమేణా మాలిన్యమైపోతున్నది. పూర్వమంతా పిల్లలకి ఏదైనా అక్షర శ్రీకారం చేయాలనుకుంటుంటే హృదయం నుంచి ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ అని చెప్పేటువంటి వారు. ఆ యొక్క పేర్ల చేతనే ఆ పిల్లల యొక్క హృదయాలు క్రమక్రమేణా హృదయంలో చిత్రించుకుని పోతుంది. ఈనాటి ఆధునిక యుగం యొక్క చదువులు ఏ రీతిగా ఉన్నాయి? అక్షర శ్రీకారం చేయాలనుకుంటే చిన్న చిన్న బుక్కులు చదివించాలంటే తల్లిదండ్రులు కూడా ఎలాంటి పుస్తకాలు చెప్పిస్తున్నారు? బ్లాక్ షీప్ అంటారు. ఇవి వాళ్ళకు నేర్పించేటువంటిది. కనుకనే మనం చెడ్డ పదాలంతా కూడా ఈనాడు పిల్లలకంతా నేర్పిస్తున్నాము. ఎవరైనా ఇంటికి వచ్చేస్తే వారికి నమస్కారం చేసే పిల్లలను చాలా స్వాగతం చేసేటువంటి వారు ఈనాడు అట్టి వినయ విధేయతలే పూర్తి కోల్పోయినారు. కనుకనే మొట్టమొదటి పిల్లలకు చక్కని గుణములు నేర్పించాలి. ఈనాటి పిల్లలు కలిమి బలిమి చెలిమిని మాత్రమే కోరుతూ ఉన్నారు, కానీ గుణములు మాత్రం నేర్పటం లేదు. గుణము లేని బలము ఉండి ప్రయోజనం ఏమిటి? గుణము లేని చెలిమి ఉండి ప్రయోజనం ఏమిటి? గుణము లేని కలిమి ఉండి ప్రయోజనం ఏమిటి? ధనం వస్తుంది పోతుంది, కానీ మొరాలిటీ వాళ్లకు చేర్చాలి. నీతి నిజాయితీ ఆ పిల్లలకు

0: బోధించాలి. ప్రాచీన కాలంలో ఇలాంటి పవిత్రమైన చదువులు పిల్లలకు చెప్పించేటువంటి
1: విషయం.
0: కానీ ఈనాడు పిల్లలు పెద్ద చదువు చదవాలని, గొప్పవారు కావాలని ఆశిస్తున్నారు. తల్లిదండ్రులంతా కూడా మా బిడ్డలు గొప్పవారు కావాలని ఏనాడు కూడా వారు ఆశించలేదు. మా పిల్లలు మంచివారు కావాలని ఆశించారు. ఆ మంచివారు కావాలని ఆశించిన చేతనే భారతదేశం ఇంత దేశంలోకంత ఆదర్శవంతమైనటువంటి జీవితంగా అందిస్తూ ఉంటారు. ఈనాడు దారిలో పోయేటువంటి పిల్లలకంతా కూడాను తల్లిదండ్రులకు చక్కని బోధలు చెప్పదు కదా, కానీ ఈనాడు పిల్లలకు చెప్పడం లేదు. ఇంటికి వచ్చిన తక్షణమే అమ్మ టీవీ స్విచ్ వేస్తుంది, నాన్న వచ్చి కూర్చుంటాడు, నాన్న కొడుకులు కూడా టీవీ చూసుకుంటూ ఆనందాన్ని అనిపిస్తుంది. ఇవే అక్కడ నేర్పించేది ఆనాటి తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తక్షణమే పూజ రూమ్ దగ్గర పిలుచుకొని పోయేటువంటి వారు, చెప్పినటువంటి విషయాలంతా కూడా వారికి చక్కగా అర్థమయ్యేటట్టుగా బోధించేటువంటి వారు. ఈనాటి కాలేజీ పిల్లలకంతా కూడా తల్లిదండ్రులు మరే గొప్ప చదువులు కావాలరా, డబుల్ డిగ్రీస్ పొందాలి, చేయాలి, శాదివంతులైనటువంటి మామగారు మీకు చిక్కుతారు ఉంటారు ఫాదర్ ఇన్ లా. కానీ అలాంటి ఆనాడు కోరేటువంటి వారు కాదు, మామగారు చిక్కాలని ఆశించేటువంటి వారు కాదు, గొప్ప గుణవంతురాలైన వారి చిక్కాలని కోరేటువంటి. కనుక ఆనాటి కాలం నుండి వచ్చినటువంటి పరిస్థితులు ఎంతయో మృదుమధురమైనటువంటిగా ఉండేది. ఈనాడు ప్రపంచంలో రకమైనటువంటి అవస్థలను మనం వింటున్నామంటే దీనికి మూల కారణమేమిటి? గుణవంతులైన తల్లిదండ్రులు ఇంట్లో లేరు. ఆ ఇంట్లో గుణవంతులైన తల్లిదండ్రులు లేకపోవడం చేతనే గుణవంతులైనటువంటి బిడ్డలు అభివృద్ధి కావడం లేదు. కనుక మొట్టమొదట గృహమే ప్రధానం, మొట్టమొదటి స్కూలు, రెండవది సొసైటీ. ఈ సొసైటీ లోపల పోయినప్పుడే పిల్లలు సరైనటువంటి యొక్క గుణములు నేర్చుకుంటున్నారు. ఈనాడు ప్రతి ఒక్క విద్యార్థి గుణము గుర్తించవలసింది మొట్టమొదటి ఒకటి. నేను ఇన్ని విద్యను నేర్చాను, ఇక్కడ నుంచి నేర్చాను, నేను ఎన్ని తెలుగులో పోషించుకున్నాను, ఇక్కడ నుంచి పోషించుకున్నాను, ఈ సొసైటీ నుంచినే నేను పోషించుకున్నాను. మంచి చెడు అన్ని కూడా సొసైటీ నుంచినే వచ్చినాయి. పవిత్రమైనటువంటి యొక్క ఈ సంఘం నుంచి నేను ఇంతటి అభివృద్ధిని పొందినాను. కానీ నేను ఈ సొసైటీకి ఏం చేస్తున్నాను? సొసైటీ నుంచి నేను మంచివి నేర్చుకున్నానే కానీ నేను సొసైటీకి ఏం మంచి చేస్తున్నాను అనేటువంటి ప్రశ్న తనలో తాను వేసుకోవాలి. ఇంత ఉపకారం చేసినటువంటి సొసైటీకి మనం ఏం ఉపకారం చేస్తున్నాము? సొసైటీ నుంచి మంచిని అందుకుంటున్నాము, చెడ్డగా మార్చవచ్చు, కానీ అట్టిది చేయకూడదు. అదే కృతజ్ఞుడు అనేటువంటి మాటకు వచ్చింది. మానవునికి ఈనాడు కృతజ్ఞత లేదు. ఎవరి నుంచి మంచిని నేర్చుకున్నామో వారికి మనం నిరంతరం కూడా కృతజ్ఞులై ఉండాలి. వారికి ఒక మర్యాదను మనం అందించలేకపోయినప్పుడు మనం చదివిన చదువు ప్రయోజనం ఏమిటి? సాధించిన శక్తి సామర్థ్యం ఏమిటి? అభివృద్ధిగాంచినటువంటి యొక్క శక్తి సామర్థ్యం ఏమిటి? నిరుపయోగమైనటువంటివి. కనుక మొట్టమొదట మనం సొసైటీని గౌరవించాలి. అంటే సొసైటీలో పుట్టాము, పెరిగినాము, సొసైటీలో జీవిస్తున్నాము, సొసైటీని గౌరవించాలి. ఇప్పుడే మన జీవితము ఆదర్శవంతమైన జీవితంగా కలాంటి ఇలాంటి మంచి విజయాలను తల్లిని పోషించేటువంటి వారు, తల్లిని బోధించేటువంటి వారు కానీ కూడాను అభిమన్యుడు వచ్చి తల్లి నేను యుద్దానికి వెళుతున్నానని తల్లికి నమస్కారం చేశాడు. కానీ తాను ఎన్నో బుద్ధులు నేర్పింది. నాయన తామర మొగ్గరంబు వరదర్పిత శాస్త్ర గర్వ భంజనోద్దామ బలుడు కుంభజుడు దానిని పన్నినవాడు, ద్రోణాచార్యుడు దాన్ని పన్నినవాడు. భార్య గర్భవతి కాలమెటును చెప్పలేము, నీ మామయ్య తండ్రి నేరించుట మానవు నీ తలపింక పుత్రక అనింది. నాయన నీకు ముఖ్యంగా మామగారైన కృష్ణుడును తండ్రి గారైన అర్జునుడు ఇంట్లో లేరు, ఇంతియే కాక భార్య గర్భవతిగా ఉంటుండాలి, ఇంట్లో నీవు యుద్దంలో ప్రవేశించకూడదు అని ఎంతో బోధించింది. కడప్పటికీ ఆ యొక్క అభిమానుడు వినలేదు. అమ్మా నీవు బోధించేది ఇది నాకు, నెరుగు కుంభజాతి కుల వీరులపై మృగరాజు ఓలవే నెరుగుచు చండఖండ నికరున్నతి వారు నాటే అల్దిదల్ బలుపు చెగించిన ముసుత భద్రము నీకపు నుంచి పలకక ఈ తెరగున పోకు పోకుమని తీవ్రత నాటినంగా పాడియా. తల్లి నేను నన్ను ఆశీర్వదించి పంపవలసినటువంటి వారు మీరు ఈ విధంగా పోకూడదని అడ్డు చేయటము న్యాయం కాదు.
1: యూ షుడ్ నాట్ ప్రివెంట్ మీ ఫ్రమ్ గోయింగ్.
0: నీవు చిన్నవాడు, ఇప్పటికీ నీవు ఎంతో దీర్ఘకాలం బ్రతకవలసినటువంటి వాడు, మంచి సత్కీర్తిని తేవలసినటువంటి వాడు, తండ్రి మామల యొక్క అనుగ్రహానికి పాత్రలు కావలసినటువంటి వాడు. ఇంకొక పారాయణ పాదములకు రాసి అప్పుడు ఆమె ఆశీర్వదిస్తుంటుంటారు. ఏమని ఆశీర్వదిస్తుంటుండాలి? ఇంతకంటే గొప్పది నీకు లేదు నాయన, మాకు పుట్టినందుకు విజయాన్ని సాధించడము, గౌరవాన్ని పోషించడము, కీర్తిని నిలబెట్టడము ఇదే ముఖ్యమైనటువంటివి. ఈ కీర్తిని నిలబెట్టు. ఎనరక్ష శ్రీరక్ష ఎంగరక్ష రక్షలందరూ శ్రీ దివ్యమౌ శ్రీరామరక్ష తోడు నీడై నిన్ను కాపాడుగా కానీ. కనుక కీర్తిని సంపాదించడమే కుమారుడు పుట్టినందుకు తగినటువంటి గుర్తు. కానీ ఈనాడు ఆధునిక యుగం లోపల బిడ్డలకు ఆ విధమైన బోధన చేయటం లేదు. కొడుకు పుట్టిన తక్షణమే ఏదో గొప్పవాడు కావాలని అనేక విధమైనటువంటి స్వీట్స్ అంతా పంచుతుంటారు. కానీ పూర్వం అట్లు చేసేటువంటి వారు కాదు, వారి ఆశీర్వదించి ఇప్పుడు పుట్టిన పండుగగా చేసుకునేటువంటి వారు. పుట్టిన పండుగను పుట్టినరోజు దినం చేసుకునేటువంటిది కాదు. ఏనాడు ఆ కుమారుడు సమాజం నుంచి మంచి పేరు తెస్తున్నాడో ఆనాడు మాత్రమే అతనికి పుట్టిన పండుగ చేసేది. ఈనాటి బర్త్డే నీ బర్త్డే కాదు. ఈనాడు నీ ఇంటి చేస్తావో, ఎవరు నీ కీర్తిని సాధిస్తావో, గౌరవం చేస్తావో, నీకు సరైన పుట్టిన దినం. పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు. పుత్రుని జనులు కనుగొని పొగడగా పుత్రోత్సాహము కలుగు. ఏనాడు సమాజం లోపల నీ కుమారుడు చాలా గొప్పవాడండి, చాలా మంచివాడండి కీర్తిస్తారో, ఆనాడే నీకు పుత్రోత్సాహము. కనుక ప్రాచీన యొక్క సంస్కారాలకు ఈనాటి సంస్కారములకు ఎంత భేదము మీరు. కనుక ప్రాచీన కాలం నుండి కూడా బిడ్డలను పోషించేటువంటిది తల్లియే. త్రిమూర్తి అన్నారు, అదే మొట్టమొదటి పిల్లలకు పాఠశాల ఆశీర్వదించడం కూడాను వేదంలో. మాతృదేవో భవ, పుత్రుదేవో భవ, ఆచార్య దేవో భవ, పితృదేవో భవ. ఇష్టమోట మాతృదేవే పెట్టారు. ఎక్కడైనా తీసుకోండి, పిల్లల మీద చరిత్ర లేని కూడా మీరు విచారించండి. సీతారాముడు అని పెడతారు కానీ రామసీతాన్ని ఎవరు పెట్టారు? కృష్ణ రాధ అని పెడతారా? రాధా కృష్ణ అని పెడతారు. పార్వతి పరమేశ్వర అంటారు కానీ పరమేశ్వర పార్వతిని ఎవరు చెప్పారు? స్త్రీల పేరే మొట్టమొదటిదని ఉచ్చరిస్తున్నారు. కారణమేమిటి? మానవ జీవితాన్ని ఉద్ధరింపజేసేటువంటిది వారే. ఇప్పుడు చేసినప్పుడు రెండు మందలించవచ్చునే కానీ పిల్లలను సరైన ప్రీతితో కాపాడేటువంటి వారు, వారి అభివృద్ధి గావించి సరైనటువంటి మార్పును తెప్పించేటువంటి వారు తల్లులు మాత్రమే. కనుక అలాంటి తల్లులు ఈనాడు తిరిగి అభివృద్ధి కావాలి. భారతదేశం పవిత్రమైన స్థితిగా రూపొందుతున్న భరతావనియందు సహనమన్నదే మనకు చక్కదనము. వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము. మధుర భావం వేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమెత్తి. కనుకనే మాతృభావం కంటే గొప్పది మన దేశంలో మరొకటి లేదు. కనుక అలాంటి మాతృ మనసును సంతృప్తి పరిచేటువంటి పిల్లలు కావాలి. మాతృమూర్తులు కూడా ఈనాటి అభివృద్ధి పొందాలి. ఈ అభివృద్ధిని కోరే నవంబర్19 దినంగా ఏర్పరచుకుంటూ వచ్చాము. కొన్ని నాది నేను చెప్పుకోవటం గొప్పది కాదు, కానీ ఈ యొక్క శరీరములకు మాతృమూర్తి ఈశ్వరమ్మ ఉండేటువంటిది. ఆమె ఎంత మంచి విషయాలు చెప్పేటువంటిది అంటే చాలా గొప్పవి. చదువు రాదు, సంధ్యలు రాదు, ఓనామాలే నేర్చుకోలేదు. ఆమెనే మొట్టమొదట స్వామి మన దేశంలో ఎంతో గొప్ప మంది ఉంటారు, కానీ చిన్నపిల్లలు ఆ యొక్క నడుచుకొని బుక్కబట్టాన్ని పోతున్నారంటే నాకు చాలా కంటినీరు కారుస్తుంది. మన గ్రామంలోనే ఒక చిన్న స్కూల్ కట్టించండి స్వామి అని కోరి, నా దగ్గర డబ్బు లేదే అన్నాను. తన మెడలో తీసింది దండ, దీన్ని అమ్మేసి కావాల్సింటే కట్టండి స్వామి అనేది. తొందర పడద్దు, నేను నిన్ను పరీక్ష చేయటం కోసం నేను అట్లా అడిగాను, నేను తప్పక కట్టిస్తానన్నాను. రెండవ దినమే పునాది వేశాను, వారం లోపలనే కొట్టం తయారైపోయింది. పిల్లలందరినీ స్కూల్లో చేర్చాను. ఒక వారమైన తర్వాత అయినాడు నీకు అని అడిగాను, కానీ తృప్తిగా చెప్పడం లేదు. కానీ కొంచెం తృప్తి అయింది, కానీ ఇంకా కొంచెం కాలేదు స్వామి అని. ఏం కాలేదు నీకు అన్నాను. చిన్న పిల్లలకు జలుబు దగ్గు ఇలాంటివంతా వస్తుంటే ఆ బుక్ బట్టం ఆసుపత్రికి ఆ తల్లు ఏడ్చుకుంటూ తీసుకుని పోతుంటే వీళ్ళు ఇక్కడి నుంచి నడిచే లోపలనే వాళ్ళకి ఏమైపోతుందో అని బాధపడుతున్నాను. ఆ చిన్న హాస్పిటల్ ఒకటి మన గ్రామంలో కట్టించండి అని. ఆ హాస్పిటల్ కూడా ఒక చిన్నది కట్టించారు. ఈ విధంగా ఒక్కొక్కటి పవిత్రమైనటువంటి ఒక ప్రజలకు ఉపయోగమయ్యేటువంటివిగా బోధించేటువంటి వారు. స్వామి మన గ్రామంలో మాత్రమే ఉండి ప్రయోజనం కాదు, అన్ని గ్రామాల వారికి కూడా ఆనందాన్ని అందించాలి. కనుక ప్రతి మానవుడు కూడా సుఖంగా ఉండాలి. మీరు భజనలు అయిపోతానే చెప్తున్నారు, లోక సమస్త సుఖినో భవంతు అని. కానీ లోకమంతా సుఖంగా ఉందా? ఇప్పుడు లోకానికంతా సుఖాన్ని అందించకూడదు. ఇంతమంది వస్తున్నారే, లోకానికి సుఖాన్ని అందించాలి స్వామి అనింది. తీసుకుని పోయాను బెంగళూరు. అక్కడ సమ్మర్ క్లాస్ ప్రారంభం చేశాను. అక్కడ ప్రపంచంలో అనగా అన్ని దేశాల నుంచి కూడా స్టూడెంట్స్ ని పిలిపించాను. కాలేజీ మాత్రమే కాదు, అన్ని దేశముల యొక్క కాలేజీ పిల్లల్ని కూడా పిలిపించాను. పిలిపించి వారి క్లాసులు చెప్పి వారు సాయంకాల సమయం లోపల మంచి బోధలు చేస్తుంటే ఆనందంగా నవ్వుతూ ఉండేటువంటిది. తిరిగి భోజనానికి పోయినప్పుడు ఏమి నీకు ఆనందంగా ఉంటున్నావా ఇప్పుడు అని అడిగేటువంటి, ఆనందం ఏమి కావాలిగా స్వామి, ఇంతమంది దేశస్థులంతా బాగుపడుతుంటే నాకు అదే బాగు అని. ఇప్పుడు కూడా విశాలమైనటువంటి హృదయము, ఈనాడు సంకుచితమైన భావాలు, పిల్లలు మాత్రమే క్షేమంగా ఉండాలి, నా వారు మాత్రమే క్షేమంగా ఉండాలి అంటుంటారు. ఆమె అట్లా కోరేటువంటిది కాదు, అందరూ సుఖంగా ఉండాలి కదా మనం ఈ గ్రామంలో ఉండగలుగుతున్నాం. ఇలాంటి గొప్ప గొప్ప విషయాలంతా కూడా చదువు రాకపోయినప్పటికీ బోధించేటువంటిది ఆనాటి వరకు ఉండటం చేతనే లోకమంతా ఎంతో కీర్తిని పొందుతూ వచ్చింది భారతదేశం. ఇండియాకి ఇంత గొప్ప పేరు రావడానికి కారణమేమిటి? ఆనాడు ఇండియాలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు గొప్ప గుణవంతులుగా ఉండేటువంటి వారు. రెండవ దినం పిల్లలకందరికీ నీకు టిఫన్లు పెట్టించాను. అప్పుడు ఈమె కూడా కొంచెం తినింది కూర్చుంది. నేను పైన ఉన్నాను, స్వామి స్వామి స్వామి అని 3 సార్లు పిలిచింది. వస్తున్నాను వస్తున్నాను, పోవద్దు అన్నాను. పోవద్దు అన్నాను, డోంట్ గో, నేను వస్తున్నాను అన్నాను. పాపం గోకాకు ఉన్నాడు. గోకాకు ఏమిటి స్వామి చెప్తున్నాడే, ఆమె ఎక్కడికి పోవాలనుంది అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. పరిగెత్తి వచ్చాను కింద, నా చేతులు పట్టుకుంది, నాకు తృప్తిగా చేసినారు స్వామి. ఈ సమర్ క్లాస్ లోపల స్టూడెంట్స్ మాత్రమే కాదు మంచి పండింది, నాకు గొప్ప విశాలమైన హృదయం వచ్చింది. ఇదిగో నేను పోతున్నానని చేతులు పట్టుకుని నమస్కారం చేసేపోయింది. ఆమె యొక్క జీవితము అంత సులభంగా పోవటం కారణమేమిటి? అనాయాస మరణాన్ని కోరుతుంటారు అందరూ, అనగా దుర్భావము లోపల ఉంటుంటే ఆయాసకరణమైన మరణం జరుగుతుంటుంది. కానుక ఆమెకు ఏమాత్రము ఆయాసం లేదు, ఆనందంగా ఉండేటువంటిది. 96 సంవత్సరాలు అయినప్పటికీ ఫీల్డ్ నుంచి కళ్యాణపురం అని గోగినీరు వారి ఇల్లు ఉంటుంటే 3 మైళ్ళు నడుచుకుని పోయేటువంటిది. ఎందుకు వారి ఇంటికి పోతున్నావు, చిన్న కారులో కావాల్సి పోకూడదా అని నేను అడిగితే పాపం వారిని మాట్లాడించి రావాలని ఆశ ఉంది స్వామి. కారులో కూర్చుంటే నాకు సుఖం ఉండదు, కారు లేకపోయినా నాకు పర్వాలేదు, కార్డు ఉన్నాయి అనింది. కార్డు నాకున్నాయి, కార్డుపైన ఆధారపడేటువంటిది ఆమె. అంత ఇతరుల యొక్క క్షేమాన్ని కోరేటువంటిది చాలు గొప్పది. అలాంటి తల్లులు ఆనాడు ఉండటం చేతనే ఈ లోకమంతా కూడా నువ్వు ఎంతో అభివృద్ధి గావించుకుంటూ వచ్చింది. సుబ్బమ్మ ఇంట్లో నేను ఉండగా ఇప్పుడు 12వ సంవత్సరము అప్పుడు సుబ్బమ్మ, నేను గట్టిగా అడిగాను, సుబ్బమ్మ ఒకటి లాంగ్ ఒకటి గౌన్ కుట్టించు అన్నాను. ఆమెకు కూడా ఇష్టం లేదు. స్వామి మీరు పంచి కావాల్సింటే కట్టుకోండి, గౌన్ ఎందుకు వేసుకుంటారు, ఇది సమయం ప్రారంభమైంది, స్వామి మాట అడ్డు చెప్పకూడదనేది ఒక గౌన్ కుట్టించుకుని వచ్చింది. అప్పుడు నాకు ఒక గౌన్ కూడా ఎంత కావాలా, 2 అణాలిస్తే ఒక గౌన్ అయ్యేటువంటిది, ఇంకో విలువ కూడా కాదు. ఆ కుట్టేటువంటి వాడికి ఎంత ఇవ్వాలి, ఒక బొట్టు ఇవ్వాలి. 2 అణాల బొట్టు చేత నాకు గౌన్ తయారైపోయింది. అది వేసుకున్న తక్షణమే సుబ్బమ్మ చెప్పంపించింది, ఈశ్వరమ్మ మా ఇంటికి రా అని. చిన్నప్పటికీ నేను అక్కడ చూసేటప్పటికీ చాలా కంటినీరు పెట్టింది. ఈయన స్వామి 2 రూపాయలు చుట్టానికి నన్ను పిలిపించారు ఇక్కడికి, చాలు చాలు, ఈ జగత్తుకంతా కూడా నువ్వు ఆదర్శవంతమైన అందిస్తున్నాను. ఈ విధంగా వారికి బోధించి అన్ని విధాలుగానో చెప్పించేటప్పటికి ఆనాటి తల్లులు చాలా సంతృప్తి పడేటువంటి వారు. కనుకనే భగవంతుడు ప్రేమ స్వరూపుడు, పూర్ణమైనటువంటి స్వార్థరహితుడు, భగవంతుని అనుసరించినటువంటి వారు స్వార్థరహితులే కావాలి. హృదయాలు ప్రేమ స్వరూపంగా మారిపోవాలి. ఆ ప్రేమ వచ్చినప్పుడు ప్రపంచమంతా ఒక్కటిగా మారిపోతుంది. ఇప్పుడు ఏకాంత భావనగా నిలుస్తుంది. ఏకాంత భావనగా ఉన్నప్పుడు ఒకరిపై ఒకరి ద్వేషాలు కూడా రావు, ఒకరికి అవకాశమే ఉండదు. అనేటువంటి ప్రేమతత్వం కుదిరిపోతుంది. కనుక దైవ ప్రేమను అనుసరించి దైవ ప్రేమ కోసమే పాటుపడేటువంటి వ్యక్తులు ఎంతనో అదృష్టవంతుడు. ఈనాటి వరకు నాకు కాలం నుంచి తల వరకు కూడా ఎక్కడికే నాకు స్వార్థం లేదు. స్వార్థరహితమైనటువంటి ప్రేమను మీరు అనుసరించడం చేత మీరు కూడా స్వార్థరహితులైపోతారు. ఇవన్నీ ఆదర్శవంతమైన మార్గాన్ని నిరూపిస్తుంది. కనుకనే ప్రేమను అనుసరించండి. రోగి తండ్రి మిత్రులు ఎంతమంది ఉంటుంటారు, వాళ్ళ ప్రేమలో అంతో ఇంతో కొంచెం స్వార్థం ఉంటుంది. ఏమాత్రమో స్వార్థం ఉండదు. ప్రేమ కోసం ఎందుకు మీకు ప్రాపలాడుకోవటం? భౌతికమైనటువంటి ఈ లౌకికమైనటువంటి కృత్రిమైనటువంటి ఈ ప్రేమల కోసం పాటుపడుతున్నారు. అన్ని ప్రాకృతమైనటువంటివే, ఇవి కేవలం నెగిటివ్ ప్రేమలే. దైవం యొక్క ప్రేమ ఒక్కటే పాజిటివ్. ఆ పాజిటివ్ ప్రేమను మీరు సాధించినప్పుడే పవర్ఫుల్ అయినటువంటి పనులు మీరు చేయగలరు, ఆదర్శవంతమైన కర్మలు మీరు ఆచరించగలరు. ప్రేమనుకున్నప్పటికీ పర్వాలేదు, లేనప్పుడు భయపడనక్కర్లేదు. ప్రేమతత్వాన్ని మొట్టమొదట పెంచుకోవాలి. ప్రీతి లేని పవనత్వం పట్టి, దైవ ప్రీతి లేని దాని పట్టి మానవత్వం అణగే మానవులందున విప్లవము. ఏదో వారి మాటలు వీరి మాటలు నమ్మేసేసి మనం ఏమాత్రం కూడా దైవ ప్రేమను మనం పాటు చేసుకోకూడదు. లోకులో కాకుండా చేస్తారు, బోధిస్తారు, కానీ మన హృదయాన్ని మనం తట్టుకొని చూచుకో విచారణ చేయాలి. మేము ఎంత పవిత్రమైనటువంటిది, దేనికి భయపడదు. ఎందుకంటే మనలో దోషం లేనప్పుడు భయం ఎందుకు? ఆత్మ హార్ట్ ప్రేమనే కోటి పోయి చేరడానికి అక్కడ స్థలమే లేదు. కనుక ఓర్వలేనటువంటి వారందరూ కూడాను, అసూయాపరులందరూ కూడాను అనేక కథలు పుట్టిస్తుంటారు. వచ్చేదంతా కూడా నా మంచి కోసమని, పురస్కారములన్నీ కూడాను మన మంచి కోసమే. లభ్యతే సుఖం, సుఖం నుంచి సుఖం మనకు రాదు, మనకు సుఖం వస్తుంది. కనుకనే మనకు నిందల నుంచినే ఒక విధమైన పూజలు కలుగుతుంటాయి. దైవం యొక్క కీర్తిని పవిత్రంగా అభివృద్ధి గావించాలంటే కొన్ని మధ్యలో ఇలాంటి దుండకమైనటువంటి నిందలు రావాలి. దాంట్లో ఏమాత్రం మనం భయపడనక్కర్లేదు. గోపులు కాకులు, ఎస్సలు వారికి ఎస్సలురా, నో అను వారికి నో అనురా, అసలు మీ నోటికి గాని సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్. ఏ విధమైనటువంటి దీనికి నాకు నో అనేటువంటిది రాదు. అన్నిటికీ ఆనందంగానే ఉండేటువంటి వాడిని. ఆనందం తప్ప నాకు అన్యమైనటువంటి మార్గం, నేను నా భర్త చనిపోయినాడు అని చేస్తే చాలా ఆనందం అంటాను. స్వామి చెప్తున్నాడే నా భర్త పోయినాడంటే వినిపించుకోలేదేమో, స్వామి ఆనందం అంటున్నాడే. అన్ని మంచి కోసమే. భర్త డెత్, భర్త అయిన తర్వాత డెత్ లేకుండా ఉంటుందా? రెండు కూడా జంట పక్షులే, పక్షులే. కనుకనే నేను అన్నిటికీ ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటాను. కనుకనే నా జంతి నాకు పెరిగిపోతూ ఉంటుంటాది. ఈనాటి వరకు నాకు ఏ వ్యక్తి అవాంఛలు లేవు. ఒకే డిజైన్, అందరూ ఏకం కావాలి. అన్ని ఆత్మల యొక్క ఏకత్వాన్ని వీడు గుర్తించాలి. నిరంతరంలో ప్రేమతత్వంలో మీరు పూజించాలి. జీవితంలో అందరినీ కూడా మనం గౌరవించాలి, ప్రేమించాలి, కోరుతుండేటువంటి. కనుక మీరు ఏదో తెలుసో తెలియకును కొన్ని తప్పులు చేయవచ్చును. తెలుసుకుంటూ పోవటం మన పని కాదు. పాస్ పరిగెత్తి పాస్, ఫ్యూచర్ ఈజ్ నాట్ షూర్. పూర్వపు వృత్తాంతాలు కనుక్కోవాలంటే ఫ్యూచర్ తెచ్చుకోవాలి. ప్రజెంట్ చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్, ఆమ్ని ప్రెజెంట్. కనుకనే ప్రజెంట్ ని మీరు చూసి ఆనందించండి. ప్రజెంట్ తో మీరు ఆనందాన్ని అనుభవించండి. కనుకనే తల్లిదండ్రులంతా కూడా గొప్ప గుణవంతులుగా అండి, మిమ్మల్ని గుణవంతులుగా చేసి వారి జన్మ సార్థకం చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల యొక్క క్షేమాన్ని, మంచితనాన్ని కోరుతూ రావాలి. చాలా గొప్పతనాన్ని మనం కోరనక్కర్లేదు. గుడ్ బాయ్, గుడ్ బాయ్, గుడ్ బాయ్. ఆ గుడ్ బాయ్ గాడ్ బాయ్ అయిపోతాడు. కానీ బ్యాడ్ బాయ్ గాడ్ బాయ్ కాదు, గుడ్ బాయ్, గుడ్ బాయ్ అనిపించుకోవాలి. పూర్వమంతా కూడా బ్రిటిష్ వాళ్ళంతా ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళంతా కూడా గుడ్ బాయ్ అనేటువంటి వాళ్ళు. కానీ తర్వాత గుడ్ బాయ్ అనుకుంటూ వచ్చారు. కళాదురికి గుడ్ అనేటువంటిదే పోయింది. బాయ్ బాయ్ బాయ్ బాయ్ అనుకుంటూ వచ్చారు. ఈ విధంగా కాల మార్పు చేత అన్ని పదాలు కూడా మారిపోతూ వచ్చాయి. కానీ మనం సాధించవలసింది గుడ్ బాయ్. ఆ గుడ్ బాయ్ గా మీరు తయారయ్యి తప్పక కడపటికి గాడ్ బాయ్ గా మీరు రూపొందాలని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ పోయినప్పటికీ ఏ పని చేసినప్పటికీ దీనివల్ల నాకు 10 మందికి నేను మంచి చేస్తున్నానా లేదా అని విచారించుకుంటూ చేయాలి. నిమిత్తం కాదు, నా స్వార్థ నిమిత్తం కాదు అని మాత్రమే విచారించాలి. ఈ సెల్ఫిష్నెస్ పోవాలి, సెల్ఫ్ లెస్ రావాలి. సెల్ఫ్ ఈజ్ లవ్లెస్ లెస్, లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్. కనుకనే ఆ యొక్క లవ్ అనేటువంటి సెల్ఫ్లెస్ గా ఉండాలి. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క తల్లిదండ్రులను మీరు అభివృద్ధి పరచుకొని ఆ తల్లిదండ్రుల ఆజ్ఞను మీరు శిశ్రావహించి ఈ క్రమక్రమేణ ఇంకా ముందుకు కావలసినటువంటి మీరు కూడా తల్లిదండ్రులుగా రూపొందాలి, పోషిస్తూ రావాలి. కనుక ఇలాంటి ప్రబోధనలు చేసే నిమిత్తమైపోయి ఈ 19వ తేదీ నవంబర్ 19వ తేదీ ఈ దినము పవిత్రమైన దినంగా రూపొందింపచేశారు. నవంబర్19 అనేటువంటి ఏదో ఒక తమాష కోసం నిర్ణయించింది కాదు. పిల్లల యొక్క ప్రేమతత్వాన్ని జగత్తుకు చాటాలి. పిల్లలను పవిత్రవంతులుగా రూపొందింపజేయాలి, ఆదర్శవంతమైనటువంటి పుత్రులుగా రూపొందించాలి. అందు నిమిత్తమై 19వ తేదీ పవిత్రమైన దినంగా రూపొందింపచేశాం. కాబట్టి ఈ 19 అనేటువంటి ఇంకా జన్మమంతా ఎన్ని జన్మలు వచ్చినా కానీ ఈ 19 ఏనాటికి మారదు. ఇంకా కొన్ని వేల సంవత్సరం అయినప్పటికీ నవంబర్ 19 ఏనాటికి మారదు. స్వామి యొక్క దృఢమైనటువంటి సంకల్పంతో చేసినటువంటి చాలా మంది ఇంకా నెలలో కూడా 19వ తేదీ కంత పండుగలు చేసుకుంటున్నారు. కనుకనే ఈ 19వ తేదీకి భగవంతుని ప్రేమను పొందే నిమిత్తమై ఆచరించేసినవి మీరు భావించాలి. ప్రేమ ముదిత మనసు

ಕಟೆ ದುಃಖ ಮಿಟೆ ಲೇತ ರಾಮನ ಭವ ಸಮುದ್ರ ಸುಖದ ನಾವ ಏಕ ರಾಮ ಪರಮ ಸಾ

0: కనుక ఇలాంటి ప్రబోధలు చేసే నిమిత్తమైపోయి ఈ నవంబర్ 19వ తేదీ ఈ దినము పవిత్రమైన దినంగా రూపొందింపచేశారు. నవంబర్ 19 అనేటువంటి ఏదో ఒక తమాష కోసం నిర్ణయించింది కాదు. తల్లుల యొక్క ప్రేమతత్వాన్ని జగత్తునకు చాటాలి, పిల్లలను పవిత్రవంతులుగా రూపొందింపజేయాలి, ఆదర్శవంతమైనటువంటి పుత్రులుగా రూపొందించాలి. అందు నిమిత్తమై 19వ తేదీ పవిత్రమైన దినంగా రూపొందింపజేశాము. కనుక ఈ 19 అనేటువంటిది ఇంకా జన్మమంతా ఎన్ని జన్మలు వచ్చినా కానీ ఈ 19 ఏనాటికి మారదు. ఇంకా వేల సంవత్సరం అయినప్పటికీ నవంబర్ 19 ఏనాటికి మారదు. స్వామి యొక్క దృఢమైనటువంటి సంకల్పంతో చేసినటువంటిది. కనుకనే ఈ 19వ తేదీకి భగవంతుని ప్రేమను పొందే నిమిత్తమై ఆచరించింపజేసినవి మీరు భావించాలి.
1: స్త్రీల యొక్క ఆదర్శం వల్లే భారతదేశ ఔన్నత్యం ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. స్త్రీలు తమ ప్రేమానురాగాల్నే శక్తిగా పెట్టి దివ్య మార్తమూర్తిగా, పతిభక్తి శిరోమణులుగా, దైవభక్తి పరాయణులుగా, జ్ఞానశక్తి యోగినులుగా, దేశభక్తి వీరాంగనులుగా తయారయ్యారు. ఎవరు ఏ రంగంలో రాణించాలన్నా, ఎలాంటి పేరు ప్రఖ్యాతులు పొందాలన్నా దానికి వారి మాతృమూర్తుల ప్రేరణ పెంపకంతో పాటు వారి దివ్య ఆశీస్సులు కూడా ముఖ్యమని స్వామి చెప్తూ ఉంటారు. ఇలాంటి శక్తివంతమైన స్త్రీలు కుమార్తెగా, సోదరిగా, భార్యగా, తల్లిగా, కోడలిగా, అత్తగా, అమ్మమ్మగా ఇలా ఎన్నో పాత్రల్ని కుటుంబంలో నిర్వర్తిస్తూ ఉంటారు. కాబట్టి కుటుంబంలో సుఖశాంతులు, వాటి వల్ల దేశంలో శాంతి భద్రతలకి కారణం స్త్రీ అని అనుకోవడంలో అతిశయోక్తి లేదు. మంచి పనులు చేసి అందరికీ ఆనందం కలిగించాలన్నా, మంచి మాటలతో ప్రేమగా జీవించాలన్నా అది మన ఆలోచనల మీద ఆధారపడి ఉంటుందంటారు స్వామి. ఇలాంటి సదాలోచనలు, సత్ప్రవర్తనను పెంపొందించేది తల్లి ఒడే మొదటి బడి కదా. అది తల్లి ప్రేమ వల్లనే అవుతుంది అంటూ తల్లి యొక్క హృదయాన్ని, తల్లి ప్రేమని ఇలా చెప్తూ ఉంటారు స్వామి. సన్నజాజికన్నా సంపంగలతకన్నా, జున్నుగడ్డకన్నా వెన్నకన్నా, నెమలి కన్నుకన్నా నిండు వెన్నెల కన్నా, కన్న తల్లి ప్రేమ సున్నితంబు అని. మరి ఇలాంటి కోమల మనస్తత్వం గల స్త్రీలు తల్లులుగా తమ బిడ్డలను ఆదర్శవంతమైన విలువలను వారిలో పెంపొందించి పెంచాలి అంటారు స్వామి. ప్రస్తుతం కుటుంబంలో ఉన్న అశాంతికి, దేశంలో అలజడుల నుండి మనం ఆనందకరమైన జీవనం సాగించడానికి నేటి తల్లులు, ముఖ్యంగా స్త్రీల పాత్ర ఎక్కువగా ఉంది అంటారు, వాళ్ళ బాధ్యత ఎంతో ఉంది అని స్వామి చెప్తారు. ఆ విషయాల గురించి మాట్లాడుకుందాం శ్రీజ.
2: అలాగే
1: మరి ముందు ఏం సాధించాలన్నా స్వామి చెప్తారు డిసిప్లిన్ చాలా అవసరం అని. డిసిప్లిన్ గా ఉంటేనే మనం అనుకున్న దాన్ని కార్యరూపంలో పెట్టడం అవుతుంది, దానివల్లే ఫలితాలు కూడా వస్తాయని. కాబట్టి ఈ డిసిప్లిన్ గురించి మాట్లాడుకుందాం. పిల్లలకి డిసిప్లిన్ చెప్పేది అంటే స్కూల్లో చెప్పినప్పటికీ ఇంట్లో తల్లిదండ్రులు కూడా దానికి ప్రాముఖ్యత ఇచ్చి, తల్లి అంటే స్కూల్ టైం 9 గంటల కంటే తల్లి ఇంట్లో చెప్పాలి, నాయన లేట్గా వెళ్లకూడదు, నువ్వు తొందరగా స్కూల్కు వెళ్ళు అని ఆవిడ చెప్పాలి అన్నప్పుడు ఈవిడ కూడా డిసిప్లిన్ పాటించినప్పుడే సాధ్యమవుతుంది కదా.
2: మొదట మనం క్రమశిక్షణగా ఉంటేనే పిల్లలు కూడా మనం చూసి నేర్చుకుంటారు. ఏ పనైనా మనం చేసేటప్పుడు పొద్దున లేవడం కానీ, భోంచేయడం కానీ, ఏదైనా పనులు చేసుకోవడంలోనా కానీ మనం అదే టైంకి చేసుకుని ఒక క్రమశిక్షణ పాటిస్తే పిల్లలు ఆటోమేటిక్ గా మనల్ని ఫాలో అవుతారు. మనం అప్పుడప్పుడు వాళ్ళకి చెప్తూ ఉండాలి. వాళ్ళకి చిన్నపిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు, మనం చెప్తే కానీ వాళ్ళకి తెలియదు కొన్ని విషయాలు. మనం ఒకసారి చెప్పినా కూడా వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. సో మనం వాళ్ళకి క్రమశిక్షణగా ఉండి మనం వాళ్ళకి బోధిస్తూ ఉంటే వాళ్ళు ఆటోమేటిక్ గా మనల్ని ఫాలో అవుతారు. వాళ్ళు కూడా ఇప్పుడు నేర్చుకోకుండా కూడా
1: వింటూ
2: ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళకి అది అర్థమవుతుంది.
1: చాలా బాగా చెప్పారు. ఇది డిసిప్లిన్ అంటే టైం విషయంలోనే కాకుండా మనం ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చెయ్యాలి, ఇందులో కూడా తల్లుల ప్రభావం పిల్లల మీద చాలా ఉంటుంది అని అనిపిస్తూ ఉంటుంది.
2: అవునండి, పిల్లలు చాలా షార్ప్ గా ఉంటారు. వాళ్ళ చిన్న ఏజ్ కాబట్టి వాళ్ళకి వేరే ఆలోచన ఏమీ ఉండదు. చిన్న పిల్లల మనసు, వాళ్ళ బ్రెయిన్స్ చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది. వాళ్ళు చాలా షార్ప్ గా ఉంటారు. మనం కూడా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళగానే వాళ్ళ గురించి ఏదైనా చెడుగా మాట్లాడినప్పుడు వాళ్ళు ఆడుకుంటూ ఉన్నా కూడా వాళ్ళు మనల్ని వింటూ ఉంటారు.
1: వాళ్ళ దృష్టి
2: సో మనం అది ఆ ఒక తప్పు మనం చేయకుండా ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. మనం ఇలా చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా అది విని వాళ్ళు కూడా అది ఆటోమేటిక్ గా వాళ్ళకి తెలిసి తెలియకుండానే అది వాళ్ళలో వచ్చేస్తుంది ఆ అలవాటు. మనం మళ్ళీ పిల్లల మీద విసిగించుకోవడం అందులో అర్థం లేదని నాకు అనిపిస్తుంది. తర్వాత పిల్లలు మంచి కంపెనీని చూసుకోవడం, అంటే మంచి మిత్రులతో గడవడం, మంచి మిత్రులతో మాట్లాడడం, వాళ్ళతో మంచి మాటలు మాట్లాడడం, ఇలాగన్నీ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళు ఆ మంచి కంపెనీని అలాగే ఫాలో అవుతూ ఉంటే వాళ్ళలో ఉన్న క్రమశిక్షణ కూడా వీళ్ళకు వచ్చేస్తుంది, వీళ్ళలో ఉన్న క్రమశిక్షణ కూడా వాళ్ళకు కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా.
1: అది చెప్తారు కదా, మనం ఇంట్లో ఎన్ని చెప్పినప్పటికీ మనం మంచి చెప్తూ ఉంటాం, కానీ బయటకు వెళ్ళాక ఆ మంచిని పాటించే వాళ్ళ సర్కిల్లో వీళ్ళు లేకపోతే దీని నుంచి డీవియేట్ అవుతారు. అంటే ఎగ్జాంపుల్ పిల్లలు మనం చెప్తాం చిప్స్ తినకూడదు, చాక్లెట్ తినకూడదు, మంచిది కాదని, కానీ బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ సర్కిల్లో చిప్స్ చాక్లెట్స్ తింటూ లేకపోతే జంక్ ఫుడ్ తిన్నారనుకోండి, వాళ్ళు ఎలా కంప్లైంట్ చేస్తారంటే అమ్మ మీరే చెప్తారు ఇంట్లో తినకూడదు, మా ఫ్రెండ్స్ అందరూ తింటున్నారు, అది మంచి ఫుడ్డే. అంటే ఏంటవుతుంది, ఓకే మా ఇంట్లో చెప్పిన డిసిప్లిన్ అంతా కూడా నాతోనే స్ట్రిక్ట్ గా ఉంటున్నారు, బయట సర్కిల్ వాళ్ళు ఎవరు లేరు అన్న భావన వీళ్ళకి కలుగుతుంది. అదే వాళ్ళు వెళ్ళిన సర్కిల్లో కూడా నిజమే మా వాళ్ళు కూడా ఇలాగే చెప్తారు, సో ఈ జంక్ ఫుడ్ మనం తినకూడదు అన్న వాళ్ళతో ఆ కంపెనీలు ఉన్నారనుకోండి, ఇంట్లో మనం చెప్పిన డిసిప్లిన్ కి అది యాడ్ ఆన్ అయ్యి వాళ్ళు పాటించడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది.
2: అవును, మీరు చెప్పింది కరెక్టే, కానీ మనం కూడా వాళ్ళకి మంచి చెప్తూ ఇలా ఉండాలి అని మనం ఎప్పుడు డైరెక్ట్ చేయొచ్చు వాళ్ళని. స్వామి ఏం చెప్తారంటే ఇంట్లో పేరెంట్స్ కాకుండా బయట వాళ్ళు కూడా ఒక ఏదైనా మంచిని బోధిస్తే అది కూడా వాళ్ళు తొందరగా యాక్సెప్ట్ చేస్తారు. ఇంట్లో వాళ్ళు చెప్తే మాత్రమే ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలని ఏమి లేదు. బయట వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ పేరెంట్స్ కానీ లేకపోతే ఎవరైనా కానీ పెద్దవాళ్ళు ఎవరైనా కానీ మంచి మాటలు చెప్పినా స్వామి విషయ దేవుని గురించి మాట్లాడినా కూడా వాళ్ళకి అది ఆటోమేటిక్ గా ఓకే నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇలాగ కూడా ఉన్నారు.
1: అవును, అందుకే స్వామి ముఖ్యంగా బాల వికాస్ స్టార్ట్ చేసింది కూడా ఏంటంటే ఇంట్లో అదే మంచి విషయాలు చెప్తారు కానీ ఎప్పుడు మా అమ్మాయి చెప్తుంది మా నాన్న ఇలా చెప్తారు అనుకుంటారు. అందుకే స్వామి అని చెప్పంటే బాల వికాస్ అని పెట్టి మన పిల్లల్ని మనం ఎలా బాగు చేయాలనుకుంటున్నాం, చుట్టుపక్కల అందరి పిల్లలకి అదే విషయాన్ని ఆ మంచిని చెప్పినప్పుడు ఆ ఒక్క సద్భావం చాలు ఆ బాల వికాస్ గురువుకి అంటారు. మీరు చెప్పినట్టు ఆ బాల వికాస్ క్లాస్కి వచ్చినప్పుడు ఆ పిల్లడు అదే విషయం ఇంట్లో చెప్తే అది తను ఇంపార్టెంట్ అని తీసుకోడు, అదే బాల వికాస్ టీచర్ చెప్పి మిగతా పిల్లలందరూ కూడా పాటిస్తున్నారు, మీరు ఇలా చేశారా మీరు ఇలా చేయకపోతే ఇలా అవుతుంది అని చెప్పినప్పుడు అది తనకి బాగా ఇంపాక్ట్ అయ్యి ఆ పిల్లలు పాటించడానికి చాలా అవకాశం ఉంటుంది. అందుకు బాల వికాస్ అన్న దాంట్లోని పిల్లలు ఎంతో మార్పు చెందుతారు, వాళ్ల ఆలోచన విధానంలో ఎంతో మార్పు వస్తుందని స్వామి ఉద్దేశం కూడా.
2: అవును, బాల వికాస్ వాళ్ళు ఎంతో మార్పు తీసుకొస్తుంది, అండ్ అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా పిల్లలతో పాటు బాల వికాస్ అటెండ్ చేస్తే కూడా వాళ్ళకు కూడా ఇంకా ఏమేం చెయ్యాలి ఎలా చెయ్యాలి అనేది కూడా తెలుస్తుంది. ఇప్పటి పేరెంట్స్ లో కూడా వాళ్ళకి వాల్యూస్ పిల్లల్లో ఎలా పెట్టాలి అనేది వాళ్ళకి తెలియదు, మేబీ వాళ్ళకి పెట్టాలని ఉంది బట్ ఎలా పెట్టాలి అనే ఒక అవగాహన వాళ్ళకి లేనందువలన ఇప్పటి ఆ జనరేషన్ తల్లులు కూడా బాల వికాస్ అటెండ్ అవుతే అది ఒక యాడెడ్ ఇదవుతుంది పిల్లలకు కూడా.
1: అవును, ఈవెన్ స్వామి చెప్తారు కదా పిల్లల కోసం క్లాస్ కాదు గురువు కూడా, పిల్లలకి ఏం చెప్పాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు చదివి దాన్ని నేర్చుకుని దాన్ని పాటిస్తావు అది చేసి వాళ్ళకి చెప్తావు కాబట్టి టీచర్ కూడా యాక్చువల్లీ ఇక స్టూడెంట్ కిందే లెక్క కాబట్టి ప్రతి తల్లి కూడా తను నేర్చుకుని పాటించినప్పుడే తన పిల్లలకి చెప్పగలుగుతుంది అని. చాలా బాగుంది. మరి ఈ విషయంలో మనం చెప్పుకున్నప్పుడు స్వామి కూడా మనకి మహిళా దినోత్సవం అంటే ఈశ్వరమ్మ గారికే ఎంతో పెద్దపీట వేస్తారు, ఈశ్వరమ్మ గారిని మన అందరం ఆదర్శంగా తీసుకోవాలని కూడా చెప్తారు. ఎందుకంటే ఆవిడ ఎప్పుడు నా పిల్లలే బాగుండాలి, నా పిల్లలే తినాలి, నా పిల్లలే ఆరోగ్యంగా ఉండాలనుకోలేదు. ఇప్పుడు మీరు ఇందాక చెప్తున్నట్టు చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఆవిడ అందరి పిల్లల్ని చేరదీసి వాళ్ళు మట్టిలో ఆడుకుంటూ ఉంటే బాబు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మట్టి చేతులతో నువ్వేం తినకూడదు, నువ్వు ఇంటికి వెళ్ళాక చేయి శుభ్రంగా సబ్బుతో కడుక్కొని అప్పుడు తినాలి, వాడెవడో పక్కవాడు పిల్లడు మనం ఎందుకు చెప్పాలి నాకేంటి అవసరం అనుకోలేదని, ఆవిడ అలా చుట్టుపక్కల పిల్లలందరికీ చెప్పడం నువ్వు మంచిగా మాట్లాడాలి నువ్వు ఇలాగా శుభ్రంగా ఉండాలి అని వాళ్లలోని మంచి పెంపొందించడానికి ఆవిడ ఎంతో ప్రయత్నం చేసేవారట. అంతేకాకుండా వాళ్ళు తప్పు చేసినప్పుడు ఇలా చేయకూడదు ఇలా చెయ్యాలి అంటే స్వామి చెప్తారు. ఇప్పుడు బాల వికాస్ అని స్వామి పెట్టారు కానీ స్వామి చిన్నతనంలోనే ఈశ్వరమ్మ గారు అంత చక్కగా తనలోని మాతృత్వాన్ని అందరికీ పంచి సేవాభావంతో చేసేవారు అని.
2: చాలా బాగా చెప్పారు. ఇలాంటివి ఈశ్వరమ్మ గురించి చాలా మందికి తెలియదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన విషయం అది వినడానికే ఎంతో వినసొంపుగా ఉంది. స్వామి ఒక తల్లి ఇంత బాగా ఇంత గౌరవం తెచ్చుకున్నారు అంటే ఇంత బాగా చుట్టుపక్కల వాళ్ళకి ప్రేమను పంచారు. కానీ ఈ విషయాలన్నీ చాలా మందికి తెలియదు. మీరు చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది.
1: అది ఏంటంటే అప్పుడు ఈశ్వరమ్మ గారిని కూడా అసలు స్వామి చిన్నతనంలో వచ్చిన భక్తులు తక్కువగా ఉండేవారు. వాళ్ళు ఈశ్వరమ్మ గారిని చూస్తే ఆవిడతో మాట్లాడాలి, ఆవిడ ఇంకొంచెం స్వామి గురించి తెలుసుకోలేకపోతే ఆవిడ మాట్లాడే విధానం బట్టి చాలా అట్రాక్ట్ అయ్యేవారట. ఆవిడ చాలా మృదువుగా మాట్లాడి వచ్చిన వాళ్ళకి మీకు ఏం కావాలి, మీకు ఏదైనా అవసరం ఉందా అని కనుక్కొని, అంటే ఆవిడలోనున్న అంటే నన్ను గౌరవించని చెప్పడం కాదు, అది ప్రేమతోటి మనం చూడగానే అవతల వాళ్ళు కలగాలి మనం చేసిన పనుల వల్ల, మన మాటల వల్ల. అది ఈశ్వరమ్మ గారు ఎంతో దీనిగా చేయడం వల్ల భక్తులందరూ, అదే విధంగా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆవిడ ఎంతో గౌరవించేవారని స్వామి చెప్తూ ఉంటారు.
2: దీనివల్ల ఇంకొక గుణం ఏంటంటే ఓపిక, ఆవిడకి ఎంతో ఓపిక ఉన్నందువలన ఆవిడ ఇంతమందితో మాట్లాడుతూ ఇంతమందిని సర్దిదగలదు. అలాగే ఇప్పుడు తల్లి పిల్లలు కూడా రిలేషన్ ఎంతో ఓపికగా ఉండాలి అని నేను అనుకుంటున్నాను. ఇప్పటి తల్లుల్లో ఓపిక చాలా నశిస్తూ ఉంటుంది, పిల్లలతో సమయం కేటాయించలేకపోతున్నారు, టైం లేదు అంటున్నారు,
1: అంటే మిగతా పనులన్నింటితో బిజీ అయిపోయి పిల్లల విషయం కోసం ఓపిక నశించిపోతుంది, ఏదో రకంగా వాళ్ళ పని అయిపోవాలనిపిస్తూ ఉంటుంది.
2: అవును, సో ఈ యొక్క ఓపిక నశించడం వల్ల వాళ్ళకి కోపం వస్తుంది, ఈ కోపం ఆటోమేటిక్ గా పిల్లలు కూడా అది నేర్చుకుంటున్నారు, వాళ్ళకు కూడా ఓపిక నశించడం అవుతుంది.
1: ఏదైనా
2: చిన్న విషయానికి కూడా వాళ్ళు కూడా ఆ ఓపిక నశించి వైలెంట్ గా తయారవడం, సో అది ఇప్పుడు పిల్లల్లో ఎక్కువ కనిపిస్తుంది. సో ఎంత తల్లి పిల్లల కోసం టైం కేటాయిస్తే అంత ఓపికగా వాళ్ళు కూడా ఉండడం నేర్చుకుంటారు.
1: అవును, స్వామి ఒకసారి 1996 లేడీస్ డే సందర్భంలో చెప్తూ తల్లులే కాదు పిల్లల్ని షేప్ చేయడంలో, వాళ్ళని భావి మంచి పౌరులుగా తయారు చేయడంలో ఉపాధ్యాయులది కూడా ఎంతో బాధ్యత ఉంటుందని చెప్తూ, స్త్రీలు టీచర్లుగా ఉన్నట్టయితే వాళ్ళకి ఓపిక సహనం అన్నది బై బర్త్ వస్తుంది, వాళ్ళ నేచర్ అది కాబట్టి అంత ఓర్పుగా వాళ్ళకి మంచి విషయాలను చెప్తారు కాబట్టి ఆ వాళ్ళ ఆధ్వర్యంలో పెరిగిన పిల్లలు కూడా ఎంతో బాగుపడతారంటూ స్త్రీలకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు స్వామి. ఈ సందర్భంలో శ్రీజ, మనం తిరుపతి వాస్తవ్యులైన శాంత గారి గురించి తెలుసుకోవాలి. ఆవిడ ప్రొఫెసర్ గా పనిచేస్తుండేవారు. ఆవిడ స్వామి దగ్గరికి వచ్చినప్పుడు వారి బృందానికి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చి, అసలు విద్య అంటే ఏంటి, టీచర్లు ఉపాధ్యాయులు ఎలాగా పిల్లల్ని సరిచేయాలి, వాళ్ళకి ఎలాగ బోధించాలి అనే విషయాలను చెప్పారట. అవి చెప్పినప్పుడు ఆవిడ ఎన్నో విషయాలు అవి గుర్తు పెట్టుకుని ఆవిడ జీవితంలో పాటించడం వల్ల ఆవిడలో ఎంతో పరివర్తన వచ్చి ఆవిడ పిల్లల్లో ఎంతో పరివర్తన తేగలిగారట. మరి ఆ విషయాలని మనం వారి మాటల్లోనే ఇప్పుడు విందాం.
2: తప్పకుండా.
3: ఇప్పుడు మన ప్రెజెంట్ సినేరియో, మన సమాజంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తే జాయింట్ ఫ్యామిలీస్ అనేవి చాలా తక్కువైపోయాయి. తల్లి తండ్రి పిల్లలు అంటే న్యూక్లియర్ ఫ్యామిలీ అంటున్నారు దాన్ని. చాలా ఫ్యామిలీస్ లో తల్లి తండ్రి ఇద్దరూ వర్క్ చేస్తూ ఉంటారు. మరి అటువంటి సందర్భంలో ఈ పిల్లలు స్కూళ్లకు వెళ్తారు వస్తారు, వాళ్ళకి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఎవరు ఉండరు, తల్లి తండ్రి ఇద్దరు కూడా పాపం ఆఫీసులో పనిచేసుకుని అలిసిపోయి ఎప్పుడో వస్తారు ఇంటికి. వచ్చాక వీళ్ళని కూర్చోపెట్టి వీళ్లతో మాట్లాడటానికి కానీ లేక మంచి చెడు విడమరిచి వివరించి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి కానీ ఇద్దరి దగ్గర టైం ఉండట్లా వాళ్ళకి అంత ఎనర్జీ కానీ ఓపిక్ కానీ ఏదైనా అనుకోండి ఏది తగినంతగా ఉండడం లేదు. ఇలా చెయ్యి అంటారు తల్లిదండ్రులు, ఎందుకు చెయ్యాలి ఇలా అనే వివరణ వాళ్ళకి దొరకడం లేదు. ఇంతకు ముందర తాతలు నానమ్మలు అమ్మమ్మలు ఉండేవారు, ఏదో చెప్పేవారు, కథల రూపంలో ఎన్నో విషయాలు చెప్పేవారు, ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోతుంది. మరి ఇటువంటి ఒక పరిస్థితిలో టీచర్స్ గా, అంటే పిల్లలు ఎక్కువ సమయం స్కూల్లో గడుపుతున్నారు కాబట్టి కాలేజీల్లో, టీచర్స్ బాధ్యత ఎంత మటుకు ఉంది వారికి మంచి చెడు విచక్షణ జ్ఞానాన్ని అందించడంలో, టీచర్స్ యొక్క బాధ్యత ఎంత మటుకు ఉందని మీరు భావిస్తున్నారు? ఆ పరంగా ఆ విషయంగా నేటి ఉపాధ్యాయులకు లెక్చరర్స్ కు మీరిచ్చే సూచన ఏమైనా ఉందా?
4: నేను స్వామి పరిధిలోకి రాకముందు పాఠం మాత్రం చెప్పేసి వచ్చేసేదాన్ని. స్వామి ఇంటర్వ్యూ ఇచ్చి బాధ్యతని గుర్తు చేసిన తర్వాత నా టీచింగ్ విధానంలో కొంత మార్పు చేసుకున్నాను. గంటసేపు పాఠం చెప్పకుండా 10-15 నిమిషాలు వాల్యూస్ గురించి, పిల్లల ప్రవర్తన గురించి, పిల్లలకు తెలియని విషయాలు భగవంతుని గురించి అయితేనేమి, ఇవన్నీ చెప్పడానికి ప్రయత్నించాను. పిల్లలకు మనం చదువుతో పాటు విలువలను అందించడంలో ప్రత్యేకమైన బాధ్యత ఉపాధ్యాయుల మీదనే ఉంది. ఎందుకంటే ఉపాధ్యాయులు చెప్తున్నప్పుడు పిల్లలు వినడానికి కానీ ఆచరించడానికి కానీ ఆసక్తిని చూపిస్తారు. ఇంట్లో మీరన్నట్లు తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి టైం లేక వాళ్ళని ఎక్కువగా ఏమీ ఆలనా పాలనా చూసుకోకుండా ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్తే వినడానికి వాళ్ళు ఎవరూ రెడీగా ఉండరు. అదే ఉపాధ్యాయులు ప్రేమతో మీరిలా ఉంటే బాగుపడతారు, మీరు విలువల్ని పాటించి మంచి వ్యక్తులుగా అవడానికి ప్రయత్నించండి అని చెప్పినప్పుడు పాఠాలతో పాటు అవి కూడా వింటారు. విద్యార్థులు విన్న వెంటనే మారకపోతే ఏమీ మనం డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు, ఎందుకంటే మనం చెప్పే విషయాలు వాళ్ళకి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడతాయి. అందుకని చెప్పడం మాత్రం మానేయకండి, పిల్లలు ఇలా ఉన్నారు ఎంత చెప్పినా వీళ్ళు వినరు ఇలాగే ఉంటారు అని. డోంట్ గివ్ అప్. చెప్పడము ఒక్కసారి కాదు, పదిసార్లైనా కానీ పిల్లలు మనల్ని గురించి ఏమనుకుంటున్నా కానీ చెప్పడం మాత్రం మానకూడదు. స్వామి కూడా ఎన్నో వేల సంవత్సరాల నుంచి చెప్పిందే చెప్తున్నారు, వినే వరకు చెప్తారు. విన్నవాళ్లు బాగుపడతారు, వినని వాళ్లు ఎప్పుడో ఒకప్పుడు బాగుపడతారు. అలాంటి ఆశతో నేను పిల్లల దగ్గర నుంచి, కొంతమంది పిల్లల దగ్గర నుంచి అంత ప్రోత్సాహం లేకపోయినప్పటికీ విలువల గురించి మనం చెప్పే విషయాలు చెప్పాలి. వాళ్ళు ఎలా ప్రవర్తించాలి, పెద్దల్ని ఎలా గౌరవించాలి, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, సమాజానికి వాళ్ల బాధ్యత ఏంటి, ఎలా ఉంటే వాళ్లకి ఇది వాళ్లని వాళ్లను ఉద్ధరించుకోవడం ఎవరికోసరమో కాదు, మీరు బాగుపడాలి, మీరు మంచిగా ఉంటే మీ జీవితం సుఖమయంగా ఉంటుంది. ఇలాంటి విషయాల్ని మనము పదే పదే చెప్తూ ఉండాలి. అందరి ఉపాధ్యాయులకి నేను రేడియో సాయి తరఫున విన్నవించుకోవడం ఏంటంటే, కనీసం 5 నుంచి 10 నిమిషాలు ప్రతిరోజు మీ చేతుల్లో కొన్ని వందల మంది వేల మంది విద్యార్థులుంటారు, వాళ్ళకి ఈ విషయాలన్నింటినీ చెప్తూ వాళ్లలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించడం మన బాధ్యత.
2: ఇప్పుడు పేషెంట్స్ గురించి విన్నాం కదా, ఈ పేషెంట్స్ వల్ల అంటే ఓపిక, ఈ ఓపిక ఉంటే మనం ఎంతో మార్పు ఎందరిలోనూ తీసుకురావచ్చు. ముందు తల్లులకి ఓపిక ఉండాలి, పిల్లలు ఏదైనా తప్పు చేసినా కూడా వాళ్ళు పదే పదే చేస్తుంటారు, మనం వాళ్ళకి పదే పదే చెప్తూ ఉండాలి. ఒకసారి చెప్పగానే అయ్యో వాళ్ళు వినట్లేదు నాకు విసుగు వచ్చేస్తుందని మనం అనుకుంటాం, కానీ సహనంతో వాళ్ళతో చెప్తూ ఉంటేనే, ఇప్పుడు కాకపోతే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఓకే నా కోసం చెప్పారు అనేది వాళ్ళకు రియలైజ్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా అది వాళ్ళకి వాళ్ళ లైఫ్ లో ఒక భాగం అయిపోతుంది.
1: నాకు అలాంటప్పుడే అనిపిస్తూ ఉంటుంది, అంటే మా పాపతో డీల్ చేసినప్పుడు అబ్బాయి ఎన్నిసార్లు చెప్పినా వినటం లేదు అనిపించినప్పుడు, అయ్యో స్వామి కూడా మనకి ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారు ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు ఇది చెయ్యండి ఇది మంచి అని, కానీ మనం ఇంకా ఫుల్ ఫ్లెజ్ గా వాటిని అమలుపరచడం చాలా కష్టమైపోతుంది. అయినా స్వామి మనం ఏది ఎప్పుడు కోపగించుకో, నేను చెప్పినట్టు నువ్వు చేయలేదు అని ఎప్పుడు కోపగించుకున్న సందర్భాలు ఎక్కడా లేవు. ఇంకా పేషెన్స్ గా ఇంకా ప్రేమగా మనకు చెప్తూనే ఉన్నారు స్వామి. కాబట్టి ఆ ప్రేమలో మనం ఒక 1000 వంతు 1000 వంతు ఆ పేషెన్స్ ని మనం అలవాటు చేసుకుంటే కూడా అది మనకు చాలా ఉపయోగపడుతుంది అనిపిస్తుంది.
2: ఇది చెప్తున్నప్పుడు నాకు మొహమ్మద్ యూని యొక్క కథ గుర్తుకొస్తుంది. ఆయన ఎంతో ఓపిగా ఉండడం వల్ల ఆయన వేరొకరి మార్చడం ఆయనకి చేయగలిగినది. ఒకసారి ఏమవుతుంది అంటే చాలా మంది ఇతని ఇష్టమున్న వాళ్ళు ఉన్నారు, ఇష్టం లేని వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒక ఆవిడ ప్రతిరోజు ఆ మహమ్మదుడు అలా వెళ్తున్నప్పుడు చెత్త పోసేది, తల పని చెత్త పోసేది, ప్రతిరోజు ఇలా చేసేది తనకి ఏదో ఒక ఆనందం కలిగేది. సో ఒకరోజు చెత్త వేయదు. సో తను అనుకుంటాడు ఏమిదో చెత్త వేయలేదే అని చెప్పేసి వెళ్లి చూస్తాడు. వెళ్లి చూడగానే ఏమవుతుంది, ఈవిడ బెడ్ పైన పడుకొని ఉంటుంది బాగలేక. ఈయన వెళ్లి ఆవిడకు నీళ్ళు అందించి ఆవిడ గురించి పరామర్శిస్తారు. అప్పుడు ఆవిడకి రియలైజేషన్ అవుతుంది అనమాట, నేను ఇంత తప్పు చేసి కూడా ఆయన నన్ను క్షమించి ఓపికతో నన్ను చూడ్డానికి వచ్చారు, నాకు ఒక గ్లాసు నీళ్ళు అందించారు అనేసి ఆవిడ అప్పటి నుంచి ఆయన భక్తురాలిగా మారిపోతుంది. సో ఇక్కడ మనం ఏమి నేర్చుకోగలుగుతున్నామంటే, ఓపిక మనల్ని ఎంత మాత్రం మనల్లో మార్పు తీసుకొస్తుంది అనేది. మనం ఓపికగా ఉంటేనే మనం ఇంకొకళ్ళో మార్పు తీసుకురాగలం. వాళ్ళు ఆ మార్పును వాళ్ళు ఆ ఒక ఓపికను వాళ్ళు కూడా నేర్చుకుని వాళ్ళు కూడా ఇంకొకళ్ళో మార్పు తీసుకురాగలరు అని దీంట్లో నేర్చుకోవచ్చు.
1: చాలా బాగుంది. అదే స్వామి చెప్తారు కదా, కేరింగ్ అన్నది గానీ లేకపోతే షేరింగ్ మనకి ఉన్నది పంచుకోవడం గానీ వాళ్లతోటి పెంచుకోవడం దేనికైనా సరే మంచి హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి, పిల్లలకు అలవాటు చెయ్యాలి అని. మనం ఇప్పుడు చెప్పిన పేషెంట్ గా ఉన్నవంటి ఇంట్లో స్త్రీలు ఎంత ఓర్పుతో ఉంటే అది రిఫ్లెక్ట్ అవుతుందంటే ఉన్న అన్ని రిలేషన్స్ లో, మన ఫ్యామిలీస్ లో చూసుకుంటే అత్తగారు మామగారు గాని మిగతా ఏ రిలేషన్స్ లోనైనా ఈ స్త్రీ తల్లిగా తను అందరితో ఎలా బిహేవ్ చేస్తున్నది అన్నది పిల్లలు చెప్పకుండానే వాళ్ళు వింటూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈవెన్ ఆ కథలు కూడా ఉన్నాయి కదా, మీరు ఎలా ట్రీట్ చేస్తే రేపు ఉదయం మీ పిల్లలు కూడా మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తారు అని. కాబట్టి ఆ ఓర్పు అన్న తల్లిలో ఉంటే ఆటోమేటిక్ గా ఓకే ఇలాంటి సందర్భంలో మా అమ్మగారు ఇలా బిహేవ్ చేశారు కాబట్టి నేను అది నేర్చుకోవాలి అని వాళ్ళకి ఇప్పుడు తట్టపోయినా అది వాళ్ళ బ్యాక్ ఆఫ్ మైండ్ ఉండి వాళ్ళకి ఎప్పటికైనా అది ఉపయోగపడుతుంది అనిపిస్తుంది. స్వామి అదే చెప్తూ ఎప్పుడు నేను నాది అనుకోకుండా మా పరిధి కొంచెం పెంచుకుంటే బాగుంటుంది, విశాలమైన భావాలను పెంచుకోవాలి అంటారు. ఎంతసేపు నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, ఇంతవరకే కాకుండా ఇప్పుడు స్వామి పెట్టిన సేవ అన్న ఆ ఉద్దేశం అదే. ఎందుకంటే నువ్వు తిన్నావు, నీ పిల్లలకి నీకు చూసుకుంటున్నావు తప్ప నీ వల్ల సమాజానికి ఏమి ఉపయోగం ఉంది? మరి ఎందుకు సమాజానికి నేను ఉపయోగపడాలి అంటే స్వామి అంటారు, ఎంతో సమాజం నుంచి మనం పొందుతున్నాం, వాళ్ళ వల్లే మనం ఇంత హ్యాపీగా ఉండగలుగుతాం, మనం కూడా తిరిగి వాళ్ళకి సాయం చేయడమే సేవ అన్న స్వామి చెప్తూ ఉంటారు. మరి ఈ సేవాభావంలో పిల్లల్లో పెంచాలన్నా కూడా ముందు తల్లిదండ్రులుగా మనం వాటిని ఇంబైబ్ చేసుకుని మనం చేస్తూ ఉండాలి. మనం గబుక్మని ఎవరికైనా వాళ్ళకి లేదు, వాళ్ళకి ఆకలి అంటే మనం ఇచ్చామనుకోండి, రేపు ఉదయం మనం చెప్పకుండానే పిల్లవాడు ఓకే మా అమ్మ అప్పుడు ఇచ్చింది కదా నేను ఇవ్వాలి, నా దగ్గర ఉన్నది పంచుకోవాలి అన్న భావం వస్తుంది. ప్రతిది కొన్నదేం చేయి, ఇదిగోటి ఇది నాది ఇది నీది నువ్వు దాచుకో ఎవరికి ఇవ్వకు ఇది మనది అన్న భావంలోంచి లేని వాళ్ళకి షేర్ చేయాలి అన్న భావం పిల్లలకు నేర్పిస్తే ఆటోమేటిక్ గా వరే నువ్వు సేవ చేయరాని రేపు ఉదయం వాడికి చెప్పక్కర్లేదు. ఎవరైనా బాధపడుతుంటే అయ్యో వాడికి అవసరం నాది ఉన్నది నా దగ్గర ఉన్న దాంట్లో వాళ్ళు కొంత వాళ్ళకి ఇచ్చిన సార్ అది మన హ్యాపీనెస్ తప్పించి అది ఏదో బాధ్యత అని అనుకోకుండా ఆ గుణాన్ని చిన్నప్పుడే పిల్లల్లో పెంపొందించాలంటారు స్వామి.
2: స్వామి ఏం చెప్పారంటే, పిల్లల్ని మీకు ఒక వస్తువులాగా నేను ఇస్తున్నాను, వాళ్ళని మీరు కడిగిన ముత్యంలా తయారు చేసి సంఘానికి అందించాలి. పిల్లల్ని నేనిస్తున్నాను, మీరు ఒక గార్డెన్ లాగా వాళ్ళని మంచిగా చూసుకోవాలి, మంచి దారిలో నడిపించాలి, రేపు 10 మందికి ఉపయోగపడాలి. కానీ మనం ఏం చేస్తున్నాము, పిల్లలు కొంచెం పెరగగానే పిల్లలు పుట్టగానే పెరగగానే అది వాళ్ళు మన సొంతం, వాళ్ళు ఇంకెవరికి కాదు, వాళ్ళు దేవుని పిల్లలు కాదు అని ఒక ఆలోచనతో వాళ్ళ చెడుని అప్పుడప్పుడు గమనించకుండా పోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి.
1: అతి గారాభం వల్ల
2: పిల్లలు అలాగే ఉంది, అతి గారాభం వల్ల వాళ్ళు ఏమడిగినా మనం ఆన్ ది స్పాట్ ఇచ్చేస్తున్నాము. సో వాళ్ళకి ఆ విలువలు తెలియట్లేదు, ప్రతి ఒక్కటి వాళ్ళు అడగగానే ఇస్తున్నాము. సో వాళ్ళకి అది ఎలా వస్తుంది ఎలా వచ్చింది అనే ఒక అవగాహన లేకుండా పోతుంది. సో స్వామి ఏం చెప్తున్నారంటే, పిల్లలు తప్పు చేస్తే అప్పటికప్పుడు అది ఖండించాలి, వాళ్ళని మంచి దారిలో నడిపించాలి. ఒక దేవుడి మార్గంలో నడిపిస్తే రేపు వాళ్ళకి ఏదైనా తప్పు చేసినా కూడా ఓకే ఎవరు చూడకుండా నా తప్పును దేవుడు చూస్తున్నారు అనే ఒక ఫీలింగ్ వాళ్ళు మనం నింపగలిగితే చాలా వరకు మనం సక్సెస్ అయినట్టు.
1: అందుకే స్వామి చెప్తారు కదా, దైవ ప్రీతి అన్నది చిన్నప్పుడే మనం ఆ బీజం వాళ్ళు నాటాలి అని. మనం ఎన్నాళ్ళు వాళ్ళతో ఉంటామండి, ఇప్పుడు చూడండి చంటి పిల్లగా ఉన్నప్పుడు 24 అవర్స్ మనం ఎత్తుకొని మనతోటే ఉంటారు, శారీరకంగా కూడా దగ్గరగానే ఉంటారు. అదే 3-4 సంవత్సరాలు వచ్చాక ప్లే స్కూల్ అని స్కూల్లో వేస్తే ఓ పూట స్కూల్కి వెళ్ళి వస్తారు. అలా మీరు చూస్తూ ఉంటే నెక్స్ట్ రోజంతా స్కూల్కి వెళ్తారు. అలా మన నుంచి వాళ్ళు విడివడి మనకన్నా దూరంగా వాళ్ళంతటి వాళ్ళు సొసైటీలో ఉండి వాళ్ళు ఇండివిజువల్ గా పెరగాలి. కాబట్టి మన దగ్గర ఉన్న ఎంతసేపు నేనుంటే చూస్తాను ఓకే తప్పు చేస్తున్నావు ఇలా చేయకూడదని చెప్తాం, మన ఆబ్సెన్స్ లో కూడా వాళ్ళు తప్పు చేయకుండా ఉండాలి అంటే కారణం ఏంటవ్వాలి? ఇక్కడైతే తెలుసు అమ్మ తిడుతుంది అంటే ఇనీషియల్ చిన్నప్పుడు, పెద్ద దానిలో అంతరార్థం తెలుసుకుంటారు అది వేరే విషయం. అలాగే వాళ్ళకి ఏం చెప్పాలంటే దైవ ప్రీతి, స్వామి నీతోనే ఉన్నారు, భగవంతుడు నీతో ఉంటాడు, ఎవరు చూసినా చూడకపోయినా నేనున్నా లేకపోయినా కూడా స్వామి ఉంటారు, స్వామి చూస్తూ ఉంటారు. అప్పుడు వాడు ఏదైనా తప్పు చేసే ముందు చెడ్డ మాట మాట్లాడు అయ్యో స్వామికి నచ్చదు కదా, లేకపోతే ఇక్కడ స్వామి ఇక్కడ ఉన్నారు స్వామి ఎలా ఫీల్ అవుతారు, ఆ భావన గాని వాళ్ళు పెట్టినట్టయితే వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళు కరెక్ట్ మార్గంలోనే ఉంటారనిపిస్తుంది నాకు. కాబట్టి దైవ ప్రీతి అన్నది చిన్నప్పుడే పిల్లల్లో మనం నాటితే అది పాప భీతిని కలిగిస్తుంది. పెద్ద అయిన తర్వాత గానీ వాళ్ళంతటి వాళ్ళగా ఉన్నప్పుడు తప్పు చేయకూడదు, నా వల్ల ఇతరులకు బాధ కలగకూడదు అన్న భావం ఆటోమేటిక్ గా ఈ దైవ ప్రీతిలోంచి వస్తుంది అనిపిస్తుంది.
2: మీరు చెప్పింది చాలా బాగుంది. మీరు ఇలా చెప్తుంటే నాకు ఒక చిన్న కథ గుర్తుకొస్తుంది. ఒక గురువు గారు తన శిష్యులకి ఒక అందరికీ అరటిపండు పంచి చెప్పారు, మీరు ఇది ఎవ్వరు చూడకుండా తినేసి రావాలి అని చెప్తారు. సో అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర వెళ్ళి చెట్టు చాటున వెళ్తారు, గోడ చాటున వెళ్తారు, ఒక్కొక్క చాటున వెళ్ళి అందరూ అరటిపళ్ళు తినేసి వస్తారు అన్నమాట. అప్పుడు గురువు అడుగుతారు, ఎవరైనా చూసారా అంటే ఎవరు చూడలేదు గురువు గారు అంటారు. ఒరే పిచ్చి వాళ్ళ, మన దేవుడు అనే వాళ్ళు మనం చూడకుండా ఉంటారా? మన దేవుడు చూడండి, మనల్ని ఎవరిని గమనించకపోయినా దేవుడు అనేవాడు మనల్ని గమనిస్తూనే ఉంటాడు. సో మీరు ఎవరు చూడలేదని చెప్పేసి ఏమి చేయలేరు, ఏమి చేసినా అది ఎవరో ఒకరు మనల్ని గమనిస్తూ ఉంటారు. సో దేవుడు అనేవాడు ఉన్నాడు, అతను ఆయన మనల్ని ఎప్పుడూ నిరీక్షిస్తూనే ఉంటాడు. సో ఎవరు చూడకుండా మీరు ఏమి చేయలేరు అని ఒక హితబోధ చేస్తారన్నమాట.
1: అదే చాలా బాగుంది. కాబట్టి స్వామి ఎప్పుడు మనతో ఉన్నారు అన్న భావం ఉన్నప్పుడు తప్పు చేయకుండా ఉంటాం. ఈ తప్పు చేయకుండా ఇలా పెరిగిన వాళ్ళు ఏంటంటే, రేపు ఉదయం సంఘంలో నీతి నిలబెట్టడానికి కానీ, నీతిగా బతకడానికి కానీ, అన్యాయంగా ఏది ఇప్పుడు ఏంటంటే పేరు ప్రతిష్ఠ అండి, నేను ఇంత గొప్పవాణ్ణి అనిపించుకోవాలి. ఎందుకు, అది మన సాటిస్ఫాక్షన్ కన్నా నలుగురు కోసం బతకడం చాలా ఎక్కువైపోయింది. నేను వేసుకున్న బట్ట గాని, నేను వేసుకున్న ఇల్లు గాని, నాకన్నా కూడా స్టేటస్, అందరూ ఏమనుకుంటారు, ఓ వీళ్ళు ఇంత గొప్పవాళ్ళు, అయ్యో వీళ్ళకి ఏం లేదా, అయ్యో వీళ్ళు ఇలాగే ఉన్నారా. మనం పక్క వాళ్ళకి ప్రయారిటీ ఇస్తూ పోతున్నాం గానీ మనం ఎలా బతకాలి మన సాటిస్ఫాక్షన్ కోసం? స్వామి చెప్తూ ఉంటారు కదా, ఖరీదైన బట్టలు వేసుకోలేదు, కాకపోయినా నువ్వు ఉందాగా మంచిగా కనిపించే ఏ బట్ట వేసుకున్నా చాలు అని. అలాగా వాళ్ళకి అంటే పక్క వాళ్ళ కోసం కాదు నా కోసం బతకాలని కూడా నేర్పించే బాధ్యత తల్లులదే అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇలా చేసిన వాడు ఏంటంటే, రేపు ఉదయం నేను నాది నా పేరు కాకుండా చుట్టుపక్కల సమాజం వైపు చూడడానికి కూడా అది అవకాశానికి దారితీస్తుంది. ఎంతసేపు ఇప్పుడు చిన్నిళ్ళు ఉంటే పెద్దిళ్ళు కట్టుకోవాలనిపిస్తుంది, కానీ ఇక్కడే దీంతో సాటిస్ఫై అవుతా మనకి చాలు అనుకున్నప్పుడు ఏం చేస్తాడు, నాకున్న రిమైనింగ్ డబ్బుతో గానీ, శక్తితో గానీ, టైంతో గానీ ఎవరికైనా సేవ చేయడానికి ఉపయోగపడుతుంది, ఇంకోళ్ళకి నేను ఉపయోగపడతానా అన్న ఆలోచన కలుగుతుంది. ఎప్పుడు మనిషి యొక్క జీవితం సార్థకమవుతుందంటే నువ్వు సేవ ద్వారానే తరిస్తావని స్వామి చెప్పారు కదా. కాబట్టి పక్క వాళ్ళ గురించి కూడా ఆ ఆలోచించే విధానం ఈ గ్రాడ్యువల్ గా ఈ దైవ ప్రీతి పాపభీతిలోంచి వస్తుంది అని స్వామి చెప్తున్నారు.
2: చెప్పింది చాలా వరకు అది నిజం. తల్లులు ఎలా ఉండాలి అనేది ఇంకొకటి చర్చించగల ఒక విషయం ఏంటంటే, మనం చెప్పినప్పుడు తల్లులు క్రమశిక్షణగా ఉండాలి, వాళ్ళు ఏదైనా పాటిస్తేనే పిల్లలు కూడా అది చూసి పాటిస్తారు. అలాగే మనం ఉన్నదాంతో ఎలా, ఇప్పుడు మీరు చెప్పారు స్టేటస్ గురించి చెప్పారు, అలాగే పిల్లలకి మనం ఉన్నదాంట్లో ఎలా బతకాలి అనేది కూడా ఆ ఒక విలువను వాళ్ళకి నేర్పిస్తే రేపు వాళ్ళు ఎక్కువ డిజైర్స్ లేకుండా ఉన్నదాంతో ఎలా బతకాలి అది నేర్చు, అది ఒక ఆ ఒక విలువను కూడా వాళ్ళకి నేర్పిస్తే చాలా బాగుంటుందని.
1: మనం ఇక్కడ అసలు ఈశ్వరమ్మ గారే మనకి పెద్ద ఎగ్జాంపుల్ అండి. ప్రతిరోజు నాకు అనిపిస్తుంది ఆవిడ తలుచుకుని ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ మనం చేయొచ్చని. అంటే తల్లిగా ఏ డౌట్ వచ్చినా ఈశ్వరమ్మ గారు లైఫ్ తీసుకుంటే ఓకే మనం ఇలా బిహేవ్ చేయాలి ఇలా నేర్చుకుని, ప్రతి స్త్రీ కూడా ఈశ్వరమ్మ గారిని చూసి చాలా నేర్చుకోవాలండి. ఆవిడ అసలు స్వామి దగ్గరికి వెళ్లి ఎప్పుడైనా డబ్బులు అడిగేవారట, స్వామి అడిగేవారట, ఏం గృహం అమ్మాయి నీకు కోరికలు ఎక్కువైపోతున్నాయి, నీకు ఎందుకు డబ్బులు అని. అంటే స్వామి మనకు తెలియజేయడానికి ఆవిడతో అలా మాట్లాడేవారు. అంటే నాక స్వామి పలానా వాడికి చదువుకోవడానికి పుస్తకాలు లేవు, వాడి ఫీజు కట్టడానికి డబ్బులు లేవు. అలా ఆవిడ ప్రతిసారి కారణం కూడా వేరే వాళ్ళకు ఉపయోగపడడానికే, లేకపోతే వాళ్ళకి అనారోగ్యం ఉంది వాళ్ళని పలానా దగ్గరికి పట్టుకెళ్ళాలి. అంటే ఎంతసేపు పక్క వాళ్ళకి సాయపడడం తప్పించి నాకు ఇది కావాలని ఆవిడ ఇప్పుడు స్వామిని డైరెక్ట్ గా కోరలేట్టే.
2: ఎంతో నిస్వార్థమైన ప్రేమ.
1: ఎంత నిస్వార్థం అంటే ఆవిడకి అసలు ఆవిడని చూస్తేనే అంత ప్రేమమూర్తి అని స్వామి చెప్పింది. ఆవిడ చూస్తే మనకు అర్థమవుతుంది. అప్పట్లో పుట్టపర్తిలో ఏమీ లేని టైంలో, ఇది మారుమూలు పల్లెటూరు కదండి, వచ్చిన భక్తుల్లో ఏదైనా అనారోగ్యం చేసినా అక్కడ చుట్టుపక్కల డాక్టర్లు కూడా ఉండేవారు కాదు. అలాగే మరి వాళ్ళైతే కొన్ని రోజులకు వెళ్ళిపోయేవాళ్ళు, కానీ గ్రామంలో ఉండేవాళ్ళు చాలా ఇబ్బంది పడేవారట. డాక్టర్ లక్ష్మీ గారిని గైనకాలజిస్ట్ స్వామి డివోటీ ఆవిడ, ఆవిడ బెంగళూరు నుంచి వచ్చినప్పుడల్లా ఒక వారం రోజులు ఉండి ఈ నిలయంలో ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళని వాళ్ళకి మందులు అవి ఇవ్వడం, వాళ్ళని ట్రీట్ చేయడం చేసేవారు. అప్పుడు ఆవిడ స్వామిని అడిగి ఆవిడ ఊర్లోకి పట్టుకెళ్లి అక్కడ ఆడవాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళకి మందులు రాయించి తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత స్వామితో అనేవారు ఆవిడ, స్వామి ఇలా ఏదో ఒక్క వారంకి వచ్చి వెళ్ళిపోతే మరి డే టు డే లైఫ్ లో వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ తీసడానికి ఇక్కడ డాక్టర్ ఎవరు లేరు, ఎప్పటికీ ఇక్కడ ఒక లేడీ డాక్టర్ ఉంటే ఈ ఊర్లో ఆడవాళ్ళకు బాగుంటుంది కదా, మగవాళ్ళు అయితే ఎలాగో బయటకు వెళ్లి వాళ్ళు ఆడవాళ్ళు అప్పట్లో వెళ్లడం కూడా చాలా కష్టంగా ఉండేది, వాళ్ళ ఈ గైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎవరు చెప్పుకుంటారు అంటే ఆవిడ ఆలోచన విధానం చూడండి. ప్రతి వాళ్ళు ఆ బాధ నేను పడుతున్నాను, వాళ్ళ బాధను ఎలాగైనా తొలగించాలి, వాళ్ళకి ఒక సదుపాయం కల్పించాలి అన్నంత ప్రేమభావం ఉండేది ఆవిడలోని. అప్పుడు స్వామి ఒక 12 బెడ్స్ తోటి మన జనరల్ హాస్పిటల్ కడితే ఇప్పుడు ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళకి మందులు రాయించి తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత స్వామితో అనేవారు ఆవిడ, స్వామి ఇలా ఏదో ఒక్క వారానికి వచ్చి వెళ్ళిపోతే మరి డే టు డే లైఫ్ లో వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ తీసడానికి డాక్టర్

0: కడితే ఇప్పుడు అంతా మనకి డెవలప్ అయిపోయాక అది పెద్దగా ఎత్తుగా అనిపించదు, కానీ అప్పట్లో అది కొండ మీద ఉన్నట్టు ఉండి నెల్యాంకి. అంటే అప్పుడు ఇక్కడ నుంచి కింద నుంచి రాళ్లు ఇసుక సిమెంట్ అందరూ మోసుకొని ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కనమాట. అప్పుడు ఈశ్వరమ్మ గారు కూడా మోసేవారట, అందరు అనేవారట అమ్మ మీరెందుకు మోయడము అని. అయ్యో నాకు కూడా అవకాశం కల్పించండి ఈ సేవ చేసుకునే భాగ్యం, అంటే ఇక్కడ నేనెవరు, నేనేం చెయ్యొచ్చు ఏం చేయకూ, ఒక మంచి కార్యం జరుగుతున్నప్పుడు అందులో నేను పార్ట్ అవ్వాలి అన్నదే ఆవిడ ఆలోచన. అలా చేసిన తర్వాత డాక్టర్స్ పర్మనెంట్ గా వచ్చారు. అక్కడ ఉంటున్నప్పుడు ఈవిడ కింద నుంచి కూడా ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళని నడవలేని వాళ్ళని పట్టుకొని డాక్టర్ దగ్గర పట్టుకెళ్లి, అంటే చూడండి ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళకి బాగాలేకపోతే మనం ఎలా టేక్ కేర్ చేస్తాం, వీళ్ళకి ఈ ప్రాబ్లం ఉందండి అదైతే పడట్లేదండి ఇదైతే పడట్లేదు, అలాగా ఆవిడ వాళ్ళ గురించి అన్నీ చెప్పి వీళ్ళ ప్రాబ్లం ఇది వీళ్ళని జాయిన్ చేసుకోండి వీళ్ళకి అంతా ట్రీట్మెంట్ ఇవ్వండి బాగైనంతవరకు ఇక్కడే ఉంచండి ఆ తర్వాత పంపించండి ఇన్ని వాళ్ళ గురించి చెప్పి డాక్టర్ని రిక్వెస్ట్ చేసి వచ్చేవాట. అంతేకాకుండా ఇంజక్షన్ ఇస్తున్నప్పుడు వాళ్ళు భయపడతారు కదా, అప్పట్లో ఇంజక్షన్ అంటే చాలా భయం.
1: అవును,
0: ఆవిడ చేపట్టుకుని పక్కనే నించుని ఆ పేషెంట్ కి ధైర్యాన్ని ఇచ్చేవాట. ఆ ఒక్క ఆ భావం మనం పెంచుకుంటే చాలు ఇప్పటి స్త్రీలు మనందరం కూడా ఈశ్వరమ్మ గారి ఆదర్శంగా తీసుకోవాలనిపిస్తుంది.
1: నిజంగానండి, ఆవిడ ఎంతో గొప్ప వ్యక్తి, ఎంతో మంచి వ్యక్తి అని కూడా చెప్పాలి. ఇంత గొప్ప మనసు ఉండడం, ఇంత మంచి మనసు ఆవిడకి ఉంది అని మనం చెప్పుకోవాలి. అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, ఆవిడ ఒక గొప్పతనం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కానీ ఈరోజు అందరూ గొప్ప వాళ్ళుగా అవ్వాలనుకుంటున్నారే కానీ మంచి వాళ్ళుగా అవ్వాలని ఎవరు అనుకోవట్లేదు.
0: అంటే దీని అంతటికి కూడా స్వామి చెప్తారు కదా మన తల్లి యొక్క పాత్ర ఎంతో ఉంటుంది అని. ఇప్పుడు ఏంటవుతుందంటే అందరూ వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి లేకపోతే హస్బెండ్స్ వర్కింగ్ లో బిజీ అయిపోయినా తల్లులదే అంత బాధ్యత మేజర్ గా తీసుకుని వాళ్ళని సరైన మార్గంలో పెట్టడానికి. ఈ సందర్భంలో మనం జయలక్ష్మి గారు చెప్పిన విషయాలు తెలుసుకోవాలండి. మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఫస్ట్ స్టేట్ ప్రెసిడెంట్ గా పనిచేసిన పార్థసారథి గారి కుమార్తె ఆవిడ, వారి మాటల్లోనే తల్లి యొక్క బాధ్యత ఏంటి, పిల్లల పెంపకంలోనే ఆవిడ ఎలా ఆలోచించాలి అన్న విషయాలు తెలుసుకుందాం.
1: అలాగే
2: అమ్మ మరి అంత బిజీగా వారు ఉండేవారు, పిల్లల్ని పెంచటం కానీ వాళ్లని తీర్చిదిద్దటం కానీ తల్లి బాధ్యత అది, అదైతే మనకందరికీ తెలిసిందే. కానీ తండ్రి ప్రమేయం, తండ్రి పని కూడా బాధ్యత కూడా కొద్దిగా ఉంటుంది. ఇటువంటి కుటుంబ పరిస్థితుల్లో మీరు ఒక్కరు వారంత బిజీగా ఉన్నప్పుడు మీరు ఒకరు ఈ పిల్లల్ని ఏ విధంగా ఎటువంటి మార్గంలో ఈ స్వామి మార్గంలో పెట్టడానికి కానీ వాళ్ళకి ఉన్నత విలువలను అందించడంలో కానీ ఇటువంటి పిల్లల్ని పెంచే ప్రాసెస్ లో ఎలా మీరు నిలదొక్కున్నారు, స్వామి మీకు ఎటువంటి మార్గాన్ని చూపించారు? ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానో కూడా చెప్తానమ్మా. ఈ రోజుల్లో చాలా మంది పరిస్థితి ఇదే, ఈ మల్టీనేషనల్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇలాంటి ఉద్యోగాలు వచ్చాక తండ్రులు చాలా పాపం వారు పొద్దున్ననంగా వెళ్తారు రాత్రికి వస్తారు, వారి రోల్ తగ్గిపోతుంది పిల్లల పెంపకంలో. సో ఇది మా అందరి ప్రశ్న, అందుకని దీనికి మరి మీరు ఇచ్చే మార్గదర్శకత్వం ఏమిటి?
3: పేరెంటల్ ఇంపాక్ట్ అనేది పిల్లల మీద ఇప్పుడు చాలా వరకు తగ్గిపోతుంది, కానీ మనము యాక్చువల్గా మనని చూసి నేర్చుకుంటారు. దే లెర్న్ సో మచ్ బై ఎగ్జాంపుల్ అండ్ ప్రిసెప్ట్. మనం చేయలేని ఏ పనిని వాళ్ళు మనం వాళ్ళ చేత చేయించలేము. కుటుంబంలో పెద్దలని తల్లిదండ్రులని అందరి యొక్క ప్రభావము కూడా ఆ లేత మనసుల మీద చాలా ప్రభావితమై మనం ఏం మాట్లాడుకుంటున్నాము, ఎవరితోటి కలిసి ఉంటున్నాము, ఫ్రెండ్స్, మన ఆలోచన సరళి తెలియకుండానే కొంత భాగం వాళ్ళకి మన ప్రమేయం లేకుండానే అలవడుతుంది. తర్వాత వాళ్ల బయట వాతావరణం, వాళ్ళు ఉంటుండేటటువంటి స్నేహము, వాళ్ళు చదివే విద్యా సంస్థలు, వాళ్ళకి లభించేటటువంటి అవకాశాల మీద మిగతా వ్యక్తిత్వం ఏర్పడుంటుంది. అందుకే స్వామి ఇటువంటి బాల వికాస్ అనేటటువంటి మహోత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఇది దీని విలువ ఇంత అంత అయింది కాదు. ఎందుకంటే మన పెద్దవాళ్లలో చాలా ఒక విధమైనటువంటి రిజిడిటీస్, ఒక విధమైన మొండితనం, మన వాసనా బలాలు ఎంత గొప్పవి ఎంత పటిష్టమైనవి అంటే తొందరగా మార్పు చెందలేము. కానీ ఆ లేత హృదయాల మీద మనం నేర్పించేటటువంటి బోధించేటటువంటి విలువలు కానీ ఇంకోటి కానీ ముద్రింపబడి అవి వాళ్ళకి ఎంతో ఉపయుక్తమవుతాయి. వాళ్ళ శీల నిర్మాణానికి కానీ వాళ్ళ వ్యక్తిత్వ వికాసానికి కానీ తోడ్పడేటటువంటిది. చేత ఈ బాల వికాస్ అనేటటువంటి సంస్థ స్వామి అత్యంత ముఖ్యమైనది, అత్యంత ఇదైంది, ప్రభావితం చేసేది.

0: పవిత్రమైనది ఈ బాల వికాస్ అనుకుంటా. ప్రేమ బీజాలు అనేటటువంటివి నాటేది ఆ బాల వికాస్ లోనే ప్రారంభమవుతుంది. అసలు స్వామి బోధనలన్నిటిలోకి కూడా చెప్పాలి అంటే ఆ ప్రేమ తత్వమే అందరినీ ఆకర్షించి ఎక్కువ మందిని ప్రభావితం చేస్తుందని నా మట్టుకు నాకు నా అనుభవం ఆ ప్రేమతత్వమే చాలా పటిష్టంగా నా మీద ముద్ర వేసిందని చెప్పి ఆయన ఎవరు కఠినంగా ఇది చేయండి అని ఎవరినీ శాసించలేదు. కానీ ఉండవలసిన రీతి, సమాజం ఉండవలసిన రీతి, తల్లిదండ్రులు ప్రవర్తించవలసిన రీతి, పిల్లల్ని పెంచవలసినటువంటి పద్ధతి అన్నీ కూడా చిన్న చిన్న కథల ద్వారా, చిన్న చిన్న వాళ్ళ ఆయన ప్రసంగాల ద్వారా, ఆయన ఆచరణ ద్వారా, ఆయన స్థాపించినటువంటి వ్యవస్థల కళాశాలలు, ఆయన స్థాపించిన విద్యా సంస్థల ద్వారా అవి రూపొందించారు, చేశారు. అంచేత దాని విలువ ఇంత అంతా కాదు. పిల్లలు ఎదురుకుండా చాలా వరకు మంచి విషయాలు, ఎదటి వ్యక్తిని గురించి ఎప్పుడూ మంచివే చెప్పాలి పిల్లలకి. కుటుంబంలో ఇతర సభ్యుల్ని గురించి కానీ, కుటుంబంలో పరిసరాల్లో ఉండే ఇరుగు పొరుగుని గురించి కానీ, వాళ్ళ లోపాలని కానీ ఇవి కానీ ఎప్పుడూ మనం వాళ్ళ ఎదురుకుండా డిస్కస్ చేయడం కానీ సంభాషించడం కానీ, మనకి నొప్పి కలిగించేవైనా సరే, మనం ఇష్టపడకపోయినవైనా సరే, వారి ముందు ఎప్పుడూ కూడా మనం ప్రసంగించకూడదు అనేది మొదటి పాఠం నాకు. వాళ్ళు పినతండ్రులని, మేనత్తల్ని, కుటుంబ సభ్యుల్ని, ఇతర బంధువుల్ని గౌరవించాలంటే ముందు మనం గౌరవించాలి. ముందు వాళ్ళని గురించి ఉత్తమమైనటువంటి భావాలు ఆ హృదయాల్లో రేపెట్టాలి. చూడు, ఏదన్నా మనకి ఇష్టం లేని వాళ్ళు చేస్తే మనం మౌనంగా కొంతకాలం వాళ్లతోటి మాట్లాడకుండా ఉంటే, సైలెంట్ ఇది చేస్తే, ప్రొటెస్ట్, సైలెంట్ ప్రొటెస్ట్ చేస్తే వాళ్లే మళ్ళీ మన దగ్గరకు వస్తారు వాళ్ళు చేయకూడని తప్పు చేస్తే. అంచేత ఈ విధంగా కొన్ని అడ్డంకులు, కొన్ని పాఠాలు కూడా ఈ పిల్లల పెంపకంలో నేర్చుకోవాల్సి వచ్చింది. నేర్చుకోవాలి కూడా, ఎందుకంటే ఏ రోజు ఎప్పుడూ కూడా నేను పిల్లలకి అదే చెప్తాను, నాకు అదే వర్తిస్తుంది. ఏమిటంటే, పడుకునేటప్పుడు, నిద్రించే ముందు ఈ రోజు మనం ఏ విధంగా గడిపాం, ఎవరితోటైనా కఠినంగా మాట్లాడామా, ఎవరితోటైనా పోట్లాడామా, లేదా ఏదైనా ఒక చిన్న మంచి పని ఎవరికైనా ఒక సహకారం అందించామా, ఏ విధంగా వృధా అయిందా రోజు అనేటటువంటిది విశ్లేషించుకోవలసిందని మా పిల్లలకి చెప్పాను. అది నాకు కూడా వర్తిస్తుందని చెప్పాను ఈనాటికి కూడా. అటువంటప్పుడు ఈ రోజు కంటే రేపు ఇంకొంచెం బాగా ఉండాలి, రేపటి కంటే ఎల్లుండి ఇంకొంచెం బాగా ఉండాలి. ఆ విధంగా మన వ్యక్తిత్వాన్ని, మన శీల సంపదని పెంపొందించుకోవచ్చు, సుగుణాలను పెంపొందించుకోవచ్చు, మన తప్పుల్ని మనం అర్థం చేసుకుని తెలుసుకోవచ్చు. ముందు ప్రోగ్రెస్ అవ్వాలి అంటే వీ షుడ్ ఆల్వేస్ ఇంట్రాస్పెక్ట్ అవర్ సెల్స్ అండ్ ఫైండ్ అవుట్ అవర్ ఫాల్ట్స్. ద రియల్ ప్రోగ్రెస్ ఈజ్ ఇన్ రీట్రేసింగ్ అవర్ మిస్టేక్స్ అండ్ కరెక్టింగ్ అవర్ మిస్టేక్స్. దెన్ ఆల్ ఆఫ్ అస్ విల్ గ్రో.
1: ఎంత గొప్పగా కూడా చెప్పారు ఆవిడ. కానీ ఇప్పటి కాలంలో ప్రతి ఒక్కరూ గొప్పతనానికి వెళ్తారు, కానీ మంచిగా బతకాలి, మంచిగా ఉండాలి అనేది ఎవరికీ లేదు. నా పిల్లలు మంచిగా ఎదగాలి అనేది లేదు. నా పిల్లవాడు గొప్పగా ఉండాలి, గొప్ప పేరు తెచ్చుకోవాలి అనే ఒక ఆలోచనతోనే ఇప్పటి పేరెంట్స్ ఉన్నారు. స్వామి ఏం చెప్తారంటే, మంచి పిల్లలు మన సంఘానికి అవసరం. గుడ్ బాయ్స్, గుడ్ చిల్డ్రన్. సో ఈ గుడ్ బాయ్స్ ఆటోమేటిక్ గా గాడ్ బాయ్స్ గా తయారవుతారు అనేది. ఎప్పుడు మనం మంచి పిల్లలుగా ఎదగాలని ప్రతి ఒక్కరూ మన పిల్లల గురించి అలా ఆలోచించాలి. కానీ ఎప్పుడే కానీ గొప్పగా వెళ్ళాలి, గొప్ప పేరు తెచ్చుకోవాలి అనేది మాత్రం ఆశించకూడదు. ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నా కూడా మంచి అలవాట్లు, మంచితనం లేకపోతే ఆ గొప్పతనానికి అసలు విలువే ఉండదు.
2: సో మనం దానివల్ల అపకారమే తప్ప
1: ఉపకారం అసలు ఉండదు. సో మనం ఇందులో నుంచి ఏం నేర్చుకోవాలంటే, ఎప్పుడు మంచిని పెంచుకుందాం, మన పిల్లల్లోనూ మనలోనూ మంచిని పెంచి మంచిని పంచుతాం.
2: అవును, బాగా చెప్పారు స్వామి. అదే చెప్తారు కదా తల్లిదండ్రులు ఏంటంటే, మీరు బాగా చదువుకోండి, స్వామి అడుగుతుంటారు, ఎందుకు బాగా చదువుకోవాలి అంటే బాగా డబ్బు సంపాదించాలి, మంచి స్టేటస్, మీ పిల్లలు ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉన్నారు అని అడుగుతున్నారు, ఏం జాబ్ చేస్తున్నారు అడుగుతున్నారే తప్ప ఎంత మంచిగా ఉన్నారు, వాళ్ళ వల్ల ఎంతమంది ఆనందంగా ఉన్నారు అన్నది మన ఆలోచన లేదు కాబట్టి పిల్లలకు కూడా అదే ఆలోచన రాకుండా పోతున్నది. కాబట్టి స్త్రీలు ముఖ్యంగా స్వామి చెప్పినట్టు అణాలు కన్నా గుణాలు మిన్నా అని స్వామి ఎంతో చిన్న దాంట్లో పెట్టేశారు, కాని మనం అది నేర్చుకుని దాని జీవితంలో పాటిస్తే దాన్ని మించింది లేదండి. మన ఈ వస్తువులు ఈ సంపదలు అవి ఇంపార్టెంటే, అక్కర్లేదని స్వామి చెప్పలేదు. అది ఎంతవరకు అవసరమో అవసరాలతో బతుకుతూ నువ్వు గుణానికి ప్రయారిటీ ఇవ్వు, అందులోంచే నువ్వు దైవత్వాన్ని చేరుకోగలవని స్వామి చెప్తూ ఉంటారు. కాబట్టి మనం పిల్లల్లోని గుణాలను ఎలా పెంపొందించాలి, మనలో ఈ గుణ సంపదని ఎలా పెంచుకోవాలని ఆలోచించి టువర్డ్స్ దట్ మనని స్వామిని గైడ్ చేయమని ప్రార్థన చెయ్యాలి. మరి ఈ సందర్భంలోనే విజయలక్ష్మి గారు చెప్పిన ఇంకొన్ని మంచి విషయాలను విందాం శ్రీజ.
1: అలాగే
0: ఒకసారి స్వామి రామాయణంలో కోట్ చేస్తూ, వ్యక్తి ఎవరి కొడుకునియా, ఎవరి మనవడినా, ఎవరి తన కుటుంబ స్థాయి నుంచి ఒక విధమైనటువంటి గౌరవం కానీ అగౌరవం కానీ కొన్ని సమాజంలో జరుగుతూ ఉంటాయి. బలానా వాడి అబ్బాయి అంటే గౌరవిస్తారు, బలానా వాడి అబ్బాయి అంటే అబ్బుబ్బు అంటారు, ఆ విధంగా. కానీ ఇవన్నీ బహు తాత్కాలికమైనటువంటివి, చాలా చిన్నవి. మన సొంత ఇదితోటి శీల సంపదతోటి మనం వ్యక్తిగత గుణాల వల్ల మనం సంపాదించుకునేటటువంటి గౌరవం సుస్థిరమైనటువంటిది. ప్రతి వ్యక్తి తన వ్యక్తిత్వంకి, వ్యక్తిత్వ వికాసానికి గుణ సంపదకి ప్రాముఖ్యత ఇవ్వాలి. కానీ నేను ఇంతటి వాడినా, ఈ కుటుంబం నుంచి వచ్చానా, వారి నుంచి వచ్చానా, వీరి నుంచి వచ్చానా అనే ప్రసక్తి ఉండకూడదు అంటూ అప్పుడు భాస్కర రామాయణంలోది ఒకటి కోట్ చేశారు. అది ఏమిటి అంటే, విశ్వామిత్రులు వారు జనక మహారాజు యొక్క దర్శనానికి వీరిని తీసుకెళ్లినప్పుడు, తాటకను వధించి తా వనకోటికి ప్రాణత్రాణమిడిన భ్రాతృవరులు మారీచుని సుబాహు ఘోరాజి మర్దించి అవ్వనంబును కాచిన శౌర్యనిధులు పాదాంబురుహధూళి పాపంబు నడిగించి నా అహల్యను తీర్చినట్టి కనులు శివధనుస్సారంబున్ చవిచూచిపోవంగనరుదించిన మహానుభావులు. ఇప్పుడు చెప్పారు దశరథుడి పుత్రులని అని చెప్పలేదు విశ్వామిత్రుడు, ముందు వీరి యొక్క గుణగణాలను విశ్లేషించి చివరికి దశరథ మహారాజు యొక్క పుత్రులు, దశరథ కుమారులు అని చెప్పి చెప్పారు. అంచేత భగవంతుడు ఎప్పుడూ కూడా నీ వ్యక్తిత్వ గుణాలని, నీ వ్యక్తి గుణ సంపదని, శీల సంపదని, నీ ఇదిని చూసి ఆనందిస్తాడు. కానీ నువ్వు ఎక్కడ నుంచి నీ ఇదిని ఏమిటి, మా పెద్దలు నేతులు తాగారు, మా నువ్వు మూతుల వాసన చూడండి అనేటటువంటి భావం ఈ మీలో యువతరంలో కానీ ఎక్కడ కానీ ఉండకూడదు. ప్రతి వ్యక్తి తాను ఒక వ్యక్తి, తను ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, తను ఎవరు, తను ఏమిటి అనేటటువంటి ప్రశ్నలు వేసుకోవాలని చెప్పి చెప్పారు.
2: చాలా చక్కటి విషయాలు అంటే స్వామి చెప్పినవి మళ్లీ మళ్లీ మనకి గుర్తు చేస్తూ జయలక్ష్మి గారు చెప్పారు. కాబట్టి వీటన్నింటి సారం ఏంటంటే, మనం పిల్లల్ని బాగు చేయాలన్నా, తద్వారా సమాజాన్ని బాగు చేయాలన్నా, దేశం బాగుపడాలి, ఆనందంగా ఉండాలనుకుంటే అన్నింటికి మూలం ఏంటంటే వ్యక్తిగా మనం ముందు సంస్కరించబడాలి. మనం మనలో వచ్చిన పరివర్తనే దీనంతటికీ కారణం అవుతుంది అన్నది మనం గ్రహించి, అంటే ఒక దీపం ఎలాగైతే అది వెలుగుతూ ఉంటుందో అది 10 మందికి వెలుగునిస్తుంది, దాని నుంచి 100 దీపాలు కూడా మనం వెలిగించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం ఒక వెలుగుతున్న జ్యోతులం కావాలి అని, మనలో ప్రతి స్త్రీలోని ఆ సద్భావాల్ని, ఈ శీల సంపదని, సద్గుణాల్ని స్వామి పెంపొందించాలని కోరుకుందాం. ఈ మహిళా దినోత్సవం నాడు అందరినీ స్వామి అనుగ్రహించి రేపటి పౌరులను తయారు చేసే మాతృమూర్తులను తయారు చేయాలని స్వామిని ప్రార్థిద్దాం. సాయిరాం.

ఇంతవరకు మీరు 2017 నవంబర్ 19వ తేదీన మహిళా దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం యొక్క పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

0: ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ದಿವ್ಯ ಸಂದೇಶಚರಿ సాయీశ్వరి దివ్య ప్రబోధాధారంగా వైవిధ్యమైన అంశాలతో రూపొందించిన విశేషమైన కార్యక్రమం. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగి వచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందాలకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామం ప్రశాంతిలయం ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని అయిన ప్రశాంతిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశచరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది గణేష్. ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశచరి కార్యక్రమంలో మీకు ఒక ప్రత్యేకమైన అంశాన్ని వినిపించబోతున్నాం. ఇక ఆలస్యం చేయకుండా విందాం పదండి. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. ఎవరు నన్ను ఏ రీతిన సేవిస్తారో ఆ విధంగానే వారిని నేను అనుగ్రహిస్తానని భగవంతుడు తమ భక్తులకు హామీ ఇస్తున్నారు. స్వామిని పూజించే విధానాలు ఆ భక్తుల మానసిక పరిస్థితిపైనా పరిసరాల ప్రభావంపైనా మరెన్నో కారణాలపైనా ఆధారపడి ఉంటాయి. నిత్యపారాయణ గ్రంథాలను పఠించేవారు కొందరైతే కాలినడకన పుణ్యక్షేత్రాలను సందర్శించేవాళ్లు కొందరు దీక్షలు తీసుకుని ఆ గడువు దాటాక స్వామిని దర్శించుకునేవాళ్లు మరికొందరు. ఇలా తమకు తోచిన విధంగా భక్తి ప్రపత్తులు ప్రదర్శిస్తారు భక్తులు. గడిచిన 9 సంవత్సరాలుగా విశాఖపట్నంలో డిఎల్పురానికి చెందిన భక్తులు ప్రతి ఏటా పవిత్రమైన భీష్మ ఏకాదశి నాటి నుంచి 27 రోజులు దీక్షతో స్వామివారిని కొలిచి ఫాల్గుణ సప్తమికి దీక్ష పూర్తిగావించుకుని స్వామివారి దర్శనానికి పుట్టపర్తి రావడం జరుగుతోంది. వీరి భక్తి ప్రపత్తులకు మెచ్చి 1 సంవత్సరం స్వామివారు వీరికి పాదనమస్కారాలు కూడా అనుగ్రహించారు. ఈసారి స్వామివారి దివ్య ఆశీస్సులతో ఈ భక్తులు అఖండ జ్యోతిని ప్రజ్వలించి 9 పరిసర గ్రామాలలో ఆ జ్యోతిని భక్తితో కొలిచి ఇప్పుడు పుట్టవర్తి విచ్చేశారు.
1: మరి రేడియో సాయి స్టూడియోలో ఈ గ్రామానికి చెందిన కొందరు భక్తులు వచ్చారు. వారిలో బంగారమ్మపేటకు చెందిన నరహరి కృష్ణ ఒకరు. వీరు స్వామివారిని 2006లో మొట్టమొదటిసారి దర్శనం చేసుకున్నారు. అప్పటి నుంచి స్వామివారి సేవలో తమ గ్రామంలో ఎంతో నియమంగా నిష్టతో నగర సంకీర్తన భజనలు ఇవన్నీ చేసుకుంటూ ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ విధంగా స్వామివారిని చేరిన తర్వాత వారిలో ఏ విధమైన మార్పు వచ్చిందో వారిని అడిగి తెలుసుకుందాం. నరహరికృష్ణ గారు, రేడియో సాయికి స్వాగతం. మీరు స్వామివారిని మొట్టమొదటి ఎప్పుడు తెలుసుకున్నారు?
2: గత ముందు నుంచే తెలుసు సైరం, టీవీలో చూసేవాళ్ళం సైరం. అయితే స్వామివారి దగ్గరికి వద్దామని అనుకునేవాళ్ళం సైరం, కానీ కొన్ని కారణాల వల్ల, చిన్నపిల్లల కారణం వల్ల రాలేకపోయేవాళ్ళం. గత 2006 నుంచి ఈ పుట్టపర్తి రావడం జరిగింది సైరం. వచ్చాక స్వామివారిని చూడడం జరిగింది. అప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరం మేము ఒక దీక్ష ఏర్పాటు చేసుకుని ఆ దీక్షతో అక్కడ కొన్ని కార్యక్రమాలు చేస్తూ పుట్టపర్తి రావడం జరిగింది సార్.
1: వృత్తిరీత్యా మీరు ఏం చేస్తుంటారు?
2: మేము సందుర్లో చేపలు పడ్డానికి వెళ్తాం సార్.
1: మత్స్యకారులు మీరు?
2: అవును సార్.
1: మీ గ్రామంలో ఉన్న వాళ్ళంతా కూడా మత్స్యకారులేనా?
2: మొత్తం మత్స్యకారులు సార్.
1: వృత్తిపరంగా మీకు సమయం దొరకకపోవచ్చు, పొద్దున్నే వెళ్తారు, ఎప్పుడో మధ్యాహ్నం సాయంత్రం వస్తుంటారు. అలాంటప్పుడు స్వామివారి భజనలు, స్వామివారి కీర్తనలు ఇవన్నీ ఎలా చేస్తారు, ఎప్పుడు చేస్తారు?
2: అంటే ప్రతిరోజు శుక్రవారం నుంచి బుధవారం వరకు కూడా సైరం మేము సందుర్లోకి వెళ్తాం సైరం. మాకు లక్ష వారం ఖాళీ అవుతుంది సైరం. అదే స్వామివారి రోజు కాబట్టి ఆ రోజు ఉదయం 4 గంటలు లేచి స్నానం చేసి ప్రామాణ్యం క్లీన్ చేసుకుని అక్కడే మేము నాకు సంగీతాలు పాటలు పాడి ఆ తర్వాత నగర సంగీతం తిరుగుతూ ఆ రోజల్లా నిష్ఠగా ఒక సాయి భక్తురాలుగా భక్తులుగా ఉంటాం సార్.
1: మత్స్యకారులు కష్టించి జీవిస్తారు, వాళ్ళకి తాగుడు, సిగరెట్లు, బీడీలు, మత్స్యమాంసాలు తినడం ఇవన్నీ కూడా సాధారణంగా ఉంటాయి. అలాంటిది అది మీరు ఆ రోజుల్లో ఏం చేస్తారు? ఏ రోజు అయితే లక్ష్మీనారాయణ పడ్డాది ఆ రోజు ఏం చేస్తారు? సాధారణంగా మీకు ఈ అలవాట్లు ఉన్నాయా లేదా?
2: అంటే ప్రతిరోజు కూడా సైరం మత్స్యకారులు చేపలు తింటాం సైరం. కాకపోతే లక్ష్మీనారాయణ నాడు మాత్రం ఈ బాబా నమ్ముకున్న వాళ్ళు ఆ దీక్షలో ఉన్న వాళ్ళు సైరం ఆ లక్ష్మీనారాయణ నాటు మేము వేటకెళ్ళాం కాబట్టి మాకు ఎటువంటి కూడా దొరకవు సైరం. అలా అన్ని నీసి కూడా ఏం ముట్టం సైరం. ఆ రోజు కొన్ని నియమంతో సోమవారం తెలుసుకుంటూ ఉంటాం సైరం.
1: మరి బీడీ సిగరెట్?
2: బీడీ సిగరెట్ అంది గ్రామంలో 600 ఇల్లులు ఉన్నాయి సైరం. అంటే అందరూ కూడా మారలేరు సైరం. వాళ్ళు కొంత కొంత మందికి వాళ్ళు యూజ్ చేసుకుంటారు సైరం. కానీ బాబా గురించి తెలిసిన వాళ్ళు ఈ 2006 నుంచి ఇక్కడికి వచ్చి భక్తులు కూడా ఎటువంటి కూడా ముట్టరు సైరం.
1: స్వామివారి దగ్గరికి రావడం వల్ల మీ ఆ గ్రామంలోని ఆ ప్రజల్లో పొగ తాగడం లాంటి చెడ్డ అలవాట్లు మానేసుకున్నారు?
2: మానేసుకున్నారు సార్.
1: మానేసుకోవడం వల్ల ఏ విధమైన లాభం జరుగుతున్నదో గ్రామస్తులకి తెలిసిందా?
2: తెలుసు సైరం. ఎందువల్లంటే ఇంతకు ముందు తాగేసి కొన్ని గొడవలు జరిగే సైరం. అలాంటి వాళ్ళు సైరం గారిని దర్శించుకున్న తర్వాత వాళ్ళు చాలా చాలా నిష్ఠంగా వాళ్ళు చాలా పరిశుభ్రంగా ప్రతి లక్ష్మీవారి నాడు కూడా వైట్ డ్రెస్ ధరించి స్వామి విభూతి మిదుటికి పట్టుకుని చాలా నిష్ఠంగా ఉంటారు సైరం. ఎటువంటి గొడవలు కూడా వెళ్ళరు సైరం.
1: మీ గ్రామంలోని స్వామి భక్తులు వెళుతున్నారు, తక్కిన వాళ్ళకి వాళ్ళ మీద ఏ విధమైన ఉద్దేశం ఉంటుంది, ఏ విధమైన ఒపీనియన్ ఉంటుంది?
2: అంటే ప్రతి లక్ష్మీవారం మేము భజన చేస్తాం సైరం. అప్పుడు నగర సంకీర్తన తిరుగుతుండగా భక్తులందరూ కొంచెం చూడడానికి వస్తుంటారు సైరం. వాళ్ళందరూ కూడా నమస్కరించుకుంటూ మాకు వెళ్లిన వాళ్ళకి దారి ఇస్తూ ఆ విధంగా చాలా
1: గౌరవిస్తారు
2: సైరం.
1: పిల్లల్లోని పెద్దవాళ్లలోని ఇంకే విధంగా మార్పులు వచ్చాయా?
2: అంటే అది లోతట్టు ప్రాంత సైరం. అంటే కొంచెం అవగాహన లేని ఉన్నవాళ్ళు సైరం. కానీ అలాగా ప్రతి సంవత్సరం పుట్టబద్ది వచ్చే జనాలు కూడా మారుతూ కొంతమంది మాత్రం ఎటువంటి చెడు ఆలోచన లేకుండా వాళ్ళు స్వామి మాటలు విని ఆ విధంగా వాళ్ళు సైలెంట్ ప్లేస్ గా ఉంటారు సార్.
1: బాల వికాస్ తరగతి
2: ఒక గవర్నమెంట్ స్కూల్ తప్ప ఇలాంటివి ఏం లేవు సార్.
1: మీరు ఈ దీక్ష తీసుకుని దీక్షగా ఉంటామన్నారు, దీక్ష అంటే ఏమిటి?
2: దీక్ష అంటే సార్ మేము 27 రోజులకు ముందు అంటే ముందు వేసుకుంటాం సార్. స్వామివారిని ఆ రోజు సముద్ర స్నానం వేసేసి ఎర్లీ మార్నింగ్ 4 o'clock వచ్చి స్నానం చేసి తర్వాత వచ్చి వైట్ డ్రెస్ ధరించి స్వామివారిని ధరిస్తూ నమస్కారం చేసి కీర్తనలు పాడుతూ తర్వాత మా మట్టు మేము మాల ధరించుకుని ఆ తర్వాత భజన కీర్తనలు చేస్తూ 8 గంటల వరకు చేస్తూ మా పైన ఉన్న పనులు మళ్లీ మధ్యాహ్నం వరకు చేసుకుని మళ్లీ మధ్యాహ్నం భోజనానికి వచ్చి మళ్లీ పనికి వెళ్లిపోయి ఆ తర్వాత మళ్లీ స్నానం చేసి 4 గంటలకు మళ్లీ భజన కీర్తనలు చేస్తూ ఈ విధంగా 27 రోజులు కాళ్ళకి చెప్పులు లేకుండా ఎటువంటి ఆలోచన లేకుండా ఈ 27 రోజులు స్వామి నమస్కారం చేస్తూ ఈ విధంగా ఉంటాం సార్.
1: దీక్ష అయిన తర్వాత ఏం చేస్తారు? 27 రోజులు అయిన తర్వాత
2: 27 రోజులు అయిపోయిన తర్వాత మొత్తం ప్రతి గ్రామం నుంచి వస్తుంటారు సార్. మాదంతా ఒక విశాఖపట్నం జిల్లా నుంచి వాళ్ళందరూ ఫోన్ కాంటాక్ట్లు చేస్తూ ఒక గ్రామానికి ఒక లీడర్ గా ఉండి వాళ్ళ మార్గాన్ని వాళ్ళు నడిపిస్తూ ఆ రోజున ఎర్లీ మార్నింగ్ పుట్టబర్తి రావడం జరుగుతుంది సార్.
1: ఈ మాట పుట్టబర్తికి ఎంతమంది వచ్చారు?
2: ఈ మాసం సార్ 69 మంది వచ్చేసారు.
1: ఎన్ని గ్రామాల నుంచి వచ్చి ఉంటారు?
2: యామికర్ నుంచి, నెల్లిపూడి నుంచి, మొట్టమొదటి బంగారంపేట నుంచి, డిఎల్పురం నుంచి, తర్వాత ఉద్దండపురం నుంచి, పోతిరెడ్డిపాలెం, నక్కపల్లి, ఎల్లమంచిల్లి, తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా వచ్చారు సార్.
1: దీక్ష మగవాళ్లు తీసుకుంటారు, ఆడవాళ్లు కూడా దీక్ష తీసుకుంటారు
2: సార్? మగవాళ్లు తీసుకున్నారు సార్. వాళ్ళు ఫస్ట్ 2006 నుంచి కూడా ఇది స్టార్ట్ చేసాం సార్. మమ్మల్ని చూసి మరికొందరు ఇలాగ స్వామి దగ్గరికి వెళ్తే ఎలాగున్నారు వీళ్ళు అనుకుని అలా ఉండే కొద్ది వాళ్ళ ఎక్కువ మంది అయ్యారు సార్.
1: ఆడవాళ్ళు కూడా తీసుకుంటున్నారు దీక్ష?
2: తీసుకున్నారు సార్.
1: మనం ఇంతవరకు నరహరికృష్ణ స్వామివారి భక్తులు ఏ విధంగా అయ్యారు, అయిన తర్వాత దీక్ష తీసుకున్న తర్వాత స్వామి భక్తులోని ఏ విధంగా మార్పు వచ్చింది, ఆ విషయాలు చెప్పారు, అది మనం విన్నాం. ఇప్పుడు మన ముందు నెల్లిపూడి గ్రామం నుంచి కవిత వచ్చారు. ఆమె ఈ దీక్ష అన్నది ఏ విధంగా చేస్తారు, దానికున్న నియమాలేమిటి, అది ఎప్పుడు ఏ రోజు మొదలవుతుంది, ఏ రోజు పూర్తవుతుంది, ఈ వివరాలన్నీ ఆమె దగ్గర నుంచి తెలుసుకుందాం. సాయిరా కవిత, మీ ఈ పచ్చచీరలు ఏంటి సంకేతం?
3: సాయిరా పసుపు కుంకుమ, సాయిరా బ్లౌజ్ కుంకుమ, చీర పసుపు. సాయిరా ఆడవాళ్ళకి కావాల్సింది పసుపు కుంకుమ కాబట్టి మేము అది ఎంచుకున్నాం సాయిరా. దీన్ని ధరించగానే మా ఊర్లో ఆల్రెడీ తెలిసిపోద్ది సారం, ఇది సత్యసాయి దీక్ష అని. దీన్ని 27 రోజులు చేస్తాం సారం మేము. భీష్మ ఏకాదశి రోజు మొదలయ్యి 27 రోజులు చేస్తాం సారం.
1: 27 రోజులు ఎప్పుడు పడుతుంది?
3: భీష్మ ఏకాదశి మొదలుకుని పాల్గొని శుద్ధ సప్తమి రోజు ముగిస్తుంది సారం.
1: దీక్షలు ఉన్నప్పుడు మీరేంటి చేయాలి, నియమాలేమిటి?
3: సాయిరాం ఉదయం ప్రతిరోజు ఉదయమే లేచి 4 గంటలకే నకర సంకేతం చేస్తాం సాయిరాం. దీక్షలో ఉన్న వాళ్ళందరూ కాదు బయట వాళ్ళు కూడా వస్తారు సాయిరాం. చేసి ఆ రోజు నుండి 27 రోజులు ఒక పూట భోజనం చేస్తాం సాయిరాం. కింద పడుకుంటాం, చెప్పులు వేసుకోమండి, ఇంటి దగ్గర వండుకునే భోజనమే చేస్తామండి 27 రోజులు. దీక్షలో ఉన్న 27 రోజులు ప్రతిరోజు భజన కూడా చేస్తాం సార్.
1: భోజనం ఒక పూట అంటే ఏ పూట చేస్తారు?
3: మధ్యాహ్నం చేస్తామండి.
1: దాని తర్వాత
3: భజన కూడా చేస్తామండి. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకు భజన చేస్తామండి, 1 గంట.
1: అది ఇంట్లో చేసుకుంటారా?
3: దీక్షలో ఉన్న 27 మంది 27 రోజులు అందరింటికాడా చేసుకుంటారు సార్. రోజుకు ఒకరింటి దగ్గర.
1: కానీ 27 మంది ఉంటారు, ఇంత ఎక్కువ ఉంటే?
3: ఎక్కువ ఉన్నా మిగతా పుట్టపత్తి వచ్చి వెళ్లిన తర్వాత కూడా మిగతా వాళ్ళు ఇంటికాడ చేస్తాం.
1: దీక్ష అనేది ఎప్పటి నుంచి మీరు మొదలు పెట్టారు?
3: 2006 నుంచి మొదలు పెట్టాం సార్.
1: ఇప్పటికి గత 9 సంవత్సరాలు?
3: అవును సార్.
1: దీక్షలో ఉన్నప్పుడు కొంచెం స్వామివారి దర్శనం చేసుకున్నారా?
3: చేసుకున్నాం సార్. 1 సంవత్సరం తప్ప మిగతా 7 సంవత్సరాలు చేసుకున్నాం సార్. ముందు సంవత్సరం కూడా సమాధి దర్శనం చేసుకున్నాం సార్.
1: స్వామివారు ఎప్పుడైనా మీతో మాట్లాడలేం కానీ మీకు పాద నమస్కారం ఇవ్వడం కానీ జరిగిందే?
3: అంటే పాద నమస్కారాలు ఇచ్చినప్పుడు నేను లేను సారం. ముందు రోజే నేను వెళ్ళాను, కానీ నాకు స్వామి పాదాలు పంపించారు సారం. నేను ఒక పాదాలు కొనుక్కున్నానండి పుట్టపతిలో 400 పెట్టుకుని. అవి నేను వెళ్ళిపోతూ ఆ పాదాలు ఆ సాయిరాంకి ఇచ్చేయలేను సాయిరాం. కానీ స్వామి ఆ పాదాలు తీసుకుని ఒళ్ళో పెట్టుకుని బ్లెస్సింగ్ ఇచ్చి నాకు పంపించారు సార్. అంటే ఆల్రెడీ నాకు కూడా ఇచ్చినట్టేనండి.
1: తక్కిన వాళ్ళకి పాద నమస్కారం కూడా ఇచ్చారా?
3: ఇచ్చారు సాయిరాం.
1: అప్పుడు ఎంతమంది ఉండేవారు?
3: అప్పుడు ఎక్కువ మంది వచ్చారు సాయిరాం.
1: బాగుంది సాయిరాం.
3: సాయిరాం.

0: ఇప్పుడే నెల్లిపూడి గ్రామం నుంచి వచ్చిన కవిత. ఏ విధంగా దీక్ష అనేది తీసుకుంటారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దీక్ష నడుస్తుంది, ఎన్నిసార్లు దీక్ష అయిన తర్వాత స్వామివారి దర్శనానికి వచ్చారు, ఆ విషయాలన్నీ తన దగ్గర నుంచి తెలుసుకున్నాము. ఇప్పుడు మన ముందు వేమగిరి గ్రామం నుంచి వెంకటలక్ష్మి వచ్చారు. మీరు 2006 నుంచి స్వామి దగ్గరికి రావడం, స్వామి దర్శనం చేసుకోవడం, దీక్ష పూర్తి చేసిన తర్వాత స్వామివారు ఒకసారి పాదనమస్కారం ఇవ్వడం, ఇవన్నీ కూడా తెలుసుకున్నాము. అయితే ఈసారి ఇప్పుడు పుట్టపర్తి రావడంలోని ఇంకేమైనా ప్రత్యేకత ఉన్నదా, లేదంటే ప్రతి సంవత్సరం లాగే మాట వచ్చారా?
1: సాయిరామ్ అండి, గత 2006 నుంచి మేమందరం దీక్షలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం 9వ సంవత్సరం అవుతుంది. స్వామి దగ్గరికి మనం ఒక భక్తిభావంతో వెళ్ళాలి, మనం ఏదో ఒక ఇది చేసుకుని వెళ్లాలని ఉద్దేశం సంకల్పించుకుని మేము ఈసారి మనం అందరం కలిపి అఖండ నామ సంకీర్తన, అఖండ జ్యోతి కూడా వెలిగించుకుని వెళ్లాలనే ఒక సంకల్పం ఏర్పాటు చేసుకున్నాం సాయిరాము. అందుకని ఆ రోజు మేము 2013 మే 6వ తారీఖున మా గ్రామంలో జ్యోతి ప్రజ్వలన చేయడం జరిగింది సాయిరాము. అదే రోజున అఖండ నామ సంకీర్తన కూడా, అంటే 9 కోట్ల నామాలు అందరి చేత చేయాలి, చదివించాలని ఉద్దేశం సంకల్పం చేసుకుని అందరి చేత కూడా అఖండ నామ సంకీర్తన కూడా చేయడం జరిగింది.
0: అఖండ నామ ఏది తీసుకున్నారు?
1: నామ సంకీర్తన అంటే స్వామివారి సహస్రనామ సంకీర్తన, 147 శ్లోకాలు ఉండే ఒక దాన్ని తీసుకున్నాం సాయిరాము. ఆ బుక్ తీసుకొచ్చి అందరూ ఆ బుక్ తీసుకోలేరనే ఉద్దేశంతో మా సాయిరాం గారు అవి అందరికీ జెరాక్సులు తీసి ఎవరైతే చదువుతానని ముందుకు వస్తారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. మా ఊర్లో వేమగిరి గ్రామంలో మే 6వ తారీఖున విశ్రమ డే రోజుని మేము జ్యోతిని వెలిగించడం స్టార్ట్ చేశాం సాయిరాం. ఆ రోజు నుంచి కూడా ఆ సహస్రనామం పారాయణం ఆ రోజే మొదలుపెట్టి అందరికీ ఆ రోజు నుంచే స్టార్ట్ చేశాం సాయిరాం. ప్రతిరోజు సాయంత్రం మా గ్రామంలో 40 రోజులు ఉందండి జ్యోతి. 40 రోజులు కూడా ఉదయం స్వామికి అష్టోత్తరం చేయడం, ఆర్తి ఇవ్వడం, మళ్ళీ 12 గంటలకు వెళ్ళి ఆర్తి ఇవ్వడం, సాయంత్రం మళ్ళీ స్వామి అందరి దగ్గరికి ఎవరైతే పారాయణం చేస్తున్నారో ఆ సాయిరాములందరూ మాకు రామ మందిరంలో పెట్టుకున్నాం సాయిరాం. రామ మందిరంలో స్వామి జ్యోతిని పెట్టుకుని ఈ పారాయణం చదివే వాళ్ళందరూ సాయంత్రం 6 గంటలకల్లా మందిరానికి వచ్చేవారు సాయిరాం. స్వామికి జ్యోతి దగ్గర చూసుకుని దీపాలను వెలిగించుకుని మళ్ళీ సహస్రనామం 10 మంది కూర్చొని 5 గురిని కూర్చొని పారాయణం చదివేవాళ్ళం సార్. అందరం కలిపి 40 రోజులు కూడా స్వామి దగ్గర చదివామండి. చదివేసిన తర్వాత హారతి ఇచ్చుకుని ఇంకా ఎక్కువ జనం వస్తే భజన కూడా చేసుకుని అప్పుడు ఎవరెళ్ళక వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళం సార్. అలా 40 రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని మేము చేసుకున్నాం సార్. ఈ జ్యోతి ఉందన్న ఉద్దేశంతో ఊళ్ళో గ్రామంలో అందరూ కూడా జ్యోతిని చూడడానికి నామ మీద చదువుతున్నారు. మా ఊర్లో ఇది అఖండ జ్యోతి తెలుగుతుందని అందరూ రావడం చూడడం కూడా జరిగింది సార్.
0: దీనివల్ల స్వామివారి భక్తులు ఈ కార్యక్రమాలు చేస్తున్నారని తక్కిన గ్రామస్తులకు కూడాను ఆకర్షింపబడ్డారు. వాళ్ళు ఎప్పుడైనా వచ్చి ఈ భజనలో పాల్గొంటారా?
1: అందరూ వస్తారు సార్, భజనకి అందరూ వస్తారు.
0: ఈ భజన చేయడం వల్ల భక్తుల్లోనే జీవితాల్లో ఏమైనా మార్పులు కనబడ్డాయా?
1: బాబా అంటే ఎవరికో వేమగిరిలో పెద్దగా తెలిసేది కాదు సార్.
0: ఇది ఏ సంవత్సరం? ఇది
1: 2006 ముందుది చెప్తున్నాం సార్. అంటే 2005 అలాగా 2005లో ఇప్పుడు శిరిడి బాబా మందిరం స్థాపిందారని మా ఊరు ఒక సాయిరాము అనుకున్నారు సార్. ఆ సాయిరాంది 2006లో సాయిరాం శిరిడి సాయిరాం ప్రతిష్ఠ చేశారండి. మేము పుట్టపర్తి వెళ్ళి రావడం, బాబా మందిర్ రావడం ఒకసారి జరిగింది సార్. అయితే స్వామి ప్రతిష్ఠ అయిన తర్వాత మా గ్రామంలో అన్ని పూరుల్లో ఉండేయండి. ఆ స్వామి అప్పుడు దాకా ఎవరికి లక్ష్మీవారం అంటే బాబా అంటే ఎవరికి తెలియదు. ఈ స్వామి మందిరం కట్టడం, మేము పుట్టపర్తి వెళ్ళి రావడం, మేము ఇంటింటా భజన చేయడం, అందరికీ బాబా సత్యసాయి బాబా అంటే తెలుసు. ప్రతి ఇంటికి కూడా భజన పెట్టుకున్నా సైరం. ప్రతి ఓళ్ళకి అంటే బాబా ఇచ్చిన నేడే అండి, తాటేకిల్లు లేకుండా స్వామి అందరికీ నీడనిచ్చారు సైరం. అప్పుడు కానించి ప్రతి వాళ్ళు కూడా లక్ష్మీవారం చేయడం, ఆ రోజు వంట కూడా తినడం, నీసు తింటారు సార్. ప్రతి ఓళ్ళు రేపు లక్ష్మీవారం అనగా ముందు రోజు బుధవారం అన్ని శుభ్రాలు చేసేసుకుంటారు, ఒక పండగలాగా ఉంటారు సార్.
0: స్వామిని ఆశ్రయించిన తర్వాత సుఖంగా జీవితం గడవడము, ఆపదలు వచ్చి ఆపదలు కూడా తప్పిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి, అలాంటివేమైనా మీకు తెలుసునా?
1: ఒక అమ్మాయికి పెళ్లి ఎన్ని చుట్టరకాలు వచ్చినా తిరిగిపోతున్నాయి అలాగని వాళ్ళ అమ్మగారు బలివిన మాతో స్వామి చికిత్స తీయించుకుని పుట్టపచ్చి పంపించేశారు. 3 అమ్మాయిలు అలా వచ్చేసారు, 3 అమ్మాయిలకు మ్యారేజ్ అయ్యింది. ఇప్పుడు వాళ్ళకి బాబులు కూడా పుట్టారు సార్.
0: వాళ్ళు ఏ ఊళ్ళో ఉంటారు?
1: మా ఊర్లోనే సార్.
0: వాళ్ళు కూడా స్వామి భక్తులు అయ్యారా?
1: లక్ష్వర లక్ష్వర వాళ్ళకి మందిరానికి వెళ్ళడం, స్వామిని దర్శనం చేసుకోవడం, భజనలకి రావడం. సాయిరా మాకు నాకు చిన్నప్పటి నుంచి స్వామి తెలుసు, కానీ భజన అంటే ఏటో, ఈ సత్యసాయి అంటే తెలియదు సాయిరా. నేను నిజం చెప్తున్నాను, నేను ఆడుకునే వయసులోనే మా ఇంటి ముందు బ్రాహ్మిన్స్ ఇంట్లో సత్యసాయి బాబు భజన జరిగేదండి. నేను ప్రసాదానికి వెళ్లేదాన్ని, అంటే దేవుడు అంటే ఏటో తెలియదు. అప్పటి నుంచి నాకు స్వామి తెలుసు, కానీ ఇంతగా నేను ఎప్పుడు ఆయన్ని కొలవలేదు. అయితే మా పాప చిన్నప్పుడు 3 సంవత్సరం అప్పుడు మా పాప బాబును మాకు తాటాకిల్లు ఉండే సార్.
0: అది ఇప్పుడు
1: 1996లో అప్పుడు సార్ మాది పెద్ద తాటాకిల్లు సార్. మా ఇందులో సగం ఇల్లు ఇంకో వేరే అతను కొనేసుకున్నారనమాట. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఇల్లు కట్టేసుకోవాలనే ఉద్దేశంతో తాటాకిల్లు సగం ఎడదీసేసి ఉంటాం సార్. అందులో వారంటే పునాది తీసుకున్నారండి, మా ఇంటి వారంటే పునాది
0: తీసుకున్నారు.
1: వారనే ఇలా గోడ వారంటే సగం జాగా అమ్మేసుకుని జాగా తీసేసుకున్నారు సార్. వాళ్ళు ఉదయం పునాది తవ్వేసుకున్నారండి, రేపు సింకు మొత్తం అలాగని ముందు రోజు పునాది తవ్వేసుకున్నారండి. రాత్రి 11 గంటల టైంలో గోడ కూలిపోయింది
0: సార్.
1: ఇంట్లోనే పడుకున్నాం సార్. మేము మా బాబు మా పాప మేము 2 మంచాల మీద ఇద్దరు పడుకున్నాం సార్. రాత్రి 11 గంటల అప్పుడు లారీలో రాళ్ళు ఒలిగితే సౌండ్ వచ్చినట్టు ఊర్జనం అందరు పరిగెట్టుకు వచ్చారు, కానీ ఇంట్లో పడుకున్నాడు మాకు తెలియలేదు సార్. వాడ పడిపోతే ఒకసారి సౌండ్ ఎప్పుడైతే వచ్చిందో కరెంటు పోయి గోల పెట్టేసాం మేము, బయటకు ఎలా వెళ్లాలో తెలియదు. కానీ గోడ అలా వచ్చి మా మంచం దాకా అలా వచ్చి మంచం కాళ్ళు దగ్గర ముక్కలు పడి గోడను అలా నిలబెట్టినట్టు అలా ఆగిపోయాం సార్. స్వామిదే మరి దేవుళ్ళు లేకపోతే మేము ఏం చేస్తాం? తల్లి 4 ఉన్నాం ఇంట్లో పడుకొని, నిద్దట్లో పడుకొని ఉన్నాం సార్. మాకు తెలియదు ఆ గోడ పడిపోతాన ఉద్దేశం, అంటే వాళ్ళ జాగాలు కట్టుకుంటాం అనుకున్నారు, కానీ మాకు గోడ పడిపోతాయని తెలియదు. మరి స్వామి ఆ రకంగా మాకు కాపాడారు సార్.
0: ఇంతవరకు వెంకటలక్ష్మి గారు ఈ 7 ప్రత్యేకంగా చేసిన ఈ అఖండ జ్యోతి కార్యక్రమాన్ని, అది ఏ విధంగా వాళ్ళ ఊళ్ళో మొట్టమొదట మొదలైందో ఆ వివరాలు చెప్పారు. ఆ జ్యోతిని ఏ విధంగా ప్రతిరోజు పూజలు జరిపి ప్రతి లక్ష్మీవారం గ్రామంలోని భజనలు ఇవన్నీ చేసుకుని గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏ విధంగా దీనికి ఆకర్షింపబడ్డారో ఆ విషయం చెప్పారు. ఇప్పుడు మన ముందు విశాఖపట్నానికి చెందిన డిఎల్పురం సమితి సమన్వయకర్త దశరథరాజు వచ్చారు. వీరి ద్వారా ఈ అఖండ జ్యోతి కార్యక్రమానికి స్ఫూర్తి ఏ విధంగా లభించింది, ఈ కార్యక్రమం ఎందుకు చేపడదామనుకున్నారు, ఇది ఎక్కడెక్కడ చేశారు, దాని పుట్టు పూర్వోత్తరాలు వివరాలు అన్ని అడిగి తెలుసుకుందాం. సాయిరాం, రేడియో సాయికి మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వెంకటలక్ష్మి గారు చెప్పారు అఖండ జ్యోతి 6 తారీఖుని వాళ్ళ గ్రామంలోని జ్యోతిని ప్రజ్వలన చేశారు. అయితే ఈ జ్యోతి భగవంతుని నామం తలుచుకుంటూ పెట్టుకుందాం అన్నది ఆ ఉద్దేశం ఎందుకు మీకు కలిగింది, ఏ విధంగా?
2: దీనికి ముందు ఈ 2006 నుంచి ఈ మేము అందరూ కలిసి మాల ధరించడం అనేటువంటిది ఇక్కడ అయ్యప్ప మాలని వెంకటేశ్వర మాలని అలాగే రకరకాల మాలలు వేస్తున్నారు. మన స్వామి మాల నూతన రూపం అయినట్లయితే ఆకర్షింపబడి మనం మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడా ఇందులో పాల్గొనడానికి బాగుంటుంది, ప్రోత్సాహం ఉంటుందని మన ఈ సాయిరాము ద్వారా.
0: ఎవరు సాయిరాములు?
2: పి సూరిబాబు బంగారాయపేట గ్రామంలో వృత్తిరీత్యా వచ్చారు. వారిది వేటలపాలెం. అక్కడ అంతకుముందు బంగారం పేటను బంగారం చేశారు. బంగారి అనేటువంటి స్వామి పిలుపుని అక్కడ మొదట అందించిన వీరు బంగారం పేట పిల్లలు. అంటే నేను అక్కడ టీచర్, చుట్టుపక్కల ఆ ఊరు బాగా పరిచయం. అక్కడ వీరందరికీ చిన్నపిల్లలకి వాళ్ళు కూడా సరిగ్గా చదవనేది వద్దనేటువంటి పిల్లలకి తేజోవంతంగా ఈ బాబావారి సూక్తులు, బాబావారి పద్యాలు, బాబావారి కథలు నేర్పారు. ఆ విషయం మేమిద్దరం కలుసుకున్నప్పుడు వినటం జరిగింది. ఆ బంగారంపేట నేర్చుకున్న పిల్లల్ని వేంపాడు తీసుకొచ్చి ఈ బాబా కార్యక్రమ పూజా కార్యక్రమంలో పెట్టారు. చక్కగా బాబా గారి కీర్తనలు బాబా వారి కథలు పాడారు. నేను దానికి ముగ్ధున్నయ్యాను. ఎలా ఉంటుంది మా ఊర్లో కూడా పెడితే అని ఈ పి సూర్యబాబు గారిని నేను అడగటం జరిగింది. సరే ఇలాగే కలుసుకున్నాం అంతే. అంతకుముందు వారెవరో నాకు తెలియదు, నేనెవరిని. ఆ భావం వచ్చేత ఆ లక్ష్మీపురం వారు బాబా పంపించారు. మా డిఎల్పురం,
0: డి లక్ష్మీపురం,
2: డి లక్ష్మీపురం,
0: ధోనివాణి లక్ష్మీపురం, మీ ఊరి పేరు.
2: ఆ వచ్చిన తర్వాత ఇంక మా గ్రామం వారి గ్రామం వదిలేశారు. అక్కడే ఉండేవారు కానీ మా గ్రామంలో అతి తక్కువ కాలంలో 9 నెలల కాలంలో అసలు ఆ ఊర్లో ఏదైనా దేవుని ఆలయం కడదామంటే ఇవ్వనటువంటి స్థలం కూడా ఇవ్వనటువంటి ఊరు. వారి ప్రేరణ తర్వాత నా సలహా నా సూచన ప్రేరణగా మందిరా నిర్మాణం చేయడానికి స్థలం ఇచ్చారు. స్వామి మందిరం శంకుస్థాపన చేసినటువంటి గురువు గారు, ఈ వ్యామగిరి వచ్చినటువంటి గురువు గారే ఆనాడు మా గ్రామంలో శంకుస్థాపన చేశారు
0: మందిరానికి.
2: ఆయన సూచన ప్రకారంగా చేశామండి. అనతి కాలంలో నిజంగా చాలా మేము అదృష్టవంతులు. ఇంచుమించుగా 5 లక్షల రూపాయలు వసూలయ్యింది. ఇమీడియట్ గా కష్టం జరిగింది. 9 నెలల్లో నిర్మాణం అయిపోయింది.
0: దాంట్లో స్వామివారి ఫోటో పెట్టారా?
2: ఫోటో పెట్టారు. ఫోటో ఒకరు ఇచ్చేసారు, దానికి ఆర్చ్ ఒకరు ఇచ్చేసారు. ఇదంతా మా ఊరు సొమ్ము కాదు, చాలా మంది. అది అయ్యాక కార్యక్రమం అనతికాలం పూర్తి చేయడం జరిగింది. తర్వాత నన్ను ఈ 4 గ్రామాలు తెలుసు నాకు. నేను అప్పుడు 40 సంవత్సరాలు ఆ ఊర్లోనే ఉన్నా. డిఎల్పుర ఈ అన్ని గ్రామాల తాలూకు తల్లిదండ్రులు అందరూ తెలుసు. మనకి బాబాని తీసుకొచ్చింది సూర్యబాబు బాబా.
0: ఈ అఖండ జ్యోతి అనేది ఎందుకు వచ్చింది?
2: ఈ ఆర్సి మొట్టమొదట మా ఊర్లో భయంలో అయి పెట్టలేదని మందిరం కష్టకముందు వ్యామగిరిలో అక్కడ రుక్మిణీపురం అది ఉన్నాయి. అక్కడ రుక్మిణీపురం అక్కడ తాతిల్ గారని ఒక ఆయన ఉన్నారు. ఆయన ప్రేరణతో అక్కడ కూడా ఆయన ప్రోత్సహించి అక్కడ కూడా భజన కార్యక్రమం చెబితే మా డిఎల్పురం 4-5 సార్లు వెళ్ళాం రుక్మిణీపురం అంటే అక్కడికి. అక్కడ వారు చేసే కార్యక్రమ ఆతిథ్యం పొందాం. భగవంతుని కూడా వారిని చూసి స్వామిని మా గ్రామానికి తీసుకున్నాం. ఆ రకంగా బాగా జరిగింది. ప్రతి ఏడు ఏదో నూతనం. సూర్యబాబు గారి ప్రయత్నం ఏంటంటే నూతనం. సమితి ఉంది, జిల్లా సమితి ఉంది, కానీ ఈ కార్యక్రమాలు ఇక్కడ ఇలా జరిగినట్టుగా వారికి కూడా ఇదేంటి అంత పల్లెటూరు అనేటువంటిది వచ్చింది. వారిని పెద్దవారిని పిలిచాం. ప్రారంభించినప్పుడు జిల్లా పెద్దలను పిలిచాం. కార్యక్రమం జరిగింది. ముందులో ఈ కాషాయం బట్టలు వేసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే అండి, ఇప్పుడు అమ్మాయి చెప్పారు కదా, వేషం ఒక రకంగా ఉన్నట్లయితే మార్పు వస్తుంది. వాళ్ళు చూసి పక్కోడు కూడా నియమాలు పాటిస్తారు. జోళ్ళు తొడగం అయ్యారు 20 రోజులు. ఓ నియమం పెట్టింది అక్కడ డిఎల్పురాన్ని. వీరందరి సహకారంతో మా ఒక్కరు కాదు. ఆ రకంగా అయ్యింది.
0: ఎన్ని గుళ్ళలోని ఈ అఖండ జ్యోతిని తీసుకెళ్లారు?
2: మేము తక్కువ తీసుకెళ్ళాం సార్. వీళ్ళందరితో చేయించి బంగారం అక్కడికి వెళ్ళినాం ఇక్కడికి వెళ్ళి అన్ని చోట్ల తిరిగాం మేము. ఏం పాడు ఎన్ని చేయించాం తప్ప వ్యామగిరిలో పెట్టడానికి ఒక ఆ ఊర్లో పండగ మా ఊర్లో పండగ అన్నట్టు మేమందరం ఒక 4 రిక్షాల్లో ఆటో రిక్షాల్లో మేము వెళ్ళాం బంగారంపై అందరికి. అంత వైభవంగా వ్యామగిరిలో కార్యక్రమాన్ని ఊరంతా పండగ స్వామి పండగ.
0: ఊళ్ళోని స్వామి భక్తులే కాకుండా తక్కిన వాళ్ళు
2: మొత్తం అందరూ పాల్గొన్నారు.
0: అయితే ఎన్ని గ్రామాల్లోని ఈ జ్యోతి వెళ్ళింది?
2: ఆ జ్యోతి 9 గ్రామాలు సార్.
0: ఏ గ్రామాలు?
2: వ్యామగిరి స్టార్ట్ చేశాం సార్. తర్వాత ఏమో పోతిరెడ్డిపాలెం, రుక్మిణీపురం, ఆ 2 గ్రామాలు కలిసే ఉన్నాయి. తర్వాత గుడివేడ, నక్కపల్లి, వేంపాడు. మా పరిసర వేంపాడు కూడా మమ్మల్ని చూసి వారు కూడా కట్టారు. పెద్ద ఆలయం కట్టారు. 30 లక్షలతో కట్టారు అక్కడ
0: స్వామి ఆలయం.
2: స్వామి ఆలయం నెల్లిపూడి మా మధ్యలో ఉందండి, వేంపాడికి డిఎల్పురం మధ్యలో నెల్లిపూడి, ఆ తర్వాత ఉద్దండపురం.
0: జ్యోతి గ్రామంలో ఉంటే ఏ విధంగా ఆ జ్యోతికి పూజలు అవి చేస్తారు?
2: జ్యోతి వేమగిరిలో స్టార్టింగ్ ఏం జరిగిందంటే అండి, మొట్టమొదటి దీపారాధనకి దానికి ఒక బాక్సులను తయారు చేయించారు సూర్యబాబు గారు, దాని ప్రత్యేకంగా అద్దాలతోటి, అందులో ఒక ఇత్తడి చెంబు, దానిపై మూత కూడా ఇత్తడిదే, దానికి మళ్లీ మధ్యలో రంధ్రం దాంట్లో ఒత్తివేసి అందరు అఖండంగా అక్కడ జరిగింది.
0: మే 6 తారీఖు 2013 నుంచి నేటి వరకు అలా అఖండ జ్యోతి,
2: అలా నూనె పోస్తానే అలాగే దాన్ని కరపకండగా శుద్ధి చేస్తూ దాన్ని ఒక మాకున్న దానిలో పవిత్రంగా చూసుకోవడం జరిగింది.
0: ఎక్కడికైనా తీసుకొచ్చారు మీరు?
2: అది కూడా ఒక దయ కార్యక్రమం.
0: ఎప్పుడు మీరు బయలుదేరారు మీ ఊరు నుంచి?
2: 12 బయలుదేరాం సార్
0: ఈ నెల. 12 బయలుదేరారు?
2: 12 ఉదయాన్నే మా సూర్యబాబు గారే మా గ్రామం నుంచి ఉద్దండపురం అంటే పర్వడి మీద తీసుకొచ్చి, దైవికంగా మీలాంటి ఆయన డ్రైవర్ తగిలారు, లారీ డ్రైవర్ ఆయన కూడా సాయి భక్తుడు, సీసాలో పెట్టి నూనె అందులో పోసి అది కదలకండగా ఒక అష్టపేట తయారు చేసి ఆయన అందులో పెట్టి మేము కూడా రాకండగా ఇక్కడికి పంపించారు సాయి కృప. అక్కడ సరిగ్గా స్వామి సూర్యబాబు గారు
0: ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేశారు?
2: దాన్ని మళ్లీ యథాప్రకారంగా చెంబులు ఇవన్నీ
0: పెట్టి
2: అదే చేతిని సాయి కృప దగ్గర పెట్టుకుని
0: ఆ తర్వాత దర్శనానికి తీసుకొచ్చారా?
2: తీసుకొచ్చారు.
0: ఎప్పుడు?
2: నిన్నండి. నిన్న పోదు.
0: వచ్చి ఏం చేశారు ఇక్కడ మందిరంలో?
2: మా మందిరంలో స్వామి సమాధి దగ్గర పెట్టి
0: దండ పెట్టుకున్నారు. ఇప్పుడేను దశరథ రాజు గారు ఏ విధంగా ఈ అఖండ జ్యోతి డిఎల్పురం నుంచి తక్కిన గ్రామాలంతా తిరిగి ఇక్కడికి వచ్చి ఇక్కడ మళ్లీ స్వామి దర్శనానికి మీరంతా తీసుకొచ్చారు అంతా వివరాలు చెప్పారు. అయితే ఈ అఖండ జ్యోతి అన్న ఒక కార్యక్రమాన్ని చేపట్టడానికి ఏ విధంగా స్ఫూర్తి కలిగింది అది మన సూర్యబాబు దగ్గర జరిగిందా చెప్పండి మీరు.
3: ఓం శ్రీ సాయిరాం. స్వామి దివ్య సర్వధర్మ జ్యోతి.
0: జ్యోతి పేరు మీరు ఏంటన్నారు?
3: సర్వధర్మ జ్యోతి.
0: సర్వధర్మ జ్యోతి చక్కటి పేరు పెట్టారు.
3: అలాగే అండి, ఈ జ్యోతి ప్రారంభించుకోవడం కారణం ఒకసారి పుట్టపత వచ్చినప్పుడు శ్రీకాకుళం వాళ్ళ పత్తివేతల్లోని వచ్చినప్పుడు స్వామి ఇచ్చిన జ్యోతిని చూసి ఈ జ్యోతి మనం ఎందుకు చేసుకుని మన ఊళ్ళో అంతా పండుగ చేసుకోకూడదు, ఈ స్వామి కార్యక్రమం ఎందుకు చేసుకోకూడదు, స్వామి మన అందరికీ ఎప్పుడు కూడా స్వామి నేను ముందుంటాను వెనకాలని చెప్పి స్వామి నడిపిస్తున్నారు. అప్పుడు ఒక అడిగేస్తే 10 అడుగుల్లో స్వామి వేస్తానప్పుడు ఈ జ్యోతి మనం ఎంత చేసుకోవాలి అనే కార్య స్పందనతో మా విలేజ్లో అన్ని కూడా మా నవగ్రామాల్లో ఈ సత్యసాయి దీక్షాఫర్లు అందరూ ఉన్నారు, ఇలా విశాఖపట్నం జిల్లా నుంచి పాకిరేపేట దాకానే వాళ్ళందరితో కూడా ఒకసారి వాళ్ళ ముందు పెడతాం జరిగింది. ప్రతి వారు కూడా దీనికి స్పందించి సాయిరాం చేద్దాం అనే స్పందన వచ్చింది. వచ్చినప్పుడు నేను ఒకసారి శ్రీకాకుళం వెళ్తాం జరిగింది. జరిగినప్పుడు ఈ శ్రీకాకుళం భక్తుల్ని సాయిరాం మీరు ఒకసారి స్వామి వెలిగించిన జ్యోతి ఎలా వెలిగించారో దాన్ని ఎలా స్వామికి దాని భద్రత ఎలా కల్పించారో మాకు తెలియదు కాక ఒకసారి చూపించమంటే మన అక్కడ చూపించడం జరిగింది. అక్కడ చూసినప్పుడు ఒకసారి వెలిగించిన జ్యోతుల్లో కూడా అరసూరిలో సూర్య భగవాన్ ముందు అక్కడ ఒక జ్యోతి వెలుగుతూ ఉంది ఇప్పటికీ, అది చూశాను. అలాగే ఒక మందిరం 9 మందిరాలు ఉన్నాయి శ్రీకాకుళంలో, 11 మందిరాలు ఉన్నాయి, 11 మందిరాల్లో మందిరం కూడా ఎదుగుతా ఉంది. ఇంకానే
0: స్వామి వెలిగించిన అఖండ జ్యోతిది
3: అది చూశాను. చూసిన తర్వాత అక్కడ అడిగానేటమ్మంటే స్వామి వెలిగించిందే దాని ఉత్తాల ఆత్మ సైరమన్నారు. అంటే అప్పుడు ఎలాగమ్మా అంటే అయితే మేము 150 రోజులుగా వెలిగించు స్వామి ఇలా వెలిగించాం ఈ డూమ్ తయారు చేసిన అంటే మనం 300 రోజులు ఎందుకు వెలిగించుకోకూడదు, స్వామి మనకి ఎందుకు ఇవ్వకూడదు అవకాశం అనే సంకల్పంతో మా వాళ్ళందరికీ చెప్పాను సాయిరాం 300 రోజులే తీసుకుందాం అని చెప్పేసి మా ఉన్న ఈ స్వాభిమానులందరూ కూడా మంచి అవకాశాన్ని కల్పించి ఇది ముందుకు తీసుకెళ్లడం జరిగిందండి. అలాగే అరేరామ హరికృష్ణ స్వామీజీ ఒక కొత్త స్వామీజీ ఉన్నారు, ఆయనతో స్వామితో కూడా చర్చించడం జరిగింది. అలాగే జిల్లా నాయకులు జిల్లా ఆర్ నాయస్థ గారు ఉన్నారు, ఆ నాయస్థ గారితో కూడా మాట్లాడడం జరిగింది. నాయస్థ గారు కూడా మంచి కార్యక్రమం చేద్దాం అని చెప్పేసి వ్యామగిరిలో ఒక ఇస్రమ డేట్ నాడు కార్యక్రమం డేట్ ఇచ్చారు. మా అధ్యక్షులైన జిల్లా ప్రెసిడెంట్ నాయస్థ గారు కూడా దీనికి మంచి కార్యక్రమం స్పందన వచ్చింది అని చెప్పి ఈ వ్యామగిరి గ్రామంలో ఎంచుకోవడం కంటే ఈ యామగిరి గ్రామంలో పరమ భక్తులంతా ఊరంతా కూడా అక్కడ సత్యసాయి దీక్ష మొదలుపెట్టినంత ఊరంతా ఒక మార్పు చెందింది. ఆ మార్పు పెళ్లిగాని పిల్లలు పెళ్లవుతూ ఇల్లు కట్టుకెళ్ళేలోకి వెళ్ళి చెప్తాం, ఏదో మాక సమస్యలున్నాయని కూడా సమస్య తీర్తు స్వామి అనే గ్రామంలో ఉండ కనుక అక్కడే ప్రారంభించుకుందాం అని చెప్పి స్వామిజీ చెప్పడం జరిగింది. ఈ సర్వధర్మ జ్యోతిని మే 6 తారీఖున ఈశ్వరమడే నాడే స్వామి ప్రజ్వలన చేసింది. ఆ స్వామి చేసిన తర్వాత మా జిల్లా ప్రెసిడెంట్ గారు కూడా సత్య శాస్త్ర పారాయణ కూడా దానికి అంతా చేసి స్వామి ఉపన్యాసాలు చెప్పి ఈ కార్యక్రమం కూడా అందరికీ కూడా అందించాలని చెప్పేసి ఈ జ్యోతిని ప్రజ్వలన చేసింది. వంశీ సాయిరాం.
0: సాయిరాం.

అఖిల మానవులకు ఆనందమును గూర్చు రక్షించుచుండుటయే దీక్ష నాకు. బీద సాదలకైన పెను బాధ తొలగించి లేమిని బాపుటే వ్రతము నాకు అన్న తమ అవతార కార్యక్రమంలో భగవాన్ బాబావారు తమ ప్రేమతో ఎంతో మందిని ఆదుకుని వారిని సరైన దారిలో నడిపించి వారిని సంస్కరించి వారి జీవితాలలో వెలుగును నింపి వారికి భక్తి ప్రపత్తులను నేర్పిస్తున్నారు. చాప కింద నీరులా ఈ సాయి ఉద్యమం ఈ విశ్వం నలుమూలలా కొనసాగుతూ మానవాళిని సన్మార్గంలో నడిపించి ఒక స్వర్ణయుగానికి పునాదిరాయి వేసిన మన సర్వ దేవతాతీత స్వరూపులైన సాయి భగవానునికి మనఃపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ తమ అవతారోద్యమంలో చిన్న చిన్న ఉపకరణములుగా మనల్ని ఉపయోగించుకోమని మనసారా ప్రార్థిస్తున్నాం. ఇంతటితో ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమాన్ని ముగిస్తూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. ఈ కార్యక్రమంపై వెలుగును నింపి వారికి భక్తి ప్రపత్తులను నేర్పిస్తున్నారు. చాప కింద నీరులా ఈ సాయి ఉద్యమం ఈ విశ్వం నలుమూలలా కొనసాగుతూ

సెలవు తీసుకుంటున్నాడు. ఈ కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలు, సలహాలు listener@radiosai.org వ్రాసి పంపించమని కోరుతున్నాం. వచ్చే రోజుల్లో మరిన్ని చక్కని కార్యక్రమాలను మీకందించే శక్తిని, యుక్తిని ప్రసాదించమని స్వామికి ప్రార్థిస్తున్నాం. జై సాయిరాం.

0: జీవితమే నాటకరంగం. ప్రబోధాత్మక నాటికలు.
1: రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు మీకు అందించబోయే నాటకం గుంటూరు సౌరభాలు. అయితే ఇక ఆలస్యం చేయకుండా నాటకంలోకి వెళ్దామా?

0: సాయిరామ్ మాస్టారు,
1: శ్రీ సత్యసాయి శాంతిశుధ వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంది.
2: ప్రశాంతంగానే ఉంటుంది లక్ష్మణ్, ఎందుకంటే ఇది భగవాన్ దివ్య పాదస్పర్శతో పునీతమైన పుణ్యభూమి.
0: మాస్టారు, నిన్న మీరు మందిరంలో ఉపన్యసిస్తూ కొంతమందిని గుర్చి చెప్తూ ఉంటే మన గుంటూరులో అంత గొప్పవాళ్లు ఉన్నారని మాకు చాలా ఆశ్చర్యం ఆనందం కలిగాయి. మీకు సమయం ఉంటే వారి గురించి మాకు వివరించరా మాస్టారు?
2: తప్పక చెబుతాను. మొదట మీకు బ్రహ్మశ్రీ కుప్పా శివరామ వైరాగ శాస్త్రి గారి గురించి చెప్తాను. శాస్త్రి గారు మన గుంటూరు జిల్లా అనంతవరం గ్రామ నివాసి. వారు వేదాధ్యయనంతో పాటు జ్యోతిష, మీమాంస, తర్క, ఖగోళ, న్యాయశాస్త్రాలలో కూడా కోవిదులు. శాస్త్రి గారు ఒకసారి నెల్లూరు జిల్లా వెంకటగిరి రాజావారి ఆస్థాన పండిత సదస్సులో పాల్గొన్నారు. ఆ సదస్సుకు యాదృచ్ఛికంగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు కూడా రావడం జరిగింది. శాస్త్రి గారు స్వామిని చూడటం అదే ప్రథమం. ఆ దర్శనంతోనే స్వామిని సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమని తాను గ్రహించడమే కాక రాజావారికి కూడా స్వామిని భగవంతునిగా గుర్తించేందుకు దోహదపడ్డారు. అక్కడ చేరిన పండిత ప్రకాండులు సైతం శాస్త్రి గారిని అనుసరించారు. భగవాన్ బాబావారు శాస్త్రి గారిని పుట్టపర్తి పిలిపించి వారికి వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞ నిర్వహణ బాధ్యతను అప్పగించారు. శాస్త్రి గారు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ బాధ్యతను నిర్వర్తించేవారు. ఒకసారి యజ్ఞం ప్రారంభం కాబోయే సమయంలో ముఖ్యమైన యజ్ఞక మండలం మర్చిపోయినట్లు తెలుసుకుని పండితులందరూ ఆ విషయాన్ని స్వామికి చెప్పే బాధ్యతను శాస్త్రి గారిపై ఉంచారు. అప్పుడేమైందో తెలుసా?

0: ఏమి బైరాగి శాస్త్రి, యజ్ఞానికి అంతా సిద్ధమే కదా? నీవు చెప్పిన ప్రకారం అన్ని వస్తువులు వచ్చాయా?
1: అంతా సిద్ధమే స్వామి, కాని మీకు వ్రాసి ఇచ్చిన వివరాల్లో ముఖ్యమైన యజ్ఞకమండలం చెప్పడం మర్చిపోయాను స్వామి, మన్నించండి స్వామి.
0: అదేమి శాస్త్రి, అన్ని విషయాలు దగ్గరుండి చూసుకోమని నీకు చెప్పాను కదా.

0: ఇదిగో ఈ కమండలాన్ని షిరిడీ బాబా అవతార కాలంలో చించోళి రాజమందిరంలో ఉంచాను. ఇది అక్కడ పాత సామాన్లు గదిలో ఉంది. ఇప్పుడు నేను వెళ్లి ఆ సామాన్లు గదిలో వెతికించి తెచ్చాను. ఈ కమండలం శాస్త్ర సమ్మతంగా ఉన్నదా?
1: ఆహా, ధన్యోస్మి స్వామి.
0: సంతోషం. ఈ వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞము కామ సంకల్పముతో ఆచరించటం శ్రేయస్సు కాదు. విశ్వ మానవ కళ్యాణం కోసం ఈ యజ్ఞం చేయడం శ్రేష్టం. వేదం దేవతలనుద్దేశించి యజ్ఞం చేయమని శాసించింది. ఆజ్య పురోడాశాది ద్రవ్యము అగ్నిముఖంగా దేవతలకు అర్పించమన్నది. వాటిని అగ్ని దేవతలకు అందిస్తున్నాడు. దేవతలు తృప్తులై వర్షములునివ్వగా వాటి వల్ల పంటలు పండి అన్నము లభిస్తున్నది. అన్నము వల్ల భూత సంఘాలు జన్మిస్తున్నాయి. కాబట్టి విశ్వ కళ్యాణానికి యజ్ఞం మూలాధారమై ఉన్నది. యజ్ఞ యాగాది క్రతువుల వలన స్వర్గప్రాప్తి కలుగుతుందని భావిస్తున్నారు. కాదు కాదు, క్రమేణా సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్య ప్రాప్తి లభించవచ్చు. కనుక మనము సాలోక్యములో ప్రవేశించి సారూప్యమును పొంది సామీప్యమును చేరి సాయుధ్యములో లీనమైపోవాలి.

0: మాస్టారు, ఈరోజు రామబ్రహ్మం గారి గురించి చెప్తారా?
1: ఓ భేషుగ్గా, రామబ్రహ్మం గారు షిరిడీ సాయికి గొప్ప భక్తులు. భగవాన్ బాబావారి గురించి విని 1953లో మొదటిసారి పుట్టపర్తి వెళ్లి స్వామి దర్శనం చేసుకున్నారు. ఆ దర్శనంలోనే స్వామి, "ఏం రామబ్రహ్మం, బావున్నావా?" అని ప్రేమగా పలకరించేసరికి రామబ్రహ్మం గారు ఆశ్చర్యంతో చూడగా వారికి స్వామిలో షిరిడీ సాయినాథుడు దర్శనమిచ్చారు. ఆ క్షణం నుండి స్వామికి భక్తులై పుట్టపర్తికి తరచూ వెళ్లి వచ్చేవారు. వారి భక్తిని, దీక్షను గమనించి స్వామి రామబ్రహ్మం గారిని వైట్ ఫీల్డ్ లో సత్యసాయి ఆశ్రమానికి మేనేజర్ గా నియమించారు. రామబ్రహ్మం గారు చాలా శ్రద్ధగా, అకుంఠిత దీక్షతో వారికి స్వామి అప్పగించిన బాధ్యతను నిర్వర్తించేవారు. ఒకసారి

0: రామ్ బ్రహ్మం, రామ్ బ్రహ్మం.
1: వస్తున్నా స్వామి.
0: ఏమి రామ్ బ్రహ్మం వచ్చావు?
2: స్వామి, మీరు పిలిచారు కదా స్వామి.
0: నేను పిలిచిన పని అయిపోయింది, నీవు వెళ్లి పని చేసుకో.
2: క్షమించండి స్వామి. చేతిలో ఫ్లాస్క్ ఉంటే వంటగదిలో పెట్టి వచ్చేసరికి కాస్త ఆలస్యమైంది.
0: పర్వాలేదు, వెళ్ళిరా రామ్ బ్రహ్మం. ఇదిగో ఈ స్వీట్స్ తీసుకెళ్లి బయట పనిచేస్తున్న సేవాదళ్ల వారికి పంచిపెట్టిరా.

0: ఏమిరా బ్రహ్మం, బట్టలంత ఈ మట్టి ఏమిటి, ఏమైనది?
1: స్వామి, బయట సేవాదళ సభ్యులకి స్వీట్స్ పంచి వస్తుంటే పొరపాటున కాలు జారి గుంటలో పడ్డాను.
0: అరెరెరెరే, పడ్డావా? దెబ్బలేమైనా తగిలాయా పాపం?
1: లేదు స్వామి, ఏమీ కాలేదు. స్వామి రక్ష ఉన్నంతకాలం నాకు ఏమీ జరగదు స్వామి.
0: చాలా సంతోషం. కాని రాంబ్రహ్మం, నీవు పడుతూ పెద్ద కేక పెట్టి నన్ను పిలిచావే, నేను వెంటనే వచ్చి నిన్ను కాపాడకపోతే ఏమయ్యేది?
1: అవును స్వామి, నిజమే. వెంటనే వచ్చి నన్ను కాపాడినందుకు మీకు కృతజ్ఞతలు స్వామి.
0: మరి రాంబ్రహ్మం, నేను కూడా పిలిచిన వెంటనే కాక నీలాగా తీరుబడిగా వచ్చి ఉంటే నీ ఎముకలన్నీ విరిగి ఉండేవి కదా.
1: మన్నించండి స్వామి, నా పొరపాటును నేను తెలుసుకున్నాను.
0: మంచిది రాంబ్రహ్మం. భక్తుడు శరణాగతుడై ఆర్తితో ఎప్పుడు పిలిస్తే అప్పుడు తక్షణం ప్రత్యక్షమవ్వడం భగవంతుని ప్రధాన లక్షణం.
1: స్వామి, నీవే, నీవే తప్ప ఇతఃపరం వెరుగ, నీవే తప్ప ఇతఃపరం వెరుగ స్వామి.
0: రాంబ్రహ్మం, సర్వాంతర్యామి నీ సాయి, కన్నీటి ధారలతో చేసే నీ ప్రార్థన ఆలకించడా? సాయి దయావృష్టి నీపై వర్షించదా? రామబ్రహ్మం, సర్వకాల సర్వావస్థలలోనూ సాయి నిన్ను కాపాడుతారని గుర్తుంచుకో. అడవిలోననున్న, ఆకాశముననున్న, పట్టణముననున్న, పల్లెనున్న, గుట్ట మీదనున్న, నట్టేటనున్నను మదిని సాయి నిన్ను మరువడెప్పుడు?
1: మీ అనుగ్రహం స్వామి, నేను నా కుటుంబం మీకు జన్మ జన్మలకు రుణపడి ఉంటాం స్వామి.
0: చాలా సంతోషం.

0: మాస్టారు, ఈరోజు మాకు శ్రీ జమ్మలమడక మాధవరామ శర్మ గారి గురించి చెప్పరు?
1: అలాగే. శ్రీ జమ్మలమడక మాధవరామ శర్మ గారు గొప్ప సంస్కృతాంధ్ర పండితుడు. ఆంధ్ర సాహితీ లోకానికి తలమానికమైన భువన విజయం అనే గొప్ప ప్రక్రియను ప్రారంభించి అందులో వారే మహామంత్రి తిమ్మరసు పాత్ర ధరించేవారు. భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామ కళ్యాణాన్ని శ్రీ మాధవరామ శర్మ గారు మృదుమధురమైన తెలుగు భాషలో కళ్లకు కట్టినట్టు వర్ణిస్తూ చేసే ప్రత్యక్ష వ్యాఖ్యానం అశేష తెలుగు ప్రజానీకానికి మిథిలానగరంలో ప్రత్యక్షంగా శ్రీ సీతారామ కళ్యాణాన్ని చూస్తున్న దివ్యానుభూతిని కలిగించి పరవశింపచేసేది. శ్రీ మాధవరామ శర్మ గారు భగవాన్ బాబావారి గురించి విని పుట్టపర్తి వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. స్వామి నడిచి వస్తూ ఉంటే ఆ దర్శనంలో శర్మగారికి సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే దర్శనమిచ్చాడు. శర్మగారు ఆశ్చర్యానందాలతో స్వామిని చూస్తూ మైమరిచిపోయారు.

0: మాధవరామ శర్మ, ఎప్పుడొచ్చావు? పిల్లలు క్షేమమేనా?
1: హే భగవన్, ధన్యోస్మి ప్రభు.
0: ఏమి ఈ గ్రంథము?
1: హే భగవన్, గీతాభావ ప్రకాశనం. మీకు నివేదించేందుకే వ్రాశాను స్వామి.
0: మంచిది శర్మ. అజ్ఞాన మోహములను తొలగించే నిమిత్తమై గీత బోధింపబడింది. అర్జునునకు సంబంధించినంత వరకు ఆ కార్యం సఫలమైంది. ఆ గీతను విన్న ధృతరాష్ట్రాదులు మాత్రం దాని ప్రయోజనం పొందలేకపోయారు. కారణం, వారింకా అజ్ఞానమనే బంధంలోనే ఉండిపోయారు. ఇంకా యుద్ధం ప్రారంభం కాలేదే అని, తన కుమారుని శత్రువులింకా నాశనం కాలేదే అని ధృతరాష్ట్రుడు ఒకటే దిగులు పడసాగాడు. అందువల్ల అతడు గీత ప్రయోజనం పొందలేకపోయాడు. అదేవిధంగా చాలామంది గీతను చదివినప్పటికీ కొద్ది మంది మాత్రమే దానివల్ల ప్రయోజనం పొందుతున్నారు. మీకు అర్జునునకు ఉన్న వైరాగ్యం, ఏకాగ్రత ఉండాలి. అప్పుడు మీరు తప్పక భగవద్గీత వల్ల లాభం పొందుతారు. అందుకు కావాల్సినది నిర్మల హృదయం, నిశ్చల భావమున్ను. ఇదేనా శర్మానీవిచ్చిన గీతాభావం?
1: హే భగవన్, తమరు సర్వాంతర్యామి. ఆనాడు ద్వాపరంలో కృష్ణావతారంలో మీరు ఉపదేశించిన గీతని ఈనాడు ఈ సాయికృష్ణునకు సమర్పించుకునే భాగ్యం నాకు ప్రసాదించారు ప్రభు. ధన్యోస్మి.

0: రామ్ లక్ష్మణ్ రండి రండి, ఈరోజు మీకు కరుణశ్రీ గారి గురించి చెప్తాను.
1: అంటే ఎవరు మాస్టారు?
0: కరుణశ్రీ అంటే శ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారు. శాస్త్రి గారు తీయని తేట తెలుగులో ముద్దులొలికే మాటలతో సున్నితంగా, సుందరంగా, లలిత కోమల సుకుమారంగా ఆశుకవిత్వాన్ని చెప్పేవారు. ఒక సందర్భం చెప్పనా?
2: చెప్పండి మాస్టారు.
0: కరుణశ్రీ గారు స్వామిని పుట్టపర్తిలో మొదటిసారి దర్శించినప్పుడు పండితులు, కవులు పూలదండలను స్వామి మెడలో అలంకరించి వస్తున్నారు. చివరిగా శ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారి వంతు వచ్చింది. శాస్త్రి గారి వద్ద పూలదండ లేకపోవడం చూసి పండితులు కరుణశ్రీ గారిని ఒట్టి చేతులతో వచ్చారేంటి అన్నట్టు చూశారు. అప్పుడు శాస్త్రి గారు మైక్ వద్దకు వెళ్లి గొంతు సవరించుకుని,

0: అని ఆశువుగా కవిత్వం చెప్పేసరికి సభికులు తోటి కవులతో పాటు స్వామి కూడా మహదానందపడ్డారు.
1: అబ్బా ఎంత బాగా చెప్పారు మాస్టారు.
0: అంతేనా, స్వామితో తాను సంభాషించినప్పుడు శాస్త్రిగారు తనకు కలిగిన అనుభవాన్ని వర్ణిస్తూ, స్వామినొక్క మాట సంస్మరించిన సాలు కన్న తల్లి ఎత్తుకొన్నయట్లు, పాలవెల్లి నడుమ ఓలలాడినయట్లు, వెండి కొండ నవ్వుసుండినట్లు, గుండెలోన శివుడు తాండవించినయట్లు, స్వామి ముందు ఒక్క క్షణము నిల్చిన సాలు నిండు చందమామ చేతి కందినట్లు, వంద నందనములు కందళించినయట్లు, సన్నజాతి పూలు సలినట్లు, పారిజాతవనము పరిమళించినయట్లు, నిత్య శాంతిదాయి సత్యసాయి. కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారిని స్వామి విద్యార్థులకు పరిచయం చేస్తూ, ఈయనే పుష్పవిలాపం రాసి అందర్నీ పువ్వులు కోయవద్దన్న పెద్ద మనిషి, మా విద్యార్థులకు పుష్పవిలాపం పరిచయం చేయి శాస్త్రి అని ఆదేశించారు.

కోసం పూలు కోసుకొద్దామని ప్రొద్దున్నే మా తోటలోకి వెళ్లాను ప్రభు. ఉదయశ్రీ అరుణారుణ కాంతుల్లో ఉద్యానం కలకల్లాడుతూ ఉంది. పూలబాలం తల్లి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుతూ

0: మాస్టారు, మన అనిల్ కుమార్ గారు చిన్నప్పుడే స్వామి వద్ద అనువాదకులుగా చేరారా?
1: లేదు లేదు, అనిల్ కుమార్ గారు మన గుంటూరు ఏసీ కాలేజీలో బోటనీ అధ్యాపకునిగా ఉంటూనే స్వామి వద్దకు వెళ్లి వస్తూ ఉండేవారు. స్వామి తత్వానికి ఆకర్షితులై స్వామి సందేశాన్ని ఊరూరా పల్లె పల్లెలా వాడవాడలా ప్రచారం చేసేవారు. అలా గుంటూరు జిల్లానే కాక ఆంధ్ర రాష్ట్రం అంతటా నిరంతరాయంగా అవిశ్రాంతంగా సంచరించి స్వామి సందేశాన్ని చాటేవారు. కొంతకాలం ఆంధ్ర రాష్ట్ర శ్రీ సత్యసాయి సంస్థల ఉపాధ్యక్షులుగా, మరికొంతకాలం అధ్యక్షులుగా కూడా ఉన్నారు. ఆ సమయంలో స్వామి అనిల్ కుమార్ గారిని బృందావన్ కళాశాలకు ప్రిన్సిపాల్ గా నియమించి తన ఉపన్యాసాలను ఆంగ్లంలోనికి తర్జుమా చేసే అనువాదకునిగా మహదావకాశాన్ని ప్రసాదించారు. స్వామి అనేక పర్యాయాలు తన ప్రతినిధిగా ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు సైతం పంపుతూ తన సందేశాన్ని విశ్వవ్యాప్తం చేయించేవారు. ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి జిల్లా, ప్రతి ఊరు, ప్రతి గ్రామం, ప్రతి ఇల్లు అనిల్ కుమార్ గారికి సుపరిచితమే. వారంటే ప్రతి సాయి భక్తునికి ప్రేమే. ఎందుకంటే అనిల్ కుమార్ గారు ప్రతి భక్తుణ్ణి గుర్తుపెట్టుకుని పేరు, ఊరుతో సహా ఆత్మీయంగా పలకరిస్తారు. ఈరోజుకి వారు ఎక్కడ ఉపన్యసించినా సాయి భక్తులందరూ ఆనందాతిశయాలతో ఉర్రూతలూగుతారు. అలా ఉపన్యసించగలగడం స్వామి వారికిచ్చిన బలం, వరమును

0: ఏమి అనిల్ కుమార్, గుంటూరు నుండి ఎప్పుడు వచ్చావు?
1: స్వామి, ఇంతకు మునుపే వచ్చాను స్వామి.
0: మీ గుంటూరులో అందరూ సంతోషమే కదా?
1: మీ అపార కరుణ వల్ల అందరూ సంతోషమే స్వామి.
0: 10 రోజుల క్రితం నువ్వు పుట్టపర్తి నుండి గుంటూరు వెళ్లేటప్పుడు ఈ సఫారీ సూట్ నీకు లూజ్ గా ఉంది, ఇప్పుడు సరిగ్గా సరిపోయినట్లుందే.
1: అవును స్వామి, మా గుంటూరు భక్తులు ఎంతో ప్రేమగా గుంటూరు గోంగూర పండుమిరపళ్ళు కలిపి చేసిన కమ్మటి పచ్చడిలో పేరు నెయ్యి వేసి భోజనం పెడితే ఏం చేసేది స్వామి, కాదనలేక తినుంటాను స్వామి. ఆవకాయ, మేగడ పెరుగు, బంగినిపల్లి మామిడి పండు వద్దంటే బాధపడతారని తిన్నాను స్వామి, తినక తప్పలేదు స్వామి.
0: హే, ఎప్పుడు తిండి ధ్యాసేనా?
1: లేదు స్వామి, స్వామి అనుగ్రహం వల్ల స్వామినామం గుంటూరు జిల్లా అంతా మారుమోగిపోతోంది స్వామి. వాడబాడలా నామ సంకీర్తనలతో, వీధి వీధిన నగర సంకీర్తనలతో, రథోత్సవాలతో గుంటూరు జిల్లా ప్రతిధ్వనిస్తోంది స్వామి. అంగరంగ వైభవంగా శ్రీ సత్యసాయి అవతార వైభవం గుంటూరు జిల్లాలో అణువణువునా విరిచి విలసిల్లుతోంది స్వామి.
0: చాలా సంతోషం అనిల్. ఆ దూరంగా కూర్చున్న వారంతా కోటీశ్వరులు తెలుసా?
1: తెలుసు స్వామి.
0: స్వామి తలపెట్టిన సమాజ సేవ కోసం ఉదారంగా కోట్లు విరాళాలిచ్చారు.
1: అది తెలుసు స్వామి.
0: వారెక్కడ కూర్చున్నారు?
1: స్వామికి దూరంగా.
0: మరి నువ్వెక్కడున్నావు?
1: స్వామి దివ్య పాదార విందాల చెంత.
0: మరి నువ్వెన్ని కోట్లిచ్చావు?
1: స్వామి ఇచ్చిన కోట్లు ధరించడమే తప్ప ఇవ్వడానికి నా దగ్గర కోట్లెక్కడవి స్వామి.
0: స్వామి ప్రేమంటే ఇదే బంగారు. ఇదిగో ఈ పట్టుచీర మీ అమ్మగారికి ఇవ్వు.
1: మా అమ్మగారికి నిన్ననే పట్టుచీర ఇచ్చారు స్వామి.
0: తన కొడుకునే స్వామి సేవ కల్పించిన తల్లికి మరొక పట్టుచీర ఇవ్వకూడదా బంగారు?
1: స్వామి అవ్యాజ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను, మన్నించండి స్వామి. ఒక చిన్న విన్నపం స్వామి, నాకు ఆత్మీయుడు ప్రసిద్ధ రంగస్థల కళాకారుడు తుర్లపాటి రాధాకృష్ణమూర్తి స్వామి సమక్షంలో దుర్యోధన ఏకపాత్రాభినయం చెయ్యాలని ప్రార్థిస్తున్నాడు స్వామి.
0: ఈరోజు సాయంత్రం చేయమను, మన పిల్లలందరూ కూడాను చూసి ఆనందపడతారు.

0: ఔరా, ఈ రచనా చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యమున ధక్కరించుచు గురుసార్వభౌముండనైన నా మానసమును సైతం ఆకర్షించుచున్నదే. వీరు నా నుడి ఆలకించియుండరు కదా. ఏమి ఏమి వీరల రూప లావణ్యాతిశయములు అపూర్వములే. ఈ త్రిజగన్మోహనా కృతులెవ్వరివయ్యుండును? ఓయి మీరలెవ్వరు? వీరు ప్రతివచనం బియ్యరు. మీరలెవ్వరు? ఇచ్చడ నుండుటకు గతంబేమి?
1: ఏమిది, నేనెంత భ్రమపడుతుని నిమేషత్వమేలే. ఇవి సాలభంజికలు. ఏమి ఈ విచిత్ర కల్పన?
0: మయిని లోకోత్తర కళాకౌశలం. సభాభవనమున నృత్యానవనమ ఎంత రమణీయముగానున్నది. వివిధ ఫలభరానత శాఖాసిక తరువర విరాజితంబు రాజిత తరుస్కందనమాశ్రిత దివ్య సురభిల పుష్ప వల్లీమతల్లికా సంభాసురంబు భాసుర పుష్పగుచ్చ ప్రవన్మధుర మధురనాస్వాదనార్థ సంభ్రమభ్రమర కోపల ఝంకార నినాద మేదురంబు మేదుర మధుకర ఘన ఘనాఘన శంకానర్తన క్రీడాభిరామ మయూరవార విస్తృత కలాప కళాపరమణీయంబు రమణీయ కోమల కలాప కళాపాలాప మంజులదోహద ధూప ధూమాంకుర సంకీర్ణంబు సంకీర్ణ నికుంజపుంజ సుందరంబు. ఈ ఆరామ సౌకుమార్యంబు అత్యంత మనోహరంబు. దిన దినానేక నూత్నారామావలోకరంజిత కౌరవ వంశ వర్ధన మనః ప్రమోదావహంబగు నీ నిష్పుటంబు తక్కరుల కద్భుత దర్శనీయంబుట నిర్వివాదాంశం. కాననే మయసభాని సామాన్య జనుండు మొదలు రాజ కంఠీరవుని పర్యంతమేకగ్రీవుముగా దీనిని గురించి వర్ణించుట ఇందలి ఫల కుసుమజాలములను మహానందమును గల్పించుచున్నది. కాసారమా ఇది, ఉండి లేనట్లును లేక యుండినట్లును గనంబడుచున్నది. జలాశయమే కాకుండా ఈ దిశసూత్రములు ఈ శతపత్రాధికములెట్లుండును? సంస్పర్శ మాత్ర నూత్న చైతన్య ప్రసాదిక శీతల విమల మధువారిపూర సంపూర్ణంబు మందపవన చాలనోద్భూత కల్లోల తరంగమాలిక పరస్పర సంఘట్టన జాయమాన మృదులధ్వాన విస్తారాతి శ్రావ్యంబు కమలకోక నదాది నానావిధ జలకుసుమ రాగరుణిత ధరీభాగంబు ఆలోలబాల శైవాల జాల లాలిత జంగమోద్యాన శంకావహంబు గ్రీవాలంకృత విశసూత్ర పాళికా సందీపిత హంస హంసీగణ విభూషితంబు వర్ణనాతి తంపు చూడంజూడనీయది అపూర్వ రమణీ రమణీయాకృతిందలం బిందుజున్నదే.

0: ఈరోజు మీకు మన నారాయణరావు గారి గురించి చెప్తాను. ఏమంటారు?
1: తప్పకుండా చెప్పండి మాస్టారు, మాకు చాలా ఆతృతగా ఉంది.
0: శ్రీ కోవెలమూడి నారాయణరావు గారు రామబ్రహ్మం గారి కుమారునిగా సత్యసాయి భక్తులకు సుపరిచితులే. 1983 ఏప్రిల్ 6 భగవాన్ బాబావారు గుంటూరు రావడానికి భక్తులచే నిర్మించబడిన మందిరాన్ని ప్రారంభించి దానికి సత్యసాయి శాంతి సుధ అని నామకరణం చేయడంలోనూ శ్రీ నారాయణరావు గారి ఎనలేని కృషి ఉంది. 8/8/1988 నారాయణరావు గారు గుంటూరు జిల్లా శ్రీ సత్యసాయి సంస్థలకు అధ్యక్షులుగా నియమితులవడంతో వారు ఎంతో భక్తి శ్రద్ధలతో కార్యక్రమాల్ని రూపొందించేవారు. ముందుగా షిరిడీ నుంచి తెచ్చిన సత్య ధర్మ శాంతి ప్రేమలనే జ్యోతులతోనూ పాదుకలతోనూ జిల్లాలోని ప్రతి గ్రామమునందలి సత్యసాయి భక్తులను జాగృతం చేసి అందరినీ ఒక్కతాటిపైకి తెచ్చారు. 9 కఠోర శ్రమల కోర్చి జ్యోతులు పాదుకలతో పాటు నారాయణరావు గారు కూడా జిల్లాలోని ప్రతి గ్రామానికి వెళ్లి సత్యసాయి భక్తులలో భక్తిభావాన్ని నింపి జిల్లానంతా ఒక ఆధ్యాత్మిక సముద్రంలా చేయగలిగారు. ఉవ్వెత్తున లేచిన ఆధ్యాత్మిక సముద్ర కెరటం జిల్లాలోని సాయి భక్తులనందరినీ కలుపుకొని శ్రీశైలం ఉరవకొండల మీదుగా పుట్టపర్తి చేరి భగవాన్ శ్రీ సత్యసాయినాథుని దివ్యశ్రీ చరణాలను తాకింది. అదిగో అదే గుంటూరు జిల్లా మొట్టమొదటి పర్తియాత్ర. అప్పటి పర్తియాత్ర ఎంతటి ప్రభంజనం సృష్టించిందంటే అవిభక్త ఆంధ్రదేశంలోని తతిమ్మా జిల్లాల్లోని సత్యసాయి భక్తులనందరినీ ఏకం చేసి పుట్టపర్తికి రప్పించి మన పర్తియాత్రలో చేర్చి భగవాన్ శ్రీ సత్యసాయీసుని అఖండమైన దివ్యమైన భవ్యమైన నవ్యమైన ప్రేమపూర్వక అపూర్వాశీర్వాదములను అందించి తరువాత వారి వారి జిల్లాల పర్తియాత్రలకు నాంది స్థాపన చేసింది. అప్పటి నుండి నారాయణరావు గారి ఆధ్వర్యంలో ఎన్నో మార్లు పుట్టపర్తియాత్రలే కాక బెంగళూరు వైట్ ఫీల్డ్స్ నందలి త్రయీ బృందావన యాత్రలు కూడా జరిగాయి. అరుగు, మాటల్లోనే నారాయణరావు గారి స్నేహితులు భాస్కర శాస్త్రి గారు వస్తున్నారు.
2: సాయిరాం శాస్త్రి గారు.
3: సాయిరాం, ఏంటి అంతా గంభీరంగా ఉన్నారు?
2: ఏం లేదండి, నారాయణరావు గారి గురించి పిల్లలకు చెప్తున్నాను. వారిని దగ్గర నుంచి తెలిసిన వ్యక్తిగా మీరు చెప్పండి శాస్త్రి గారు, విని వీళ్లు తెలుసుకుంటారు.
3: తప్పక చెప్తాను. గుంటూరు జిల్లాలో దాదాపు 90 సాయి మందిరాలను దగ్గరుండి కట్టించగలగడం లాంటి అసాధ్యమైన అంతటి మహత్తరమైన కార్యక్రమాన్ని నారాయణరావు గారు అతి నేర్పుగా ఓర్పుతో సుసాధ్యం చేయగలిగారంటే అది స్వామి అపార అనుగ్రహ ఆశీస్సులు తప్ప మరేదీ కాదు.
0: గుంటూరు సాయి బొమ్మిడాల నగర్లోని నవాలయాల గురించి కూడా పిల్లలకి చెప్పండి శాస్త్రి గారు.
3: ఆ చెప్తాను. సమాజానికి సేవ చేయమని స్వామి చేసిన ఉపదేశానుసారం నారాయణరావు గారు కన్న కలల సాకారమే ఈ నవాలయాల ప్రాకారం.
1: నవాలయాలంటే 9 దేవుళ్లకు కట్టిన ఆలయాల అంకుల్?
3: అవును, నిజమే. మానవుడు మహనీయుడుగా, మహనీయుడు మాధవుడుగా రూపాంతరం చెందడానికి తోడ్పడే 9 మానవతా విలువలకు ఈ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నిర్మించిన దేవాలయాలే ఈ నవాలయాలు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ 20 సువిశాల నవాలయ ప్రాంగణ పత్రిక మన నారాయణరావు గారి మానస పుత్రిక.
0: ఎవర్రా, నవాలయాలు ఏవో మీకు చెప్పమంటారా? దేవాలయం, విద్యాలయం, వైద్యాలయం, గ్రంథాలయం, న్యాయాలయం, సేవాలయం, శిక్షణాలయం, సంరక్షణాలయం, గో సంరక్షణాలయం. పాదుకాష్టకం గురించి కూడా వీళ్ళకి తెలియజేయండి శాస్త్రి గారు.
3: అది చెప్తాను. ఒకసారి నారాయణరావు గారు స్వామి ధరించి ఇచ్చిన పాదుకల గురించి, వాటి ప్రాముఖ్యత విశిష్టత గురించి, భవిష్యత్లో ఆ పాదుకలు మానవాళిని ఎలా ఉద్ధరించగలవో తనదైన శైలిలో చెప్పారు. అప్పుడు సంస్కృతాంధ్ర పండితుడైన స్ఫూర్తిశ్రీ భాస్కర్రావు గారు సంస్కృతంలో 8 పాదుకాష్టకం రచించి స్వామికి ప్రత్యక్షంగా వినిపించాలని పుట్టపర్తి వెళ్లారు. అప్పుడేమైందంటే

0: ఏమి నారాయణ, ఏమి విశేషం? కుటుంబం అంతా క్షేమమేనా?
1: స్వామి, అంతా బాగున్నాం స్వామి. ఈయన స్ఫూర్తిశ్రీ భాస్కర్రావు గారని
0: తెలుసు. నీ గుంటూరేగా
1: స్వామి. పాదుకాష్టకం వ్రాసి మీకు వినిపించి మీ ఆశీస్సులు పొందాలని నాతో వచ్చారు స్వామి.
0: పాడండి.

0: చాలా సంతోషం నారాయణ. నిత్యం భజనలు పాడుకోండి.
1: స్వామి, గుంటూరులో మీ అనుగ్రహంతో నిర్మించిన నవాలయాలతో కూడిన శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీని మీరు గుంటూరు వచ్చి మీ దివ్య హస్తాలతో ఆవిష్కరించాలని ప్రార్థిస్తున్నాను స్వామి.
0: తప్పక, నీ తపన గుర్తించాను. వెయిట్ చేయి, వెయిట్ చేయి.
1: స్వామి, అది వాటికన్ సిటీ కాదు, హైటెక్ సిటీ కాదు, ఫిలిం సిటీ కాదు, అది స్పిరిచువల్ సిటీ స్వామి.
0: తెలుసు తెలుసు. మీ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు
1: స్వామి? బాగానే ఉన్నారు స్వామి. అమ్మ కలవరిస్తున్నది స్వామి.
0: ఏమని నారాయణ?
1: స్వామి, అమ్మకు శ్రీకృష్ణ బాల్యలీలలు చూపుతానని చెప్పారట కదా స్వామి, ఇప్పుడు అమ్మకు ఆ వరాన్ని అనుగ్రహించండి స్వామి.
0: తప్పక తప్పక.

ఇంతవరకు మీరు జీవితమే నాటకరంగం కార్యక్రమంలో భాగంగా గుంటూరు యువత మరియు బాల వికాస్ చిన్నారులు అందించిన గుంటూరు సౌరభాలు అనే నాటకాన్ని విన్నారు. వచ్చేవారం మరొక చక్కని నాటకంతో మళ్లీ మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు సెలవు, మరి సాయిరాం.

రేడియో సాయి శ్రోతులందరికీ సాయిరాం. 2018 మే 6వ తేదీ ఈశ్వరాంబ దినోత్సవం సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం శ్రోతలకు అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార పునఃప్రసారం ఇప్పుడు మీకు అందిస్తున్నాం.

ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మాలకి శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ రేడియో సాయి శ్రోతులందరికీ ఈనాటి ఈశ్వరాంబ దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి హార్దికమైన స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా సాయి భక్తులందరూ సత్యసాయి భగవానునికి జన్మనిచ్చిన మాతృమూర్తి శ్రీమతి ఈశ్వరాంబ గారిని స్మరించుకుంటూ కృతజ్ఞతతో జరుపుకునే పర్వదినం ఈనాడు. మనందరం మరొకమారు ఈ దివ్య మాతృమూర్తిని సంస్మరించుకుంటూ ఒక పాటను నివేదిస్తూ ఈనాటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోకి వెళదాం. పాట అనంతరం ఈనాడు మనకి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని అందించడానికి వచ్చిన రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ సమితి బాల వికాస్ విద్యార్థులు గురువులు అందిస్తున్నటువంటి మొట్టమొదటి కార్యక్రమం మత సామరస్యాన్ని వింటారు. బాల వికాస్ గురువులు విద్యార్థుల మధ్య జరిగే ఈ సంభాషణలో సర్వమతముల సారమే సాయి మతము అన్న విషయాన్ని ప్రస్ఫుటం చేస్తూ ఒక సంభాషణను కొనసాగిస్తారు. ముందుగా ఈశ్వరామ గారిని సంస్మరించుకుంటూ ప్రత్యేకంగా రేడియో సాయి బృందం అందించినటువంటి ఈ పాటను వింటూ కార్యక్రమంలోకి వెళదాం.

ఈ జగత్తులో మతమునే ధర్మముగా విశ్వసించేవారు అనేక మంది ఉన్నారు. కాని మతము వేరు, ధర్మము వేరు. మతము నది వంటిది, ధర్మము సముద్రము వంటిది. నదీనాం సాగరోగతి, అన్ని నదులు సముద్రంలో లీనమవుతాయి. అదేవిధంగా అన్ని మతముల సారము, అన్ని శాస్త్రముల గమ్యము ధర్మమే. ఇట్టి విశాలమైన ధర్మమనే సముద్రమును మతమనే చిన్న నదితో పోల్చుకోవడం చాలా పొరపాటు. మానవుడు నైతికంగా పరిణితి చెందినప్పుడే సోదరత్వము, సమానత్వము, స్వేచ్ఛ అనే ఆదర్శాలు ఆచరణలో నిరూపణమవుతాయి. విజ్ఞాన శాస్త్రంతో పాటు నైతిక విలువలను పెంచుకున్నప్పుడే ప్రపంచంలో ఘర్ష. ధర్మము వేరు, మతము నది వంటిది, ధర్మము సముద్రము వంటిది. నదీనాం సాగరోగతి, అన్ని నదులు సముద్రంలో లీనమవుతాయి.

0: విజ్ఞాన శాస్త్రంతో పాటు నైతిక విలువలను పెంచుకున్నప్పుడే ప్రపంచంలో ఘర్షణలు సమాప్తమవుతాయి. మానవుని అర్ధకామములు ధర్మ మార్గంలో నుండి మానవ జాతి ఔన్నత్యాన్ని నిలబెట్టాలని స్వామి మనకు ప్రబోధిస్తున్నారు. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ సమితి బాల వికాస్ విద్యార్థిని విద్యార్థులు గురువులు సమర్పించే ఈనాటి కార్యక్రమానికి రేడియో సాయి శ్రోతలందరికీ సాదరపూర్వక స్వాగతం.
1: సాయిరామ్ ఆంటీ,

0: రెండేళ్ల వయసుకే ఎంత బాగా నేర్చుకుని పాడుతోందో పద్మాసిని.
1: నిజమే ప్రత్యూష, చాలా బాగా చదువుతోంది. శ్రీయాంటీ, లాస్ట్ వీక్ మీరు చెప్పిన పద్యసూక్తి నాకు గుర్తొస్తుంది, ఒకసారి చెప్పనా ఆంటీ?
2: అలాగే చెప్పమ్మా వాణి.

0: దానికి అర్థం కూడా చెప్తావా అక్క?
1: ఈనాటి మానవులకి నమ్మకమే ఉండటం లేదు. అందుచేత వారు కనులుండి కూడా గుడ్డివారిగా మారుతున్నారు. తాము చూడనంత మాత్రం చేత ఇంకా దేవుడే లేడా? తనకు లేదని చెప్పవచ్చు గాని మనకు లేదని చెప్పే అధికారం వారికెక్కడిది?
2: దేవుడు ఉన్నాడు సరే, ఇంతకీ ఏ రూపంలో ఉన్నాడు?
3: ఒరేయ్, అది కూడా తెలీదా నీకు? రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, సాయిబాబా వీళ్ళందరూ దేవుళ్లే కదా సత్య.
4: మా చర్చిలో అయితే యేసుక్రీస్తు రూపంలో ఉంటాడు.
5: ప్రణవ్, బుద్ధ, జోరాస్త్ర వాళ్ళంతా కూడా దేవుళ్ళనే చెప్పారు మా అమ్మా నాన్న.
6: భలే చెప్తున్నారర్రా. సహనా, నువ్వేం మాట్లాడట్లేదేంటమ్మా?
0: ఇవన్నీ నాకు తెలీదు, కాని మేమైతే అల్లాని నిరాకారుడిగా కొలుస్తామాంటీ.
7: అసలెంతమంది దేవుళ్ళంటీ?
8: ఎవరి నమ్మకాన్ని బట్టి వాళ్ళు రూపనామాలతో కొలుస్తారు కదా ఆంటీ.
6: అవునమ్మా ప్రత్యూష.
4: ఆంటీ, అసలు నమ్మకం అంటే ఏంటి?
6: స్వానుభవమే నమ్మకం.
9: అనుభవం అంటే ఏంటంటే?
6: మీకు అర్థమయ్యేట్టు చెప్పాలంటే, ఉదాహరణకి నీకు ఆకలి వేస్తోందనుకో, ఆహారం తీసుకుంటే ఆకలి తీరిపోతుంది. అది అనుభవపూర్వకంగా తెలిసే జ్ఞానం. ఎవరైనా ఆకలికి ఆహారానికి సంబంధం లేదన్నా నీవు నమ్మవు కదా. అలాగే భగవంతుడి విషయంలో కూడా ఎవరి అనుభవం వాళ్లది, దానితోనే నమ్మకాలు ఏర్పడతాయి.
4: మరాంటీ, నమ్మకమన్నా విశ్వాసమన్నా ఒకటేనా?
6: ఒకే అనుభవం మళ్లీ మళ్లీ అదే విధంగా జరుగుతున్నప్పుడు నమ్మకం బలపడి విశ్వాసంగా మారుతుంది.
7: ఆంటీ, మరి నమ్మకం విశ్వాసం ఒకటే అయ్యాయి కదా?
6: చూడమ్మా సుమా, అనుభవం అనేది

0: నమ్మకం స్థితిలో ఉన్నప్పుడు అది చెదిరిపోయే అవకాశం ఉంది. అది అపనమ్మకంగా మూఢనమ్మకంగా మారిపోయే అవకాశం కూడా ఉంది. విశ్వాసం అనేది ఒక్కసారి ఏర్పడితే అది ఎప్పటికీ చెదిరిపోదు.
1: అర్థమయ్యేటేదన్నా ఉదాహరణతో చెప్పండి ఆంటీ.
2: ఆంటీ, నేను స్వామి ఉపన్యాసాలలో విన్నది ఒకటి గుర్తొస్తుంది, చెప్పమంటారా?
0: చెప్పమ్మా ప్రత్యూష.
2: పాలలో వెన్న ఉంటుందన్నది సత్యం. అది కంటికి కనిపించకపోయినా మన నమ్మకం. అదే పాలని పెరుగ్గా తోడుపెట్టి చిలికి వెన్న తీస్తే ఆ వెన్నెను మళ్లీ మజ్జిగలోనే వేసినా కలిసిపోదు. పాలలో అంతటా నిండి ఉంది అన్నప్పుడు నమ్మకంగాను, వెన్న రూపంలో ఉన్నదాని విశ్వాసంగాను స్వామి పోల్చి చెప్పారు.
0: చాలా చక్కగా చెప్పావమ్మా ప్రత్యూష.
3: మరి అందరి విశ్వాసాలు ఒకేలాగా ఎందుకుండటం లేదాంటీ? ఇన్ని మతాలెందుకు? అసలు మతమంటే ఏమిటాంటీ?
0: మానవుని ధర్మాచరణ వైపు నడిపించేదే మతం. ఏ మతానికైనా పునాది నైతికతే. ప్రేమను పంచడం ద్వారా అన్ని మతాలు విశ్వాసాలు సమాజ శ్రేయస్సుకు దోహదపడాలి. అందరి ప్రార్థనలు వారి విశ్వాసాల ద్వారా మతాల ద్వారా వినే భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుడు నిత్య సత్య సనాతన నిర్మల నిర్గుణ రూపుడు.
1: నిజమే ఆంటీ, కాని ఇన్ని మతాలెందుకు ఏర్పడ్డాయి?
0: చూడమ్మ హర్షిత, మానవుని సంకుచిత స్వభావమే భిన్నత్వానికి మూలకారణం అవుతోంది. అందుకే ఇన్ని భిన్న మతాలు ఏర్పడ్డాయి. అనేకత్వంలోంచి ఏకత్వాన్ని గుర్తించాలి. ఈ తత్వం మనకి తెలియనంత వరకు మనమందరమూ జీవులమే, తెలుసుకుంటే దైవమే అవుతాం అని స్వామి ఇది మనకెప్పుడూ బోధిస్తూ ఉంటారు.
4: అవునా ఆంటీ, నేను కూడా

0: వారి వారి విశ్వాసాలే వారికి ఫలితాలనిస్తాయి అన్నారు కదా స్వామి.
1: మరి అంత విశ్వాసం రావాలంటే ఎలా ఆంటీ?
2: ఆంటీ, స్వామి చెప్పిన రెండు ఉపమానాలు నాకు గుర్తొస్తున్నాయి ఆంటీ.
3: మనోజ్ఞక్క చెప్తుందట, పిల్లలు వినండరా.
2: వరి పైరుకి నిత్యం నీళ్లు పెట్టాలి, లేకపోతే ఎండిపోతుంది. కారణం, దాని వేర్లు భూమి పై పొరల వరకే వ్యాపించి ఉంటాయి. రోడ్లకి ఇరువైపులా ఉన్న పెద్ద పెద్ద వృక్షాలు వర్షాలు లేకపోయినా పచ్చగా ఉంటాయి. కారణం, వాటి వేర్లు భూమి అడుగున ఉన్న నీటి పొరల వరకు వ్యాపించి ఉండటమే.
1: అక్కా, విశ్వాసానికి చెట్లు నీళ్లకి సంబంధమేమిటి?
2: అదే శివ చెప్తున్నాను. మన భావములు భగవంతుని దయ, ప్రేమ, ఆనందం తత్వముల లోతు వరకు దిగటం లేదు. మన భావాలు కేవలం పైపైననే ప్రయాణం చేస్తున్నాయి. అందుచేతనే సరైన తత్వాన్ని గుర్తించలేకపోతున్నాం. మనకి నమ్మకం కుదరాలి. విశ్వాసమే నిజమైన శ్వాస.
4: ఆంటీ, మరి ఇన్ని ఘర్షణలు, గొడవలు, దుఃఖాలకి కారణం ఏమిటంటారు?
3: చూడు కార్తీక్, నమ్మకాలు మధ్య మధ్యలో మార్పు చెందటం చేత, వ్యక్తిగతమైన అభిప్రాయ భేదముల చేత, మత విశ్వాసాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం చేత మానవులు అనేక రకాలుగా దుఃఖాలకు, అశాంతికి గురవుతున్నారు.
4: మరి వీటిని ఆపలేమా అంటీ?
3: చూడు కార్తీక్, మనము నిత్యం స్వామి మాటలు వింటూనే ఉన్నాం. కొంతమంది ఒక్కసారి వింటే చాలు, దానిని జీవితాంతం ఆచరణలో పెడతారు. అదే నిజమైన విశ్వాసం.
1: దానికి ఒక కథ చెప్తారా ఆంటీ?
5: ఆంటీ, మీరు ఇంతకు ముందు చెప్పిన కథల్లో నాకు ఒక కథ దీనికి తగినట్టుగా అనిపిస్తోంది. చెప్పనా ఆంటీ?
3: శ్రీవిద్యక్క చెప్పేది ముందు విందాం. చెప్పు శ్రీవిద్య.
5: పూర్వం ఒక రాజుగారు తన మంత్రిని ఆయన విశ్వాసాలని ఎప్పుడూ ఆట పట్టిస్తూ ఉండేవాడు.
6: అక్క, అసలు మంత్రి గారి విశ్వాసాలేమిటి?
3: భక్తులకి భగవంతుడిపై ఉండవలసిన విశ్వాసం గురించి మీరు నేర్చుకున్న పాట పాడండి హర్షిత.

0: ఆ పాటల్లో చెప్పినట్టుగా ఏది జరిగినా మన మంచికే అని మంత్రి నమ్మేవాడు. దానికి రాజుగారు, మనకి సుఖం సంతోషమిచ్చే సంఘటనలు మంచివి కావచ్చు, కాని దుఃఖం బాధ కలిగించే విషయాలు ఎలా మంచివి అవుతాయి అని వాదించేవాడు.
1: అది నిజమే కదా అక్క?
2: పూర్తిగా విను ప్రణో.
0: ఒకసారి మాటల్ల మధ్యలో పరాకుగా పండుకోస్తున్న రాజుగారికి బొట్టిన వేలు తెగిపోయింది. అందరూ చాలా కంగారు పడ్డారు, మంత్రి తప్ప. అప్పుడు రాజుగారు, ఏం మంత్రి, నా వేలు తెగిపోవటం కూడా మంచిదేనా అని వెటకారంగా అడిగాడు. దానికి మంత్రి వినయంగా, అవును మహారాజా అని బదిలిచ్చాడు.
1: అయ్యయ్యో, రాజుగారికి కోపం వస్తుందేమో.
0: అవును శివ, అప్పుడు రాజుగారికి నిజంగానే కోపం వచ్చి, నా వేలు తెగిపోతే మంచిదంటావా, ఎవరక్కడా, ఈ మంత్రిని బంధించి జైల్లో పెట్టండి అన్నాడు. వెంటనే బట్టలు అమలు చేశారు.
3: అయ్యో పాపం, ఆ మంత్రికి తెలివి లేనట్టుంది, రాజుతో ఎవరైనా అలా మాట్లాడతారా?
0: కార్తీక్, మంత్రికి జరిగే ప్రతి సంఘటన దైవకృప వల్లే జరుగుతుందని విశ్వాసం.
3: కథ కంటిన్యూ చేయక్క.
0: జైల్లో ఉన్న మంత్రి వద్దకి రాజు వెళ్లి, నీ పదవి పోవటం, నువ్వు జైల్లో ఉండటం కూడా మంచిదేనా అని అడిగాడు. దానికి మంత్రి అవును అని చెప్పాడు. రాజుకి విసుకొచ్చి, నీ కర్మ అనుభవించు అని వెళ్లిపోయాడు. తర్వాత 2 రోజులకి రాజు వేటకి వెళ్లినప్పుడు ఆటవికుల చేతిలో చిక్కుకుపోయాడు. వాళ్లు రాజుని వాళ్ళ కులదేవతకు బలి ఇవ్వాలని రాత్రి అంతా కట్టేశారు. తెల్లవారులో ప్రాణభయంతో రాజు ఉనికిపోయాడు. తెల్లవారి బలి ఇచ్చే ముందు రాజుకి బటనవేలు లేదని చూసి వదిలేశారు.
1: ఎలా వదిలేశారక్క?
0: శరీరంలో ఏ భాగం లేకపోయినా బలి ఇవ్వడానికి వాళ్ల సాంప్రదాయం ఒప్పుకోదు, అందుకని వదిలేశారు. బతుకు జీవుడా అని రాజు భవనానికి తిరిగొస్తుంటే మంత్రిగారు మాటలు గుర్తుకొచ్చాయి. పశ్చాత్తాపంతో వెంటనే మంత్రి ఉన్న జైలుకి వెళ్లి, నువ్వు చెప్పినట్టు నా వేలు లేకపోవటం ఇవాళ నన్ను బతికించింది, కాని నీకు పదవి లేకుండా జైల్లో పెట్టా కదా, మరి నీకెలా మంచిదాయింది అని అడిగారు.
3: రాజుగారు అడిగింది కరెక్టే కదా.
0: దానికి మంత్రి, నేను పదవిలో ఉంటే మిమ్మల్ని ఒంటరిగా వేటకు వెళ్లనివ్వను కదా, మీతో పాటు ఉన్న నాకు అన్ని అవయవాలు ఉండటం వలన మీకు బదులు నన్ను బలి ఇచ్చేవాళ్ళు, జైల్లో ఉండబెట్టి బతికిపోయాను, ఇది నాకు మంచిదే కదా అన్నాడు.
1: అంటే అక్క, మనకి సంతోషం కలిగించేవే కాదు, కష్టపెట్టేవి కూడా మన మంచికి అని మనం అర్థం చేసుకోవడమే విశ్వాసం అన్నమాట.
4: అన్ని మతాల విశ్వాసాలు సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడాలని స్వామి చెప్పారని చెప్పారు కదా, అసలు మతాల్లో ఉండేది ఏమిటంటి?
5: ఈ ప్రశ్నకి స్వామి ఒక పద్యంలో చెప్పారు యూసఫ్, అదేమిటో తెలుసుకుందామా?
6: ఆంటీ, ఆ పద్యం నాకు తెలుసు, నేను చెప్పనా?
5: చెప్పు హర్షిత.
6: గుండె

0: చాలా బాగా చదివావురా. చూడమ్మా హర్షిత, లోకంలో జనులు అన్ని విద్యలు నేర్చుకున్నారు కాని మానవత్వం అనగా ఏమిటో గుర్తించుకోలేకపోతున్నారు. ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తున్నారు కాని అనేకత్వంలోని ఏకత్వాన్ని గ్రహించటం లేదు. ఈ దర్శనం కోసమే మనం కృషి చేయాలని బాబా బోధించారు.
1: ఆంటీ, భిన్నత్వం అన్నది మనం కల్పించుకున్నదే కాని దైవత్వం యొక్క సృష్టి కాదు. కనుక ఐకమత్యమును మనం సాధించాలి. యూనిటీ ఉన్నప్పుడే మన హృదయంలో ప్యూరిటీ ఏర్పడుతుంది. ఎప్పుడు ప్యూరిటీ ఏర్పడుతుందో అప్పుడే డివినిటీ ఆవిర్భవిస్తుంది. అందరి యందు ఉన్న దైవత్వం ఒక్కటే అనే సత్యాన్ని మనం గుర్తించినప్పుడు ఏ విధములైన భేదములు కాని కష్టములు కాని ఉండవని స్వామి చెప్తూ ఉంటారు కదా ఆంటీ.
2: సుమా, నువ్వు చెప్పింది నిజం. దీనికి స్వామి చెప్పిన పద్యసూక్తి ఒకసారి చదువుకుందామా?
1: అలాగే వాణి,

0: ఆంటీ, అక్కలు ఏకత్వం భిన్నత్వం అంటూ ఉన్నారు, కొంచెం అర్థమయ్యేలా చెప్పండి.
1: ఆంటీ, దానికి ఇంద్రజనసు ఉదాహరణగా చెప్పొచ్చు కదా.
2: అవునమ్మా సహన, తెల్లని సూర్యకిరణం నీటి మేఘంలో నుంచి పరివర్తన చెంది ఏడు రంగుల ఇంద్రధనస్సులాగా కనపడుతుంది. ఆ రంగులన్నింటికీ మూలం తెల్లని సూర్యకిరణమే. అలాగే దివ్యమైన శక్తి తరంగాలు అహంకార మమకార పొరల్లో నుంచి పరివర్తన చెంది భిన్న స్వరూపమైన ప్రకృతిగా కనిపిస్తుంది. నిజానికి ఉన్నది దివ్యత్వం ఒక్కటే.
3: ఆంటీ, ప్రశాంతి నిలయంలో సర్వధర్మ స్తూపం చూపించారు కదా, ఆ స్తూపంలో ఉన్న మతాల గురించి చెప్పండి ఆంటీ.
2: ఓకే శివ, ముందు నువ్వు చూసిన మతాల పేర్లు చెప్పు.
3: హిందూ మతం, క్రైస్తవ మతం, ఇస్లాం మతం, జోరాష్ట్ర మతం, బౌద్ధ మతం.
4: ఆంటీ, ఓం శిలువ నక్షత్రం నెలవంక అగ్ని ధర్మచక్రం కదా.
2: అది కరెక్టే.
3: ప్రణవ్, చక్రం చూస్తుంటే చాలా బాగుంటుంది, ఫ్రిస్బీ ఆట గుర్తుకొస్తుంది.
5: శివ, నీకెప్పుడు ఆటలిదేసేనా? బుద్ధుడు ఏం చెప్పాడో తెలుసుకోవద్దా మనం?
1: ఓకే ఓకే, ఆపండి. బౌద్ధమత సూత్రాల గురించి అక్క వాళ్ళు పాడేది ముందు విందాం.

0: ఒకసారి బుద్ధుడు తన శిష్యులతో బౌద్ధమత ప్రచారానికి ఊరూరా తిరుగుతూ బాగా అలసిపోయాడు.
1: ఆయన ఏం చెప్పేవాడు అక్క?
0: ఆయన సత్యం, అహింస, ధమ్మం అనే విషయాలు వివరిస్తూ ఉండేవాడు. అప్పుడు ఒక గ్రామానికి చేరుకోగానే తన శిష్యుల్లో ఒకన్ని పిలిచి, నాయనా, నేడు నాకు చాలా అలసటగా ఉంది, ఈరోజు ప్రచారాన్ని నీవు నిర్వహించు అని చెప్పాడు. దానికి ఆ శిష్యుడు పరమానందం చెంది ఇన్నాళ్లకు తన గురువు గురించి చెప్పే అవకాశం వచ్చింది అని భావించాడు.
2: పరమానందం అంటే పరమన్నమా?
3: శివ, నీకెప్పుడు ఆటలు తిండేనా? విను ముందు.
0: శివ, పరమానందం అంటే చాలా ఎక్కువ సంతోషంతో అని అర్థం. అర్థమైందా నాన్న? దానితో సత్యం, అహింస లాంటి విషయాలతో పాటు ఇంతటి గొప్ప విషయాలను మనకు తెలియచేసిన బుద్ధుడు చాలా గొప్పవారని, చాలా చాలా పొగిడి ఇటువంటి మహనీయుడు నా భూతో నా భవిష్యతి అన్నాడు.
1: అంటే ఏంటక్క?
0: అంటే ఇంతకు ముందు పుట్టలేదు, ఇక ముందు పుట్టబోరు అని చెప్పాడు.
1: ఓహో.
0: వెంటనే విశ్రాంతి తీసుకుంటున్న బుద్ధుడు కుటీరంలో నుండి బయటకు వచ్చి శిష్యుణ్ణి చూసి, నాయనా, నీ వయస్సు ఎంత అని అడిగాడు. దానికి శిష్యుడు, గురువుగారు, నాకు 25 సంవత్సరములు అని చెప్పాడు. మళ్లీ బుద్ధుడు, నువ్వు ఎన్ని దేశాలు తిరిగావు అని అడిగాడు. దానికి గురువుగారు, నేను 2 దేశాలు పర్యటించాను అని చెప్పాడు. అప్పుడు బుద్ధుడు శిష్యుడితో, చూడు నాయనా, ఈ అనంతకాల ప్రవాహంలో కేవలం 25 సంవత్సరములు నీకు. ప్రస్తుతం నీవు 2 దేశాలు మాత్రమే తిరిగావు. అంటే వర్తమానంలోనే మిగిలిన ప్రాంతాల్లో ఎంతటి మహనీయులు ఉన్నారో నీకు తెలీదు. అలాంటప్పుడు భూతకాలంలో భవిష్యత్ కాలం గురించి ఎలా మాట్లాడగలవు? ఇది చాలా తప్పు. నాకన్నా ముందు ఎందరో మహానుభావులు పుట్టారు, ఇక ముందు ఇంకా పుట్టబోతున్నారు. మనం నమ్మిన సత్యాన్ని చెప్పటంలో తప్పులేదు, కాని మిగిలిన తక్కువ చేసి చెప్పటం సాధకుల లక్షణం కాదు. కాబట్టి ఎప్పుడూ ఎవరినీ కించపరిచే విధంగా మాట్లాడకు అని బోధ చేశాడు.
4: ఎంత బాగా చెప్పాడు బుద్ధుడు.
5: ఒక్క బుద్ధుడే కాదర్రా, ఏ మత ప్రవక్త అయినా తన శిష్యులకు ఇదే విధమైన భావ సామరస్యాన్ని, మత సామరస్యాన్ని బోధించారు.
6: ఆంటీ, మొహమ్మద్ ప్రవక్త కూడా ఇలాంటిదే చెప్పారు కదా, ఆ కథ కూడా చెప్పుకుందామా?
7: ఆంటీ, ఆ కథ నేను చెప్తాను ఆంటీ, నాకు గుర్తుంది.
5: అలాగే మనోజ్ఞ అక్క ఇంకో కథ చెప్తుంది, వినండి నాన్న.
7: ముస్లిం అనగా భగవంతుని శరణు వేడిన వాడని అర్థం. తాను శాంతిగా ఉంటూ ప్రపంచంలో శాంతితో జీవించేవాడే నిజమైన ముస్లిం. అందుకనే వారు ఎవరినైనా కలిసినప్పుడు సలామలేకుము సలాం అంటారు.
1: అంటే అర్థమేంటక్క?
7: నీకు శాంతి కలుగగాక అని అర్థం. దానికి మిగిలిన వారు తిరిగి వాలేకుము సలాం అంటారు.
1: దీనికి కూడా అదే అర్థమా యూసఫ్?
8: అవును శివ, నీకు కూడా శాంతి కలుగుగాక అని కోరుకుంటాం. ఇంకా ప్రార్థన, నమాజ్, ఉపవాస వ్రతం, హజ్ యాత్ర, దాతృత్వం ఇలాంటి ఎన్నో విషయాలు చెప్తారు మాకు.
1: హజ్ అంటే మక్కా యాత్రని హజ్ అంటారు కదా యూసఫ్?
8: అవునరా సత్య.
7: ఓ, మీకు చాలా విషయాలు తెలుసే.
1: అక్క, నువ్వు కథ చెప్పక్క.
7: ఇప్పుడు మీరంతా అనుకున్న విషయాలనే మొహమ్మద్ ప్రవక్త ప్రచారం చేస్తూ వాటి గొప్పతనాన్ని చెబుతూ ఉండేవాడు. అంతేకాదు, మానవులకు మధ్య ఉండవలసిన పరస్పర ప్రేమభావము, ప్రార్థన, సత్యము, శాంతి మొదలైన వాటి గురించి చెబుతూ ఉండేవారు. దాంతో ఆయనకు కీర్తి పెరగడం చూసి అరబ్ దేశంలో ఉండే ఒక వృద్ధురాలు సహించలేకపోయింది. ఆమెకి ఆయనపై ద్వేషం, అసూయ పెరిగిపోయి ఆపుకోలేకపోయింది.
1: అవునా, అప్పుడు ఏం చేసింది?
7: మొహమ్మద్ ప్రతిరోజు మసీదుకు తన ఇంటి ముందు నుండే వెళతాడని తెలిసి అతనిని అవమానపరచి ఆనందించాలనుకుంది. తన ఇల్లు తుడిచి ధూళి, దుమ్ము, చెత్త అంతా పోగు చేసి మొహమ్మద్ తన ఇంటి ముందు నుండి వెళ్లే సమయానికి మేడ పైభాగానికి వెళ్లి మొత్తం దుమ్మంతా మొహమ్మద్ నెత్తిమీద పోసి పక్కపక్క నవ్వేది.
8: ఆయన ఏమి అనేవారు కాదా ఆమెని?
7: లేదు యూసుఫ్, తలమీద భుజాల మీద పడిన దుమ్ము దులుపుకుంటూ కనీసం వెనక్కి తిరిగైనా చూడకుండా వెళ్లిపోయేవారు. మసీదుకు చేరి నిశ్చలంగా తన ప్రార్థన తను చేసుకునేవారు.
2: అక్కా, రోజూ అలానే చేసేదా?
7: అవును సత్య, రోజూ అలానే చేసేది. కాని ఒక రోజున ఆ ప్రదేశానికి వచ్చేసరికి దుమ్ము పడలేదు. దానికి మొహమ్మద్ కు చాలా ఆశ్చర్యం వేసింది. ఇలాగా 3 రోజులు వరుసగా దుమ్ము పడలేదు.
2: ఎందుకనక్కా?
7: మామూలుగా మన అందరం దుమ్ము పడటం ఆగిపోతే ఎంతో సంతోషిస్తాం. కాని మొహమ్మద్ కు ఆవేదన కలిగింది. తన శిష్యుల వల్ల ఏమైనా ఆమెకి అపకారం జరిగిందేమోనని, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆ ఇంట్లోకి వెళ్లాడు. అక్కడ ఎవ్వరూ లేరు. నెమ్మదిగా మెట్లెక్కి మేడం మీదికి వెళ్లాడు. అక్కడ ఎవ్వరూ కనిపించలేదు.
2: ఊరు వదిలేసి వెళ్లిపోయిందా ఏమిటి?
7: కాదు శివ, అక్కడ ఒక గదిలో నుండి మూలుగు వినిపిస్తుంటే మొహమ్మద్ ఆ గదిలోకి వెళ్లి చూశాడు. ఆ వృద్ధురాలు మంచం మీద మూలుగుతూ చాలా నీరసంగా కనిపించింది.
9: బాగైంది కదా,
2: మంచి వాళ్ళకు అపకారం చేస్తే అట్టాగే అవుతుంది మరి.
7: శివ, కార్తీక్, అలా అనకూడదర్రా. అసలు ఏం జరిగిందో వినండి.
8: మరి నువ్వు చెప్పక.
7: ఆమె అనారోగ్యానికి కారణం తెలుసుకున్న మొహమ్మద్ ఏమైనా మందు తీసుకుంటున్నారా అని ఎంతో ప్రేమతో అడిగాడు. దానికి ఆ ముసలమ్మ, నాకు ఎవ్వరూ తోడులేరు నాయనా, ఏం కావాలన్నా అతి కష్టం మీద వెళ్లి నేనే తెచ్చుకుంటున్నాను అంది. ఇది విన్న మొహమ్మద్ ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లి మందు సీసాతో తిరిగి వచ్చాడు. మూత తీసి ఒక చిన్న కప్పులో మందు పోస్తూ, చూడమ్మా, నీవేమీ భయపడకు, 2-3 రోజుల్లో నీకు ఈ రోగం తగ్గిపోతుంది. నేను వైద్యుని అడిగి మందు తెచ్చాను, ఇది రోజుకి 3 పూటలా వేసుకో అని చెప్పి మందు చేతికి ఇచ్చాడు.
9: ఎంత గొప్ప మనసక్క మొహమ్మదే.
7: నిజం హర్షిత, ఆ ముసలమ్మకు కళ్ళ వెంట నీళ్లు కారాయి. అతని హృదయ పవిత్రతను ఎంతగానో కొనియాడింది. ఇతని సహనం, ప్రేమ, క్షమ ఎంత గొప్పవో చెప్పటానికి భాష చాలదు. నేను ఎంత తప్పుగా ప్రవర్తించానో ఇతని పట్ల అని పశ్చాత్తాపంతో, నీవు నిజంగా దైవాంశ సంభూతుడవే. నేను చేసిన పాపానికి, భగవంతుడు నన్ను క్షమించడానికి, నేను తరించడానికి మంచి మార్గం చూపమని వేడుకుంది.
9: ఆంటీ, అన్ని తప్పులు చేస్తే భగవంతుడు ఎలా క్షమిస్తాడు?
5: చూడమ్మా సుమా, భగవంతుడు క్షమామూర్తి, సర్వశక్తి సంపన్నుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపి. అతనెప్పుడూ నీ వెంట ఉన్నాడన్న విశ్వాసాన్ని దృఢం చేసుకో. కేవలం పూజా పునస్కారాలకు ఆయన ప్రసన్నుడు కాడు, సర్వ జీవులకు నిస్వార్థ ప్రేమతో కూడిన ప్రార్థనలకు లోబడతాడు. క్షమ, దయ, దానం, సేవ, నిస్వార్థ త్యాగం వంటి మంచి లక్షణాలు అలవర్చుకుంటే ఆ భగవంతునికి ప్రీతిపాత్రులం కాగలం. ఇదే విషయాన్ని మొహమ్మద్ ఆ ముసలమ్మకు ఉపదేశించి ఆమె తరించడానికి సాయపడ్డాడు. ఆ మాటల్నే తలుచుకుంటూ ఆ ముసలమ్మ తరించింది. దానికి సంబంధించి మీరు నేర్చుకున్న కవాలీ పాడండి సుమా.

0: ఇస్లాం మతంలో ఉన్న అతి విలువైన విషయాలన్నీ ఎంత బాగా అర్థమయ్యేలా చెప్పారు కదా.
1: మిగతా మతాలలో ఏం చెప్పారా ఆంటీ?
2: ఆంటీ, యేసుక్రీస్తు గురించి, ఆయన చెప్పిన విషయాల గురించి చెప్పండి ఆంటీ.
3: ఒకసారి ఒక ఊళ్ళో ఒక స్త్రీని ఆ ఊరి వారందరూ కలిసి ఒక గొయ్యిలో కట్టేసి నిలబెట్టి రాళ్లతో కొట్టడానికి సిద్ధమయ్యారు.
2: అయ్యయ్యో పాపం,
3: అది చూసిన యేసుక్రీస్తు ఎందుకని ఆమెను రాళ్లతో కొట్టబోతున్నారు అని అడిగాడు. దానికి వాళ్ళు ఆ స్త్రీ తప్పు చేసింది, అందుకనే శిక్షిస్తున్నా అన్నారట.
2: ఆంటీ, శిక్షలు కోర్టు వాళ్ళు కదా వేయాలి.
3: వాళ్ల ఆచారం ప్రకారం వాళ్ళు చేస్తున్నారు నాన్నా.
2: అదేమాచారం ఆంటీ?
3: యేసుక్రీస్తు కూడా అదే చెప్పాడు. తప్పులు చిన్నవో పెద్దవో తెలిసి కాని తెలియక కాని అందరం చేస్తాం. అలాంటప్పుడు మనకు శిక్షించే అధికారం ఎక్కడిది? భగవంతుని మీద విశ్వాసం ఉంచి మీలో ఎప్పుడూ ఏ తప్పు చేయని వాళ్లే మొదటి రాయి విసరండి అన్నాడు. ఎవ్వరూ రాయి విసరడానికి ముందుకు రాలేదు. అప్పుడు యేసుక్రీస్తు వారితోటి, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో ఇతరులను కూడా అలాగే ప్రేమించు. నీ శత్రువులను కూడా ప్రేమించు. నిన్ను ద్వేషించి శపించేవారిని కూడా ప్రేమించు. అపకారం చేసిన శత్రువుకి కూడా ఉపకారం చెయ్యి. వారి కోసం ప్రార్థించు. వారిని ఆశీర్వదించు. అప్పుడే నీకు భగవంతుని సన్నిధికి చేరే యోగ్యత వస్తుంది అని బోధించాడు. అప్పుడు ఆ ఊరి వారందరూ భగవంతుడే యేసుక్రీస్తు రూపంలో వచ్చి మా కన్నులు తెరిపించాడని ఆనందంతో పాట పాడుకున్నారు. హర్షిత, ఆ పాట ఒకసారి పాడండమ్మా.

0: క్రైస్తవ మతం అంటే ఇదా.
1: ఆంటీ, మాకు గ్రూప్ 3లో చెప్పింది మేం చెప్పనా?
2: ఎంతక్కా అది?
1: ఏ అంటే ఏకత్వం, సు అంటే దివ్యత్వం. ఏకత్వంలోని దివ్యత్వాన్ని చూడగలగటమే ఏసుతత్వం. అదే క్రైస్తవ మతతత్వం అని స్వామి చెప్పారని చెప్పారు కదా
2: అక్కా. ఇంకొంచెం అర్థమయ్యేలాగా చెప్పవా?
1: అదే కార్తీక్, అందరము దేవుని బిడ్డలమే. అందరిలో ఉన్నది ఒక్కటే, అందరము పరస్పరము ప్రేమని ఇచ్చిపుచ్చుకోవాలి అని.
2: ఓహో,
3: అన్ని మతాలలోనూ ఇలాగే ఉంటుందా?
4: అవును సహానా, సిక్కు మతంలో ఏం చెబుతారో తెలుసా? ప్రేమకు మించినది ఈ ప్రపంచంలో వేరొకటి లేదు. భగవంతుని ప్రేమించు, భగవంతుని అందరిలో చూసి ప్రేమించు. నీ మాటలలో, చేతలలో క్రూరత్వానికి, కిరాతక చర్యలకి కామ, క్రోధ, లోపగుణాలే కారణం. కాబట్టి వాటిని విసర్జించు, దగ్గరకు రానివ్వకు అని చెబుతారు.
1: వాణి అక్క, జైన మతంలో కూడా ప్రతిఫలాపేక్ష లేకుండా సత్కర్మలు ఆచరించండి, ఇతరుల క్షేమాన్ని, ఆనందాన్ని మీవిగా భావించండి. కష్టంతో, ఆర్తితో ఉన్నవారికి వారి హృదయం సంతృప్తి కలిగేలా చేయూతను అందించి సాధ్యమైనంత వారి బాధలు నివారించండి. వారు ఎటువంటి వారైనా సరే జాలి చూపించాలి. ఇదే మనం అనుసరించాల్సిన శీల గుణములు అని చెబుతారు.
2: అక్క, అన్ని మంచి పనులు చేయాలంటే మనకి స్వామి ప్రేమ కావాల్సిందే, మరి ప్రే చేద్దామా?

0: మనోజ్ఞ, మొన్న నేను ఒక పాత సనాతన సారథి చూశాను. అందులో స్వామి టావో మతం గురించి చెప్పిన విషయాలున్నాయి. అవి వాక్కులోని కరుణ విశ్వాసాన్ని సృజిస్తుంది, భావములోని కరుణ పటిష్టతను, నిగూఢతను, గాంభీర్యాన్ని సృజిస్తుంది, దాతృత్వంలోని కరుణ ప్రేమను ఉద్భవింపజేస్తుంది. అసలు టావో అంటే ప్రేమ సత్యం అని అర్థమన్నారు స్వామి.
1: హైందవ మతం కూడా సర్వత్రా ఉపకారం చెయ్యి, అపకారం ఎన్నడూ చేయవద్దు, విశ్వైక కుటుంబం సాధించు అనే చెప్తోంది.
2: అంటే జోరాస్ట్రియ మతంలో కూడా ఇలాగే చెప్పారా?
3: అవును యూసఫ్, నీ నుంచి ద్వేషాన్ని దూరం చేసుకో. నీ మనస్సు నుండి క్రూరమైన హింసాపరమైన ఆలోచనలు భావాలు తొలగించు. చెడువైపు నీ మనస్సు ఆకర్షింపబడకుండా చూసుకోండి. ప్రేమనే అంటిపెట్టుకుని ఉండండి అని చెప్తుంది జోరాస్ట్ర మతం కూడా. అన్ని మతాలు చెప్పేది విశ్వశాంతినే.

0: ఆంటీ, అన్ని మతాలలో కూడా ఇంత మంచి విషయాలు చెప్పారు కదా, మరి సాయి మతం అంటే?
1: సాయి మతం అంటే నాన్న, ఉన్నది ఒక్కటే మతం, అది ప్రేమ మతం. ఉన్నది ఒక్కటే కులం, అది మానవ కులం. ఉన్నది ఒకటే భాష, అది హృదయ భాష.
0: ఆంటీ, హృదయ భాష అంటే ఏమిటి?
2: ఆంటీ, ఒకసారి ఒక స్టూడెంట్ కి జరిగిన అనుభవం చెప్పారే, అది మళ్ళీ ఇంకొకసారి చెబుతారా?
0: జరిగిన విషయమా?
1: అవును శివ, స్వామి ఎప్పుడూ స్టూడెంట్స్ తో మాట్లాడుతూ ఉంటారు.
0: స్వామి వద్ద అన్ని భాషల వారు, అన్ని మతాల వారు కూడా చదువుకుంటూ ఉంటారు కదా, మరి స్వామి ఏ భాషలో మాట్లాడేవారు?
3: స్వామికి అన్ని భాషలు వచ్చినా?
4: స్వామి దివ్యోపన్యాసాలన్నీ తెలుగులోనే ఉంటాయి కదా ఆంటీ?
1: కరెక్టేనన్నా. అయితే స్వామి ఒకసారి కొంతమంది స్టూడెంట్స్ తో తరచుగా మాట్లాడుతూ వాళ్ల సందేహాలు తీరుస్తూ ఉన్నారట. వాళ్లంతా తెలుగు వాళ్లే, ఒక్కడు తప్ప. ఆ అబ్బాయిది వేరే భాష.
0: మరి స్వామి మాట్లాడాడు ఆ అన్నకు అర్థమయ్యేదా?
1: లేదర్రా, ఆ అబ్బాయి కూడా అదే బాధపడేవాడు. వీళ్లంతా తెలుగు వాళ్లు, స్వామి భాష వీళ్ల భాష ఒకటే, అందుకని చక్కగా స్వామితో మాట్లాడేస్తున్నారు. నా భాష స్వామికి రాదు, అందుకని నాతో మాట్లాడటం లేదు, నేను కూడా మాట్లాడలేకపోతున్నాను అని చాలా బాధపడ్డాడు. ఆ మర్నాడే స్వామి వస్తూనే ఆ అబ్బాయి దగ్గరికి వచ్చి, స్వామిది హృదయ భాష, లాంగ్వేజ్ ఆఫ్ హార్ట్ అని చెప్పి అతని బాధని పోగొట్టారు.
5: అంటే మన మనసుల్లో అనుకున్నది కూడా స్వామికి తెలిసిపోతుందన్నమాట.
0: హృదయ భాష అంటే అదేనా?

0: అందరి హృదయాలలో భగవంతుడు చైతన్య స్వరూపునిగా ఉన్నాడు. అన్ని మతాలు వాటి విశ్వాసాలు ఆయననే కీర్తిస్తున్నాయి. అన్ని నామాలు, అన్ని రూపాలు, అన్ని భాషలు, అన్ని భావనలు విశ్వప్రేమకు ప్రతిరూపమైన సర్వేశ్వరునికి చెందుతాయి. ఈ ఏకత్వ భావన అన్ని దేశముల అన్ని మతముల వారు పెంపొందించుకుని అందరి హృదయాలలో ప్రేమనే నింపుకోవాలని స్వామి చెప్పారు శివ.
1: ఆంటీ, ఇదంతా విన్నాక నాకొక పద్యసూక్తి పాడాలనుంది, పాడనా?
0: అలాగే పాడు సహనా.
1: మతము క్రమశిక్షణను నేర్పి హితము కూర్చు

0: ఆంటీ, కిందటిసారి అక్క వాళ్ళు రోల్ ప్లే వేశారు, ఈసారి మాకు అవకాశం ఇస్తారన్నారు.
1: తప్పకుండా యూసఫ్, అలాగే వేయండి. దేని మీద రోల్ ప్లే చేస్తారు?
2: దేని మీద ఎందుకు ఆంటీ, ఇప్పుడు చెప్పుకున్న మత సామరస్యం మీదే వేస్తాం.
1: వెరీ గుడ్, అలాగే చేయండి.

0: Sairam, I am Jackson.
1: Sairam, I am Varun. Mikemana help kavala?
0: Yes, Sairam. Ashram anta chusanu. Chala kamga undi. Andaru chakaga Sairam antu palkaristunaru. Nalanti foreigners kuda chala mandi kanipistunaru. Wonderful place. But tell me, akkada undi chudandi. A pillar emiti.
1: Oh, ada. Adi sarvadharma aikya stupam. Symbol of unity of faiths.
0: What? అది మీ మత స్తూపం కాదా? అయితే దాని గురించి చెప్పండి.
1: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా సర్వ మతాలు బోధించేది ఒకటే అని తెలిపే చిహ్నాన్ని నెలకొల్పాలని సంకల్పించారు. ఆ పని బ్రిగేడియర్ బోస్ అనే భక్తునికి అప్పగించారు. భక్తులంతా తలొక చేయి వేసి ఎంతో దూరం నుంచి మట్టి తెచ్చి స్తూపం కోసం తవ్విన 7 అడుగుల గుంతను నింపారు. అందుకు 3 రోజులు కష్టపడ్డారు. ఇక కాంక్రీట్ స్లాబ్ వేయడమే తరువాయి. కాని అనుకోకుండా భారీ వర్షం కురిసింది. కాని భక్తులు నింపిన మట్టి ఏమాత్రం కొట్టుకుపోలేదు.
0: రియల్లీ, ఇట్స్ ఎ మిరాకిల్.
1: ఆ మాటే బ్రిగేడియర్ బోస్ స్వామికి చెప్పారు. అప్పుడు స్వామి, నా పనిని భక్తులు సంపూర్ణమైన భక్తి శ్రద్ధలతో చేస్తున్నప్పుడు ఎటువంటి కష్ట నష్టాలు కలగవు అన్నారు. కాంక్రీట్ పని మొదలైనప్పుడు ట్రస్ట్ మెంబర్లందరి చేత ఉక్కు చట్రంలో తలో కొంత కాంక్రీట్ మిక్స్ వేయించారు. అలాగే స్వామి విద్యార్థుల చేత కూడా వేయించారు. స్తూప నిర్మాణం 60 రోజుల్లో పూర్తయింది.
0: ఓన్లీ 60 డేస్? చాలా బాగుంది.
1: పూర్తయిన స్తూపాన్ని 1975 నవంబర్ 23న తమ 50వ జన్మదినం నాడు స్వామి తమ స్వహస్తాలతో ఆవిష్కరించారు.
0: ఇది ఎంత ఎత్తు ఉంటుంది? How tall is it?
1: స్తూపం ఎత్తు 50 అడుగులు. దీనికి 6 పార్శ్వాలు ఉన్నాయి. ఒక్కొక్క పార్శ్వంపై ఒక్కొక్క మత చిహ్నాన్ని చెక్కారు. స్తంభం పై భాగాన విచ్చుకున్న కమలం ఉంది. ఓకే మిస్టర్ జాక్సన్, మరి నేను వెళ్ళొస్తాను. సాయిరామ్.
0: సాయిరామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇది చాలా అద్భుతంగా కనిపిస్తుంది. నేను ఈ స్తూపం దగ్గరే కాసేపు కూర్చుంటాను. వెళ్ళండి సాయిరామ్.

0: మధ్య యుద్ధాలు కూడా జరిగాయని విన్నాను. కాని ఏమిటి వింత? ఏ పొర్రాపచ్చు లేకుండా అన్ని మతాలు వారు ఇక్కడ సౌఖ్యంగా ఉన్నారు. నాకు సమాధానం కావాలి. ఎవరు ఎవరు చెప్తారు?
1: జాక్సన్, జాక్సన్.
0: ఎవరు? ఎవరది నన్ను పిలుస్తున్నది? ఎవరు?
1: ఇలా తలెత్తి చూడు జాక్సన్, నేను ఈ స్థూపాన్ని మాట్లాడుతున్నాను. నీ సందేహం తీర్చడానికి భగవత్ అవతారమైన సత్యసాయి నా చేత పలికిస్తున్నాడు. ఆయన వచ్చినది మానవుల్లో దైవత్వాన్ని మేలుకొల్పడానికే. మానవులంతా కలిసిమెలిసి జీవించేలా వారి మనసులలో పరివర్తన తీసుకురావడానికే.
0: అదేలా కుదురుతుంది? మనుషులు భిన్న మతానికి చెందినవారు, వారిలో ఏకాభిప్రాయం ఎలా సాధ్యం?
1: నన్ను గమనించు, నా పార్శ్వాలపై భిన్న మతాల చిహ్నాలున్నాయి, చూసావా? వాటిని ఒక్కొక్కటిగా తత్తిచూడు, అవి ఏం చెప్తాయో విను.
0: సరే, అలాగే చేస్తాను. ఐఎమ్ వెరీ క్యూరియస్. ఇక్కడ క్రాస్ ఉంది, మా క్రైస్తవ మత చిహ్నం. ముందు ఇదే టచ్ చేస్తాను.

అవును నిజమే, ప్రభు క్షమాగుణం ప్రేమలను బోధించాడు. ఇంకా రెండవది చంద్రవంక, అంటే ఇది ముస్లింల మత చిహ్నం. టచ్ చేస్తాను.

ఓ ప్రేమ, త్యాగం, కరుణ ఇస్లాం కూడా ఇదే చెప్తుంది. చూద్దాం మిగిలిన వాటి ఏమంటాయో. వాట్ నెక్స్ట్? దిస్ లుక్స్ లైక్ ఎ వీల్. ఇక్కడ చక్రం చిక్రం ఉంది. ఏ మతానిదో?

జ్ఞానం, త్యాగం, జోరాష్ట్ర మతం కూడా అన్ని మంచి విషయాలనే ఉండాలని చెప్తుంది. గుడ్. ఇంకా ఈ సైడ్ లో మిగిలింది, ఇక్కడేమిటి? 3 అంక వేసుంది. ఓ నో, ఇది ఓం హిందూ సింబల్. ముట్టుకొని చూద్దాం.

0: సత్యం, ధర్మం, శాంతి ఏమిటిది? ఇన్నాళ్ళు నేను పొరపడ్డానా? మతాలన్నీ మంచినే బోధిస్తున్నాయే.
1: జాక్సన్, ప్రపంచంలో అశాంతికి ఈ భేదభావాలే కారణం. నిజానికి మతాలన్నీ ఒకే గమ్యాన్ని చేర్చే భిన్న మార్గాలు. అందుకే మతమేదైనా అందులోనే మంచి మనిషిగా మెలగాలని భగవాన్ సత్యసాయి ఏమి బోధిస్తున్నారో చూద్దాం.
2: మతములన్నీ చేరి మంచిని బోధించే తెలిసి మెలుగవలను తెలివితోడా. మతులు మంచివైనా మతమేది చెడ్డది, మతులు

0: తీరసుతుడా.
1: మనలోని ప్రేమను వికసింపజేసి మానవత్వాన్ని మేలుకొలిపి దైవత్వము వైపుకు నడిపించడమే అన్ని మతాల సారము.
2: దేర్ ఇస్ ఓన్లీ వన్ రిలిజన్, రిలిజన్ ఆఫ్ లవ్. దేర్ ఇస్ ఓన్లీ వన్ కాస్ట్, కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ. దేర్ ఇస్ ఓన్లీ వన్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్. దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్, ఇస్ ఓమ్నిప్రెజెంట్.
1: ఈ ప్రేమ భావంతో వికసించిన హృదయానికి ప్రతీకే నా పైనున్న ఈ విచ్చుకున్న కమలం.

ఓ మై గాడ్, ఎంత విచిత్రమైన కళ. సంభం నాతో మాట్లాడి నా సందేహాలన్నీ తీర్చడమా? ఇంక్రెడిబుల్, నమ్మలేకపోతున్నాను. ఇదే కళ కావచ్చు, కాని నా కళ్ళు తెరిపించిన కళ, సర్వమతాల సారం ఒకటేనని తెలియజెప్పిన కళ. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ భగవాన్.

ఈశ్వరాంబ దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్నటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి పునఃస్వాగతం. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ సమితి నుండి విచ్చేసిన బాలవికాస్ విద్యార్థులు గురువులు అందిస్తున్నటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమంలోని చివరి అంశాన్ని ఇప్పుడు మనం వినబోతున్నాం. బాలవికాస్ గ్రూప్ 3 విద్యార్థులు గురువులుగా అవటం కోసం సీనియర్ గురువుల దగ్గర వారి సందేహాలను ఎలా నివృత్తి చేసుకుంటున్నారో ఈ చర్చ ద్వారా మనం విందాం.

యుగ యుగాంతరముల నుండి ఈ యుర్విపైన ఖ్యాతి గన్నట్టి భరత భూమాత కీర్తి సాయి సిద్ధాంతముల చేత సానబెట్టి వన్నెబెట్టుడు మీరింక సున్నితముగా అన్నారు భగవాన్ బాబావారు. సాయి సిద్ధాంతాలను అవి బాలబాలికలకు అందించవలసిన గురువులు పాటించవలసిన పద్ధతులను స్వామి చెప్పిన ఎన్నో ఎన్నెన్నో విషయాల మధ్య కొన్నైనా గుర్తు చేసుకోవడానికి చేసే చిన్ని ప్రయత్నమే ఈనాటి ఈ గ్రూప్ డిస్కషన్ ఉద్దేశం. ముందుగా బాల్వికాస్లో గ్రూప్ 3 పూర్తి చేసుకుని స్వామి అనుగ్రహంతో గురువులుగా అడుగులు ముందుకు వెయ్యాలనుకుంటున్న రంగారెడ్డి జిల్లాలోని సరూర్ నగర్ సమితి యువత సాయి గణపతిని కీర్తించే ఈ పాటతో మొదలు పెడదాం.

0: సాయిరామ్ ఆంటీ, మేము బాల వికాస్ గురువులుగా తయారు కావాలనుకుంటున్నాం. దానికి సంబంధించి మాకు కొంచెం వివరణ ఇవ్వండి.
1: అసలు గురువు అనే పదానికి అర్థం తెలుసుకోవాలి. స్వామి ఆ పేర్నే ఎందుకు నిర్ణయించారో, గురువుకు ఉండవలసిన అర్హతలు, అవగాహన, బోధనా విధానములు వీటన్నింటి గురించి వివరంగా తెలుసుకుని ఆచరణలో పెట్టాలి. విద్యా విధానంలో బోధించేవారి గురించి అనేక పేర్లు వింటూ ఉంటాం. ఆచార్యులని, ఉపాధ్యాయులని, బోధకులని, గురువులని చాలా చాలా పేర్లు వింటాం. వీటిలో ఆచార్యులు అనగా ప్రత్యేకించి ఒక విద్యయందు ఆరితేరిన వారని, దానిని వారు ఆచరిస్తూ శిష్యులకు ఎంపిక చేసుకుని బోధిస్తూ ఉంటారని చెబుతారు. ఉదాహరణకు ద్రోణాచార్యులు, కృపాచార్యులు ఇలా.
2: ఆంటీ, ఉపాధ్యాయులు అనగా ఉపాధికి సంబంధించిన జ్ఞానాన్ని అందించేవారని అర్థం కదా. ఉపాధి అంటే జీవితం ఇతరులపై ఆధారపడకుండా తన ఆర్థిక జీవన విధానాన్ని మెరుగుపరుచుకొనుట. దీనికి సంబంధించి అంటే వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్ లోని విద్యా విధానం అనుకోవచ్చు కదా.
1: అవును జ్యోతి, బోధకులు అంటే తమకు తెలిసిన పాండిత్యాన్ని ఇతరులకు బోధిస్తూ ఉంటారు. అనగా ఈనాటి విద్యా విధానంలోని శిక్షకులు అందరినీ ఇంచుమించుగా బోధకులని చెప్పవచ్చును. ఇక గురువుల విషయానికి వస్తే, లౌకికపరమైన భాషా జ్ఞానంతో పాటు పారమార్థికమైన జ్ఞానాన్ని కూడా పంచేవారని, శిష్యులని ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి చేరేందుకు దోహదపడేవారని అర్థం. గురువు అంటే అజ్ఞానమనే చీకటి నుండి జ్ఞానమనే వెలుగులోకి నడిపించేవారు.

0: శ్రీ ఆంటీ, మీరు జ్ఞానం చీకటి నుండి వెలుగులోకి నడిపిస్తుంది అన్నారు కదా, మరి ఆధునిక విద్య పెరిగేను అవధి లేక ఆత్మ తేజంబు క్షీణించి తరిగిపోయే బ్రతుకు ఆడంబరాలతో భారమాయే నేటి విద్యార్థి బ్రతుకు ఈపాటిదాయే అని స్వామి చెప్తున్నారు కదా, అంటే మరి గురువులేం చేయాలి?
1: నీ ప్రశ్నలో నిజం లేకపోలేదు సుమా. అయితే స్వామి దానికి ఏమన్నారో తెలుసా? నిపుణులైన శిల్పులు శిల్పాలు చెక్కినట్టు బండల్లాంటి పిల్లలను గురువులు మంచి మార్గంలో పెడతారు. దేశపు చరిత్రలు, సంస్కృతి, రామాయణం, బైబిల్, ఖురాన్ మొదలైన పవిత్ర గ్రంథాల్లోని పవిత్ర విషయాలు, ఆదర్శవంతుల జీవిత విశేషాలు పిల్లలకు బోధిస్తే భావి భారత పౌరులుగా వారి బుద్ధి, నడవడి మంచి మార్గంలో ఉంటాయి. పుట్టుకతో పవిత్రమైన పిల్లల మనసులకు పవిత్రములైన విషయాలను అందించాలి.
2: ఎటువంటి గురువులు ఆ బాధ్యతను తీసుకోగలరు?
3: హర్షిత, ఆదర్శవంతులైన గురువులే పిల్లలను సక్రమమైన మార్గంలో పెట్టి ఆదర్శ బౌరులుగా తయారు చేయగలరు. దీనికి ఆధ్యాత్మిక రంగంలో విద్య ఒక్కటే చాలదు, తపస్సు కూడా కావాలి. ఈనాడు ప్రాపంచిక విషయాలైన తిండి, ధనం, అధికారం కోసం ఉపయోగపడుతున్న విద్య నిజంగా అజ్ఞానమే అవుతుంది. ఆధ్యాత్మిక విద్య అట్లా కాదు, ఇహంలో పరములోను కూడా ఆనందాన్ని ఇస్తుంది.
4: ఆంటీ, తపస్సు అంటే ఏం చేయాలి?
5: తపస్సు అంటే ఆసనాలు వేయటం, శరీరమును కఠోర నియమాలకు గురిచేయటం మాత్రం కాదు ప్రత్యూష. మనసు, వాక్కు, క్రియ వీటన్నింటినీ పరిశుద్ధపరచుకోవటమే తపస్సు అని స్వామి చెబుతుంటారు. మనసుకు మంచి తలంపులు, సత్సంగము అవసరం. వాక్కుకు పరిశుద్ధం కావటానికి సద్గ్రంథ పఠనము, పవిత్ర గ్రంథాలను చదవాలి. అవగాహన చేసుకున్న విలువలను ఆచరణలో పెట్టాలి. దానివల్ల మంచి పనులు చేయటం ద్వారా కర్మలు శుద్ధి పొందుతాయి. ఈ విధంగా మనోవాక్కాయ కర్మలను పరిశుద్ధంగా ఉంచుకుని పిల్లలకు మార్గదర్శిగా ఉండమని గురువులకు బాబా బోధించారు. ఈ ప్రక్రియ నిమిత్తం బాల వికాస్ కార్యక్రమంను ప్రారంభించారు స్వామి. గురువులు పిల్లల విత్తాపహారులు కాక చిత్తాపహారులుగా ఉండాలని బాబా బోధించారు. గురువులకు సంబంధించి గురుస్తుతి ఒకసారి పాడండమ్మా.

0: వాణి అక్క, మొన్న మందిరంలో స్వామి వీడియో వేసినప్పుడు స్వామి చెప్పిన పద్యం ఒకటి విన్నాం, గుర్తుందా? కాగితం నందు కలిగిన అక్షరాల్ చదివినంత ధరణి చతురుడగున, అక్షరంబులందు అర్ధంబు నెరుగుచు చదివినట్టివాడే చతురుడగును.
1: నిజమమ్మా మనోజ్ఞ, గురువులకు స్వామి సందేశం ఏమిటంటే పిల్లల యొక్క సత్ప్రవర్తన లేక దుష్ప్రవర్తన చాలా వరకు పెద్దల ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో గురువులు ఎక్కువ శ్రద్ధ తీసుకుని నిస్వార్థ సేవకులుగా తయారు కమ్మని స్వామి ఆదేశం. పిల్లల మధ్య ఎటువంటి భేదభావములు చూపరాదు. వారి వారి ఆసక్తిని నిపుణతను పరిశీలించి తగిన రీతిలో వారికి బోధన ద్వారా శిక్షణ ఇచ్చి వారి ఎదుగుదలకు గురువులు కృషి చేయాలి. సత్యసాయి సంస్థకు బాల వికాస్ విభాగమే పునాది వంటిది అని స్వామి పలుమార్లు తెలియచేశారు. సత్యసాయి సంస్థకు ప్రధానంగా మూడు విభాగాలున్నాయి. అవి ఆధ్యాత్మిక విభాగం, విద్యా విభాగం, సేవా విభాగం. బాల వికాస్ శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థిని విద్యార్థులు వారి వారి నైపుణ్య పటిమను బట్టి ఈ మూడు విభాగాల్లో చేరి వారి ప్రవర్తన ద్వారా వారికి సంస్థకు కూడా ఉన్నతిని గౌరవాన్ని తీసుకువచ్చేలా గురువులు కృషి చేయాలి.
2: ఆంటీ, బాల వికాస్ సిలబస్ అని ఇస్తారు కదా, అది నేర్పిస్తే సరిపోతుందని కొందరు అంటారు కదా.
0: పాతకాలానికి నేటికాలానికి చాలా మార్పులొచ్చాయి కదా. ఆంగ్ల విద్యయే ప్రాముఖ్యమంది ఉంట ఆత్మవిద్యను ఉపేక్షింప ఆరిపోయే, కాన చిత్తశుద్ధిని ఎటుగాంచగలరు? చిత్తశుద్ధియే విద్యకు జీవగర్ర అన్నారు కదా స్వామి. ఇప్పటి పిల్లలను ఎలా డీల్ చేయాలంటి?
1: నువ్వనేది నిజమే సుమా. అయితే ఏ కాలమైనా విద్యార్థి దశ వయసు ఒకటేనమ్మా. ఎప్పుడూ అన్ని రకాల మనస్తత్వం కలిగిన వారు ఉంటారు.
3: అదే అంటీ మా సందేహం. కొంతమంది చాలా అంటే ఓవర్ యాక్టివ్ గా ఉంటారు కదా, వాళ్ల వల్ల మొత్తం క్లాస్ డిస్టర్బ్ అవ్వదా అని.
4: ఆంటీ, ప్రత్యూష సుమ అంటున్న దాంతో నేను ఏకీభవిస్తున్నాను. ఈ సమస్యకి పరిష్కారమేంటి?
1: మీ అందరికీ మహాభారతం తెలుసు కదా. దానిలో ద్రోణాచార్యుల వారు విద్యాభ్యాసం మొదలుపెట్టే ముందు అందరికీ అంటే కౌరవులకి పాండవులకి ఒక పరీక్ష పెట్టారు కదా.
2: ఆంటీ, ఒక చెట్టు మీద పక్షిని చూపించి ఏం కనిపిస్తుందని అడిగారు, ఆకతే కదా.
1: అవునమ్మా వాణి, ఆ పరీక్ష ఎందుకు పెట్టారో అర్థం చేసుకున్నారా మీరు?
3: దేనికి ఆంటీ, కాన్సన్ట్రేషన్కే కదా.
0: అంతే కదా.
1: అంతేకాదర్రా, ఆ పరీక్షను బట్టి ఎవరెవరికి దేని ఎందు ఎంతెంత ఆసక్తి ఉందో ద్రోణాచార్యులు వారు కనిపెట్టి వారి వారికి ఆ విధమైన విద్యను అందించారు.
0: అంటే మరిప్పుడు అలాంటి పరీక్షలు పెట్టలేరు కదా.
1: పరీక్షలు పెట్టక్కర్లేదు నాన్న, యాక్టివిటీస్ చేయించేటప్పుడు వారి వారి శ్రద్ధ ఆసక్తి తెలుసుకోవచ్చు.
0: నాకిప్పుడు అర్థమైందా అంటీ, దాన్ని బట్టి ఆ పిల్లలు సేవా విభాగానికి ఉపయోగపడతారా, ఆధ్యాత్మిక విభాగంలో రాణిస్తారా, విద్యా విభాగానికి సేవలందిస్తారా అని నిర్ణయించి తర్ఫీదిస్తారు కదా మీరంతా.
3: మనోజ్ఞక్క ఎలాగైనా షార్ప్.
4: ప్రత్యూష, ప్రత్యేకించి ఒక విభాగానికి సంబంధించిన నిపుణత వారిలో ఉన్నా మొత్తం మీద అందరికీ అన్నింటి పట్ల అవగాహన కలిగేలా చేస్తాం.
2: ఆంటీ, మేం బాల వికాస్ లో ఉన్నప్పుడు సైలెంట్ సిట్టింగ్, ప్రార్థన, భజన, సామూహిక కార్యక్రమాలు ఇలా అన్ని చేసేవాళ్లం కదా. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ కి అలవాటు పడిపోయిన పిల్లల్ని సైలెంట్ గా ఎలా కూర్చోబెట్టాలా అని.
1: ముందు ముందే సైలెంట్ గా కూర్చోమంటే ఇప్పటి పిల్లలు కూర్చోరు, అది నిజమే. కాని దానికి స్వామి గాయత్రి మంత్రోచ్చారణ వల్ల పిల్లలలో శారీరక మానసిక పరివర్తన తీసుకురావటం సులభమవుతుందని చెప్పారు. ఈ విషయం మీ అందరికీ అనుభవమే కదా. హర్షిత, అప్పుడు సాయి గాయత్రి మాత మీద మీరు నేర్చుకున్న పాట గుర్తుందా?
5: ఓ గుర్తుందా ఆంటీ, ఒకసారి పాడమంటారా?
4: విని చాలా రోజులైంది, పాడండి. హర్షిత, సుమ, మీరంతా కలిసి పాడండిమ్మా.

0: పాట ఎంత బాగుందో.
1: ఆంటీ, పిల్లలు రెగ్యులర్ గా రావడానికి ఏం చేయాలి?
2: ఇక్కడ మీకందరికీ పేరెంటింగ్ గురించి కొంత చెప్పాలమ్మా. విద్యయందు గాని విజ్ఞానమునందు గాని తమ బిడ్డలు వెనకపడినప్పుడు తల్లిదండ్రులు ఎంత పరితపిస్తారో భరతమాత నైతిక ఆర్థిక ఆధ్యాత్మిక మార్గములందు వెనకబడిన తన పిల్లలను చూసి అంతకంటే 10 రెట్లు అధికంగా బాధపడుతుంది. ఈనాడు మీరు ఎవరినైతే మహనీయులని ఆదర్శప్రాయులని భావిస్తున్నారో వారందరూ ఒకనొక సమయంలో విద్యార్థులే అనే సత్యాన్ని మరువకూడదు. వ్యక్తి యొక్క విలువ జీవిత సంస్కారంపై ఆధారపడి ఉంటుంది. ఇటువంటి విషయాలన్నీ పేరెంటింగ్ లో అర్థమయ్యేలా చెప్తే తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది.
3: సంస్కారం అనే పదం అర్థమయ్యేలా చెప్పాలంటే?
4: ఆంటీ, స్వామి చెప్పింది, నేను చెప్పనా?
2: చెప్పు జ్యోతి.
4: నిత్య జీవితంలో దురలవాట్లను దుర్భావములను దూరం కావించుకుని సదభ్యాసాలను సద్భావములను పోషించుకోవడమే సంస్కారం యొక్క అర్థమని స్వామి చెప్పారు కదా. అంతేకాదాంటి, పిల్లలు పెద్దయ్యాక గౌరవించబడాలంటే తల్లిదండ్రులది గురువులదే బాధ్యత అన్నారు. అందుకే పేరెంటింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది కదా.
2: చూడు జ్యోతి, నువ్వు చెప్పేది నిజం. అయితే పిల్లలు ఒకసారి క్లాసుకు రావడానికి అది దోహదం చేస్తుంది, కానీ వీళ్ల సమస్య అది కాదు. ఒకసారి వచ్చిన పిల్లలు మళ్లీ మళ్లీ వచ్చేది ఎలా అని దానికి స్కూల్లో క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టి చెప్పినట్లుగా చెబితే పిల్లలకి ఇంట్రెస్ట్ ఎక్కువ రోజులు ఉండదు. సాధ్యమైనంత వరకు ప్రకృతికి సమీపంగానూ యాక్టివిటీస్ పద్ధతిలోనూ విలువలు చెప్పడానికి ప్రయత్నించినప్పుడు వారికి ఈ విద్యా విధానం పట్ల ఆసక్తి పెరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. పట్టణ విద్యలు ఆశ్రమ విద్య మధ్య తేడాలాగా.
5: ఆంటీ, కొంచెం వివరంగా చెప్పండి.
2: నేను కాదర్రా, ఈ సందేహానికి స్వామి ఎన్నడో సమాధానం అందించారు.
0: అదేమిటో చెప్పండి ఆంటీ.
2: పట్టణ విద్యలు ఆశ్రమ విద్యలు అంటే పట్టణ విద్యలు భౌతిక విషయాలకు మాత్రమే ప్రాధాన్యమిస్తాయి, ఆశ్రమ విద్యలు నైతిక ధార్మిక ఆధ్యాత్మికములను శీల సంపదను అభివృద్ధి పరుస్తాయి. ఈ రెండు విద్యల మధ్య వ్యత్యాసానికి స్వామి ఉదాహరణగా దుష్యంతుడిని అతని కుమారుడైన భరతుడిని పోల్చి చెప్పారు. అంతేకాదు రామాయణాన్ని రామచరిత్ర అన్నారు, రావణుని కథను కామచరిత్ర అన్నారు. కారణం, రావణుడు కూడా అనేక విద్యలు నేర్చుకున్నాడు కానీ తన ఇంద్రియాలను నిగ్రహించుకోలేకపోయాడు. రాముడు సత్యం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేశాడు, అందుకే రాముడిది పాజిటివ్ శక్తి, రావణుడిది నెగిటివ్ శక్తి. భారతంలో లోభానికి ప్రతిరూపాలైన దుర్యోధన దుశ్శాసనులు నెగిటివ్, ధర్మస్వరూపులైన పాండవులు పాజిటివ్. భాగవతంలో హరిద్వేషైన హిరణ్యకశిపుడు నెగిటివ్, అతని కుమారుడైన ప్రహ్లాదుడు పాజిటివ్. మంచి చెడ్డలు లేని చరిత్ర ఎక్కడా కనిపించదు. మంచిని స్వీకరించి చెడును విసర్జించాలి, అప్పుడు మీరు మంచివారుగా తయారవుతారని చెప్పారు. అంతేకాదు గురువు యొక్క ప్రవర్తనను విద్యార్థులు చాలా నిశితంగా పరిశీలించి ప్రభావితం అవుతారు. కాబట్టి బోధించే ప్రతి చిన్న విషయం గురువులు ఆచరణపూర్వకంగా బోధించాలని స్వామి ఉపదేశించారు.
3: ఆంటీ, నేను చెప్పేది బాగుంది కానీ ఇప్పుడు స్కూల్లో చెప్పే బాల్వికాస్లో మత సంబంధమైనవి ఏవీ చెప్పద్దు అని చెప్తున్నారు కదా.
2: హర్షిత, స్వామి ఎప్పుడూ అలా చెప్పలేదు నాన్న. స్వామి మాత్రం అన్ని మతాలలో ఉన్న మంచిని ఉన్నతమైన విలువలను పిల్లలకు తెలియజెప్పి వారిలో భావ సామరస్యాన్ని మత సామరస్యాన్ని నెలకొల్పండి, అప్పుడే ప్రపంచ శాంతి చేకూరుతుందని బోధించారు.

0: స్వామి ఉండగా ప్రశాంతి నిలయంలో అన్ని మతాల పండుగలు జరిపించేవారు కదా ఆంటీ?
1: స్వామి సశరీరంగా ఉన్నప్పుడు ఆయన సమక్షంలో జరిపిన మతపరమైన పండుగలన్నీ ఇప్పటికీ ప్రశాంత నిలయంలో అతి వైభవంగా జరుపుతున్నారు. స్వామి ఎప్పుడూ చెప్పినది ఒకటే, మానవులంతా ఒకటే, ప్రేమ మాత్రమే వారందరినీ కట్టి ఉంచే సూత్రం. ఆ ప్రేమను పెంచుకోండి, పంచుకోండి, స్వామి అనుగ్రహాన్ని అందుకోండి అని. గురువులంటే నిత్య విద్యార్థులు అని చెప్పారు స్వామి. దేశకాల మాన పరిస్థితులను బట్టి స్వామి మనకందించిన మానవతా విలువలకు భంగం కలగకుండా అనుకూలమైన మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు సాగుతూ స్వామి అనుగ్రహానికి పాత్రులం కావాలి.
2: ఆంటీ, ఫ్యూచర్ బాలవికాస్ గురువులుగా తయారవ్వడానికి మాకు చాలా విలువైన విషయాలు చెప్పారు. ఇప్పుడు మాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ విషయాలు తెలుసుకుంటే మేమే కాదు ఎవ్వరైనా గురువులు కావడానికి ముందుకొస్తారు.
1: చాలా సంతోషం నాన్న. ఒక్కసారి ఆ స్వామిని కీర్తించండమ్మా.

ఇంతటితో ఈనాటి ఈశ్వరాంబ దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని ముగిస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ సమితి బాల వికాస్ విద్యార్థులు గురువులు అందరికీ రేడియో సాయి బృందం తరపున రేడియో సాయి శ్రోతలందరి తరపున మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సాయిరాం.

0: ఇంతవరకు మీరు 2018 మే 6వ తేదీ ఈశ్వరాంబ దినోత్సవ సందర్భంగా రేడియో సాహిత్య తెలుగు బృందం శ్రోతలకు అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.
1: రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను సుస్వరణ

ए शुभ दताई, ए महावीर ताई।